ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం శ్రోతలకు శుభోదయం. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 29వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, ఆగస్టు నెల 20వ తేదీ, గురువారం. 100.2 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం పై ఇంకా ప్రసార భారతి న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్లో ఇయాల్టి ప్రసారాలు ప్రారంభం.

ఇప్పటి వరకు ప్రార్థనా కార్యక్రమంలో శ్రీ షిర్డి సాయిబాబా భక్తి గీతాలను విన్నారు. ఇంతటితో ఇవాళ్టి ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమం సమాప్తం. ఇక రేపటి ప్రార్థన కార్యక్రమంలో శ్రీ వరలక్ష్మి వైభవం లక్ష్మీదేవి భక్తి గీతాలను వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

ఇయాల్టి కార్యక్రమాలు ఇయల్ల ఇప్పటి సంది రాత్రి 11 గంటల దాకా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వాటి సమయాలు. ఇప్పుడు మరికొద్దిసేపట్లో 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 7:00 జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. ఎన్నో విశేషాలను అందించే అంబటాల సంగతులు కార్యక్రమంలో పొద్దుగల్లా 7:15 పానం పదిలం శీర్షికన వానకాలంలో వచ్చే కీటక జనిత వ్యాధులు చికిత్స నివారణ గురించి ఆదిలాబాద్ రీమ్స్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మునిగెల గజానంతో ముచ్చట, ఇంకా న్యాయం చట్టం శీర్షికన పోక్సో చట్టం గురించి ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండ్రాల నాగేష్తో ముచ్చట, అట్లనే మలేరియా వ్యాధి ఆడ అనాఫిలిస్ దోమ వలన మానవులకు వ్యాపిస్తుందనే విషయాన్ని కనుగొన్న సర్ రోనల్డ్ రాస్ గురించి డాక్టర్ చాగంటి కృష్ణకుమారి ప్రసంగ వ్యాసం ఇంటారు. పొద్దుగల్లా 8:00 సమాచార ప్రభాత్ ఢిల్లీ కేంద్రం నుండి, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. నవలతో కార్యక్రమంలో 8:30 ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవలా ధారావాహిక పఠనం 64వ భాగం ప్రసారమవుతుంది. ఇక పొద్దుగల్ల 10:00 నుంచి 3:00 దాకా వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి, 3:00 నుంచి 5:00 దాకా హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే అవుతాయి. పొచ్చమట్ల 5:30 కతిందాం కార్యక్రమంలో ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి అందగత్తెకు పాము గుణపాఠం కథ, ఇంకా స్నేహితులు కథల సంపుటి నుండి ధర్మబుద్ధి కథలు వింటారు. లలిత సంగీత కార్యక్రమంలో డి సురేఖమూర్తి పాడిన లలిత గీతాలు 5:45 ప్రసారమవుతాయి. పొచ్చమట్ల 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చేర గ్రామానికి చెందిన కడదారపు పొచ్చుబాయి బృందం పాడిన ఇసుర్రాయి పాటలు, తలమడుగు మండలం సాయిలింగి గ్రామానికి చెందిన సుంకంటి గంగమ్మ బృందం పాడిన ఉయ్యాల పాటలను వింటారు. రాత్రి 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో పంటల్లో ఎల్నినో ప్రభావాన్ని తట్టుకునే యాజమాన్య పద్ధతుల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ జి మంజులతతో ముచ్చట, అట్లనే రైతు అంతరంగం శీర్షికన వ్యవసాయంలో మహిళా పాత్ర గురించి బోత్ మండలం కౌటబీ గ్రామానికి చెందిన మహిళా రైతు ముస్కు ఇంద్రతో ముచ్చట ప్రసారమవుతుంది. రాత్రి 9:30 బాసరుచులు కార్యక్రమంలో ప్రముఖ రచయిత్రి కె పద్మలత రాసిన భాషా సౌందర్యం కథానిక నుండి ఒక ఖండిక, ఇంకా ప్రముఖ కవి గట్టు గణపతి శర్మ రచించిన శ్రీ వెంకటేశ్వర శతకం నుండి కొన్ని పంక్తులను వింటారు. ఫిల్మీ గానే కార్యక్రమంలో రాత్రి 9:45 హిందీ సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఇక రాత్రి 10:00 హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో రీటా గంగూలీ గాత్రం వింటారు. ఇవే కాకుండా మీకు వినోదాన్ని బంచే పాటల కార్యక్రమాలు కూడా ఉంటాయి. పొద్దుగల 8:45 సింగిడి కార్యక్రమం, పొద్దుమట్ల 5:00 మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమం, రాత్రి 8:00 షారు కార్యక్రమాలు ఉంటాయి. ఇందులో ఫోన్లు చేసి నచ్చిన పాటలని కోరవచ్చు. ఇక రాత్రి 10:30 మధురిమలో హాయైన పాటల్ని వింటారు. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇంతటితో ప్రసార విశేషాలు సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిందా. స్టూడియోల సమయం 6:45 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55
సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. తిరిగి 7:15 అంబటాల సంగతుల కార్యక్రమంతో కలుసుకుందాం. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండుండ్రి 100.2 FM మనస్సు నిండా.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్వి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్తో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో 4 మల్టీట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సమాజ సేవ కోసం యువతరం రాజకీయాల్లోకి రావాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి సిహెచ్ అయ్యన్న పాత్రుడు సూచించారు. నిషేధిత జాబితా 22A భూముల సమస్యలను ఫాస్ట్ట్రాక్ విధానంలో పరిష్కరిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్తో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో 4 మల్టీట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశ నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న పాత్రికేయులకు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి గుమ్మిడి పుండి గూడూరు మార్గంలో 90 కిలోమీటర్ల మేర 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణం చేపట్టనున్నామని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడుకు కూడా ప్రయోజనం చేకూరనుందని మంత్రి వివరిస్తూ
1: पांच बहुत बड़े फैसले लिए हैं. पहले चार प्रोजेक्ट्स हैं जो कि रेलवे के हैं और पांचवा प्रोजेक्ट हाईवे का है. पहले चार प्रोजेक्ट में जो हावड़ा से चेन्नई की रूट है, मेन लाइन है, इस मेन लाइन के क्वाड्रुपलिंग के डिसीजंस हैं और एक है कटक से पैरादीप रेलवे लाइन का क्वाड्रुपलिंग का थर्ड एंड फोर्थ लाइन. और पांचवा प्रोजेक्ट है मुजफ्फरपुर से सीतामढ़ी होते हुए सोनबरसाई तक ये 4-लेन हाईवे बनाने का. टोटल 13,041 करोड़ रूपीज के प्रोजेक्ट कैबिनेट ने अप्रूव किए.
0: తమిళనాడులోని మహాబలిపురంలో జరగనున్న 31వ దక్షిణాది రాష్ట్రాల సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు హాజరవుతారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొంటారు. ఈ సందర్భంగా రాష్ట విభజనకు సంబంధించిన అపరిష్కృత అంశాలు, ఆస్తులు, అప్పుల పంపకం, ఆర్థిక లోటు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్చిస్తారు. అలాగే దుగ్గరాజపట్నం పోర్ట్, విశాఖపట్నం, విజయవాడ మెట్రో, రైల్వే అనుసంధానం, విమానాశ్రయాల అభివృద్ది, పారిశ్రామిక కారిడార్లకు కేంద్ర సహకారం కోరనున్నారు. సముద్రంలో గల్లంతైన కోనసీమ జిల్లాకు చెందిన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గాలింపు చర్యలపై మంత్రి అచ్చెన్నాయుడు అధికారులతో ముఖ్యమంత్రి దృశ్య మాధ్యమ విధానంలో నిన్న సమీక్షించారు. కాకినాడ, భైరోపాలెం, విశాఖపట్నం, పారాదీప్ ప్రాంతాల మత్స్యకారుల బోట్లను కూడా అప్రమత్తం చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గాలింపు చర్యల వివరాలను బాధిత కుటుంబాలకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మరోవైపు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొమ్మరిగిరి పట్టణంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు నిన్న పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ
2: గాలింపు చర్యలు కోస్ట్ గార్డ్ నుంచి 5 అధునాతనమైనటువంటి పడవలు రంగంలో దిగే, నేవల్ నుంచి 2 పడవలు రంగంలో దిగే, అత్యాధునికమైనటువంటి 2 విమానాలను కూడా నేవీ వాళ్ళు రంగంలో దించారు. ఇప్పుడు రేంజ్ కూడా పెంచారు. దాదాపుగా 300 నాటికల్ మైల్ దూరంలో అన్వేషించి దీని సమాచారం తెలుసుకోవాలని చెప్పి మైన్యూట్ గా ఎట్టి పరిస్థితుల్లో ఈ 7 ప్రాణాలు రక్షించాలనేది ప్రభుత్వం యొక్క ప్రధానమైన ఉద్దేశం.
0: సమాజ సేవ కోసం యువతరం రాజకీయాల్లోకి రావాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి సిహెచ్ అయ్యన్న పాత్రుడు సూచించారు. అసెంబ్లీ విజ్ఞాన యాత్రలో భాగంగా విద్యార్థులు శాసనసభ సమావేశాలను ప్రత్యక్షంగా నిన్న వీక్షించారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం శాసనసభ సమావేశాలను చూసేందుకు అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ సందర్భంగా విద్యార్థుల సందేహాలను అయ్యన్న పాత్రుడు నివృత్తి చేశారు. చదువు, ఉద్యోగాలతో పాటు యువత సమాజ సేవపై దృష్టి సారించాలని సూచించారు. నిషేధిత జాబితా 22A లో ఉన్న భూముల సమస్యలను ఫాస్ట్ ట్రాక్ విధానంలో పరిష్కరిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి శ్రవణ మాధ్యమ విధానంలో నిన్న అధికారులతో సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంత్, హైదరాబాద్ రంగారెడ్డి, మేడ్చల్ సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లతో ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 22A జాబితాలో ఉన్న ప్రైవేటు భూములకు సంబంధించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూముల ప్రస్తుత పరిస్థితి, హక్కుదారుల వద్ద ఉన్న పత్రాలు, గతంలో జరిగిన రిజిస్ట్రేషన్లు, రికార్డుల్లో ఉన్న వివరాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన నషాముక్త్ యువ వికసిత్ భారత్ కార్యక్రమంపై మై భారత్ కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ రాష్ట సంచాలకులు శ్రీ కె వెంకట్ ఉజ్వల్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
4: యువత అనేవాళ్ళు మన ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అంటాము, డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటాము. వాళ్ళు హెల్దీగా, డిసిప్లైన్డ్ గా, లీడర్స్ లాగా పనిచేయాలంటే నషా వాళ్ళ ఉండకూడదు అని చెప్పేసి ఒక థీమ్ తో
3: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేటా అన్ని జిల్లాల కలెక్టర్లతో దృశ్య మాధ్యమ విధానంలో సమీక్ష నిర్వహించారు. అనంతరం విజయవాడలోని రాష్ట ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ ఎన్నికల ముందస్తు ఏర్పాట్లపై సమీక్షలు నిర్వహిస్తూ అవసరమైన ప్రక్రియలను దశల వారీగా పూర్తి చేస్తున్నామని తెలిపారు.
5: లోకల్ బాడీ ఎలక్షన్స్ కొరకు అడ్వాన్స్ ప్రిపేర్డ్ గా ఉండమని జిల్లా కలెక్టర్స్ కి రిక్వెస్ట్ చేశాం. దీని ముందే మేము కన్సర్న్ డిపార్ట్మెంట్స్ లో కమిషనర్స్ కి కూడా చెప్పడం జరిగింది. ఒక ప్రోటోకాల్ ఉంది, ఈ స్టేట్ లెవెల్లో ఇది ఏమేమి ప్రిపరేషన్ చేస్తారు, జిల్లా లెవెల్లో ఏమేం ప్రిపరేషన్ చేస్తారు, ప్రతి జిల్లాలో వాళ్ళు అడ్వాన్స్ గా యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళు కూడా కొద్దిగా రిక్వెస్ట్ చేశారు. సో దీని ప్రకారంగా మై స్టేట్ లెవెల్లో కన్సర్న్ హెచ్ఓడీస్ వాళ్ళు కూడా తగిన చర్య తీసుకుంటారు.
0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఈ నెల 22-23 తేదీల్లో బ్రిక్స్ యువజన క్రీడా మంత్రుల సమావేశాలు జరగనున్నాయి. భారత్ బ్రిక్స్ అధ్యక్షతలో భాగంగా నిర్వహిస్తున్న ఈ సమావేశాలకు 11 సభ్యదేశాల నుంచి మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. యువతలో నైపుణ్యాభివృద్ది, ఆవిష్కరణలు, ఔత్సాహికత, సాధికారతతో పాటు క్రీడాభివృద్ది, క్రీడా సాంకేతికత, సంప్రదాయ క్రీడల పరిరక్షణపై సమావేశాల్లో చర్చించనున్నారు. 22వ తేదీన తొట్లకొండలో మొక్కలు నాటే కార్యక్రమం, 23వ తేదీన బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైకిల్ ర్యాలీ, క్రీడా మంత్రుల సమావేశం జరగనున్నాయి. ఈ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారని అధికారులు తెలిపారు. రహదారుల అభివృద్దితో పరిశ్రమలు, వ్యాపారాలు విస్తరించడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలంగాణ రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రేపల్లి గ్రామం మంధని నియోజకవర్గంలో సుమారు 384 కోట్ల రూపాయల విలువైన రహదారి అభివృద్ది పనులకు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్బాబుతో కలిసి నిన్న శంకుస్థాపనలు చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రహదారులు భవనాల శాఖ పరిధిలో సుమారు 30,000 కోట్ల రూపాయలతో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ యానాముల్లో దిగువ ట్రోపావరణలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న

0: మూడు రోజుల పాటు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. తెలంగాణలో ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు రాష్టంలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ములుగు వంటి పలు జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్తో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో 4 మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సమాజ సేవ కోసం యువతరం రాజకీయాల్లోకి రావాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి సిహెచ్ అయ్యన్న పాత్రుడు సూచించారు. నిషేధిత జాబితా 22A భూముల సమస్యలను ఫాస్ట్ట్రాక్ విధానంలో పరిష్కరిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచిక రిచా ఝా. अथ वार्ताः. केन्द्रीय मन्त्रिमण्डलेन ह्यः नवदिल्ल्यां सम्पन्नोपवेशनानन्तरं 13,000 कोटि रूप्यकाधिकाः 5 परियोजनाः अनुमोदिताः. एतासु 4 रेलमार्गसम्बद्धाः, एका च राजमार्गसम्बद्धा परियोजना अस्ति. सूचना प्रसारण मन्त्री अश्विनी वैष्णवः उक्तवान् यत् केन्द्रीय मन्त्रिमण्डलेन पश्चिम बंगाल, ओडिशा, तमिलनाडु, आन्ध्रप्रदेश इत्येतेषु चतुर्षु राज्येषु रेलमार्गस्य 8 बहुमार्गीय परियोजनाः अनुमोदिताः. असौ उक्तवान् यत् आहत्य 50,4,900,000,000,000 रूप्यकाणां व्ययेन एताः परियोजनाः 30,2,000,000,000 वर्षात् 31,000,000,000 वर्षपर्यन्तं पूर्णाः करिष्यन्ते.
2: 5 बहुत बड़े फैसले लिए हैं. पहले 4 प्रोजेक्ट्स हैं जो कि रेलवे के हैं और 5वां प्रोजेक्ट हाईवे का है. पहले 4 प्रोजेक्ट में जो हावड़ा से चेन्नई की रूट है, मेन लाइन है, इस मेन लाइन के क्वाड्रुपलिंग के डिसीजंस हैं. और एक है कटक से पैरादीप रेलवे लाइन का क्वाड्रुपलिंग का, 3rd और 4th लाइन. और 5वां प्रोजेक्ट है मुजफ्फरपुर से सीतामढ़ी होते हुए सोनबरसा तक ये 4-लेन हाईवे बनाने का. टोटल 13,041 करोड़ रूपीज के प्रोजेक्ट आज कैबिनेट ने अप्रूव किए.
1: श्री वैष्णव संसूचितवान् यत् मन्त्रिमण्डलेन बिहार राज्ये मुजफ्फरपुर सीतामढ़ी सोनबरसा खण्डस्य राष्ट्रिय राजमार्ग 22 इत्यस्य चतुर्मार्गीय मानकानुसारम् उन्नयनमपि अनुमोदितम्. अस्य व्ययः आहत्य 90,5,300,000,000,000 रूप्यकाधिकः अस्ति. रक्षामन्त्री राजनाथसिंहः अद्य नवदिल्ल्यां जापानस्य रक्षामन्त्रिणा शिन्ज़िरो कोइजुमी इत्यमुना सह द्विपाक्षिकोपवेशनं करिष्यति. अपेक्ष्यते यत् अस्मिन् उपवेशने हिन्द प्रशान्त क्षेत्रे रणनीतिक विश्वासः, सहयोगश्च अधिकं सुदृढौ भविष्यतः तथा स्थिरतायाः, सुरक्षायाश्च प्रवर्धनं भविष्यति. उभौ मन्त्रिणौ सामुद्रिक सुरक्षा क्षेत्रे गहन सहयोगस्य अथ मेक इन इंडिया इत्यस्य च अंतर्गतम् रक्षोपकरणानां प्रौद्योगिक्याश्च क्षेत्रे अधिक निकट सहयोगस्य विषये विचाराणाम् आदान प्रदानं करिष्यतः. केन्द्रीय मंत्री किरेन रिजिजुः एतत् कथनं निराकृतवान् यत् चीन देशः अरुणाचल प्रदेशे 60 किलोमीटर पर्यन्तम् अन्तः प्रविष्टः अस्ति. सामाजिक संचार पटले प्रकाशिते एकस्मिन् संदेशे श्री रिजिजुः उक्तवान् यत् बांग्लादेशस्य छायाचित्राणि, दृश्यचित्राणि च चीन देशस्य अरुणाचल प्रदेशे प्रवेशं मिथ्यारूपेण प्रदर्शयितुं प्रयोज्यन्ते. असौ उक्तवान् यत् एतादृशानि असत्यानि अभिकथनानि सीमां रक्षतां सैनिकानां मनोबलं न्यूनीकर्तुं शक्नुवन्ति तथा अनावश्यकं भ्रमं जनयितुं शक्नुवन्ति. मन्त्री उक्तवान् यत् भारत चीन सीमा सम्बद्धः विषयः गम्भीरः अस्ति. सः जनान् आहूतवान् यत् एतादृशे संवेदनशील विषये मिथ्यानि उत वा अप्रमाणितानि कथनानि न कुर्वन्तु. दिल्ल्यां प्रचलितस्य विशेष गहन पुनरीक्षणस्य अन्तर्गतम् आवेदन पत्राणाम् उपस्थापनस्य अन्तिमतिथिः

0: अस्य मासस्य चतुर्विंशति दिनांकं यावत् वर्धिता। दिल्ल्याः मुख्य निर्वाचनाधिकारिणः अनुसारम् अधुना प्रारूप मतदातृसूची अस्य मासस्य एकत्रिंशत् दिनांके प्रकाशिता भविष्यति। अभ्यर्थनानाम् आक्षेपानां च प्रस्तुतेः अन्तिमतिथिः आगामी मासस्य त्रिंशत् दिनांकं भविष्यति। बांग्लादेशे अद्य राष्ट्रपति पदाय निर्वाचनं भविष्यति। अस्मिन् निर्वाचने सांसदाः शासनाधिरूढस्य बीएनपी दलस्य वरिष्ठ नेता मिर्जा फखरुल इस्लाम आलमगीर तथा एकादश दलात्मकस्य विपक्ष संयुतेः प्रत्याशी कर्नल ओली अहमद इत्येतयोः मध्ये चयनं करिष्यन्ति। पञ्चत्रिंशत् वर्षाणाम् अनन्तरं प्रथमवारं राष्ट्रपति पदाय निर्वाचने मतदानं भविष्यति। मतदानम् अद्य अपराह्णे द्विवादनादारभ्य सायं पञ्चवादन पर्यन्तं संसद भवने भविष्यति। इति वार्ताः।
1: आकाशवाणी हैदराबाद केंद्रम కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ జి మహేష్.
2: ఆసిఫాబాద్ జిల్లాలో ఆషాఢమాసం సందర్భంగా 4 ఆదివారాల్లో పెద్ద ఎత్తున ప్రజలు అమ్మవారికి బోనాలు సమర్పించారు. జిల్లాలోని ప్రధాన పోచమ్మ ఆలయాలు, గురు ఆదివారాలు భక్తులతో కిటకిటలాడాయి. జిల్లాకు చెందిన ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వయ్య హరీష్ బాబు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి వారి వారి ప్రాంతాలు నిర్వహించిన బోనాల వేడుకల్లో కుటుంబ సమేతంగా బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారిని పంటలు బాగా పండే విధంగా ప్రజలను సుఖ సంతోషాలతో ఉంచాలని కోరుకున్నట్లు తెలిపారు. ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకుని ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదివాసీ భవనంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి అంబాజీ అధ్యక్షతన నిర్వహించిన వేడుకలకు జిల్లాలోని అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున ఆదివాసీ నాయకులు హాజరయ్యారు. వేడుకలకు హాజరైన ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు అధికారులు మాట్లాడుతూ ఆదివాసీల అభివృద్ది విద్యాభివృద్దితోనే సాధ్యమవుతుందని, ఆ దిశగా ఆదివాసీ నాయకులు కృషి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదివాసులకు పీఎం జన్మన్ కింద గృహాలను అందిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జిల్లాలో 89.43% పూర్తయింది. 678 పోలింగ్ కేంద్రాల్లోని 4.55 లక్షల ఓటర్లలో 4.07 లక్షల మంది డిజిటలైజేషన్ పూర్తవగా, మరణాలు వలసల వల్ల 46,180 మంది పేర్లు ముసాయిదా జాబితా నుంచి తొలగించే అవకాశం ఉంది. రాష్ట ప్రభుత్వం నిరుద్యోగుల కోసం పోలీసు ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో జిల్లా ఎస్పీ నితికా పంత్ జిల్లాలో భర్తీ కానున్న 139 పోస్టుల కోసం నిరుద్యోగ యువతకు అండగా ఉండేందుకు ప్రత్యేకంగా 4 కోచింగ్ సెంటర్లను ప్రారంభించడానికి ఆదేశాలు జారీ చేసింది. ఉత్తమమైన అధ్యాపకులచే బోధనతో పాటు 3 నెలల శిక్షణ కోసం ఎంపికైన నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత భోజన వసతి కూడా కల్పిస్తున్నట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా 8 నుంచి 17 వరకు నిర్వహిస్తున్న సందర్భంగా జిల్లాలో కన్వీనర్ విశాల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు జిల్లా కేంద్రంతో పాటు కాగజ్ నగర్ పట్టణంలో నిర్వహించిన భారీ ర్యాలీకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జెండా ఎగురవేసి జాతీయతను చాటాలని సూచించారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా జిల్లాలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి స్వరూపరాణి ఆధ్వర్యంలో 1 నుంచి 7 వరకు ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని అనేక అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించడంతో పాటు అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించిన వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తల్లిపాలు ఎంతో మంచివని, పిల్లలకు తప్పనిసరిగా తల్లిపాలు అందేలా చూడాలన్నారు. వీటిలో అన్ని రకాల పోషకాలు లభించడంతో పాటు భవిష్యత్తులో ఎటువంటి రోగాలు పిల్లలకు రాకుండా చేస్తాయని తెలిపారు. రాష్ట ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ది కోసం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా జిల్లాలో గ్రామీణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో కుట్టి మిషన్ శిక్షణ కేంద్రాన్ని డిఆర్డీఓ దత్తారావుతో కలిసి జిల్లా కలెక్టర్ హరిత ప్రారంభించడంతో పాటు డ్వాక్రా సంఘాల మహిళలకు వాటిని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కుట్టి మిషన్లు, ఎంబ్రాయిడరీ మిషన్ల ద్వారా తమ నైపుణ్యాలను మరింత పెంపొందించుకోవాలని, మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసే విధంగా జిల్లాలో సుమారు 80,000 మంది విద్యార్థులకు 2 జతల ఏకరూప దుస్తులు కుట్టే కార్యక్రమాన్ని అప్పగించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం బాలల సంక్షేమ విభాగంతో పాటు పోలీసులు కలిసి ఆపరేషన్ ముస్కాన్ 12 జిల్లాలోని అన్ని మండలాల్లో 1 నుంచి 31 వరకు నిర్వహించారు. జిల్లాలోని హోటల్స్, ఇతర పని ప్రదేశాల్లో పనిచేస్తున్న 14 సంవత్సరాలలోపు బాలబాలికలను 74 మందిని గుర్తించి వారిని బాలల సదన్కు తరలించడంతో పాటు పనిలో పెట్టుకున్న వారిపై కేసులు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ నితికా పంత్ మాట్లాడుతూ బాలలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని, కానీ ఎక్కడైనా పనిలో పెట్టుకున్నట్లు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. పోలీసులు పదే పదే తనిఖీలు నిర్వహించడంతో యజమానులు కొంతమంది ఇప్పటికే బాలలను పనిలో పెట్టుకోవడానికి విముఖత చూపుతున్నారు. గిరిజన సంక్షేమ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందాలనే లక్ష్యంతో ఆసిఫాబాద్ మంచిర్యాల గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలల ఉపాధ్యాయులకు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయగా ఐటీడీఏ పీఓ మంద మకరంద ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరాన్ని సందర్శించారు. ఆదివాసీ గిరిజనులు అత్యంత పేదరికంలో మగ్గుతున్నారని, వారికి సేవ చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు.
1: కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సమగ్ర నివేదిక అందించారు జీరామ్ మహేష్ గారు. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర మంత్రివర్గం 13,041 కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టులు ఆమోదించిందని కేంద్ర ప్రసార సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమితో ద్వైపాక్షిక సమావేశం నిర్వహిస్తారు. నాణ్యతతో రాజీ పడకుండా తక్కువ ఖర్చుతో కూడిన మౌలిక సదుపాయాలు అందించడమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యమని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచకప్లో భాగంగా ఇంగ్లండ్తో జరిగే చివరి పూల్ డి మ్యాచ్లో భారత మహిళల జట్టు తలపడుతుంది. పురుషుల హాకీ జట్టు పాకిస్తాన్పై 5-3 తేడాతో విజయం సాధించింది. కేంద్ర మంత్రివర్గం 4 రైల్వే ప్రాజెక్టులతో సహా 5 ప్రాజెక్టులకు 1 హైవే ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. న్యూఢిల్లీలో నిన్న జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర మంత్రివర్గం 13,041 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ఆమోదించిందని తెలిపారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 8 జిల్లాలను రైల్వేకి సంబంధించిన 4 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్ట్స్ కవర్ చేస్తాయని మంత్రి చెప్పారు.
1: पांच बहुत बड़े फैसले लिए हैं. पहले 4 प्रोजेक्ट्स हैं जो कि रेलवे के हैं और पांचवा प्रोजेक्ट हाईवे का है. पहले 4 प्रोजेक्ट में जो हावड़ा से चेन्नई की रूट है, मेन लाइन है, इस मेन लाइन के क्वाड्रुपलिंग के डिसीजंस हैं और एक है कटक से पैरादीप रेलवे लाइन का क्वाड्रुपलिंग का 3rd और 4th लाइन. और पांचवा प्रोजेक्ट है मुजफ्फरपुर से सीतामढ़ी होते हुए सोनबर्ट साइड तक ये 4 लेन हाईवे बनाने का टोटल 13,041 करोड़ रूपीज के प्रोजेक्ट आज कैबिनेट ने अप्रूव किए.
0: రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమితో ద్వైపాక్షిక సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశం ద్వారా ఇండో పసిఫిక్ ప్రాంతంలో రక్షణ సంబంధాలు బలోపేతమయ్యేలా చర్చలు జరుపుతారు. సముద్ర భద్రతా సహకారం, మేక్ ఇన్ ఇండియా కింద రక్షణ పరికరాలు, సాంకేతిక భాగస్వామ్యం పెంపొందించడం, రక్షణ భద్రతా సహకారం ముందుకు తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందించడం వంటి పలు అంశాలపై చర్చిస్తారు. మన దేశంలో పర్యటిస్తున్న జపాన్ రక్షణ మంత్రి నిన్న ముంబైలో వెస్టర్న్ నేవల్ కమాండ్ సందర్శించి చీఫ్ ఆఫ్ ది నేవల్ స్టాఫ్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్, వైస్ అడ్మిరల్ సంజయ్ వత్సయన్లతో చర్చలు జరిపారు. జపాన్ రక్షణ మంత్రి ఈ 2 రోజులు పర్యటన ఇరు దేశాల మధ్య పెరుగుతున్న రక్షణ సహకారాన్ని ప్రతిబింబిస్తుంది. భారత్ సింగపూర్ మధ్య 4వ విడత మంత్రుల స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం ఈరోజు సింగపూర్లో జరుగుతుంది. ఈ సమావేశంలో మన దేశం తరపున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్, కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్, సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ పాల్గొంటారు. అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, డిజిటలైజేషన్, ఆరోగ్య రంగం, నైపుణ్యాభివృద్ది వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. గత 7 ఏడాది సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ భారత్లో పర్యటించినప్పుడు ఆవిష్కరించిన వ్యూహాత్మక భాగస్వామ్య రోడ్ మ్యాప్ మరింత ముందుకు తీసుకెళ్లేలా ఈ సమావేశం దోహదపడుతుంది. ఇదిలా ఉంటే సింగపూర్కు చేరుకున్న విదేశాంగ మంత్రి జయశంకర్ ఆ దేశ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్తో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం చేసే అంశాలపై చర్చించారు. అనంతరం ఇద్దరు కలిసి సింగపూర్లో భారత హైకమిషన్ కొత్త ఛాన్సరీ కాంప్లెక్స్ శంకుస్థాపన చేశారు. నాణ్యతతో రాజీ పడకుండా తక్కువ ఖర్చుతో కూడిన మౌలిక సదుపాయాలు అందించడమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యమని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 4వ టన్నెల్ అండ్ బ్రిడ్జ్నెస్ కాన్ఫరెన్స్ 2026 ఉద్దేశించి ప్రసంగిస్తూ సబ్ కాంట్రాక్టింగ్ నిబంధనలు సమీక్షించి

0: సమయపాలన బాధ్యత ప్రధాన కాంట్రాక్టర్లపైనే ఉంటుందన్నారు. పనితీరు ఆధారంగానే కాంట్రాక్టర్లు, డీపీఆర్ కన్సల్టెంట్లను అంచనా వేస్తామని చెప్పారు. హిమాలయ ప్రాంతాల్లో సొరంగాలు, వరదల నిర్మాణం ఎంతో సవాళ్లతో కూడుకున్నదని, ప్రమాద నివారణకు అధునాతన టన్నెల్ బోరింగ్ మిషన్లు, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు అవసరమని పేర్కొన్నారు. ప్రస్తుతం 2 నుంచి 2.5 లక్షల కోట్ల రూపాయల విలువైన టన్నెల్ టెండర్లు మంత్రిత్వశాఖ సిద్ధం చేస్తోందని మంత్రి తెలిపారు.
1: We need a fixed policy for the different type of tunnels, bridges and road projects, which is a permanent policy for technical and financial qualification is very, very important. Other important thing is we are very much interested in the government about financial audit. But now after 12 years of my experience in this ministry, I am coming to conclusion that the performance audit is more important than financial audit. Aiko aap contractorship karte do paise kama nahi chahiye, par quality of construction achhi rahe.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. 2030 నాటికి దేశీయ ఎయిర్ కార్గో పరిమాణాన్ని 3 రెట్లు పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రస్తుతం మన దేశ ఎయిర్ కార్గో పరిమాణం సుమారు 3.5 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉంది. ఢిల్లీ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్ కార్గో సెక్యూరిటీ హోల్డ్ ఏరియా కొత్త సెక్టర్ ప్రారంభించిన ఈ కీలక సంస్కరణతో విమానాశ్రయాల మధ్య కార్గో రవాణా సులభవుతుందని స్పష్టం చేశారు.
2: India is strategically located in such an advantageous place that we are rightly placed to become the cargo hub of the whole world. We have started hub and spoke operations where we are bringing in people from across the country, different airports, doing immigration there, connecting them through Delhi. Now since we have opened up on the air cargo network also, we approximate that 3.5 million metric tons air cargo that we have in the country today. Our target is by 2030 we want to triple it by almost 10 million metric.
0: కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ యువ సంగమం 7వ విడత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువు ఈ నెల 31 వరకు పొడిగించినట్టుగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న అర్హులైన యువత ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పొడిగించిన సమయం మరో మంచి అవకాశం కల్పిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఉన్నత విద్యా సంస్థ విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, యువ నిపుణులతో సహా 18 నుంచి 30 ఏళ్ల వయసు గల ఆసక్తి గల యువత అధికార యువ సంగమం పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. భారత రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ ఆర్మేనియాలో 2 రోజుల పర్యటన ముగుస్తుంది. ఈ పర్యటనలో ఆర్మేనియా డిప్యూటీ రక్షణ మంత్రి కరేన్తో, అలాగే జనరల్ స్టాఫ్ చీఫ్ ఎడ్వర్డ్ ఆస్ట్రియన్తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. శిక్షణ, సైనిక సాంకేతిక సహకారం, రక్షణ పరిశోధన వంటి అంశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రక్షణ కార్యదర్శి ఆర్మేనియా ఇండస్ట్రీ మంత్రి దేవియోస్తన్తో సమావేశమయ్యారు. ఉమ్మడి సహకారం, ఆవిష్కరణలు, పరిశోధన రంగాల్లో సహకారం విస్తరించేందుకు ఇరు రక్షణ మంత్రిత్వ శాఖల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. అలాగే ఆర్మేనియా రక్షణ మంత్రి సురేన్తో కలిసి ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. మాస్కోలో 4 రోజుల పాటు జరిగే ఇండియా డే ఉత్సవాలు ఈరోజు ప్రారంభమవుతాయి. ఈ వేడుకలు మాస్కోలో గోష్ఠినీ డ్వోర్ వేదికగా జరుగుతాయి. సంస్కృతుల ఐక్యత, ప్రజల మైత్రి అనే ఇతివృత్తంతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలో భాగంగా దాదాపుగా 20 ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా సందర్శకులు యోగా, చెస్, భారతీయ వివాహ సాంప్రదాయాలు, నృత్యాలు, ఆయుర్వేదం వంటి వివిధ అంశాలు తెలుసుకోవచ్చు. ఢిల్లీలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో దరఖాస్తులు సమర్పించేందుకు గడువును ఈ నెల 24 తేదీ వరకు పొడిగించారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం ముసాయిదా ఓటర్ల జాబితా ఈ నెల 31న విడుదల కానుంది. క్లెయిమ్లు, అలాగే అభ్యంతరాలు దాఖలు చేసేందుకు వచ్చే నెల 30వ తేదీన తుది గడువుగా నిర్ణయించారు. ఈ అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ 31 పూర్తవుతుంది. 4 నవంబర్ తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తామని ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. ఈరోజు ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. అలాగే రాబోయే 2 రోజుల్లో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారతదేశంలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. కర్ణాటక, రాజస్థాన్, జార్ఖండ్, కేరళ, మహే, తమిళనాడు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవచ్చని, జమ్మూ కాశ్మీర్, ఛత్తీస్గఢ్, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవుల్లో రాబోయే 2 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. న్యూఢిల్లీలో ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లో భారత షట్లర్లు పోటీ పడనున్నారు. మహిళల సింగిల్స్ లో

0: 13,41 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ఆమోదించిందని కేంద్ర ప్రసార సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజిమితో ద్వైపాక్షిక సమావేశమవుతారు. నాణ్యతతో రాజీ పడకుండా తక్కువ ఖర్చుతో కూడిన మౌలిక సదుపాయాలు అందించడమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యమని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచకప్లో భాగంగా ఇంగ్లండ్తో జరిగే చివరి పూల్ డి మ్యాచ్లో భారత మహిళల జట్టు తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

అంబటాళ్ళ సంగతులు, విద్య, విజ్ఞానం, ఆరోగ్యం, చైతన్యం అందించే కార్యక్రమమే అంబటాళ్ళ సంగతులు. ఇయాల్టి అంబటాళ్ళ సంగతులు కార్యక్రమంలో పానం పదిలం శీర్షికన వానాకాలంలో వచ్చే కీటక జనిత వ్యాధులు చికిత్స నివారణ గురించి ఆదిలాబాద్ రీమ్స్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మునిగెల గజనంతో ముచ్చట, ఇంకా న్యాయం చట్టం శీర్షికన పోక్సో చట్టం గురించి ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండ్రాల నాగేష్తో ముచ్చట, అట్లనే మలేరియా వ్యాధి ఆడ అనాఫిలిస్ దోమ వలన మానవులకు వ్యాపిస్తుందనే విషయాన్ని కనుగొన్న సర్ రోనల్డ్ రాస్ గురించి డాక్టర్ చాగంటి కృష్ణకుమారి ప్రసంగ వ్యాసం వింటారు.

తెలుగు పంచాంగం ప్రకారం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం తిథి అష్టమి విశాఖ నక్షత్రం గురువారం. ఇది ఇయాల్టి తెలుగు తిథి.

0: వాతావరణ సూచన. గడిచిన 24 గంటల్లో జిల్లాలో వాతావరణం పాక్షికంగా మేఘావృతమై ఉండి అక్కడక్కడ చిరుజల్లులు కురిసినాయి. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 29 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 26 డిగ్రీల సెల్సియస్ గా నమోదైనాయి. గాలిలో తేమ 76%, గాలి గంటకు 13 కిలోమీటర్ల వేగంతో వీచింది. ఇక వచ్చే 24 గంటల్లో జిల్లాలో వాతావరణం మేఘావృతమై ఉండి వర్షం పడే అవకాశం ఉంది. ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగిన మార్పులేమీ ఉండకపోవచ్చు. వాతావరణ సూచన ఇన్నరు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
0: ఇది మనయాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు మీరింటున్నారు అంబటాల సంగతులు కార్యక్రమం.

పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో, మంచి ఆలోచనలతో నిండిన మనసు కూడా అంతే అందంగా ఉంటుంది. అందుకే మనసును ఎప్పుడూ మంచి వైపే నడిపించాలి.

0: ఇయాల్టి కోసం వ్యవసాయం సలహా.
1: నా పేరు డాక్టర్ జి అనిత అండి, అసోసియేట్ ప్రొఫెసర్ వ్యవసాయ కళాశాల ఆదిలాబాద్.
2: సాధారణంగా పురుగు మందులు కానీ, అంటే రసాయనిక పురుగు మందులు కానీ, జీవ రసాయనాలైనా కూడా రైతులు ఏంటంటే ఏ ఏ పంటల మీద ఏ ఏ పురుగు కోసం సిఫారసు చేయబడి ఉన్నాయో ఈ విషయం తెలుసుకుని తర్వాత ఈ పురుగు మందులు కొనుగోలు చేయాలి. అంటే ఇప్పుడు ప్రతి పంటకి ఒక పురుగు కోసం కొన్ని పురుగు మందులు అనేవి శాస్త్రవేత్తలు సిఫారసు చేస్తున్నారు. ఇది ఫాలో అవుతూ మాత్రమే రైతులు వీటిని కొనుగోలు చేయాలి. చాలా రకాల సంస్థలు ఈ పురుగు మందుల్ని తయారు చేసి అమ్ముతూ ఉంటారండి. ఏ సంస్థ అయితే ప్రభుత్వ ఆమోదం పొందిందో అలాంటి సంస్థ యొక్క ఈ పురుగు మందులు, ఇది రిజిస్ట్రేషన్ నంబర్ అంటారండి. ఈ రిజిస్ట్రేషన్ నంబర్ గల సీసా కానీ అలానే ప్యాకెట్ కానీ ఇలాంటిది గమనించుకుని తర్వాత కొన్నట్టయితేనే రైతుకి సరైన ఉత్పత్తి అన్నది లభిస్తుంది. మూడోది ఏంటంటే నిల్వ కాలము. ప్రతి పురుగు మందుకి కొంచెం నిల్వ కాలం అన్నది ఉంటుంది. సాధారణంగా మనం చూస్తుంటాం రసాయనిక పురుగు మందుల కంటే 2 నుంచి 3 సంవత్సరాల నిల్వ కాలం ఉంటుంది. అదే జీవరసాయనాలంటే ఇంకా తక్కువ నిల్వ కాలం ఉంటుంది. అంటే రైతు సోదరులు పురుగు మందులు కొనేటప్పుడు ఖచ్చితంగా దాని ఎప్పుడు తయారీ అయ్యింది అన్నది చూసుకున్న తర్వాత ఈ పురుగు మందుల్ని కొనాలి. కొనిన తర్వాత ఖచ్చితంగా రైతు సోదరులు ఈ రిసీట్ అన్నది వ్యాపారం నుంచి తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి తర్వాత ఏమైనా వచ్చినా కూడా పురుగు మందు రిటర్న్ చేయడం కానీ ఏదైనా సమస్య వచ్చినా కూడా తీర్చడానికి వీలవుతుంది.
0: పురుగు మందులు కొనేటప్పుడు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిత చెప్పిన వ్యవసాయ సలహా అది. ఇది 4 జిల్లాల ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా అంబటాల సంగతులు కార్యక్రమాన్ని వింటున్నారు. చరిత్రలో ఈరోజు, చరిత్రలో ప్రతిరోజు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. మరి ఇయాల్టి ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం. ఇయల్ల మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి. ఇంకా రంగస్థల నటుడు, సినీ నటుడు, నిర్మాత బి పద్మనాభం, ప్రముఖ గాయకుడు వి రామకృష్ణ జయంతులు. అట్లనే పారిశ్రామికవేత్త, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి పుట్టినరోజు. ఇంకా ప్రపంచ దోమల దినోత్సవం జరుపుకుంటున్నాం.

0: భారతదేశ 6వ ప్రధానమంత్రి అయిన రాజీవ్ గాంధీ జయంతి ఎల్ల. ఈయన 1944 సంవత్సరంలో ఆగస్టు 20వ తేదీన ఇందిరాగాంధీ, ఫిరోజ్ గాంధీ దంపతులకు జన్మించారు. రాజీవ్ గాంధీ తన ప్రాథమిక విద్యను డెహ్రాడూన్లో పూర్తి చేసి ఉన్నత విద్యను ఇంగ్లాండ్లో పూర్తి చేశారు. ఆ తర్వాత తను ఎంతగానో అభిమానించే ఫ్లయింగ్ రంగంలో శిక్షణ పొందిన రాజీవ్ గాంధీ ఇండియన్ ఎయిర్లైన్స్లో ప్రైవేట్ పైలట్గా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ఇంగ్లాండ్లో చదువుతున్న సమయంలో ఇటాలియన్ యువతి అయిన సోనియాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రాజీవ్ గాంధీకి చిన్నతనం నుండే రాజకీయాల పట్ల పెద్దగా ఆసక్తి కనబరిచేవారు కాదు. 1980వ సంవత్సరంలో ఒక ప్రమాదంలో సంజీవ్ గాంధీ చనిపోయారు. దాంతో ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీని తన రాజకీయ వారసునిగా చేయాలని భావించి రాజీవ్ గాంధీని పరిపాలనా వ్యవహారాల్లో తనకు తోడుగా ఉండమని కోరడంతో తల్లి కోరిక మేరకు రాజీవ్ గాంధీ రాజకీయ ప్రవేశం చేసిండ్రు. 1984వ సంవత్సరం అక్టోబర్ నెలలో ఇందిరాగాంధీ అత్తె గావించబడడంతో రాజీవ్ గాంధీ అతి చిన్న వయసులో ప్రధానమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగాల్లో సంభవిస్తున్న మార్పులకు అనుగుణంగా భారతదేశాన్ని ముందుకు నడిపించిన సమర్థ నాయకుడు రాజీవ్ గాంధీ. ఐటీ రంగ ఆవశ్యకతను, భవిష్యత్తులో అది పోషించబోయే పాత్రను ముందుగానే ఊహించిన రాజీవ్ గాంధీ ఆ రంగానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇచ్చారు. రాజీవ్ గాంధీ 1991 మే 21వ తేదీన తమిళనాడులోని శ్రీ పెరంబదూరుకు చెందిన ఎన్నికల ప్రచారంలో ఆత్మాహుతి దాడిలో మరణించడం జరిగింది.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనకురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: గజ్జా బొబ్బలా, నడుబొల తామరా, బురద పుల్లా,
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: మీరు ట్యూన్ చేసుకుని వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనసు నిండా. ఇది అంబటాల సంగతుల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ముందుగా విందాం పానం పదిలం శీర్షికన వానాకాలంలో వచ్చే కీటక జనిత వ్యాధులు చికిత్స నివారణ గురించి ఆదిలాబాద్ రీమ్స్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మునిగెల గజానంతో ముచ్చట. వీరితో ముచ్చట పెడతారు పి కమలాకర్ రెడ్డి. ఆనాకాలంలో ఎన్నో రకాల వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. కంటికి కనిపించే కీటకాలతో వచ్చే వ్యాధులు కొన్నైతే కంటికి కనిపించని వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ లాంటి వాటి ద్వారా కూడా రోగాలు వచ్చే అవకాశం ఉంది. అందుకనే ఆనాకాలంలో జరంతా జాగ్రత్తగా ఉండాల. మరి వానాకాలంలో వచ్చే కీటక జనిత వ్యాధుల గురించి మరియు చికిత్స నివారణల గురించి ఈ ముచ్చట్ల తెలుసుకుందాం.
5: డాక్టర్ గజానన్ గారు నమస్కారం.
6: నమస్కారం అండి.
5: కీటక జనిత వ్యాధుల గురించి ఈరోజు చర్చిద్దాం. అసలు ఈ కీటక జనిత వ్యాధులు అంటే ఏంటండి?
6: కీటక జనిత వ్యాధులు అనేటివి వర్షాకాలంలో ముఖ్యంగా మనం ఎక్కువ చూస్తామండి. ఈ కీటక జనిత వ్యాధులలో ముఖ్యంగా దోమల వల్ల వచ్చే వ్యాధులు, ఈగల ద్వారా వచ్చే వ్యాధులు అనేటివి ఉంటాయండి. దోమల వల్ల వచ్చే వ్యాధులు ఏంటంటే మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా, ఎల్లో ఫీవర్ ఇలాంటివన్నీ దోమల వలన వ్యాప్తి చెందే వ్యాధులు. అలాగే ఈగల వల్ల వచ్చే వ్యాధులు టైఫాయిడ్, కలరా, విరేచనాలు అంటే గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటారు, ఇలాంటివన్నీ ఈగల వల్ల వచ్చే వ్యాధులు. మనం ఈ వర్షాకాలంలో ఈ ఈగలు దోమల వల్ల వచ్చే వ్యాధుల్ని మనం ఎక్కువ చూస్తాం.
5: ముఖ్యంగా దోమల వల్ల మలేరియా వ్యాధి వ్యాపిస్తుంది అని అన్నారు కదా, ముందుగా మలేరియా వ్యాధి గురించి చెప్పండి.
6: ఈ మలేరియా వ్యాధి ప్లాస్మోడియం అనే పారాసైట్ వల్ల వస్తుంది. ఈ ప్లాస్మోడియం వైవాక్స్ ఆర్ ప్లాస్మోడియం ఫాల్సిపేరమ్ అనే ఈ పారాసైట్ ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి దోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. అందుకే దీన్ని కీటక జనిత వ్యాధుల కింద మనం తీసుకోవచ్చు అన్నమాట. ఈ మలేరియా అనేది ఇప్పుడు మన ఆదిలాబాద్ లో ఇది ఎండమిక్, అంటే ఇక్కడ ఎక్కువ వ్యాప్తి చెందుతుంటుంది. ట్రైబల్ ఏరియాల్లో అడవులు

0: జిల్లాల్లో దోమల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ట్రైబల్ ఏరియాలలో ఈ మలేరియా వ్యాప్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ముఖ్యంగా ఎనాఫిలస్ అనే మస్కిటో ద్వారా ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి సోకుతుంది. ఇది దోమల వల్ల వచ్చే వ్యాధి. దీంట్లో తక్కువ మోతాదులో ఉండే ఎనాఫిలస్ ప్లాస్మోడియం వైవాక్స్ అనేది ఉంటుంది, పారాసైట్. అది వ్యాప్తి చెందినప్పుడు ఫీవర్ వస్తుంది, చలితో ఒక రోజు తప్పించి ఒక రోజు జ్వరం వస్తుంది, వణుకు, మిగతా ఒళ్ళు నొప్పులు ఇలాంటివన్నీ ఉంటుంది. ఇంకొకటి ప్లాస్మోడియం ఫాల్సిఫెరమ్, ఇది సివియర్ డిసీజ్ అన్నట్టు. దీంట్లో కూడా మైల్డ్, మోడరేట్, సివియర్ ఉంటుంది. ఈ మైల్డ్ మోడరేట్ ఉన్నప్పుడు కూడా మామూలుగా అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. కానీ ప్లాస్మోడియం ఫాల్సిఫెరమ్ సివియర్ మలేరియా ఉన్నప్పుడు అది మెదడుకు సోకుతుంది, దాన్ని సెరెబ్రల్ మలేరియా అంటాం. ఇది చాలా తీవ్రతగా ఉంటుంది, దీంతో చాలా మరణాలు సంభవించే అవకాశం ఉంటుంది. ఒకవేళ సకాలంలో మనము వ్యాధిని గుర్తించకపోవడం వల్ల, ట్రీట్మెంట్ కరెక్ట్ తీసుకోకపోవడం వల్ల మరణాలు సంభవించే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్లాస్మోడియం ఫాల్సిఫెరమ్ వల్ల వచ్చే ఇది సెరెబ్రల్ మలేరియా ఇప్పుడు మనం సక్రమంగా ట్రీట్మెంట్ తీసుకుంటే, అలాగే ఇప్పుడు గవర్నమెంట్ కూడా దీనికి సంబంధించిన మందులు ఉచితంగా అన్ని ఆరోగ్య కేంద్రాల్లో, అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచితంగా ఉంచడం జరుగుతుంది. ఆర్టిసినేట్ ఇంజెక్షన్స్ కానీ, ఆర్టిసినేట్ కాంబినేషన్ థెరపీ అనే మాత్రలు కానీ, ఇవన్నీ మనము టెస్ట్ చేసుకుని సక్రమంగా వాడినట్లయితే ఈ మలేరియాను కూడా మనము మంచిగా క్యూర్ చేయవచ్చు. ఈ మలేరియా నుంచి మనము రక్షించుకోగలుగుతాం. ఇప్పుడు ఇది మనం అనుకున్నట్టు దోమ వల్ల వస్తుంది కాబట్టి, ఎక్కడనైతే దోమల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది, అంటే మురిగి నీరు ఎక్కడైతే నిల్వ ఉంటుందో వాటిని మనం పరిశుభ్రమైన వాతావరణం ఉంచుకున్నట్టయితే, నిల్వ ఉండకుండా చూసినట్లయితే మనం ఈ వ్యాధిని నివారించవచ్చు. అంటే ఎప్పటికప్పుడు మురుగు కాలువలు అవన్నీ క్లీన్ చేయాలి వర్షాకాలంలో. అలాగే ఫాగింగ్ అంటాం, స్ప్రే చేయడం, ఫాగింగ్ స్ప్రే చేయడం వల్ల. అదేవిధంగా వీలైతే ఇంట్లో పర్సనల్ ప్రొటెక్షన్, పర్సనల్ ప్రొటెక్షన్ అంటే ఆల్అవుట్లు యూజ్ చేయడం కానీ, మస్కిటో కాయిల్స్ యూజ్ చేయడం కానీ, ఓడోమాస్ లాంటి వ్యక్తిగత ఇవి లేపనాలు రాసుకున్నా గానీ ఈ దోమలు కుట్టకుండా నివారించగలుగుతాం.
1: అయితే ఈ మలేరియా వ్యాధి లక్షణాలు కనిపించగానే ఖచ్చితంగా దగ్గరలోని వైద్యుని సంప్రదించాలంటారా, లేకపోతే సొంతంగా ఏమైనా మందులు తీసుకోవచ్చు అంటారా తీవ్రత ఎక్కువ లేకపోతే?
0: మంచి క్వశ్చన్ అండి. ఈ మలేరియా వ్యాధి లక్షణాలు ఎవరికైతే కనిపిస్తున్నాయో తప్పకుండా మనము దగ్గరలో ఉన్న ఆసుపత్రిలో చూపించుకోవాలి. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు ఈ మలేరియాలో రెండు రకాలు ఉంటాయి. ఒకవేళ ఫాల్సిఫెరమ్ మలేరియా అయినట్లయితే తీవ్రత ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని మనం ఇది గ్రహించాల, దీన్ని కనుక్కోవాలంటే తప్పకుండా టెస్టులు చేయించుకోవాలి. సొంత ట్రీట్మెంట్ వాడకూడదు. ఇది ఖచ్చితంగా ఎన్ని రోజులు ట్రీట్మెంట్ ఎంత ఇవ్వాలని డాక్టర్ గారికి తెలుసుంటది కాబట్టి తప్పకుండా అశ్రద్ధ చేయకుండా దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ గానీ ఎక్కడన్నా చూపించుకుంటే దానికి సరిపడ టెస్ట్ చేసి ఏ రకమైన మలేరియాను గుర్తించి తదనుగుణంగా వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది.
1: మలేరియా గురించి చెప్పారు, మరి డెంగీ వ్యాధి కూడా దోమల వల్ల వస్తుంది అంటారు కదా, ఈ డెంగీ వ్యాధి గురించి చెప్పండి.
0: ఈ డెంగీ వ్యాధి అనేది కూడా కీటకజనిత వ్యాధి, ఇది కూడా దోమల వల్ల వ్యాప్తి చెందుతుంది. ఇది డెంగీ వైరస్ DEN 1, 2, 3, 4 అనే వైరస్ వల్ల వస్తుంది. ఈ వైరస్ ఎప్పుడైతే వైరస్ ప్రభావిత మనిషి నుంచి దోమ కాటు వల్ల ఇంకో మనిషికి వ్యాప్తి చెందుతుంది. ఇది ఈ డెంగీ వ్యాధి కూడా రకరకాలుగా ఉంటుంది అన్నమాట. మైల్డ్ డెంగీ ఉంటుంది, మోడరేట్ డెంగీ ఉంటుంది, సివియర్ డెంగీ ఉంటుంది. అలాగే డెంగ్యూ విత్ మైల్డ్ సింప్టమ్స్ ఉంటుంది, డెంగ్యూ ఇమరేజిక్ ఫీవర్ ఉంటుంది, డెంగ్యూ షాక్ సిండ్రోమ్ ఉంటుంది. మైల్డ్ డెంగ్యూ అంటే ఊరికే ఫీవర్, మిగతా వైరల్ ఫీవర్స్ ఎలాగో ఉంటాయో ఇది కూడా అలాగే వైరల్ ఫీవర్ గా వచ్చి వెళ్ళిపోతుంది. కొంతమందిలో మాత్రమే డెంగ్యూ ఇమరేజిక్ ఫీవర్, డెంగ్యూ ఇమరేజిక్ ఫీవర్ ఎప్పుడైతే వస్తుందో వారిలో ఈ ఇమరేజిక్ మేనిఫెస్టేషన్స్ అంటే చర్మంపై పెటికి అంటాం చిన్న చిన్న సూదుల లాంటి ఎర్రటి మచ్చలు వస్తుంటాయి, అలాగే మన మోషన్ లో బ్లడ్ పడడం అంటే మెలీనా అంటాం, వామిటింగ్ లో బ్లడ్ రావడం అలాంటి, ఎప్పుడైతే ఇలాంటి లక్షణాలు ఉంటాయో దాన్ని డెంగ్యూ ఇమరేజిక్ ఫీవర్ అంటాం మనం. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే మనము తప్పకుండా దగ్గరలో ఉన్న ఆసుపత్రికి సంప్రదించి అక్కడ డెంగ్యూ టెస్ట్ చేసుకోవాలి. అలాగే రక్త కణాల సంఖ్య ఎన్నున్నాయి అలాంటివి మనం తెలుసుకొని సకాలంలో ట్రీట్మెంట్ తీసుకుంటే తప్పకుండా మనము వ్యాధి గురించి పూర్తిగా నయం చేసుకోవచ్చు. అలాగే డెంగ్యూ షాక్ సిండ్రోమ్, ఇది తీవ్రమైన డెంగీ అన్నట్టు, ఎవరైతే ఈ ఫస్ట్ సెకండ్ స్టేజ్లలో చూ

0: పట్టించుకోకుండా ఉంటారు. వారిలో క్రమేపీ ఈ రక్తపోటు బీపీ అనేది పడిపోవడం వల్ల వాళ్ళు షాకులోకి వెళ్ళిపోతారని, షాకులోకి వెళ్ళిపోతే ఏందైతుంది, ఈ రక్త ప్రసరణ అనేది మిగతా బాడీ పార్ట్స్ కి అందకుండా అన్ని ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాన్నే మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్ సిండ్రోమ్ అంటారు, మాడ్స్ అంటారు. ఎప్పుడైతే వాళ్ళు మాడ్స్ లోకి వెళ్ళిపోతారో రివర్స్ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అయిపోయి మరణాలు సంభవించడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. అందుకే ఎప్పుడైనా డెంగీ లక్షణాలు ఎవరికైనా కనిపిస్తే, అంటే లక్షణాలు ఎలా ఉంటాయంటే మామూలు అన్ని వైరల్ ఫీవర్ లాగానే ఫీవర్ ఉంటుంది, హైగ్రేడ్ ఫీవర్ ప్లస్ రిట్రో ఆర్బిటల్ పోన్, మన కన్ను లోపల్లో సివియర్ నొప్పి ఉంటుంది, కన్నుగుడ్ల దగ్గర లోపల సివియర్ హెడేక్ ఉంటుంది, బాడీ పెయిన్స్ విపరీతంగా ఉంటాయి, అలాగే బ్యాక్ ఏక్ అనేది ఉంటుంది. అందుకే దీన్ని బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా అంటారు, అంటే సివియర్ అంత బ్యాక్ ఏక్ ఉంటుంది. అలాగే మిగతా వామిటింగ్స్, మచ్చలు, మెలీనా అంటే విరేచనాలు, నల్లటి విరేచనాలు అవుతుంటాయి మెలిన అంటారు, వామిటింగ్స్ కావడం, ఇలాంటి లక్షణాలు ఉన్నా గానీ వెంటనే మనము దగ్గరలో ఉన్న డాక్టర్ ని సంప్రదించినట్లయితే వాళ్ళు ఏ రకమైన డెంగ్యూ ఉందో గుర్తించి తదనుగుణంగా వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సేమ్ నివారణ మనం దోమలు లేకుండానే చూసుకోవడం. కాకపోతే ఈ డెంగ్యూ దోమ అనేది ఎడిస్ ఈజిప్టే వలన వస్తుంది. ఈ దోమ అనేది మంచినీటిలో ఎక్కువగా ఉంటుంది, మంచి నీటిలో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కడైతే మనము ఎండాకాలంలో కూలర్ వాడుతూ ఉంటాం, మనము కూలర్ లో నీటి నిల్వలు అలాగే ఉంచినాం అనుకోండి, ఆ నీటి నిల్వల్లో ఈ లార్వ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనం కొబ్బరి నీళ్లు తాగినప్పుడు కొబ్బరి బొండాలు అలాగే వాడేసి అక్కడ కూడా వర్షం పడ్డప్పుడు వాటర్ స్టాగ్నేట్ అయిపోయి అక్కడ కూడా వాటర్ దోమలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే పైన టైర్లు, చిన్న పెంకులు అవి ఇవి కూడా ఎక్కడైతే ఫ్రెష్ వాటర్ ఉంటాయో అక్కడ దీని బ్రీడింగ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటి మనం చుట్టుపక్కల మన ఇంట్లో ఎవ్రీ వారం డ్రై డేగా పాటిస్తూ పరిశుభ్రంగా ఉంచుకుంటే మనం డెంగీ దోమలు పెరగకుండా చూసుకోగలుగుతాం. అదేవిధంగా ఇందాక మలేరియాలో చెప్పినట్లు పర్సనల్ ప్రొటెక్షన్స్ కూడా దోమలు కుట్టకుండా చూసినట్టయితే కూడా మనము డెంగ్యూ వ్యాధి రాకుండా నివారించవచ్చు.
1: అయితే డాక్టర్ గారు, దోమల వల్ల వచ్చే ఈ వ్యాధుల గురించి చెప్పారు కదా, ఇప్పుడు ఈగల వల్ల కూడా రకరకాల వ్యాధులు వస్తుంటాయి కదా, ఈ వర్షాకాలంలో ఈగలు ఎక్కువగా ఉంటాయి కదా, ఈగల వల్ల వచ్చే వ్యాధులు టైఫాయిడ్, కలరా ఇవి చెప్పారు కదా. ముందుగా టైఫాయిడ్ గురించి చెప్పండి, టైఫాయిడ్ అంటే ఏంటి, ఇది ఎలా వస్తుంది, దానికి చికిత్స ఎలా ఉంటుంది, నివారణ ఎట్లా ఉంటుంది?
0: ఈ టైఫాయిడ్ అనేది బ్యాక్టీరియా వల్ల వస్తుందండి, సాల్మోనెల్లా టైఫా అనే బ్యాక్టీరియా వల్ల టైఫాయిడ్ వ్యాధి వస్తుంది. ముఖ్యంగా ఇది ఈగల వలన వస్తుంది. ఎక్కడైతే మనము అపరిశుభ్రమైనటువంటి ఆహార పదార్థాలను భుజించడం వల్ల గాని, మనం వాష్రూమ్కి వెళ్లిన తర్వాత శుభ్రంగా చేతులు కడుక్కోకపోవడం వల్ల గాని, కలుషితమైన వాటర్ తాగడం వల్ల గాని ఈ టైఫాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఈ వర్షాకాలంలో మీరు ముఖ్యంగా చూస్తూ ఉంటారు, నీరు కలుషితంగా ఉంటుంది, సేవేజ్ వాటర్ అవి కలిసిపోవడం వల్ల మనం అదే వేడి చేయకుండా తాగినట్టయితే ఈ టైఫాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఈ టైఫాయిడ్ వ్యాధి లక్షణాలు ముఖ్యంగా జ్వరం ఉంటుంది, హైగ్రేడ్ ఫీవర్ ఉంటుంది, వీళ్ళకి హెడేక్ ఉంటుంది, వామిటింగ్స్ ఉంటాయి, లూజ్ మోషన్స్ కూడా ఉంటాయి. సక్రమంగా మనము కరెక్ట్ మోతాదులో ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే తప్పకుండా మనం టైఫాయిడ్ నుంచి కూడా నివారణ చేసుకోవచ్చు.
1: టైఫాయిడ్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు?
0: టైఫాయిడ్ రాకుండా ఉండాలంటే మనకు తెలుసు ఇది టైఫాయిడ్ ఈగల వల్ల వస్తుంది అని చెప్పి, అయితే మనం ఈగలు నిల్వ ఉండకుండా అంటే ఆహార పదార్థాలు ఫ్రెష్ గా మనం భుజించాలి. అంటే ఈ వర్షాకాలంలో వేడి ఆహార పదార్థాలని భుజించాలి, నిల్వ ఉన్న ఆహార పదార్థాలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు, బయట మురికిలో పరిశుభ్రంగా ఉండే పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడం చూసుకోవాలి, అలాగే విధంగా వాష్రూమ్ వెళ్ళొచ్చిన తర్వాత చేతులు కడుక్కోవడము, తినే ముందు కూడా చేతులు కడుక్కోవడం, ఇలాంటి మంచి అలవాట్లు ఉన్నట్టయితే మనం టైఫాయిడ్ నుంచి కూడా నివారించవచ్చు టైఫాయిడ్ రాకుండా. బయట చిరు తిండ్లు ఉంటాయి కదండి, పానీపూరీలు, సమోసాలు, అంటే ఎక్కడైతే ఈగల వాళ్ళ ఇవి ఉంటాయో మనం దాదాపు వాటిని వర్షాకాలం టైంలో మనము తినకుండా ఉంటే మంచిది. హైజీనిక్ మెయింటైన్ చేసిన ప్లేస్లే మనము తింటే బాగుంటుంది.
1: మరి ఈ కలరా అనే వ్యాధి కూడా ఈగల వల్లనే వస్తుంది అన్నారు కదా, ఈ కలరా గురించి చెప్పండి.
0: ఈ కలరా అనేది విబ్రియో కలరా అనే వైరస్ వల్ల వస్తుంది. ఈ వైరస్ కూడా ఈగల వల్లనే వ్యాప్తి చెందుతూ ఉంటుంది. కలరా ముఖ్య లక్షణాలు ఏంటంటే విరేచనాలు, రైస్ వాటర్ స్టూల్స్ అంటారు, అంటే గంజిలాగా మోషన్స్ అవుతా ఉంటాయండి. ఆ రైస్ వాటర్ స్టూల్స్ సివియర్ గా ఉండి సివియర్ డిహైడ్రేషన్, కలరా సోకినట్టయితే వాళ్ళు తొందరగా డిహైడ్రేషన్ లోకి వెళ్ళిపోతారు, అట్లా ఒంట్లో ఉన్న వాటర్ శాతం తొందరగా తగ్గిపోయి సివియర్ డిహైడ్రేషన్ లోకి

0: వెళ్ళిపోయి మరణించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే కలరా వచ్చినప్పుడు కూడా చాలా జాగ్రత్త, డిహైడ్రేషన్ లేకుండా మనము చూసుకోవాలి, వెంటనే డాక్టర్ గారిని సంప్రదించాలి.
1: అయితే ఈ వర్షాకాలంలో చాలా మందికి వాంతులు విరేచనాలు అవుతుంటాయి డాక్టర్ గారు, దీనికి కూడా ఈ ఈగలే కారణమని మీరు చెప్పారు. ఈ వాంతులు విరేచనాలు ఎందుకు అవుతాయి, దీన్ని ఎలా నివారించాలి, దీనికి చికిత్స ఎలా ఉంటుంది, దాని గురించి చెప్పండి.
0: ముఖ్యంగా ఈ వర్షాకాలంలో మనం చూస్తూ ఉంటాము డయేరియా అంటాము, గ్యాస్ట్రో ఎంటరైటిస్ అంటే వామిటింగ్స్, మోషన్స్, వాంతులు విరేచనాలు అవుతా ఉంటాయి. ఇవి కూడా చాలా రకమైనటువంటి వైరల్ సూక్ష్మక్రిములు కానీ బ్యాక్టీరియల్ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎవరికైనా ఎప్పుడైతే వాంతులు విరేచనాలు అవుతా ఉంటాయో వాటిలో ఒంట్లోని నీరు పోవడం వల్ల వాళ్ళు నీరసంగా ఉంటారు, నాలుక తడి ఆరిపోయి ఉంటుంది, మూత్రం రాకపోవడము, స్కిన్ టర్గర్ అంటే చర్మాన్ని మనము ఎత్తి చూసినట్టయితే మెల్లగా పోవడం, ఇలాంటి లక్షణాలు ఎవరికైనా కనబట్టలైతే మనం వెంటనే ఆ డిహైడ్రేషన్ సింప్టమ్స్ ఉన్నాయని గుర్తించి వారికి సక్రమంగా ఓఆర్ఎస్ ద్రావము ఇప్పించి దగ్గరలో ఉన్న హాస్పిటల్లో తొందరగా తీసుకెళ్తే మనం డిహైడ్రేషన్ నివారించగలుగుతాము. అలాగే మనం ఇందాక టైఫాయిడ్ చెప్పుకున్నట్టయితే బయట చిరుతిండ్లు తినకూడదు, పానీపూరి అలాంటివి అవాయిడ్ చేయాలి, పరిశుభ్రంగా చేతులు కడుక్కోవాలి తినే ముందు, వాషింగ్ మైల్ వచ్చిన తర్వాత ఇలాంటివి మనము పాటించినట్లయితే మనము గ్యాస్ట్రో ఎంటరైటిస్, ఈ వాంతులు విరేచనాల నుంచి కూడా మనము కాపాడుకోగలం. ఈ వాంతులు విరేచనాలను నివారించడానికి మన భారత ప్రభుత్వం కూడా ప్రతి సంవత్సరము ఐడిసిఎఫ్ అనే ప్రోగ్రామ్ ని నిర్వహించడం జరుగుతుంది. ఈ ఐడిసిఎఫ్ అనే ప్రోగ్రామ్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ డయేరియా కంట్రోల్ ఫోర్ట్ నైట్, అంటే ఇది ఆగస్ట్ 1st నుంచి 15th వరకు 15 రోజులు ఈ ప్రోగ్రామ్ లో భాగంగా ప్రతి ఆశా కార్యకర్త ప్రతి ఇంటిని విజిట్ చేసి ఇంట్లో ఎంతమంది విరేచనాలతో బాధపడతా ఉన్నారు, వాళ్ళ డిహైడ్రేషన్ ఏముంది, వాళ్ళ ప్రతి ఇంటికి ఓఆర్ఎస్ ప్యాకెట్ డిస్ట్రిబ్యూషన్ ఇలాంటివి చేయడం జరుగుతుంది. ఎవరైనా సివియర్ ఉంటే వాళ్ళని దగ్గరలో ఉన్న ఆసుపత్రులకు కూడా పంపించడం జరుగుతుంది. ఇది ఐడిసిఎఫ్ అనే ప్రోగ్రామ్ మన భారత ప్రభుత్వం గత 3-4 సంవత్సరాల నుంచి ఇంప్లిమెంట్ చేస్తుంది.
1: బాగుంది డాక్టర్ గారు. ఈ కీటక జనిత వ్యాధులు అంటే ఈగలు దోమల వల్ల వచ్చే వ్యాధులు, వాటి లక్షణాలు, చికిత్స, నివారణ గురించి చాలా వివరంగా తెలియజేసినారు. చాలా ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: ధన్యవాదాలు కమలాకర్ గారు.
2: ఇప్పటి వరకు పానం పదిలం శీర్షికన వానాకాలంలో వచ్చే కీటక జనిత వ్యాధులు, చికిత్స, నివారణ గురించి ఆదిలాబాద్ రీమ్స్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మునిగెల గజానన్తో పి కమలాకర్ రెడ్డి పెట్టిన ముచ్చటను విన్నారు.
3: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డీఏపీ బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్.
4: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
5: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
4: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
5: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
4: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం, మనసు నిండా. ఇది మన యాస, మన భాష, మన ఎఫ్ఎం. శ్రోతలు మీరు వింటున్నారు అంబటాల సంగతుల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఇప్పుడు విందాం న్యాయం చట్టం శీర్షికన పోక్సో చట్టం గురించి ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండ్రాల నగేష్తో కేలెనిన్ పెట్టిన ముచ్చట.
6: ఈ మధ్య కాలంలో అక్కడక్కడ జరుగుతున్న కొన్ని దురదృష్టకర సంఘటనల నేపథ్యంలో మనం పోక్సో చట్టం అన్న పదాన్ని బాగా వింటున్నాం. మరి అసలు ఈ పోక్సో చట్టం అంటే ఏమి, దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయి, ఈ ముచ్చట్లు చెప్పేందుకు ఇవాళ మన స్టూడియోలో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది ఎండ్రాల నగేష్ మన స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి ఈ పోక్సో చట్టం గురించి, అది ఏ రకంగా రక్షణ కల్పిస్తున్నది, అది ఏ సందర్భాల్లో ఈ చట్టాన్ని ప్రయోగించవచ్చు, ఈ ముచ్చట్లు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం నగేష్ గారు.
7: నమస్కారం అండి.
6: అయితే మనం ఈ మధ్య కాలంలో ఈ పోక్సో చట్టం అన్న పదాన్ని గురించి చాలా వింటూ ఉన్నాం కదా, అసలు ఈ పోక్సో చట్టం అంటే ఏమి, ఇది ఏ రకమైన ప్రయోజనం కల్పిస్తున్నది, దీని గురించి చెప్తారా?
7: ప్రపంచంలో ఎక్కువ మంది చిన్నపిల్లల సంఖ్య ఏ దేశంలో ఉందంటే అది మన భారతదేశంలో ఉంది. అయితే ఎప్పుడైతే

0: చిన్నపిల్లల యొక్క జనాభా ఎక్కువ ఉందో, ఎట్ ది సేమ్ టైం ఏమైపోతున్నదంటే ఈ చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు, లైంగికంగా వేధించడం కానీ లేకపోతే సెక్సువల్గా వాళ్ళని హరాస్ చేయడం కానీ ఈ రకమైనటువంటి ఆకృత్యాలకు చాలామంది ఒడుగడుతున్నారు. అయితే చిన్నపిల్లలను మరి ఇలాంటి ఆకృత్యాల నుండి, లైంగిక వేధింపుల నుండి, దాడుల నుండి రక్షించడానికి మన భారతదేశ ప్రభుత్వం ఏం చేసిందంటే 2012 నవంబర్ 14 పోక్సో యాక్ట్, అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012 పార్లమెంట్లో ప్రవేశపెట్టి చట్టం చేసింది. దీని ప్రకారం ఏంటంటే పోక్సో యాక్ట్ ప్రకారం 18 సంవత్సరాల లోపట అమ్మాయిలు,
1: చిన్నపిల్లలు, 18 సంవత్సరాల లోపు వయసు
0: ఆడపిల్లలకు ఎవరైనా లైంగిక వేధింపులు కానీ లేకపోతే వాళ్ళని సెక్సువల్గా కానీ హరాస్మెంట్ చేస్తే వాళ్లకు పనిష్మెంట్ ఇవ్వడానికి, వాళ్ళని శిక్షించడానికి చట్టం తీసుకురావడం జరిగింది. మేజర్గా ఈ చట్టం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అంటే ఇది చాలా సీరియస్, అంటే గ్రేవ్ సీరియస్ యాక్ట్ అన్నమాట. అంటే మీరు చూస్తూ ఉన్నారు ఈ మధ్య టీవీలలో, మాధ్యమంలో చూస్తూ ఉన్నాం 4-5 ఏళ్ళ చిన్న పిల్లలు, చిన్నారులని. మొన్న రీసెంట్లీ అయితే 1 సంవత్సరమో 2 సంవత్సరాల వరంగల్ల
1: 9 నెలల
0: చిన్నారి మీద కూడా
1: అఘాయిత్యానికి
0: పాల్పడినటువంటి సంఘటన మనం చూసాం. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకొని రీసెంట్లీ పార్లమెంట్లో ఏం చేశారంటే, ఈ 2019 ఎవరైనా చిన్నారుల మీద సెక్సువల్గా అఘాయిత్యానికి పాల్పడితే వాళ్లకు డెత్ పెనాల్టీ, అంటే మరణ శిక్ష విధించేందుకు కూడా మన ప్రభుత్వం చట్టం చేసిందన్నమాట. మళ్ళొకటి దీంట్లో పట పోక్సో యాక్ట్ కింద ఏవైతే కేసులు నమోదైతాయో ప్రతి జిల్లా కేంద్రంలో ఒక స్పెషల్ కోర్ట్ అనేటువంటిది ఉంటుంది. జిల్లా న్యాయమూర్తి మాత్రమే ఈ యొక్క కేసులను విచారిస్తారు. అయితే ఇప్పుడు ఈ పోక్సో యాక్ట్ ప్రకారం ఏంటి సార్ అంటే, ఇప్పుడు దీంట్లో పట మినిమం పనిష్మెంట్ 6 నెలల నుంచి 12 నెలలు మినిమం, మాక్సిమం డెత్ పెనాల్టీ. లేదంటే ఇప్పుడు కొందరు చిన్న పిల్లలను మేము ప్రేమిస్తున్నామని చెప్పేసి లే వాళ్ళ వెంట పడడం, అదేవిధంగా ఇంకా వాళ్ళను వేరే రకంగా వేధించడం, ఇలాంటివి చేస్తే గనక వాళ్ళ యొక్క అవుట్రేజ్ ద మాడెస్టీ, అంటే సమాజంలో వాళ్ళ యొక్క అవమానపరిచే విధంగా ఎవరైనా గనక ప్రవర్తిస్తే సెక్షన్ 8 ప్రకారం, సెక్షన్ 8 ఆఫ్ పోక్సో యాక్ట్ ప్రకారం కోర్టు మినిమం 5 సంవత్సరాల పనిష్మెంట్ వేయచ్చు, ఈవెన్ 10 సంవత్సరాల వరకు కూడా పనిష్మెంట్ అనేటువంటిది విధించడానికి ఆస్కారం ఉన్నది.
1: అంటే ఇది 18 సంవత్సరాల వయసు లోపల ఉన్నటువంటి బాలికలు గాని యువతుల్ని గాని ఎవరైనా వాళ్ళ పట్ల అసభ్యకరంగా లేదా వాళ్ళని అవమానపరిచే విధంగా ప్రవర్తిస్తే వాళ్లకు ఈ చట్టం ప్రకారం 5 నుంచి 10 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నదంటారు. ఇంకా ఏ ఏ సందర్భాల్లో ఈ చట్టాన్ని ప్రయోగించవచ్చు
0: చూడండి, చిన్నపిల్లలు బిలో 18 ఇయర్స్ లోపల ఉన్నా గాని, ఈవెన్ ఆ పిల్లల యొక్క కన్సెంట్ ఉన్నా గాని, అంటే వాళ్ళ సమ్మతంతో గాని ఎవరైనా వాళ్ళని ప్రేమించామని చెప్పేసి, అంటే ప్రొక్యూరింగ్ ఏ మైనర్ గర్ల్ విత్ ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ లవ్, అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను,
1: అంటే మోసపూరితమైన మాట,
0: నేను నిన్ను అంటే నాకు ఇష్టం అని చెప్పి, ఈవెన్ ఆ యొక్క 18 సంవత్సరాల యొక్క పాప యొక్క అంగీకారంతో చేసినా గాని ఇది నేరమే,
1: అంటే ఏదో రకమైన మాయ మాటలు చెప్పి వాళ్ళని నమ్మించి మైనర్ బాలికల్ని వెతికెళ్ళడం కూడా నేరమే.
0: ఇక అదే విధంగా దీంట్లో పట వాళ్ళ యొక్క వీడియోలు తీయడం పోర్నోగ్రఫీ, అంటే
1: వాళ్ళ అనుమతి లేకుండా,
0: అసభ్యకరమైనటువంటి అశ్లీల వీడియోలు తీయడం కానీ లేకపోతే వాళ్ళను ఇంకా అబ్యూజింగ్ చేయడం, వాళ్ళని ఏదో అనేక రకాలుగా అంటే అవమానకర రీతిలో వేధించడం, తిట్టడం కానీ కొట్టడం కానీ వాళ్ళ వెంబడించడం కానీ ఏం చేసినా కానీ దీంట్లో పట ఒక్కొక్కసారి ఎట్లా ఉంటాయంటే, ఈవెన్ పోక్సో ఈ అంటే ఆన్లైన్ లో కూడా కంప్లైంట్ చేయడానికి అవకాశం ఉన్నది.
1: కొంతమంది నేరుగా వచ్చి ఇవ్వలేని వాళ్ళు ఆన్లైన్ లో కూడా ఈ చట్టం కింద ఎవరైనా వేధింపులకు పాల్పడితే వాళ్ళపై ఫిర్యాదు చేయొచ్చు అంటారు.
0: అదే విధంగా ఇంకా కొత్త ఈ చట్టం ప్రకారం ఏంటంటే, 18 సంవత్సరాల లోపట చిన్న పిల్లల మీద అఘాయిత్యం జరిగింది అని తెలిసిన తర్వాత ఆ యొక్క ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పోలీస్ అధికారి కావాలని గనక ఆ యొక్క కేసును పక్కదోవ పట్టించినా గాని ఆ యొక్క అధికారి కూడా శిక్ష విధించే విధంగా కఠినతరమైనటువంటి ఈ చట్టం అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. పోక్సో యాక్ట్ తో పాటు ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్స్ కూడా విధిస్తారు. ఇప్పుడు ఎవరైనా చిన్నపిల్లల యొక్క మాడెస్టీని, అంటే వాళ్ళ పరువు పోయే విధంగా, అదేవిధంగా వాళ్ళ మీద సెక్సువల్ హరాస్మెంట్ అంటే అత్యాచారం చేశారు అనుకోండి, ఈవెన్ దాని ప్రకారము 376 ఐపీఎస్ లో ఏం చెప్తా అంటే అత్యాచారం. ఈ అత్యాచారం ప్రకారము ముందు 10 సంవత్సరాల పనిష్మెంట్ ఉంటుంది ఐపీఎస్ ప్రకారం. కానీ చిన్న పిల్లల మీద అత్యాచారం కనుక చేసినట్లయితే మరణ దండన డెత్ పెనాల్టీ అనేటువంటిది విధించడానికి రీసెంట్లీ పార్లమెంట్ లోపల 2019లో కేంద్ర ప్రభుత్వం అమెండ్మెంట్ అనేటువంటిది తీసుకురావడం, అంటే సవరణ తీసుకురావడం జరిగింది.
1: ఇప్పుడు ఈ 2012లో ఏదైతే మైనర్ బాలికల మీద ఈ లైంగిక వేధింపుల నిరోధం కోసం తీసుకొచ్చిన ఈ చట్టంలో 2019లో కొంత సవరణలు తీసి ఈ చట్టాన్ని ఇంకా కట్టుదిట్టం
0: చేశారు. మళ్ళా మెయిన్ గా చైల్డ్ ఉమెన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అనేటువంటిది వీటిని సూపర్విజన్ చేస్తుంది. మెయిన్ గా పోక్సో యాక్ట్ ప్రకారము ఏ వ్యక్తి మీదనన్నా ఒకవేళ ఒకసారి కేసు రిజిస్టర్ అయిందనుకోండి, ఆ ఒక్క బాధితురాలు చిన్న పిల్ల, సింగిల్ టెస్ట్ మోనీ సఫిషియంట్ కన్విక్ట్ ద అక్యూజ్డ్ అంటే చిన్న పిల్ల కోర్టులో వచ్చేసి నాకు ఈ రకమైన వేధింపులు జరిగినాయి, నా పట్ల సెక్సువల్ హరాస్మెంట్ జరిగింది అని కోర్టులో గనక ఆమె సాక్ష్యం చెప్పినట్లయితే ఈ యొక్క యాక్ట్ ప్రకారం జడ్జి గారు ఆమె యొక్క వాగ్మూలాన్ని నమ్మి ఖచ్చితంగా శిక్ష అనేటువంటిది విధించేటట్లు దీంట్లో సాక్షులు చెప్పే అవసరం కూడా లేదు. అంటే ఇంకా వేరే సాక్షులు చెప్పకున్నా గానీ కేవలం బాధిత చిన్నారి, బాధిత ఆడపిల్ల ఎవరైనా గనక కోర్టులో గనక సాక్ష్యం చెప్పినట్లయితే ఆమె యొక్క సాక్ష్యాన్ని ఆధారం చేసుకుని పనిష్మెంట్ అనేటువంటిది ఇవ్వడానికి ఆస్కారం ఉంది.
1: చాలా సంతోషం నగేష్ గారు, ఇటీవల కాలంలో ఎంతో చర్చల్లోకి వచ్చిన ప్రాముఖ్యతను సంతరించుకున్న ఈ పోక్సో చట్టం గురించి సవివరంగా తెలియజేసిండ్రు. ముఖ్యంగా ఈ చట్టాలు ఎంత కఠినంగా ఉన్నాయి, తప్పు చేసిన వారి పట్ల ఏ రకంగా శిక్షలు అమలు చేస్తున్నాయనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే చట్టం ద్వారా మార్పు కాదు కానీ మనిషి ఆలోచనల్లో మార్పు వచ్చి నైతిక బాధ్యతల్ని పెంపొందించుకొని ఇలాంటి నేరాలకు పాల్పడకుండా ఆరోగ్యకరమైన సమాజ స్థాపనకు ప్రతి పౌరుడు అడుగులు వేయాలని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు, నమస్కారం.
2: ఇప్పటి వరకు న్యాయం చట్టం శీర్షికన పోక్సో చట్టం గురించి ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండ్రాల నగేష్తో కేలెనిన్ పెట్టిన ముచ్చటను విన్నారు.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
2: శ్రోతలు, ఎలా ప్రపంచ దోమల దినోత్సవం జరుపుకుంటున్నారు. ప్రపంచంలో ప్రాణాంతక జీవులలో దోమలొకటి. ఈ చిన్న దోమలు మానవులలో అనేక రకాల వ్యాధులకు కారణమవుతాయి. వీటి గురించి సర్ రోనల్డ్ రాస్ 1897 ఆగస్టు 20వ తేదీన ఆడ ఎనాఫిలిస్ దోమ వలన మానవులకు మలేరియా వ్యాధి వ్యాపిస్తుందనే విషయాన్ని కనుగొనడంతో ప్రతి సంవత్సరం ఆగస్టు 20వ తేదీన ప్రపంచ దోమల దినోత్సవం జరుపుకుంటాం. ఈ సందర్భంగా ఇయ్యాల మలేరియా వ్యాధి ఆడ అనాఫిలిస్ దోమ వలన మానవులకు వ్యాపిస్తుందనే విషయాన్ని కనుగొన్న సర్ రోనాల్డ్ రాస్ గురించి డాక్టర్ చాగంటి కృష్ణకుమారి ప్రసంగ వ్యాసం విందాం. చదివినది సుమనస్పతి రెడ్డి.
4: తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తాడు అంటారు. మాతృదేవో భవ పితృదేవో భవ అని జన్మనిచ్చిన తల్లిదండ్రులను పూజించడం కూడా మన భారతీయ సంప్రదాయం. అందువల్ల కన్న తల్లిదండ్రులొకటి తలిస్తే దైవ సమానుడైన తండ్రి మరొకటి తలచవచ్చు. భారతదేశం చాలా కాలం ఆంగ్లేయుల వలస పాలనలో ఉంది. అప్పట్లో సర్ క్యాంబెల్ క్లే గ్రాంట్ రాస్ బ్రిటిష్ ఆర్మీ జనరల్ పదవి నిర్వహిస్తూ భారతదేశంలో కాపురమున్నాడు. ఆయనకు కలిగిన 10 మంది సంతానంలో పెద్ద కొడుకు రొనాల్డ్ రాస్ 1857 మే 13వ తేదీన మన దేశంలోని హిమాలయ పర్వత భాగంలో ఉన్న అల్మోడా పట్టణంలో ఆయన పుట్టాడు. బాగా చిన్నపిల్లవాడుగా సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనాలను ప్రేమించాడు. గణితం కూడా అతని మనసు దోచిన ప్రియురాలి. 14 వయసులో గణితంలో కనబరిచిన ప్రతిభకు ఆబ్స్ ఆఫ్ హెవెన్ అనే పుస్తకాన్ని బహుమతిగా పొందాడు. అది అతనిలో మరింతగా గణితం పట్ల మక్కువను పెంచింది. 16 ఏళ్ల వయస్సులో చిత్రలేఖనంలో ప్రథమ బహుమతిని పొందాడు. సాహిత్యం, కవితల ప్రేమలో పడి రచయితగా రచనా వ్యాసంగంలో తన ప్రతిభను చాటాలనుకున్నాడు. కాని చివరికి అతని ప్రతిభ మరో రంగంలో ఖ్యాతి పొందింది. మన సికింద్రాబాద్లో సర్ రొనాల్డ్ రాస్ రోడ్ అని ఒకటుంది, మీకు తెలిసేమో. కలకత్తాలోనూ బ్రిటన్లోనూ సర్ రొనాల్డ్ రాస్ పేరుతో రోడ్లున్నాయి. ఎన్నో హాస్పిటళ్లకు, మెడికల్ కాలేజీలకు కూడా ఆయన పేరు పెట్టారు. ఉదాహరణకు చెప్పాలంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్లో సర్ రొనాల్డ్ రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ అండ్ కమ్యూనికేబుల్ డిజీజెస్ అని ఉంది. కలకత్తాలో ఎస్ఎస్కేఎం హాస్పిటల్ ప్రాంగణంలో రొనాల్డ్ రాస్ మెమోరియల్ ఉంది. దీనిని 1927లో రొనాల్డ్ రాస్ స్వయానా రిబ్బన్ని కత్తిరించి ప్రారంభించాడు. ఈ గౌరవాలన్నీ రొనాల్డ్ రాస్కి తెచ్చిపెట్టింది ఒక దోమ. ఎక్కడి దోమ? మనదే, ప్రధానంగా మన దేశానిది. 1902లో వైద్య రంగానికి ఇచ్చే నోబెల్ ప్రైజ్ మనదోమ వల్లే రాస్కు వచ్చింది. సాహిత్యాన్ని, కవితలను పక్కకు పెట్టి ఈ దోమ వెంట రాస్ గారు ఎలా పడ్డారు? ఎందుకు పడాల్సి వచ్చింది? అందున మన భారతదేశవాసి అయిన దోమ మీదే ఆయన ఎందుకు కన్నేశారు? దీనికి పునాది అతని చిన్ననాటే పడింది. ఎట్లా అంటే, రాస్ ఒకటి తలిస్తే అతని తండ్రి మరొకటి తలిచాడు. వెళ్ళు, వెళ్ళి మెడిసిన్ చదువు అంటూ 1897లో అతన్ని లండన్లో ఉన్న సెయింట్ బార్థోలోమ్యూస్ హాస్పిటల్ మెడికల్ కాలేజీలో చేర్పించాడు. అలా మొదలై ఆ తర్వాత సెయింట్ బార్థోలోమ్యూస్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్, సొసైటీ ఆఫ్ అపోథెకరీస్, రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ వీటిల్లో వైద్యం చదువుకున్నాడు రాస్. 1881లో ఇండియన్ మెడికల్ సర్వీస్లో చేరాడు. 1883లో బెంగుళూరులో గ్యారిసన్ సర్జన్గా సైన్య విభాగంలో పనిచేశాడు. వైద్య వృత్తిలో ఉన్న రాస్కు మలేరియా వ్యాధి దోమల వల్ల ఎలా సంక్రమిస్తున్నదో అంతుపట్టలేదు. ఆ సమస్య అతని తలను తొలిచేస్తూ ఉండేది. 1888-89 సంవత్సరాల మధ్య లండన్లో బ్యాక్టీరియాలజీలో కోర్స్ చేయడానికి వెళ్లాడు. 1894లో మళ్లీ లండన్ వెళ్లినప్పుడు స్కాట్లాండ్లో డాక్టర్ సర్ ప్యాట్రిక్ మ్యాన్సన్ ని కలిశాడు. ప్యాట్రిక్ మ్యాన్సన్ మలేరియా గురించి, మలేరియా సంబంధిత సమస్యల గురించి పరిశోధన చేయడానికి భారతదేశం సర్వోత్తమమైన ప్రదేశం అని చెప్పాడు. 1895లో రాస్ సికింద్రాబాద్ చేరి ఆ వెంటనే బాంబే సివిల్ హాస్పిటల్కి వెళ్లి మలేరియా వ్యాధిపై పరిశోధన మొదలుపెట్టాడు. మలేరియా వ్యాధికి కారణమైన పరాన్న జీవిని అక్కడ ఉన్న దోమ పొట్టలో కనుగొన్నాడు. ఇంతలో అతన్ని బెంగుళూరులో కలరా వ్యాధిగ్రస్తులకు చికిత్సలందించడానికి నియమించారు. మలేరియా పరిశోధనకు అంతరాయం ఏర్పడింది. అయినప్పటికీ ఆయన దోమను మరిచిపోలేదు. ఒకసారి తమిళనాడులోని ఊటీ దగ్గర సిగూర్ ఘాట్ అనే ప్రదేశాన్ని చూడ్డానికి వెళ్లాడు. కాని అతని మనసంతా దోమే ఆక్రమించుకుని ఉంది. అందువల్ల సహజంగానే ఓ అసాధారణమైన దోమ అతని కంటబడింది. దాని రెక్కలపైన గాఢమైన రంగులతో కాంతిమంతమైన డిజైన్లున్నాయి. రాస్ దానికి డాపుల్డ్ వింగ్డ్ మస్కిటో, అంటే నానావర్ణాల మచ్చలు నిండిన రెక్కలున్న దోమ అని పేరు పెట్టాడు. 1896లో మలేరియాపై పరిశోధనే లక్ష్యంగా మళ్లీ ఊటీకి వెళ్లాడు. అక్కడ దోమల సాంగత్యంలో పడి వాటిని పరిశీలిస్తూ, పరిశోధిస్తూ మలేరియాకి కారణం కనుగొనడం మాటేమో గాని క్వినైన్ ప్రొఫిలాక్సిస్ అనే గోళీలను మింగుతూ ముందు జాగ్రత్తలు తీసుకున్నా కూడా తానే మలేరియా వ్యాధి బారిన పడ్డాడు. ఎంత గొప్ప డాక్టర్ అయితే మాత్రం ఏమిటి, దోమ కుట్టదా, మలేరియా అంటదా? పాపం ఏం చేస్తాడు, దోమపై పరిశీలనలను పూర్తి చేయకుండానే సికింద్రాబాద్కు వచ్చేశాడు.
2: ఇప్పటి వరకు ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా మలేరియా వ్యాధి ఆడ అనాఫిలిస్ దోమ వలన మానవులకు వ్యాపిస్తుందనే విషయాన్ని కనుగొన్న సర్ రొనాల్డ్ రాస్ గురించి డాక్టర్ చాగంటి కృష్ణకుమారి ప్రసంగ వ్యాసం విన్నారు. చదివినది సుమనస్పతి రెడ్డి. ఇంతటితో ఇయల్టి అంబటాల సంగతులు కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతిరోజు పొద్దుగల 7:15 ప్రసారమవుతుంది. ఇక రేపటి అంబటాల సంగతులు కార్యక్రమంలో తిండితో మనం శీర్షికన అధిక బరువును తగ్గించుకోవడానికి తీసుకోవాల్సిన ఆహార జాగ్రత్త

0: former world champion PV Sindhu will take on third seed Wang Ziyi of China. In the men's singles, Indian debutant Ayush Shetty will face 11th seed Alvi Farhan of Indonesia. In men's doubles, 5th seed Sattvik Sairaj Ranki Reddy and Chirag Shetty will play against Junaidi Arif and Roy King Yap in the round of 16. In women's doubles, the Indian pair of Teresa Jolly and Gayatri Gopichand will face 7th seeds Rin Iwanaga and Kai Nakanishi of Japan. Meanwhile, in mixed doubles, Dhruv Kapila and Tanisha Krasto will take on China's Guo Xinhua and Chin Fang Hui. With Bhanu, Saklayan Akhtar for Akashwani News, Delhi.
1: In hockey, Indian women's team will face England today in their final Pool D match of the FIH Hockey World Cup at Wagener Stadium in Amstel, Finn. The match will begin at 6:30 p.m. IST. A win or draw will ensure India finish at the top of the pool and qualify for the next round. Indian women's are high on confidence after a record 6-1 win over South Africa on Tuesday. The victory surpassed India's previous biggest World Cup win, a 4-1 triumph over Spain in the inaugural 1974 edition. With this win, India climbed to the top of the Pool D with 4 points from 2 matches. Meanwhile, England must have to win today's match to keep their hopes alive after losing 4-2 to China. On the other hand, the Indian men's hockey team defeated arch rivals Pakistan 5-3 in their final group match yesterday to qualify for the next round. The 4-day-long India Day festival will begin today in Moscow, bringing together the Indian and Russian communities for a celebration of culture, traditions and people-to-people ties. The festival will be held at Gostiny Dvor in Moscow. Being organized under the theme Unity of Cultures, Friendship of Peoples, the festival will feature a diverse program spread across several venues. And now for a look at today's newspapers, it's over to Renu Kataria.
2: Thank you, Anuja. All the dailies have noticed the maiden visit of the present U.S. ambassador to Srinagar. A headline in the Indian Express quoting the U.S. envoy writes, J&K, important part of India, will relook at travel warnings, expressing a strong endorsement of New Delhi's long-standing position on Jammu and Kashmir. Government sharpens Gen Z outreach on social media with One Day, One University, notes the Pioneer along with all other dailies. Modi top social media rankings, adds the Economic Times. A Hindustan Times headline writes about the Supreme Court asking NTA about the progress in exam reforms plan. A headline in the Tribune cites a transformative move launched by India Post to test the feasibility of last mile delivery to the country's most remote and inaccessible corners, which says where the dakia cannot go, a drone can. In its developmental commitment to the state of Palestine, India to build hospital in West Bank seeks to deploy field hospital in Gaza, states the Hindu. On Bangladesh Prime Minister's possible visit to India, Prime Minister Modi assures him of an honorable reception, is another headline in the Tribune. New U.S. immigration rules may mean greater scrutiny for Indians with expanded definition of public charge, reports the Asian Age. And finally, the Times of India refers to a study saying people with no high BP, diabetes or smoking habit lived nearly 13 years longer without dementia than those with all three risk factors. And with that, it's back to you, Anuja.
1: Thank you, Renu. And now before we end the bulletin, the headlines once again. Union Cabinet approves 4 multi-tracking railway projects covering 8 districts of West Bengal, Odisha, Tamil Nadu and Andhra Pradesh. Cabinet also clears 4-laning of Muzaffarpur Sitamarhi Sonbarsa section of NH22 in Bihar. Union Home Minister Amit Shah to chair Southern Zonal Council meeting at Kovalam in Tamil Nadu this morning. 4th round of India-Singapore Ministerial Roundtable to be held in Singapore today. Bangladesh to go to polls today to elect a new president. US President Donald Trump declares economic warfare against Iran, threatens economic punishment for any country helping Tehran. And Indian women's team to take on England in their final Pool D match of FIH Hockey World Cup in Amstel, Finn this evening. And with that, we end the morning news. Have a nice day.
3: Akashwani se pesh hai khabarnama.
4: Okay. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా నవలతో చక్కటి తెలుగు సాహిత్యాన్ని వినిపించే కార్యక్రమం ఎల్టి నవలతో. కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ, చారిత్రక నవల ధారావాహిక పఠనం 64వ భాగం విందాం. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు. చదివి వినిపిస్తున్నవారు సుమనస్పతి రెడ్డి.
5: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
6: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
5: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
6: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
5: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
4: ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. మీరు వింటున్నారు నవలతో కార్యక్రమం. డాక్టర్ గోపరాజు నారాయణరావు రచించిన నవల ఆకుపచ్చ సూర్యోదయం. ఇది మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ ఆధారంగా రూపొందించారు. సీతారామరాజు పోరాటాన్ని, త్యాగాన్ని ఈ నవల తెలియజేస్తుంది. అడవుల్లోకి వెళ్ళిన తర్వాత జరిగిన పరిణామాలు ఇందులో ఉన్నాయి. ఇప్పుడు విందాం ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ, చారిత్రక నవల ధారావాహిక పఠనం 64వ భాగం.

తన ప్రేయసి చితుకులమ్మ ఇంట్లో ఉన్న మల్లుని పట్టుకోవడానికి పోలీసుల వేట ప్రారంభమైంది. రాత్రి 10:30 గంటలవుతుండగా మొదట కీరన్స్, రాధాకృష్ణ గుర్రాల మీద నడిపాలెం శివార్లకి చేరారు. కృష్ణదేవిపేట శరభన్నపాలెం దారిలోనే ఉంది ఆ చిన్న పల్లె. గుర్రాల అలికిడి గురించి తెలియకుండా ఊరి బయటే ఒక పొద వెనుక కట్టేశారు. తమజాడ కూడా ఎవరూ గమనించకుండా అక్కడే ఒక చెట్టు మొదట్లో ఆ చిమ్మ చీకట్లో నిలబడ్డారు. మిగిలిన 23 మంది గుర్రాల మీదే వస్తున్నారు. వాళ్ల రాక కోసమే ఈ ఇద్దరు వేచి ఉన్నారక్కడ. అప్పుడే 2 లాంతర్లు శరభన్నపాలెం మార్గం నుంచి చితుకులమ్మ ఇంటివైపు రావడం కనిపించింది. 1 నిమిషం కీరన్స్ గుండె జల్లుమంది. చీకట్లో బాగా గమనించిన తర్వాత వస్తున్నవాళ్లు ఇద్దరేనని నమ్మకం కుదిరింది. అప్పుడు కొంచెం బెదురు తగ్గింది. వాళ్ల చేతుల్లో ఉన్న ఇత్తడి గిన్నెలు లాంతరు గుడ్డి వెలుతురులో కూడా లీలగా మెరుస్తున్నాయి. అంత బాగా తోమారు వాటిని. వాళ్లు కూడా ముసుగులు కప్పుకొని నెమ్మదిగా చడీ చప్పుడు కాకుండా వస్తున్నారు. ఆ లాంతర్లు కొన్ని అడుగులు దాటిన తర్వాత కీరన్స్ రాధాకృష్ణ చెవిలో చెప్పాడు వాళ్లనే అనుసరించమని. రాధాకృష్ణ వాళ్ల వెంటే నెమ్మదిగా వెళ్లాడు. సరిగ్గా 10 నిమిషాలకే 23 గుర్రాలు చీకట్లో నడుస్తూ రావడం కనిపించింది. గబగబా ముందుకు వెళ్లి కొద్ది దూరంలోనే వాళ్లని ఆపేసి గుర్రాలు దిగమని సైగచేశాడు కీరన్స్. అంతా గుర్రాలు అక్కడే కట్టేసి తుపాకులు పట్టుకుని కీరన్స్ని అనుసరించారు. అప్పటికే రాధాకృష్ణ చితుకులమ్మ ఇంటికి కొంచెం దూరంలో అసహనంగా కదులుతూ కనిపించాడు. దొరికినట్టే చీకట్లో గుసగుసలాడుతూ అన్నాడు రాధాకృష్ణ. కీరన్స్ అనుమతి కోసం చూడకుండానే రాధాకృష్ణ 10 మంది సాయుధులను విడదీసి ఆ ఇంటికి 20 గజాల దూరంలో గుండ్రంగా చెట్ల పొదల చాటున మాటు వేయించాడు. ఒక్కొక్క సాయుధుడి మధ్య 10-12 అడుగుల దూరముంది. పథకం అర్థమైంది కీరన్స్కి. చాలా చురుకుగా కదులుతున్నాడు రాధాకృష్ణ. ఆ 2 లాంతర్లతో ఆ ఇంటికి వెళ్లిన వాళ్లు ఎక్కువసేపు ఉండరు. లోపల ఉండేది 1 నిమిషాలే. ఆ 1 సమయంలోనే ఇదంతా పూర్తి చేసేశాడు. 4 వీధిగుమ్మం దగ్గర తుపాకులు బారుపెట్టి నిలబెట్టేశాడు. కీరన్స్ని తన వెంటరమ్మన్నాడు. ఆ 2 మిగిలిన సాయుధులు ఇంటి వెనక వైపు వెళ్లి దడిచాటున నక్కారు. రాధాకృష్ణ అనుకున్నట్టే వాళ్లు నక్కిన 2 నిమిషాలకల్లా ఆ 2 పెరటి గుమ్మం తెరుచుకొని లాంతర్లతో సహా నెమ్మదిగా బయటకు అడుగుపెట్టబోతూ అటూ ఇటూ చూశారు. ఎవరూ లేరని నిర్ధారించుకుని గడప దాటారు. వెనకాలే నెమ్మ

0: నెమ్మదిగా మూసుకున్నాయి తలుపులు. ఆ ఇద్దరూ పదడుగులు వేశారు. అంతే, రాధాకృష్ణ, ఇంకో సాయుధుడు తటాలన వెనుక నుంచి పీకమీద కుడిచేయి వేసి బంధించారు తలా ఒకడిని. ఈ హఠాత్ పరిణామానికి పై ప్రాణాలు పైనే పోయాయి. ఇంకో పక్క ఊపిరి అందడం లేదు ఆ ఇద్దరికీ. రాధాకృష్ణ అంతే వేగంగా రివాల్వర్ తీసి తన చేతిలో బందీ అయి ఉన్నవాణి కనతమీద పెట్టి చిన్న గొంతుకతో ఒకటే ప్రశ్న వేశాడు. లోపల మల్లుదొరే కదా? అతడు పెనుగులాడబోయాడు. రెట్టించిన కసితో చేతి పట్టును మరింత బిగిస్తూ చెవిలో అన్నాడు రాధాకృష్ణ, చెప్పరా గాడిద కొడుక, చచ్చిపోతావు. బలంగా తీస్తున్న ఊపిరి మధ్య అన్నాడు అతడు.
1: అవును దొరా.
0: అంతే, చేయి విదిలి అతడిని బలం కొద్దీ బూటుకాలుతో తన్నేసి మూ గట్టిగా అరిచాడు రాధాకృష్ణ. వెంటనే నాలుగు బ్యాటరీ లైట్లు వెలిగాయి. ఆ వెంటనే పెరటి తలుపుల మీద ఒక్కసారిగా అరడజను తుపాకీ మడమలు మోదాయి. రెండోసారి మోదాయి. తరువాత ఒక సాయుధుడు బూటుకాలుతో బలంగా తన్నాడు. తలుపులు ఊడి వెనక్కి పడ్డాయి. ఒక్కసారిగా లోపలికి చొరబడ్డారంతా. ఇదంతా చూసి చితుకులమ్మ స్పృహ కోల్పోయి కింద పడిపోయింది.
2: జాగ్రత్త, వీడు అత్యంత ప్రమాదకారి,
0: గట్టిగా హెచ్చరించాడు రాధాకృష్ణ పెద్ద గొంతుతో. ముందు గదిలో లేడని తేలిపోయింది. లోపలి గదిలోకి వెళ్లారు ఇద్దరు. ఒక కత్తి, ఒక కండువా అక్కడే పడి ఉన్నాయి. ఆ సంగతే చెప్పారు గట్టిగా. కీరన్స్, రాధాకృష్ణ లోపలికి వెళ్లారు. అటకమీద ఏదో చిన్న శబ్దం. రాధాకృష్ణ, కీరన్స్ ఒక్కసారే పైకి చూశారు. వెంటనే బ్యాటరీ లైట్ల కాంతి కూడా పడింది. మరులిప్తలో తుపాకులు గురిపెట్టడం కూడా జరిగిపోయింది. చెయ్యెత్తితే అందేటంత ఎత్తులోనే ఉంది అటక. ఎవరో ఒక సాయుధుడు తుపాకీ బాయినెట్తో అటకని పొడిచాడు. అటక ఎంత మేర ఉందో అంతమేరకు బాయినెట్లు దిగిపోతున్నాయి. మిగతా చోట్ల నుంచి దుమ్మురాలితే ఒక్కచోట మాత్రం ధాన్యపు గింజలు రాలడం కనిపించింది. మొదట మామూలు ధాన్యం సన్నగా ధారగా పడింది నేలమీద, చిన్న కుప్పగా తయారైంది. తర్వాత ఎర్రటి ధాన్యం గింజలు రాలడం మొదలైంది. రక్తంతో తడిసిన ధాన్యం, ఒక రకమైన పైశాచికత్వంతో గట్టిగా కర్కశంగా అరిచాడు రాధాకృష్ణ.
2: దిగిరారా, దిగు,
0: అంతా ఉత్కంఠతో చూస్తున్నారు. 5 నిమిషాలు గడిచిపోయాయి. అప్పుడు కీరన్స్ అరిచాడు. ఎదురుగా ఉన్న ఆ సాయుధ జమీదార్ నారాయణ కురూప్ని చూసి,
2: కురూప్ పైకెక్కు, అవసరమైతే కాల్చేయి.
0: ఒక మూలగా వేసి ఉంది నిచ్చెన. ధైర్యంగా పైకెక్కాడు కురూప్. మలయాళంలో ఏదో అరిచాడు. తుపాకీ మడమతో గుద్దిన శబ్దం వినిపించింది. అంతా 5-6 నిమిషాలు. మొదట కురూప్ నిచ్చెన దిగాడు, తరువాత మల్లు. పంచెమొలకి అడ్డదిడ్డంగా చుట్టి ఉంది. ఒళ్లంతా ధాన్యం దాని నూగు, తలంతా ధాన్యపు గింజలు, చిన్న చిన్న గడ్డిపోచలు. మెట్ల మధ్యలో ఉండగానే ఫెడీమని తన్నాడు కురూప్. వెళ్ళకిలా పడిపోయాడు మల్లు. నేలమీద పడుతుంటే మంచం తలకి కొట్టుకుంది బలంగా. వెంటనే తుపాకుల మడమలన్నీ కొద్దిసేపటి క్రితం తలుపుల మీద ఎంత క్రూరంగా నర్తించాయో అంతే క్రూరంగా మల్లు ఒంటిమీద నర్తించాయి. బాధని పంటి బిగోన భరిస్తూ పెనుగులాడుతున్నాడు మల్లు. కొంత కసి తీరిన తర్వాత నిలబెట్టి చేతులు వెనక్కి విరిచి కట్టేశారు. కుడిపిరుదుకు కొంచెం కింద బాయనెట్ చేసిన గాయం నుంచి, పగిలిన పెదవి నుంచి నెత్తురు కారుతోంది. నెట్టుకుంటూ బయటకు నడిపించుకొచ్చారు. రాత్రి 1 గంట అయి ఉంటుంది. అప్పటికే ఆ చిన్న ఊరు మేల్కొంది. అంతా గుడిసెల నుంచి బయటకు వచ్చి చూస్తున్నారు లాంతర్లు పట్టుకొని. రాధాకృష్ణ, కీరన్స్ ముఖంలో ఆ క్షణంలో వెల్లువెత్తిన ఆనందం చీకట్లో అంతగా కనపడలేదుగాని ఇక ఉద్యమం అంతమైనట్టేనన్నంత నమ్మకం అందులో ఉంది. పెద్ద విజయం సాధించిన గర్వం. అప్పటికప్పుడు ఎవరిదో 2 ఎడ్ల బండి కట్టించి అందులో ఎక్కించారు, చేతులతో పాటు కాళ్లు కూడా కట్టేసి. దెబ్బల బాధకి మల్లు పెద్దగా మొలుగుతుంటే బండి కదిలింది.
2: సామీ, కొంప మునిగిపోయింది,
0: కొండలయ్యగుంది ఆశ్రమంలో చొరబడి గట్టిగా అరిచాడు ఆ ఆగంతకుడు. రామరాజు కృష్ణదేవిపేటలో ఏర్పాటు చేసుకున్న వేగు, గోకిరి ఎర్రేసుకి ఆప్తమిత్రుడు. గొంగడి కప్పుకొని ఉన్నాడు. చలిలో పరిగెత్తుకురావడం మూలంగా కాబోలు పదే పదే పెదవులు తడుపుకుంటూ గుటకలు వేస్తున్నాడు గొంతెండిపోయినట్టు. ఉదయం 5 గంటల ప్రాంతం, చీకటి తొలగిపోలేదు. అప్పటికే లేచి రామరాజు స్నానానికి బయలుదేరుతున్నాడు. ఏమైంది? కొంచెం కంగారుగానే అడిగాడు.
2: రాత్రి మల్లు నడిపాలెంలో ఉంపుడుగత్తె ఇంట్లో దొరికిపోయాడు, అర్ధరాత్రి కృష్ణదేవిపేట తీసుకువచ్చారు అన్నాడతడు.
0: అబ్బా,
2: ఏదో ముళ్ళు బలంగా గుచ్చుకున్నట్టు అన్నాడు రామరాజు. అప్పటికే గంతన్న, ఎర్రేసు, అగ్గిరాజు అక్కడ ఆ రాత్రి పడుకున్న వాళ్లంతా లేచివచ్చారు. గంతన్న ఒక్కసారిగా భోరుమని విలిపిస్తూ అన్నాడు,
3: ఆన్ని బతకనిస్తారా స్వామి?
2: అతన్ని హింసిస్తారు తప్పదు, కాని ప్రాణాలు తీసే సాహసం చెయ్యరు. సరే, ఇది విచారించే సమయం కాదు, వెంటనే ఇక్కడి నుంచి అంతా ఖాళీ చేద్దాం అన్నాడు రామరాజు. కొన్ని నిమిషాల్లోనే తుపాకులతో, ఆహార పదార్థాలు, ఇతర సామాగ్రితో ఆశ్రమం బయటకు వచ్చేశారంతా. దాదాపు 70 మంది ఉన్నారు. ఒక్క నిమిషం ఆలోచించి ఎర్రేసుకి సైగ చేశాడు రామరాజు. వెంటనే చెకుముకిరాళ్లు తెచ్చి కాగడా వెలిగించాడు. దానితో మరో కాగడా వెలిగించాడు. ఆ రెండింటినీ ఆ రెండు ఆశ్రమాల మీదికి విసిరేశాడు. అంతా అక్కడ నుంచి కదిలిపోయారు. లేచిన మంటలు, సూర్యోదయం ఆ ప్రాంతాన్ని మరింత ఎర్రగా మార్చాయి.
4: ఇప్పటి వరకు నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు, అల్లూరి సీతారామరాజు గాథ, చారిత్రక నవలావ ధారావాహిక పఠనం 64వ భాగం విన్నారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపించిన వారు సుమనస్పతి రెడ్డి.
5: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
6: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
5: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
6: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
5: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233. మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
6: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
5: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
6: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
5: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: ఇంతటితో ఎల్టీ నవలతో కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం బుధవారం రాత్రి 9:30, ప్రతి బుధవారం గురువారం పొద్దుగల 8:30 ప్రసారమవుతుంది. ఇక రేపు పొద్దుగల 8:30 బాసరుచులు కార్యక్రమంలో ప్రముఖ రచయిత్రి కె పద్మలత రాసిన భాషా సౌందర్యం కథానిక నుండి ఓ కండిక, అట్లనే ప్రముఖ కవి గట్టు గణపతి శర్మ రచించిన శ్రీ వెంకటేశ్వర శతకం నుండి కొన్ని పంక్తులను వింటారు.
7: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెబుతాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీ డిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీ డిష్.
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనసు నిండా.

సింగిడి సినీ గీతాల హరివిల్లు ఎన్నో తీర్ల పాటలు ఎంతో గమ్మతైన ముచ్చట్లతో సరదాగా సాగే సింగిడి కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి పసందైన పాటలను అడుగుతూ అందరు మెచ్చే గమ్మతైన ముచ్చట్లని చెప్పచ్చు. అందుకోసం మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 08732 ఈ కోడ్ని జత చేసి 29501 మరొక నంబర్ 2300081 నంబర్లకు ఫోన్లు చేయండి. ఈ కార్యక్రమం 10 గంటల వరకు ప్రసారం అవుతుంది. ఆలస్యం అస్సలు చేయకండి. ఇప్పుడైతే సింగిడి కార్యక్రమాన్ని షురూ చేద్దాం. సరిలేరు నీకెవ్వరు చిత్రంలోని పాటతో.

మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. ఇది మనయాస మన భాష మన ఎఫ్ఎం. సామ్రాట్ చిత్రం నుండి ఈ స్నేహం ఈ బంధం మరువకుమా ఊనిస్తమా అనే పాటను వినిపించమని ఉత్తరం ద్వారా కోరిన శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బర్మ క్యాంపు నుంచి యాకూబ్ పాషా, నూర్జహాన్, రహీం పాషా, రుబీనా, రహీమున్నీషా, షరీఫ్ ఖాన్, అలీం పాషా కోరుతున్నారు. శ్రోతలు మీరు కూడా గిట్లనే ఉత్తరాల ద్వారా పాటల్ని అడగాలనుకుంటే మీరు ఉత్తరాలు పంపించాల్సిన మా చిరునామా ఆకాశవాణి, క్షమించాలి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ ఆదిలాబాద్ 504001, ఇది ఆదిలాబాద్ పిన్కోడ్ నంబర్. మీరు పంపిన ఈ ఉత్తరాలు పొద్దుగల్ల సింగిడి కార్యక్రమంలో, అట్లానే పొజ్జమట్ల మాట చెప్పుండ్రి పాటైనుండ్రి కార్యక్రమంలో చదివి మీరు అడిగిన పాటల్ని వినిపిస్తాం. ఇప్పుడు సామ్రాట్ చిత్రం నుండి పాటను విందాం.

0: சச்சா பபலா
1: சைபால்
0: நடுவுல தாமரா
1: சைபால்
0: புரத புள்ளா
1: சைபால்
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சைபால்
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
4: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకు కి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
4: ఇది మనందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు, సింగిడి కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమానికి మీరు కూడా ఫోన్లు చేసి నచ్చిన పాటల్ని అడిగినొచ్చు. అందుకోసం మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 08732 ఈ కోడ్ని జత చేసి 29508 మరొక నంబర్ 2300081. ఈ కార్యక్రమానికి ఫోన్లు చేసేదేలు కాదు. మీకు తెలిసిన వింతలు, విశేషాలు, పొడుపు కథలు, చిట్కాలు, ఇంకా మీ ప్రాంత విశేషాలు గిట్లే ఉన్నా ఆకాశవాణి అదిలాబాద్ శ్రోతలతోటి పంచుకోండి. సింగిడి కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఆచార్య చిత్ర నుండి పాట.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి.
3: ఇది 4 జిల్లాల ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. మైక్రో హ్యాబిట్స్ అంటే సూక్ష్మ అలవాట్లు. శ్రోతలు, రోజు మనం చేసే అతి చిన్న సులభమైన పనులనే మైక్రో హ్యాబిట్స్ అంటాం. వీటిని చేయడానికి కేవలం కొన్ని సెకండ్లు లేదా నిమిషాలు మాత్రమే పడుతుంది, కానీ ఇవి భవిష్యత్తులో పెద్ద విజయాలకు, మెరుగైన ఆరోగ్యానికి పునాది వేస్తాయి. పెద్ద లక్ష్యాలను సాధించడానికి ఒకేసారి కష్టపడకుండా చాలా చిన్న చిన్న అడుగులతో ప్రారంభించడమే మైక్రో హ్యాబిట్స్. మైక్రో హ్యాబిట్స్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండుండ్రీ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సింగిడి కార్యక్రమంలో సినిమా పాటల్ని వింటున్నారు. ఇప్పుడు విందాం విరాట పర్వం చిత్రం నుండి పాట.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: శ్రోతలు మీ ట్యూన్ చేసుకుని వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతున్న సింగిడి కార్యక్రమంలో సినిమా పాటల్ని. ఈ కార్యక్రమానికి మీరు కూడా ఫోన్లు చేసి నచ్చిన పాటల్ని వినాలనుకుంటే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లో 0873 ఈ కోడ్ని జత చేసి 2950 మరొక నంబర్ 2300. మైక్రో హ్యాబిట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, చిన్న చిన్న అలవాట్లు. అవి ఏసుంటి అంటే ఉదాహరణకు తీసుకుంటే రోజు చాలామంది వ్యాయామం చేయాలనుకుంటారు కానీ నిద్ర ఆలస్యంగా లేవడంతో వేరే పనుల హడావిడితో వ్యాయామం చేయడం అనేది వాయిదా వేస్తూ ఉంటారు. అట్లా కాకుండా ఒకేసారి పెద్ద మొత్తంలో అంటే ఒక అరగంట చేయడమో గంట చేయడమో కాకుండా ఒక 2 నిమిషాల పాటు కూర్చున్న దగ్గర చిన్న చిన్న వ్యాయామాలు చేయడం, ఇట్లా చేస్తూ రోజూ చేస్తూ వాటి సమయాన్ని పెంచుకుంటూ పోతే వ్యాయామం చేయడం అనేది మన జీవితంలో ఒక భాగం అవుతుంది. దీనివల్ల ఎంతో ఆరోగ్యం వస్తుంది. అట్లనే గోరువెచ్చని నీళ్ళు తాగడం, పొద్దున్న లేవగానే ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళు తాగడం, ఇది కూడా చాలామంది అశ్రద్ధ చేస్తూ ఉంటారు. అయితే ఈ నీళ్లు తాగడం అనేది మనం చిన్నదే, ఒక గ్లాస్ నీళ్ళు తాగడం అనేది మనకు మన విషయంలో చిన్నదే అనిపించవచ్చు కానీ దీనివల్ల జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు జరుగుతుంది. ఇట్లా మన రోజువారీ జీవితంలోనే చిన్న చిన్న అలవాట్లను మనం అశ్రద్ధ చేస్తూ ఉంటాం. లేవగానే పిల్లలకు కానీ పెద్దలకు కానీ కొంతమందికి మంచాన్ని సర్దుకోవడం, కప్పుకున్న బెడ్షీట్ మడతబెట్టడం, ఇట్లాంటివన్నీ చూడడానికి కనిపించడానికి చిన్నవిగానే అనిపించవచ్చు కానీ వీటి వల్ల మన మానసిక స్థితి కూడా ఆధారపడి ఉంటుంది. అందుకని రోజువారీ జీవితంలో చిన్న చిన్న అలవాట్లను మార్చుకోవడం వల్ల ఎన్నో విజయాలను సాధించవచ్చు. ఇంకా వీటి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అట్లనే మీరు కూడా మీ జీవితంలో ఇన్ని రోజులుగా నేను నా జీవితంలో ఇలాంటి విషయాన్ని మార్చుకోవాలనుకుంటున్నా కానీ ఇంకా మార్చుకోలేకపోతున్నా అనే విషయాలు ఏవైనా ఉంటే ఆకాశవాణి ఆదిలాబాద్ శ్రోతలతో పంచుకొని మీకు నచ్చిన పాటల్ని కోరి వినండి. ఇప్పుడైతే బలగం చిత్రం నుండి పాటను విందాం. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు

ఇది మనందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి కార్యక్రమంలో సినిమా పాటల్ని. కార్యక్రమానికి ఒక శ్రోత ఫోన్ చేసి లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో హలో, వినిపిస్తుంది, చెప్పండి మీ పేరు. మీరు స్పీకర్ ఏమన్నా ఆన్లో పెట్టి మాట్లాడితే ఆఫ్ చేసి మాట్లాడండి. రమేషా, ఎక్కడి నుంచి? హలో.

0: సెటిల్ కావాలని అనుకున్నాను.
1: ఏం వ్యాపారం చేస్తున్నారు ఇప్పుడు? టిఫిన్ సెంటర్ అన్నారు కదా?
0: అవును మేడం.
1: అంటే ఈ టిఫిన్ సెంటర్ షురూ చేయకన ముందు ఎన్ని రోజులుగా దాని గురించి ప్రణాళిక వేసుకున్నారు? సరిగ్గా వినిపించట్లేదు, ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది మీరు మాట్లాడుతున్నప్పుడు. అయితే పాట చెప్పండి విందాం మరి. తప్పకుండా అండి, మీరు కోరిన పాట వస్తుంది విందాం మరి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
4: ఇది తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలువు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు సింగిడి కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి నచ్చిన పాటల్ని అడిగి వినాలనుకుంటే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0873 ఈ కోడ్ని జత చేసి 2950 మరొక నంబర్ 2300 ఈ కార్యక్రమం 10 గంటల వరకే ఉంటుంది. వెంటనే ఫోన్లు చేసి నచ్చిన పాటల్ని వినండి. ఇక మైక్రో హ్యాబిట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, చిన్న చిన్న అలవాట్లు. అందులో మనం చాలామంది చేర్చుకోవాలనుకుంటున్నది పుస్తకం చదవడం. అయితే పుస్తకాలు చదవాలని చాలామందికి ఉన్న రోజువారీ పనుల్లో తీరిక లేకపోవడంతో, పెద్ద పెద్ద కథలు అర్థం కాకపోవడంతో ఇట్లా చదవడాన్ని అశ్రద్ధ చేస్తూ ఉంటారు. అట్లా కాకుండా పుస్తకాలు చిన్నవి ఎంచుకొని, చిన్న చిన్న కథల రూపంలో ఉన్నవి ఎంచుకొని రోజు నిద్రించే ముందు కానీ, లేదా ఉదయాన్నే, లేదా మన పనులు చేస్తున్నప్పుడు ఎక్కడైనా తీరిక దొరికినప్పుడు 2 పేరాల నుంచి 2 పేజీల వరకు ఇట్లా నెమ్మదిగా చిన్న మొత్తంలో షురు చేసి, అప్పుడు మనకు ఆ కథలు అర్థమవడం షురు అయిన తర్వాత పెద్ద పెద్ద కథలను, నవలలను, రచనలను చదవడం అలవాటు చేసుకోవాలా. ఇట్లా పుస్తకం చదవడం మన మెదడుకు కూడా చాలా మంచిది. ఇంకా చాలామంది రేపు చేసే పనుల గురించి కూడా ఆగమాగమవుతుంటారంటే రేపు ఏమేమి పనులు ఉన్నాయి, ఒత్తిడికి గురి అవుతుంటారు అన్నట్టు చాలా పనులు ఉంటాయి. అట్లా కాకుండా ముందు రోజు పడుకునే ముందే ఒక చిన్న లిస్టు ప్రిపేర్ చేసుకోవడం, రేపు ఏమేమి చేయాల్సిన పనులు ఉన్నాయి, అందులో అతి ముఖ్యమైనవి ఏవి, నేను త్వరగా పూర్తి చేయాల్సినవి ఏవి అనేటి ఇట్లా ఒక లిస్టు ప్రకారం రాసుకున్నట్టయితే హడావిడి కాకుండా నెమ్మదిగా రోజువారి పనులని కూడా పూర్తి చేసుకోవచ్చు. ఇట్లా చిన్న చిన్న అలవాట్లే కానీ మన జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొస్తాయి. ఇంకా వీటి గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు కొత్త బంగారులోకం చిత్రం నుండి పాటను విందాము.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
3: ఇది తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలువ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రముఖ హాస్య నటుడిగా, రంగస్థల నటుడిగా, నిర్మాతగా మరియు దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న బి పద్మనాభం జయంతి ఈరోజు. ఈయన పూర్తి పేరు బసవరాజు వెంకట పద్మనాభారావు. కడప జిల్లా సింహాద్రిపురంలో 1931 జన్మించిండ్రు. చిన్నతనం నుండే సంగీతం, నటన పట్ల ఆసక్తితో తన 5 సంవత్సరాల

వయసు నుండే నాటకాలతో రంగస్థల ప్రవేశం చేసిండ్రు. మాయాలోకం సినిమాతో బాలనటుడిగా తెరపై కనిపించారు. షావుకారు సినిమాతో ఆశ నటుడిగా మంచి గుర్తింపు పొందిండ్రు. రేఖ అండ్ మురళి ఆర్ట్స్ సంస్థను స్థాపించి దేవత, పొట్టి ప్లీడర్, శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న లాంటి చిత్రాలను నిర్మించారు. ప్రముఖ గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యాన్ని చిత్రసీమకు పరిచయం చేసింది కూడా వి పద్మనాభమే. శ్రీరామ కథ చిత్రంకు దర్శకత్వం వహించడంతో పాటు కథనాయిక ముల్ల చిత్రానికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బంగారు నంది అవార్డును అందుకున్నారు బి పద్మనాభం. ఎల్ల పద్మనాభం జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ ఈయన దర్శకత్వం వహించిన కథనాయిక ముల్ల చిత్రం నుండి పాటను విందాం.

ఇది మనందరిని అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా శ్రోతలు సింగిడి కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమానికి శ్రోత ఫోన్ చేసి లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, మీ పేరు చెప్పండి. హలో, వినిపిస్తుందా మీ పేరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏ పాట విందామని చేసింది ఈరోజు సింగిడికి? బెబ్బులి పులి నుంచి పాట వినిపించే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు మిస్ అమ్మ చిత్రం నుండి పాట వస్తుంది, విందాం. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
3: శ్రోతలు మీటింగ్ చేసుకుని వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతున్న సింగిడి కార్యక్రమంలో సినిమా పాటల్ని ప్రముఖ నేపథ్య గాయకుడు వి రామకృష్ణ జయంతి ఏళ్ళ. ఈయన 1947 ఆగస్టు 20వ తేదీన విసన్రాజు రంగశాయి రత్నం దంపతులకు జన్మించారు. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్లో డిగ్రీ పొందినా కూడా ఘంటసాల పట్ల ఉన్న అభిమానంతో ప్రభావితుడై వృత్తిపరమైన గాయకుడిగా మారాలని నిర్ణయించుకున్నాడు. ఈయన ఆల్ ఇండియా రేడియోలో లలిత సంగీతాలను కూడా ఆలపించారు. 1972 వచ్చిన విచిత్ర బంధం చిత్రంలోని వైసే ఒక పూలతోట పాటతో రామకృష్ణ తన తొలి సినిమా గీతాన్ని ఆలపించారు. తన జీవితం మొత్తంలో సినిమాలు మరియు భక్తి గీతాల ఆల్బంలతో కలిపి 5000కు పైగా పాటలను పాడారు. ఆంధ్రప్రదేశ్ అంతటా అనేక వేదిక ప్రదర్శనలను ఇచ్చారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు మరియు కృష్ణన్రాజు వంటి తెలుగు నటులకు నేపథ్య గాయకుడిగా పనిచేసిండ్రు. ఈయన జీవిత చరమాంకంలో నటన రంగంలోకి ప్రవేశించి టెలివిజన్ సిరీస్లు, సినిమాల్లో కూడా నటించిండ్రు. వి రామకృష్ణ జయంతి సందర్భంగా ఈయన తొలి చిత్రం విచిత్ర బంధంలోని పాటను విందాం.

0: ఇది నాలుగు జిల్లాల ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా శ్రోతలు సింగిడి కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమానికి శ్రోత ఫోన్లు చేసి లైన్లో ఉన్నారు, మాట్లాడు. హలో.
1: హలో మేడం.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పుణ్యేశ్వర్. ఏం చేస్తుంటారు మీరు?
1: ఏం చేయను మేడం, నేను హ్యాండిక్యాప్ జాగాలు ఉంటాయా?
0: పర్వాలేదండి, అయితే అన్ని వింటూ ఉంటారు, రేడియో నేస్తాం అన్నట్టు మీకు.
1: అవును, అన్ని వింటూ ఉంటారు, అన్ని కార్యక్రమాలు.
0: ఇప్పుడు ఈ రోజు ఏ పాట విందామని చేసిండ్రు?
1: కేరింత మూవీ నుంచి మిల మిల మిల మిల సాంగ్.
0: తప్పకుండా అండి, మీరు కోరిన పాట వస్తుంది, విందాం మరి.
1: ఓకే మేడం.

ఇది మీ మా మనందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు, ఈరోజు కార్యక్రమంలో మైక్రో హ్యాబిట్స్ అంటే సూక్ష్మ అలవాట్ల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అయితే వీటి ప్రయోజనాలు తెలుసుకుందాం. చిన్న చిన్న అలవాట్లను మన రోజువారీ జీవితంలో చేర్చుకోవడం వల్ల మనలో క్రమశిక్షణ అనేది పెరుగుతుంది. అట్లనే మనం రోజువారి పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతాం, ఇంకా ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. అట్లా మానసిక ఒత్తిడి తగ్గి మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. వీటన్ని వల్ల ఏం జరుగుతుందంటే మనసు సంతృప్తిగా ఉండి ఆనందంగా ఉంటుంది. అందుకనే మీరు కూడా మీ జీవితంలో ఏవైనా చిన్న చిన్న అలవాట్లు చేర్చుకోవాలి అనుకుంటే ఈ రోజు నుంచే ప్రయత్నం షురూ చేయండి. మీలో కలిగిన మార్పుని మళ్ళీ ఫోన్ చేసి మా ఆకాశవాణి ఆదిలాబాద్కి తెలియజేయండి. ఇప్పుడైతే దొంగ దొంగ చిత్రం నుండి పాటను విందాం.

మీరు విన్న ఈ పాటతో ఎల్టీ సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతిరోజు పొద్దుగల్లా 8:45 ప్రసారమవుతుంది. రేపటి సింగిడి కార్యక్రమంలో మరిన్ని పాటల్ని వినిపిస్తారు మా ఆకాశవాణి దోస్త్. ఇక ఇప్పుడు ఫోన్లు కలవనోళ్ళు పొజ్జామట్ల మాట చెప్పుర్రి పాట ఇనుర్రి కార్యక్రమానికి అట్లనే 8 రాత్రి ప్రసారమయ్యే హుషారు కార్యక్రమాలకు ఫోన్లు చేసి హుషారైన పాటల్ని అడిగి వినచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా స్టూడియోలో సమయం 10:00 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో మారుతున్న పరిస్థితుల్లో పైపుడు న్యాచురల్ గ్యాస్ ప్రాముఖ్యత ఆవశ్యకత అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతుంది. దానికన్నా ముందు వార్తల్లోని కొన్ని ముఖ్యాంశాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వింటారు.

MIT, Virginia University ప్రతినిధులను కలవడంతో పాటు 26వ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నిర్వహించే మీట్ అండ్ గ్రీట్ లో పాల్గొని 30న హైదరాబాద్ రానున్నారు. కొండ సుస్మిత వ్యాఖ్యలపై మంత్రి కొండ సురేఖ వివరణ కోరుతూ కాంగ్రెస్ రాష్ట్ర క్రమశిక్షణ వ్యవహారాల కమిటీ నిన్న సోకార్డ్ నోటీస్ జారీ చేసింది. రాష్ట ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి, అదే మున్సిపాలిటీ కౌన్సిలర్ సంజయ్లకు సైతం నోటీసులు ఇచ్చింది. 3 రోజుల వివరణ ఇవ్వాలని ఆదేశించింది. షెడ్యూల్డ్ కులాలు, గిరిజన విద్యార్థుల సంక్షేమం కోసం

కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ లో 2 వసతి గృహాల నిర్మాణానికి 7.50 కోట్ల రూపాయలు విడుదల చేసింది. వీటిని బాలురు బాలికలకు ఒక్కోటి చొప్పున కేటాయిస్తారు. ఒక్కో దాంట్లో 500 మంది ఉండేలా రెండింటిని నిర్మించనున్నారు. దేశ రాష్ట్ర ఇంధన భద్రతకు సింగరేణి తగినంత బొగ్గుతో పాటు హరిత ఇంధనం అందిస్తుందని సీఎండి బుద్ధప్రకాష్ తెలిపారు. దేశంలో బొగ్గు విద్యుత్కు మరో 4 దశాబ్దాల డిమాండ్ ఉందని, ఉత్పత్తిని మరింత పెంచేందుకు సంస్థ కృషి చేస్తుందని పేర్కొన్నారు. వందే మాతరంలో తొలి 2 చరణాలే పడాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడానికి బీజేపీ తప్పుపట్టింది. వందే మాతరంపై 1937లో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలని తీసుకున్న నిర్ణయం ద్వారా కాంగ్రెస్ పార్టీ కొత్త ముస్లిం లీగ్గా అవతరించిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి త్రివేది విమర్శించారు. క్లోజింగ్ ఆక్షన్ సెషన్ విధానంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే హెచ్చరించారు. పారదర్శకత కోసమే తెచ్చిన ఈ విధానంలో అక్రమాలు తక్షణమే గుర్తించగలమని, మ్యూచువల్ ఫండ్లు సహా మార్కెట్ వర్గాలు దీన్ని స్వీకరిస్తున్నాయని తెలిపారు. గచ్చిబౌలి హాకీ స్టేడియానికి అంతర్జాతీయ హాకీ సమైక్య ప్రతిష్టాత్మక కేటగిరీ 1 ధృవీకరణ లభించింది. అంతర్జాతీయ ప్రమాణాలున్నట్టు FIH గుర్తించడంతో దేశంలో తొలి కేటగిరీ 1 ఆస్ట్రోటర్ హాకీ మైదానంగా ఇది నిలిచింది. ఈ ధృవీకరణ 2029 ఫిబ్రవరి 26 వరకు అమల్లో ఉంటుంది. రాష్ట్రంలో ఈరోజు ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. మారుతున్న పరిస్థితుల్లో పైపుడ్ నేచురల్ గ్యాస్ ప్రాముఖ్యత ఆవశ్యకత అనే అంశంపై మరికొద్ది క్షణాల్లో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారం కానుంది. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పల గారు పాల్గొని శ్రోతలు అడిగే సందేహాలకు నేరుగా సమాధానాలు తెలియజేస్తారు. కావున ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 ఎస్టీడీ కోడ్ నంబర్ జత చేసి 2324 0852, 2324 0853, 2955 0923. ఫోన్ నంబర్లు మరొకసారి తెలియజేస్తున్నాము. 040 ఎస్టీడీ కోడ్ నంబర్ జత చేసి 2324 0852, 2324 0853, 2955 0923. ఈ ఫోన్ నంబర్లకు ఫోన్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమ అనుసంధానకర్త శ్రీమతి నీలిమా కోడి గారు.
1: శ్రోతలకు నమస్కారం. మన రోజువారీ జీవితంలో వంటగది నుంచి పరిశ్రమల వరకు ఇంధనం ఎంతో కీలకం. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా సౌకర్యవంతమైన, నిరంతరాయమైన, పరిశుభ్రమైన ఇంధన పరిష్కారాల అవసరం రోజురోజుకు పెరిగిపోతుంది. గ్యాస్ సిలిండర్ల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా, సిలిండర్లను నిల్వ చేసుకోవాల్సిన అవసరం లేకుండా పైప్ లైన్ ద్వారా నేరుగా ఇంటికే గ్యాస్ వస్తే ఎలా ఉంటుంది? ఇవన్నీ ఒకే ఇంధనంతో సాధ్యమా? అంటే అవునని అంటున్నారు భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పాల గారు. ఎస్, పైపుడ్ నేచురల్ గ్యాస్ పిఎన్జి ఒక ముఖ్యమైన ప్రత్యామ్నాయంగా వినియోగదారులకు సౌకర్యంతో పాటు సమయాన్ని కూడా ఆదా చేస్తుందని, పిఎన్జి వినియోగం ద్వారా పర్యావరణ పరిరక్షణ కూడా పెంపొందించవచ్చని ఓమేశ్వర్ కప్పాల గారు అంటున్నారు. మరి పైపుడ్ నేచురల్ గ్యాస్ పిఎన్జి అంటే ఏంటి? పిఎన్జికి ఎల్పిజికి మధ్య తేడా ఏంటి? గృహ అవసరాలతో పాటు హోటళ్లు, వాణిజ్య సంస్థలు, పరిశ్రమలకు పైపుడ్ నేచురల్ గ్యాస్ ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాల గురించి భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పాల గారిని అడిగి తెలుసుకుందాం. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నెంబర్లకు కాల్ చేసి పైపు నేచురల్ గ్యాస్ గురించి మీరు నేరుగా ఓమేశ్వర్ కప్పాల గారిని అడిగి తెలుసుకోవచ్చు. నమస్తే సార్.
2: నమస్తే మేడం.
1: ఓమేశ్వర్ గారు, పైపు నేచురల్ గ్యాస్ సరఫరాలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ యొక్క పాత్ర ఏంటండి?
2: మంచి ప్రశ్న అండి. భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది గేల్ ఇండియా లిమిటెడ్ అండ్ హెచ్పిసిఎల్ యొక్క జాయింట్ వెంచర్. గేల్ ఇండియా లిమిటెడ్ హెచ్పిసిఎల్ రెండు మహారత్న కంపెనీలండి. ఈ రెండింటి జాయింట్ వెంచర్తోని భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కోసం ఏర్పడిన ప్రత్యేక సంస్థ అండి.
1: ఒక కాలర్ లైన్లో ఉన్నారండి. హలో.
3: హలో,
1: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు రామకృష్ణ అండి, నేను హైదరాబాద్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నా.
1: ఎస్, మాట్లాడండి సార్.
3: నాకు కాకినాడలో హౌస్ కి 5 ఇయర్స్ బ్యాక్ గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు. ఈ రోజు దాకా నాకు ఒక్కరోజు బిల్లు రాలా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్ లో బోల్డ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, బోల్డ్ మంది కావాలని అడుగుతారు. మా అపార్ట్మెంటే ఉంది, నేను నిజాంపేట లో ఉంటాను. మా అపార్ట్మెంట్ కి పైపుడ్ గ్యాస్ కావాలి, ఎవరిని అడగాలో తెలియదు, ఏంటో తెలియదు. అసలు అంటే గ్యాస్ కంపెనీది మాది కాకినాడలోనే ఉంది, 5 ఏళ్ల క్రితం ఇచ్చిన దానికి ఇంతవరకు బిల్లు ఇవ్వట్లా. నేను ఫోన్ చేస్తే ఇంకా బిల్లు రాలేదండి వస్తుంది మీకు అంటారు. మరి పబ్లిక్ సెక్టర్ కంపెనీ ఇలా ఉంటే ఎలా సార్?
1: రామకృష్ణ గారు, మీరు 8106977495. హలో.
3: హలో,
1: మీకు ఒక నంబర్ ఇస్తాను, నోట్ చేసుకోండి. 8106977495. దానికి కాల్ చేయండి. కాల్ చేయండి, లేదు అంటే 04223234701 ఇది హెడ్ ఆఫీస్ నంబర్ అండి. మీరు కాల్ చేస్తే మీకు తక్షణము మీ సమస్యకి పరిష్కారం లభిస్తుందండి.
2: హలో. హలో హలో, రామకృష్ణ గారు, మీకు కేవైసీ వెరిఫికేషన్ కానీ ఏదైనా ఇబ్బంది ఉండి బిల్లు జనరేట్ కాకపోవచ్చు అండి. ఈ కాంటాక్ట్, ఇంతకుముందు చెప్పిన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, తప్పకుండా మీకు జనరేట్ అవుతుందండి. 8106977495 లేదా ఇంకో నంబర్ కూడా ఉందండి, 040 232 3471. మీ బిల్ జనరేషన్ ఇష్యూస్ తప్పకుండా సాల్వ్ అవుతాయండి. అలాగే మీరు అడిగిన ఇంకో ప్రశ్నకి ఏంటంటే, ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాయన్నారు కదండి, దానికి కూడాను మీరు ఈ నంబర్లకు, నేను ఇప్పుడు చెప్పిన నంబర్లకు 8106977495 కానీ 0402324701 కానీ కాంటాక్ట్ చేసినట్లయితే మీ ఏరియాలో ఉన్న నెట్వర్క్ గురించి కానీ మీకు అన్ని వివరాలు చెప్తారు. తర్వాత కనెక్షన్ ఎలా తీసుకోవాలో ఏంటనే దాని గురించి కూడా మీకు వివరంగా చెప్తారండి మా మార్కెటింగ్ విభాగం వారు.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో,
4: నమస్తే మేడం గారు.
1: మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: మాది తూర్పుగోదావరి జిల్లా ఆశ్రయపురం మండలం ఒడ్డుపర గ్రామం అండి. మాది
1: మాట్లాడండి.
4: అంటే మా పల్లెటూరులకి ఏమన్నా వచ్చే అవకాశం ఉందంటారండి పైప్ లైన్ న్యాచురల్ గ్యాస్ అండి?
2: పల్లెటూర్లకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రతి ఇంటికి సరఫరా పైపు నేచురల్ గ్యాస్ సరఫరా చేయాలనే ఉద్దేశంతో అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నారండి. కాకపోతే పల్లెటూరుకి రావడానికి కొంత సమయం పడుతుందండి, అది వచ్చిన తర్వాత కాస్త ఉక్కుతో ఉండాలండి. ప్రతి చోటకి ప్రతి ఇంటికి ఇవ్వాలనే లక్ష్యంతోనైతే అన్ని ప్రభుత్వాలు ఉన్నాయండి, సంస్థలు ఉన్నాయండి.
1: హలో, హలో సార్, అసలు పిఎన్జి అంటే ఏంటి సార్? పైప్డ్ న్యాచురల్ గ్యాస్ అంటే ఏంటి? మనము అందరు అనుకుంటున్నారు, అసలు పైప్డ్ న్యాచురల్ గ్యాస్ అంటే ఏంటి, అసలు ఎలా ఇస్తారు ఇది అని మాట్లాడుకుంటున్నారు. పిఎన్జి అంటే ఏంటి
2: మేడం? పైప్డ్ న్యాచురల్ గ్యాస్ అంటే న్యాచురల్ గ్యాస్ సప్లై అనేది పైప్ లైన్ ద్వారా సప్లై చేయడాన్ని పైప్డ్ న్యాచురల్ గ్యాస్ అంటారు. ఎలాగైతే మనము నిత్యం గృహ అవసరాలకి వాటర్ కానీ తర్వాత ఎలక్ట్రిసిటీ కానీ, ఎలా ఎలక్ట్రిసిటీ కేబుల్స్ ద్వారా వస్తుంది, వాటర్ ట్యాప్స్ ద్వారా వస్తాయి, అలాగే న్యాచురల్ గ్యాస్ని కూడాను మనం పైప్ లైన్ ద్వారా సప్లై చేస్తామండి. దీన్ని పైప్డ్ న్యాచురల్ గ్యాస్ అంటారు. ఈ పైప్డ్ న్యాచురల్ గ్యాస్ లో మాక్సిమం మనకు మీథేన్ కంటెంట్ ఉంటుందండి. అందుకే ఇది చాలా సురక్షితమైనది, చాలా ఎల్పిజితో పోల్చుకుంటే చాలా మంచిది కూడానండి.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: సార్, నా పేరు నూకెళ్ళ కొండబాబు, గొల్లపాలెం అండి. నేను కాకినాడ పక్కన కాలింగ్ వర్క్ చేస్తుంటాను సార్.
2: చెప్పండి సార్.
5: అయితే నాకు చిన్న డౌట్ అండి, ఏంటంటే ఇప్పుడు గ్యాస్ కలెక్షన్ లో భూమిలోంచి ఇస్తుంటారు కదా?
2: అవునండి.
5: అయితే భూమిలోంచి ఇస్తున్నప్పుడు అన్నది ముందు ముందు తగ్గేటప్పుడు ఏమన్నా బ్లో అవుట్ అవుతుందని, లేకపోతే ఒకవేళ అగ్ని ప్రమాదం జరుగుతుందేమో అని నాకు డౌట్ వలన నేను ఇప్పుడు దాకా చేయించుకోలేదండి. అలాంటి ఏమైనా ప్రాబ్లంలు వస్తాయేమో ఉద్దేశం మీద నేను డౌట్ మీద చేయించుకోలేదండి. అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదంటారా ఏంటని?
2: అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు మేము సరఫరా చేసేది పైప్ లైన్లో సరఫరా చేస్తాము, తర్వాత పైప్ లైన్ ద్వారా వచ్చే గ్యాస్ చాలా తక్కువ ప్రెషర్లో ఉంటుందండి. చాలా తక్కువ ప్రెషర్లో ఉంటుంది కాబట్టి మీకు, మీరు ఏదైతే బ్లోట్ అని అన్నారో, అట్లాంటి సమస్యలు రావడానికి ఎలాంటి ఆస్కారం లేదండి. మీరు

0: నిశ్చింతగా
1: ఒక 4-5 సంవత్సరాలు క్రితం నుంచి చెప్పారండి ఎంచుకోమని, కానీ ఈ డౌట్ ఉండి నేను ఎంచుకోలేదన్నమాట.
0: మీకు ఎలాంటి సందేహం అవసరం లేదండి, మీరు నిశ్చింతగా మీరు కనెక్షన్ తీసుకోవచ్చు అండి. మనకు ఉండే ఈ లైన్ ప్రెషర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత దీనికి ప్రతి మధ్య మధ్యలో వాల్స్ కూడా ఉంటాయి. ఒకవేళ దురదృష్టవశాత్తు ఏదైనా డ్యామేజ్ అయినా కూడాను ఇమీడియట్ గా వాల్స్ కట్ చేయడం కూడా అయిపోతుంది. తర్వాత దీంట్లో ప్రెషర్ తక్కువ ఉండడం మూలన ఎలాంటి ఇబ్బంది కలగడానికి అవకాశాలు చాలా తక్కువ అండి. సో మీరు నిశ్చింతగా నిర్భయంగా మీరు కనెక్షన్ తీసుకోవచ్చు అండి. కనెక్షన్ తీసుకుంటే చాలా లాభాలు ఉంటాయండి దీంతో.
2: ధన్యవాదాలండి మీకు కూడా. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో హలో
3: హలో
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు సత్య శ్రీనివాస్ అండి, నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి శ్రీనివాస్ గారు.
3: సార్ నాకు పైపుడ్ గ్యాస్ కనెక్షన్ ఉందండి, నేను ఆల్మోస్ట్ 6 ఇయర్స్ నుంచి 6 ఇయర్స్గా వేయించుకున్నాను. నేను వేయించుకున్నప్పుడు యూనిట్ వచ్చి రేట్ వచ్చి 25 రూపీస్ అండి. హలో
0: చెప్పండి. చెప్పండి,
2: చెప్తున్నాం.
3: ఇప్పుడు రేట్ వచ్చి మోర్ దాన్ 50 రూపీస్ చార్జ్ చేస్తున్నారు.
0: చెప్పండి.
3: ఇది గ్యాస్ సిలిండర్ కన్నా చాలా ఎక్కువ రేట్ అవుతుందండి, ఏ విధంగా ఇది బెనిఫిట్ అవుతుంది కస్టమర్ కి? ఇది లాస్ అవుతుందండి. గ్యాస్ సిలిండర్ రేటు డబుల్ అవ్వలేదు, కానీ పైప్ రేట్ మాత్రం డబుల్ అయిపోయింది. ఈ 6 ఇయర్స్ లో మోర్ దెన్ డబుల్ అయిపోయింది.
0: హలో హలో చెప్పండి సార్. హలో
2: కాల్ కట్ అయింది.
0: హలో
2: మీరు ఆన్సర్ చేస్తారు.
4: నమస్కారం సార్. హలో
2: హలో
4: నమస్కారం మేడం.
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ రేడియో సౌండ్ తగ్గించాలండి, కాల్ కట్ అవుతుంది.
4: నా పేరు దేశబోయిన రవి, మాది గోన్గోపుల.
2: చెప్పండి
4: మేడం, ఇప్పుడు కనెక్షన్ అంటే తెలంగాణలో కూడా ఇస్తారా
0: మేడం? సార్ మీకు కనెక్షన్ తెలంగాణలో ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, యావత్ భారతదేశంలో కూడా పైపుడ్ న్యాచురల్ గ్యాస్ సప్లై చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందండి. మీకు ఎక్కడైనా దొరుకుతుంది.
4: ఎప్పటి నుంచి ఇస్తారు సార్?
0: మీకు మీ ఏరియాలో ఉన్న నెట్వర్క్ వాళ్ళని బట్టి, మీ ఏరియాకు ఎప్పుడు వస్తుందని దాన్ని బట్టి నిర్ధారణ అవుతుందండి. గ్యాస్ కనెక్షన్ వాళ్ళు ఇక్కడ పైపుడ్ న్యాచురల్ గ్యాస్ సప్లై చేసే వాళ్ళు కూడా ఉంటారండి. వేరియస్
4: నంబర్ అన్నా ఏదైనా వెబ్సైట్
0: మీరు ఎక్కడి నుంచి చెప్తున్నా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నిజామాబాద్ జిల్లా సార్. నిజామాబాద్.
0: మీరు నిజామాబాద్ జిల్లా అండి. నిజామాబాద్ జిల్లాలో మహారాష్ట్ర న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ అని చెప్పేసి MNGL అనే కంపెనీ ఉందండి. అక్కడ మీ సమీపంలో ఉన్న MNGL కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు పూర్తిగా డీటెయిల్స్ ఇస్తారండి. మన భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది మనము హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, తర్వాత విజయవాడ కాకినాడ వరకు మాత్రమే పరిమితం అండి. ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క కంపెనీ వాళ్లకు ఆథరైజేషన్ ఇచ్చారండి. మీరు నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నారు కాబట్టి నిజామాబాద్ లో MNGL కంపెనీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళను సంప్రదిస్తే మీకు గ్యాస్ కనెక్షన్ ఎలా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఏంటి అనేది దాని పూర్తి వివరాలు చెప్తారండి. ఏమండి
4: ఎక్కడ సార్ అది నిజామాబాద్ లో? ఒకసారి ఫోన్ నెంబర్ లేదా?
2: హలో
4: మేడం
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నమస్కారం మేడం, సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం నుంచి మాట్లాడుతున్నా మేడం. అయితే మేడం ఇప్పుడు మీరు హైదరాబాద్ కే పరిమితం అయితుందా? చేర్యాల ఇప్పుడు మండల కేంద్రాలు ఉంటాయి కదా మేడం, చేర్యాల, సిద్దిపేట, ఇప్పుడు ఉన్న పెద్ద పెద్ద పట్టణాలు ఉంటాయి కదా మేడం, అక్కడ కూడా మేము తీసుకునే అవకాశాలు ఉంటాయా మేడం?
0: సార్ మీరు అడుగుతున్నట్లుగా ప్రతి చోటకి, ప్రతి ఇంటికి పైపుడ్ న్యాచురల్ గ్యాస్ సరఫరా చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. దానిలో భాగంగానే ప్రతి జిల్లాకి ఒక కంపెనీని ఆథరైజ్ చేసి ఇచ్చారండి. మేము ఇప్పుడు మాట్లాడుతున్న భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు మాత్రం పరిమితమైంది. అలాగే మీరు చెప్తుంది సిద్దిపేట చేర్యాలు అన్నారు కదా, అక్కడ వేరే కంపెనీ వాళ్ళకి ఇచ్చారండి. బహుశా టోరెంట్ గ్యాస్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే మెగా ఇంజనీరింగ్ వాళ్ళ అయినా అయి ఉండొచ్చు. వాళ్ళని సంప్రదిస్తే మీకు పూర్తి వివరాలు చెప్తారండి.
5: కొంచెం మాకు సిటీ పెట్టండి. ఇప్పుడు అన్ని జనరల్ కనెక్షన్ కూడా ఒకసారి రేడియోలో అవకాశం ఇవ్వండి సార్ దయచేసి.
0: అది కూడా ఇస్తామండి మేము.
5: ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: హలో
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: హలో శుభోదయం మేడం.
2: శుభోదయం అండి.
6: కావలడల గ్రామం నుంచి అహోబిడ వెంకటేశ్వర్లు.
2: మాట్లాడండి, చెప్పండి.
6: శ్రోతలకు ముఖ్యంగా మీకు నమస్కారములు.
2: నమస్తే అండి.
6: మాది నెల్లూరు జిల్లా మేడం.
2: చెప్పండి మీ క్వశ్చన్ ఏంటి అడగండి.
6: ఈ గ్యాస్ బుక్ చేసిన వారానికి అది కదా,
2: మీరు ఎల్పిజి గురించి మాట్లాడుతున్నారా, పిఎన్జి గురించి మాట్లాడుతున్నారు?

0: సమాధానాలు పొందవచ్చు. సార్ ఇప్పుడు ఎల్పిజికి అలాగే పిఎన్జికి ఒక కాలర్ ఉన్నారు. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు సత్యశ్రీనివాస్ అండి, కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడే కాల్ చేశాను, మధ్యలో కట్ అయిపోయింది.
2: చెప్పండి.
1: ప్రైస్ గురించి అడిగానండి, అది స్టార్టింగ్ నేను సిక్స్
0: చెప్తారండి, చెప్తారు
1: 25 రూపీస్ యూనిట్ రేట్ ఉండేది, ఇప్పుడు మోర్ దాన్ 50 రూపీస్ అయిపోయింది, 53 రూపీస్, 54 రూపీస్ చార్జ్ చేస్తున్నారు.
2: సార్ మీరు అన్నట్లుగా మారుతున్న కాలానికి అనుగుణంగా మీరు స్టార్టింగ్ తీసుకున్నది 6-7 సంవత్సరాల క్రితం తీసుకుని ఉండొచ్చు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్క నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయి కదండి, దానికి అనుకూలంగానే కాలక్రమేణా రేట్లు కూడా పెరగడం జరిగిందండి. అందుకే మీరు తీసుకున్నప్పుడు 25 రూపాయలు ఉండొచ్చు, ఇప్పుడు దరిదాపుగా 50 రూపాయలలో ఉండొచ్చు. అంటే ప్రతిది ఈ గ్యాస్ అనేది, గ్యాస్ ధరలు అనేది ఇంటర్నేషనల్ మార్కెట్తో ఉంటాయండి. మీరు అలా కాకుండా గ్యాస్ ఎల్పిజితో పోల్చుకుంటే ఆల్వేస్ తక్కువగానే ఉంటుందండి.
0: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: హలో నమస్తే అండి.
0: నమస్తే అండి,
3: నేను జైలాబాద్ నుంచి మాట్లాడుతున్నా, రిటైర్డ్ టీచర్. ఈ పైపుడు గ్యాస్ కు వల్ల జరిగే లాభాలు, నష్టాలు, దాంతో పాటు అది తీసుకుంటే మనం ఏ రకమైన చర్యలు ముందస్తుగా ఉండాలి, ఇంకోటి జైలాబాద్ కు ఏమైనా అవకాశాలు ఉన్నాయా వచ్చేది చెప్పండి, నేను రేడియోలో వింటాను.
2: సార్ థ్యాంక్ యూ. మీరు అడుగుతున్నట్లుగా జహీరాబాద్ కి మేము భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది హైదరాబాదు పరిసర ప్రాంతాల వరకే పరిమితం అండి. జహీరాబాద్కు వేరే కంపెనీ వాళ్లకు ఆథరైజేషన్ ఇచ్చారు. ఆ ఆథరైజేషన్ వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఎలా సప్లై చేయాలి, ఎలా ఏంటని చెప్పి వివరిస్తారండి. మీరు అడిగిన రెండో ప్రశ్నకు, ఇంకో ప్రశ్నకు సమాధానం ఏంటంటే పైపుడ్ న్యాచురల్ గ్యాస్ అనేది చాలా సురక్షితమైనది, ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇది మిగతా ఇంధన వనరులతో పోల్చుకుంటే, ఎల్పిజితో పోల్చుకుంటే చాలా తక్కువ ధరకు ఎకనామికల్గా కూడా ఉంటుంది. సో దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు, సౌకర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు నిశ్చింతగా నిర్భయంగా ఎల్పిజికి బదులుగా పైపుడ్ న్యాచురల్ గ్యాస్కి వెళ్ళవచ్చును, పైపుడ్ న్యాచురల్ గ్యాస్ కనెక్షన్ను తీసుకోవచ్చును.
0: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నా పేరు రాజు అండి, నిజామాబాద్ మాట్లాడుతున్నా.
0: చెప్పండి రాజు గారు.
4: హలో సార్. మేడం
2: హలో
0: చెప్పండి, వింటున్నారు సార్?
2: చెప్పండి సార్. రాజు గారు చెప్పండి, వినబడుతుంది
0: సార్. ఇప్పుడు ఒక శ్రోత కూడా ఒక క్వశ్చన్ అడిగారు, పిఎన్జి వల్ల లాభాలు ఏంటని అండి. అసలు ఎల్పిజికి పిఎన్జికి మధ్య తేడా ఏంటుంటుంది అంటే, ఎల్పిజితో పోలిస్తే పిఎన్జిలో ఉన్న ప్రత్యేకతలు ఏంటి?
2: హలో, మీరు చాలా మంచి ప్రశ్న వేశారండి. ఎల్పిజి అనేది మనకు హెవియర్ ఫ్యూయల్ అంటారండి. హెవియర్ ఫ్యూయల్ అంటే ఇది ఎయిర్ కంటే హెవీగా ఉండడం మూలాన గ్రౌండ్ లెవెల్లో సెటిల్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. అదే మన న్యాచురల్ గ్యాస్ అంటే ఎయిర్ కంటే తేలికైంది కాబట్టి ఈ కింద సెటిల్ అవ్వడం అనేది ఉండదు. సో దాని మూలాన ఏంటంటే ఇది చాలా సేఫ్ అయింది, సురక్షితమైనది. అలాగే ఇది మనకు పైప్ లైన్ ద్వారా దొరుకుతుంది కాబట్టి ఎల్లవేళలా మనకు 24/7 అవైలబుల్గా ఉంటుంది. అదే ఎల్పిజి అనుకోండి, మీకు ఎల్పిజి అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు బుక్ చేసుకోవాలి, బుక్ చేసుకున్న తర్వాత వచ్చేంతవరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ రకంగా చాలా తేడాలు ఉన్నాయండి. సో పిఎన్జి గ్యాస్ అనేది ఎల్లవేళలా సురక్షితమైన, స్వచ్ఛమైన ఇంధనంగా వాడుకోవచ్చండి.
0: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో
5: సార్ చూడండి, సార్కు
2: చెప్పండి సార్.
5: సార్ ఇప్పుడు గ్యాస్ నంబర్ ఇవ్వండి, హైదరాబాద్ నంబర్లు.
2: హైదరాబాద్ నంబర్లు అండి 8106977495, 0402323-4701.
5: సార్
2: ఇది భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ వాళ్ళ నంబర్స్ అండి. మీరు ఏ విషయానికైనా, మీకు కొత్త కనెక్షన్ల కోసమైనా కానీ, మీ గ్రివెన్సెస్ ఏమైనా ఉన్నాను, కంప్లైంట్స్ ఏమైనా ఉన్నా కానీ ఈ నంబర్లకు కాంటాక్ట్ చేస్తే భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ కస్టమర్ కేర్ సపోర్ట్ ఏమండి 20 మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి, 0402323-4701.

0: ఇది భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ వారి కస్టమర్ కేర్ సపోర్ట్ నంబర్ అండి. మీరు ఉదయం 9:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఏ సమయంలోనైనా కాల్ చేసి మీకు కావాల్సిన వివరాలు తెలుసుకోవచ్చండి. హలో
1: సార్, ఇప్పుడు
2: నమస్తే అండి.
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: గౌరవనీయులైన కపాల్ సార్ గారికి, నీలిమ గారికి నమస్తే. బండారు త్రిమూర్తులు గుప్త పెద్దాపురం తూర్పు గోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నారమ్మా. శుభోదయం ఇరువురికి కూడా. ముందుగా
1: శుభోదయం త్రిమూర్తులు గుప్త గారు.
2: చాలా నాళ్ళైంది మీతో మాట్లాడి మంచి టాపిక్ ఇచ్చారు. అయితే ఈ యొక్క ఇప్పుడే మీరు అడిగేటున్నారు, నేను కాల్ ట్రై చేయడం వల్ల సరిగ్గా వెళ్ళలేకపోయాను. ఇప్పుడు పైప్ లైన్ గ్యాస్ కిని, నేచురల్ పైప్ లైన్ గ్యాస్ కిని, నెక్స్ట్ ఎల్పిజికి తేడా ఒకటి చెప్పే ఉంటాను, రికార్డ్ చేసుకున్నాను, వింటాను. నాకు ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఈ ఎల్పిజి గ్యాస్ రేట్లు అవి అందరికీ తెలుసు, ఈ పైప్ లైన్ గ్యాస్ రేట్లు అవి ఎలా ఉంటాయో తెలియదు. దాని ప్రక్కన మొగ్గు చూపాలంటే దాని విశిష్టాలతో పాటు దాని రేట్లు అవి ఎలా ఉంటాయో కూడా సామాన్య ప్రజానికి తెలియపరుస్తూ ఉంటే బాగుంటుంది. అది ఎవరిని అప్రోచ్ అవ్వాలో కొంతమంది తెలియదు. ఇలాంటి వేదికల్లో మీలాంటి వారు తెలియపరిస్తే మరింత మంది ప్రకృతిని పరిరక్షించే నేచురల్ గ్యాస్ కాబట్టి ఈ యొక్క పైప్ లైన్ నేచురల్ గ్యాస్ తరపున ఆ వైపు వస్తారన్నది నా అభిప్రాయంతో పాటు చాలా రోజులు పెట్టి అనుకుంటున్నారు. ఇట్లా మాకు మాత్రం ఇంకా ఏ విధమైన ఉత్తర్వులు జారీ అవ్వలేదు. మాకు తెలిసినంత వరకు మా చుట్టుపక్కల ఎవరికి కూడా ఇది అలా ఇంకా చేకూరలేదు. ఇలాంటి విషయాలు సమాధానాలు ఇవ్వండి మీరు, నేను రేడియోలో పెట్టాను. ధన్యవాదాలు.
1: ధన్యవాదాలు త్రిమూర్తులు గుప్తా గారు.
0: త్రిమూర్తులు గుప్తా గారు, మీరు మా కాకినాడ భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ ఆఫీస్ ను సంప్రదించవలసిన నంబర్లండి. 0884233326. ఈ నంబర్కు సంప్రదించినట్లయితే మా భాగ్యనగర్ కాకినాడ వాళ్ళు మీకు కావలసిన సమాచారం మొత్తం ఇస్తారండి. ఇది మేము ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇది భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది గేల్ ఇండియా లిమిటెడ్ HPCL మహారత్న కంపెనీల భాగస్వామ్య కంపెనీ, జాయింట్ వెంచర్ కంపెనీ. కాబట్టి మీకు రేట్లు తెలియకపోవడము, చెప్పడం లేదనే అపోహలకు ఎలాంటి తావు లేదండి. మీరు ఈ ఫోన్ నంబర్ను సంప్రదించినట్లయితే మీకు రేట్లు కూడా ఉంటుంది. అలాగే మా వెబ్సైట్లో కూడాను ఇప్పుడు గ్యాస్ రేట్లు ఎలా ఉన్నాయి ఏంటనేది క్లియర్గా దాంట్లో పొందుపరిచామండి. మీరు అక్కడ వెబ్సైట్లో చూసుకోవచ్చు, మా కాకినాడ ఆఫీస్ వాళ్ళను సంప్రదించి కూడాను రేట్స్ చూసుకోవచ్చు అండి. మీరు అడిగినట్లుగా ఇది రేట్కు సంబంధించిన విషయం. ఇంకో విషయము మీరు అడిగారు, పైపుడ్ నేచురల్ గ్యాస్ ద్వారా మీరు ఎలా లాభాలు ఉంటాయని చెప్పేసి. పైపుడ్ నేచురల్ గ్యాస్ అనేది చాలా సురక్షితమైనది, తర్వాత స్వచ్ఛమైనది, తర్వాత అందుబాటులో ఉండే రేట్లలో కూడా ఉంటుంది. సురక్షితమైనది ఎలాగంటున్నానంటే, మీకు ఇంతకుముందే చెప్పాను, ఎల్పిజి అనేది హెవియర్ ఫ్యూయల్ కాబట్టి అది మనకు ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ లీక్ అయిన పక్షంలో మనకు భూమి మీదనే సెటిల్ అయి ఉంటుంది. దానివల్ల ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. అదే మన నేచురల్ గ్యాస్ అనుకోండి, ఇది గాలి కంటే తేలికైంది కాబట్టి పైనుంచి పైకే వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఎల్పిజితో పోల్చుకుంటే చాలా సురక్షితమైనది.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు శ్రీ సతీష్ కుమార్ అండి, ఫ్రమ్ అల్వాల్ అండి, సికింద్రాబాద్ అల్వాల్.
1: మీ క్వశ్చన్ అడగండి సతీష్ కుమార్ గారు.
3: మేడం, అది మా కాలనీలో ఒక 3-4 ఇయర్స్ కింద పైప్ లైన్ వేసారు భారత్ పెట్రోలియం వారు. వేసిన తర్వాత సిసి రోడ్ను డ్రైనేజ్ పైప్ వేసిన తర్వాత అది డ్యామేజ్ అయింది. డ్యామేజ్ అయిన తర్వాత మళ్ళా వాళ్ళ కంపెనీ వాళ్ళకు 2-3 సార్లు కంప్లైంట్ చేశాము, కానీ మళ్ళీ వాళ్ళు మళ్ళా వాళ్ళ పైప్ లైన్ వేయలేదు, ఏం లేదు మేడం. ఇప్పటి వరకు స్టిల్ పెండింగ్ అయితే అయ్యప్పనర్ కాలనీ అల్వాల్.
1: పైపుడు నేచురల్ గ్యాస్ దండి వేసింది పైప్ లైన్.
3: అవునండి అవునండి అవునండి, వేసి వాళ్ళు ఎవ్రీ ఫర్లాంగ్ కు భారత్ గ్యాస్ ఒక స్టోన్ వేస్తారు, దాని పైప్ లైన్ అని రాస్తారు. అది యెల్లో కలర్ ఉంటది పైప్ లైన్, గ్యాస్ లైన్.
1: ఫోన్ ఇన్ కార్యక్రమం భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ వాళ్ళతో
3: జరుగుతుంది.
1: అభిప్రాయాన్ని అండ్ మీ కంప్లైంట్ ని కన్సర్న్ ఆఫీసర్స్ కి ఓమేశ్వర్ కప్పాల గారు తెలియచేస్తారండి. ధన్యవాదాలండి. హలో
4: మేడం. నమస్తే మేడం.
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నా పేరు సామమూర్తి అండి, నేరడ్మెంట్ కాకతీయ నగర్ నుంచి మాట్లాడుతున్నాను. అయితే ఇప్పుడు మాకు ఇక్కడ పైప్ లైన్ ద్వారా గ్యాస్ తీసుకోవాలంటే ఏంటి ప్రొసీజర్ ఏంటి అది తెలియజేస్తారని.
0: సాంబమూర్తి గారు మంచి ప్రశ్న వేశారండి. మీకు పైపుడ్ నేచురల్ గ్యాస్ కావాలంటే ఇంతకు ముందు తెలియపరిచినట్లుగా మా కాంటాక్ట్ నంబర్స్ ఉన్నాయండి, 81069

0: 77495 లేదా 81 81 069 77 495 లేదంటే ఇంకో నంబర్ కూడా నోట్ చేసుకోండి 040 040 2323 2323 4701 మీరు ఈ నంబర్ కు కాంటాక్ట్ చేస్తే మా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు కనెక్షన్ ఎలా తీసుకోవాలి, ఎక్కడికి తీసుకోవాలి, ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి అన్ని చెప్తారండి. దాన్ని బట్టి మీరు కనెక్షన్ ఎప్పుడు వస్తుందంటే మీకు క్లియర్ గా చెప్తారండి అది.
1: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో
2: హలో మేడం,
1: చెప్పండి అమ్మా. ఇది ఎల్పిజి గురించి కాదమ్మా, పైపుడు నేచురల్ గ్యాస్ గురించి ఫోన్ ఇన్ కార్యక్రమం అవుతుంది. మీకు పైపుడు నేచురల్ గ్యాస్ గురించి మీకు ఏమన్నా సందేహాలు ఉంటే అడగండి అమ్మా. మీరు వింటున్నారు మారుతున్న పరిస్థితుల్లో పైపుడ్ నేచురల్ గ్యాస్ పిఎన్జీ ప్రాముఖ్యత ఆవశ్యకత అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పాల గారు పాల్గొన్న శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 23240852 23240853 29555 09 23 నెంబర్లకు కాల్ చేసి పైపుడ్ నేచురల్ గ్యాస్ యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత ఆవశ్యకత గురించి భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పాల గారితో మీరు నేరుగా మాట్లాడుకోవచ్చు. ఓమేశ్వర్ గారు, ఇప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఏ ప్రాంతాల్లో పైపుడ్ నేచురల్ గ్యాస్ సేవలు ఉన్నాయి సార్ ప్రజెంట్?
0: భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది తెలంగాణలో హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఉన్నాయండి. అలాగే ఆంధ్రప్రదేశ్కు తీసుకున్నట్లయితే మనకు విజయవాడ పరిసర ప్రాంతాలు మరియు కాకినాడ పరిసర ప్రాంతాలు, కాకినాడ, పెద్దాపురం, పిఠాపురంలో మన గ్యాస్ సప్లైలు చేస్తున్నామండి. సో హైదరాబాదు ప్రజలు కానీ, కాకినాడ ప్రజలు కానీ, విజయవాడ ప్రజలు కానీ మనం భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ ద్వారా గ్యాస్ తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయండి.
1: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే,
0: హా సార్, మీరు అడుగుతున్నట్లుగా ఖమ్మం జిల్లా, కొత్తగూడెం జిల్లా కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయండి. కాకపోతే మన భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది హైదరాబాదు పరిసర ప్రాంతాలకి, ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, కాకినాడ పట్టణాలకు మాత్రం పరిమితం అండి. మీరు అడుగుతున్నట్లుగా కొత్తగూడెం కానీ ఖమ్మం కానీ వేరే కంపెనీ వాళ్ళు వస్తారండి.
3: సార్ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనకు సిఎన్జి లెక్క ఇప్పుడు పైపుడ్ గ్యాస్ ఇలాంటిది ఎందుకంటే విస్తృతంగా చేస్తే ఇప్పుడు మనకు సిలిండర్లు మోసుకునే బాధ కూడా తప్పిద్ది కదా సార్?
0: చాలా చాలా మీరు కరెక్ట్గా చెప్పారండి. కాకపోతే మన భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది హైదరాబాదు, విజయవాడ, కాకినాడ పట్టణాలకు మాత్రమే పరిమితం అండి. మీదకు వేరే వాళ్ళు వస్తారండి, వేరే కంపెనీ వాళ్ళు ఉన్నారండి.
3: అయితే ఇప్పుడు మాకు ఇదివరకు అంటే మాది గ్రామీణ ప్రాంతం, మాకు వాళ్ళప్పుడు బయోగ్యాస్, గోబర్ గ్యాస్.
0: హలో
3: హలో
0: చెప్పండి.
3: గోబర్ కూడా కొన్ని మన పల్లె ప్రాంతాలలో మళ్ళీ ఆ పథకం ఉంటే బాగుంటుంది సార్.
0: సార్ అది మీరు అనేది కరెక్టే కానండి, అది మా పరిధిలో లేని ప్రశ్న అండి అది.
1: థ్యాంక్ యూ సతీష్ గారు. సార్ ఇప్పుడు వంట గ్యాస్ ఖర్చు విషయంలో పైపుడ్ నేచురల్ గ్యాస్ ఎంత ఆదా అవుతుంది సార్? అంటే ఇప్పుడు ఎల్పిజీతో పోలిస్తే, ఇందాక ఒక లిజనర్ కూడా అడిగారు, సో ఖర్చు విషయంలో పైపుడ్ నేచురల్ గ్యాస్ ఎంత వరకు మనం ఆదా చేసుకోవచ్చు?
0: మనం ఎల్పిజీతో పోల్చుకున్నట్లయితే అండి మనకు దరిదాపుగా 20% సేవ్ అవుతుందండి. ఆ తర్వాత మీరు ఈ కమర్షియల్ కనెక్షన్స్ తీసుకున్నట్లయితే హోటల్స్ కానీ, చిన్న స్టార్ హోటల్స్ కానీ, బిగ్ రెస్టారెంట్స్ కానీ, వీటికి మాత్రం మనకు కమర్షియల్ ఎల్పిజీతో పోల్చుకుంటే 40% వరకు మనకు ఆదా అవ్వడానికి అవకాశం ఉందండి. ఎల్పిజీతో పోల్చుకుంటే, కమర్షియల్ ఎల్పిజీతో పోల్చుకుంటే 40% వరకు, అదే డొమెస్టిక్ ఎల్పిజీతో పోల్చుకుంటే 20% వరకు మనకు ఆదా అయ్యే అవకాశాలు ఉన్నాయండి.
1: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: మేము మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ అలవాల్ నుంచి మాట్లాడుతున్నామండి.
1: ఓకే, చెప్పండి.
4: కొత్త ఏంటి అంటే ఇప్పుడు మా కాలనీలో పైప్ లైన్ లేదండి, పైప్ లైన్ కు ఎవరిని అప్రోచ్ కావాలండి?
0: సార్, మీరు పైప్ లైన్ కావాలనుకుంటే, మీ కనెక్షన్ కావాలనుకుంటే మా కస్టమర్ కేర్ సపోర్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నెంబర్ ఒకసారి చెప్తున్నాను, రాసుకోండి. 8106 9 9 7 7 4 9 5 4 9 5. ఇంకొక నంబర్ కూడా ఉంది చూసుకోండి, 0400 2323 4701 01.
4: ఎక్కడండి ఆఫీస్?
0: ఇది మా ఆఫీస్ వచ్చేసి బషీర్బాగ్ లో ఉంటుందండి. మీరు కస్టమర్ కేర్కి కాల్ చేసి, ఈ నంబర్లకి కాల్ చేసి మీకు కనెక్షన్ కావాలి, మీ ఏరియా అవి చెప్తేను మా కస్టమర్ కేర్ సపోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు గైడ్ చేస్తారండి. మీరు కనెక్షన్ ఎలా తీసుకోవచ్చు, ఎప్పుడు తీసుకోవచ్చు అనే వివరాలని పూర్తిగా మీకు వివరిస్తారండి.
1: హలో నమస్తే అండి, మీ పేరు అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: మేడం, నేను శ్రీనివాస్, ఆనందార్ కాలనీ నుంచి మాట్లాడుతున్నాను.
1: చెప్పండి శ్రీనివాస్ గారు.
5: మేడం సార్, ఇది ఇప్పుడు మా చుట్టుపక్కల ఎక్కడ పైప్ లైన్ కనెక్షన్స్ లేవు.
0: ఓకే,
5: ఒకవేళ మేము దానికి ఆఫ్ చేసుకుంటే ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అన్ని మేమే భరించుకోవాలా?
0: మీ ఏరియా చెప్పండి సార్, ఎక్కడి నుంచి చెప్తున్నారు మీరు?
5: ఖైరతాబాద్, ఆనందార్ కాలనీ.
0: ఖైరతాబాద్, ఓకే సార్. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఖైరతాబాద్కి మన పైప్ లైన్, స్టీల్ పైప్ లైన్ మెయిన్ ట్రంక్ లైన్ అయితే రాలేదండి. ఇది రావడానికి కొంత సమయం పడుతుంది. కాకపోతే మీకు కావాలి అని అనుకుంటే మా దగ్గర వేరే మొబైల్ది డీకంప్రెషన్ యూనిట్స్ అనేటివి ఉంటాయండి, దాని ద్వారా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే అక్కడ మీకు ఒకటి రెండు ఇండ్లకు ఇవ్వడం అయితే కుదరదండి. హై రైజ్ అపార్ట్మెంట్స్ ఉండేది ఉంటే వాటికి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే దానికి మనకు ఈ డీసీ యూనిట్ ఇన్స్టాల్ చేయడానికి ఒక 200 square yards ప్లేస్ ఉంటే మనం దాన్ని ఇన్స్టాల్ చేయడానికి ఛాన్స్ ఉంటుందండి. దాని ద్వారా మనం కనెక్షన్ ఇవ్వచ్చు అండి.
1: హలో
6: నమస్తే అండి.
1: నమస్తే అండి, మీ పేరు?
6: నేను వై వెంకట రెడ్డి, లక్కవరం నుంచి మాట్లాడుతున్నాను, సూర్యాపేట జిల్లా నుంచి.
0: చెప్పండి సార్.
6: ఓకే అండి. ఏంటి అంటే, ఇప్పుడు మామూలుగా ఇళ్లలో చాలా మంది గృహిణులు కావచ్చు, వంట చేస్తున్న వాళ్ళు రాత్రిపూట రెగ్యులేటర్ క్లోజ్ చేశామా లేదా ఈ విషయంలో చాలా భయపడుతుంటారు. ఈ పైపుడు నేచురల్ గ్యాస్ వల్ల ఇలాంటి ప్రమాదాల విషయంలో ఎలా ఉండాలి, అది ఒకటండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, సూర్యాపేట జిల్లాలో మరి ఈ పైపుడు నేచురల్ గ్యాస్ దీన్ని ఎవరు, ఏ కంపెనీ వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు అన్న విషయాన్ని ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే అది కూడా మాకు తెలియజేయాలని కోరుకుంటున్నానండి.
0: సార్, మీరు అడిగినట్టు ఫస్ట్ మొదటి ప్రశ్నకు సమాధానం అండి. ఎల్పిజీలో ఎలాగైతే మీరు రెగ్యులేటర్ ఆఫ్ చేస్తారో, అలాగే మన పైపుడ్ నేచురల్ గ్యాస్ కూడాను అప్లయన్స్ వాల్వ్ అనేది ఉంటుందండి. ఆ అప్లయన్స్ వాల్వ్ను మీరు క్లోజ్ చేసినట్లయితే ఇబ్బంది ఏమి ఉండదండి. ఒకవేళ మీరు అప్లయన్స్ వాల్వ్ని క్లోజ్ చేయడం మరిచిపోతే, సాధ్యమైనంత వరకు మనం మర్చిపోకూడదు, దానికి అప్లయన్స్ వాల్వ్ క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయడం మర్చిపోతే ఇన్ కేస్ దాని ద్వారా లీక్ కాకుండా కంటిన్యూస్ లీక్ అయితే మీకు తెలిసిపోతుంది, స్మెల్ వస్తుంది కాబట్టి, దాంట్లో మర్కంప్టైన్ అని ఉంటుంది కాబట్టి స్మెల్ వస్తుంది. సో దట్ మీరు దాన్ని క్లోజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇన్ కేస్ వరస్ట్ కేసులో ఒకవేళ అది కూడా కాకపోతే, ఎల్పిజీ అయితే హెవియర్ దాన్ ఎయిర్ కాబట్టి గ్రౌండ్ లెవెల్లో మన భూమి నేల లెవెల్లో సెటిల్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ మన పైపుడ్ నేచురల్ గ్యాస్ అనేది ఎయిర్ గాలి కంటే కూడా తేలికైంది కాబట్టి కింద సెటిల్ కాకుండా పై ద్వారానే ఏదైనా వెంటిలేటర్ ఉన్నా కానీ, లేదైనా కిటికీలు ఉన్నా కానీ, కాస్త ఓపెన్ ప్లేస్ ఉన్నా కానీ దాని నుంచి బయటికి వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు నిర్భయంగా, నిశ్చింతగా మన పైపుడ్ నేచురల్ గ్యాస్కి వెళ్ళవచ్చును. దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎల్పిజి కంటే కూడా చాలా సురక్షితమైనది. తర్వాత మన భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది మాత్రము హైదరాబాద్ పరిసర ప్రాంతాల వరకే పరిమితమైందండి. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క అనుబంధ సంస్థ అయిన పెట్రోలియం నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు వాళ్ళు ఒక్కొక్క ఏరియాని, ఒక్కొక్క డిస్ట్రిక్ట్ని, ఒక్కొక్క కంపెనీకి ఆథరైజ్ చేశారండి. మీకు మీ సమీపంలో బహుశా మీరు హోర్డింగ్స్ చూసుంటారు, ఏ గ్యాస్ కంపెనీ వాళ్ళు ఇచ్చారు ఏంటనేది, దాన్ని బట్టి మీరు అక్కడ వాళ్ళని సంప్రదిస్తే మీకు కనెక్షన్ ఇస్తారండి.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
7: నా పేరు నరసింహరావు మేడం, మాదాపూర్, హైదరాబాద్.
1: చెప్పండి సార్.
7: ఓకే. సో ఇప్పుడు ఇందాక సార్ అన్నట్టు హై రైజ్ వాళ్ళకి అయితే పైప్ లైన్ వేస్తూ ఉన్నారు. ఇప్పుడు మాది ఐసోలేటెడ్ అపార్ట్మెంట్ అండి, అంటే అరౌండ్ ఎయిట్ ఫ్యామిలీస్ ఉంటాయి, ఎయిట్ ఫ్లాట్స్ ఉంటాయి. సో దానికి ఇండివిజువల్ పైప్ లైన్ అంటే చాలా కాస్ట్లీ అవుతుంది. లేదు ఐసోలేటెడ్ బ్యాంకులు అంటే అపార్ట్మెంట్ లోనే ఎక్కడో మూలకు ఒక బ్యాంక్ పెట్టి దాని నుంచి పైప్ లైన్ ఏమైనా ఛాన్స్ ఉంటుందా, అంటే లైక్ రీఫిల్లింగ్ లాగా? ఇప్పుడు మీకు పైప్ లైన్ అంటే మేము హై రైజ్ కాదు కాబట్టి చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది, వీ కెనాట్ బేర్ ఇట్. అదే ఓన్లీ ఎయిట్ ఫ్లాట్స్ అనుకోండి, వీఆర్డీ, బట్ మా కార్నర్ లో ఎక్కడో మీరు ఒక బ్యాంక్ లాగా పెట్టేసి దాంట్లో ఫిల్ చేసి అక్కడ నుంచి మాకు మేము పైప్ లైన్ కాలేని ఛాన్స్ ఉంటుందా?
0: సార్, మీరు అడుగుతున్నట్లుగా నేను హై రైజ్ బిల్డింగ్సే ఇస్తామని చెప్పలేదండి. మేమన్నది ఏంటంటే డీసీయూ ద్వారా అయితే హై రైజ్ బిల్డింగ్కి ఇవ్వడం అనేది చాలా తేలిక అవుతుందని చెప్పాను. మా పైపుడ్ న్యాచురల్ గ్యాస్ ఉన్న ప్లేస్లో ఈవెన్ ఇండిపెండెంట్ హౌజెస్ కూడాను మేము ఇవ్వగలుగుతామండి. మీకు స్టాండ్ అలోన్ అపార్ట్మెంటు తక్కువ హౌజెస్ ఉన్నదే కాకుండా హై రైజ్ బిల్డింగే కాకుండా ఇండిపెండెంట్ హౌస్ కూడా ఇస్తాము. మా పైప్ లైన్ నెట్వర్క్ ఉన్న చోట ప్రతి చోటను మేము ప్రతి ఒక్క కస్టమర్కి సర్వీస్ చేయడానికి మేము రెడీగా ఉన్నామండి. మీకు కావాలనుకుంటే మా కాంటాక్ట్ నెంబర్ 8106977495కు కాంటాక్ట్ చేయండి, కస్టమర్ డిపార్ట్మెంట్తో మాట్లాడండి, వాళ్ళు మీకు కనెక్షన్ ఎలా తీసుకోవాలి దాని వివరాలన్నీ పూర్తిగా తెలియపరుస్తారండి.
7: ఇంకో రిక్వెస్ట్ సార్, ఇప్పుడు దీనికి అంటే ఐ మీన్ నా కామన్ పర్సన్స్ కి కొంత అవేర్నెస్ తక్కువనే ఉంది, ఈవెన్ మీ మాకు కూడా కొంత టీవీ లాంటి యాడ్ ఏమన్నా ప్రాజెక్ట్ చేసి పబ్లిసిటీ చేయగలిగితే సో దట్ మోర్ పీపుల్ కెన్ ఇంక్లైన్.
0: తప్పకుండా మీ సూచనను మేము పరిశీలనలో తీసుకుంటామండి.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
8: హలో సార్, గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి.
8: మేడం, నేను హైదరాబాద్ రామాచారపురం విజయనగరం మాట్లాడుతున్నాండి. హలో,
1: చెప్పండి రామాచారి గారు.
8: అదే మేడం, ఇక్కడ మేము ఉండే ఇక్కడ ఎన్ఎండిసి మ్యాచర్ ట్యాంక్ సరిక్ లో ఉంటాము. ఇప్పుడు ఇక్కడ ఎప్పుడు ఉందమ్మా అవకాశం గ్యాస్ పైప్ లైన్ వచ్చేది టైం పడుతుందా?
0: సార్, ఎన్ఎండిసి మాసాప్ ట్యాంక్ కొంత టైం పడుతుందండి. ఇప్పుడు మేము మెహదీపట్నం వరకు ఈ సంవత్సరం ఎండ్ వరకు వస్తామండి. ఆ తర్వాత అటు నుంచి ఇటు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే మన పైప్ లైన్లు నిర్మించడం అనేది, ఎరెక్షన్ చేయడం ఇవంతా కొంత సమయం పడుతుంది కదండి. తర్వాత సిటీలో వేయడం అనేది ఈ ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని కూడాను చేయాల్సి ఉంటుంది కాబట్టి కొంత సమయం పడుతుందండి. కాస్త మేము అక్కడి వరకు కూడా వస్తామండి. ప్రతి చోటకి ప్రతి ఇంటికి నేచురల్ గ్యాస్ సప్లై చేయాలనే ఉద్దేశంతో భారత భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ కట్టుబడి ఉందండి.
1: మీరు వింటున్నారు పైపుడ్ న్యాచురల్ గ్యాస్, పిఎన్జి యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఆవశ్యత గురించి ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పాల గారు ఆకాశవాణి స్టూడియోస్లో శ్రోతలు అడిగే సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324085223 2945329550923 ఈ నెంబర్కు కాల్ చేసి పైపుడ్ న్యాచురల్ గ్యాస్ యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఆవశ్యకత గురించి బీజిఎల్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పాల గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. హలో, హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
0: హలో,
1: హలో
9: మేడం, నమస్తే అండి.
1: చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
9: లింగమూర్తి గారు. పైప్ గ్యాస్ ఒక ఓన్లీ వరంగల్ హన్మకొండకి ఇచ్చారా? హన్మకొండకి ఇచ్చారా చెప్పండి.
0: సార్, పైపుడ్ న్యాచురల్ గ్యాస్ అందరికీ ఇవ్వాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఉన్నాయండి. అదే ఉద్దేశంతో ప్రతి ఒక్క జిల్లాను ఒక్కొక్క కంపెనీకి వాళ్ళు ఆథరైజ్ చేశారండి. వరంగల్, హనుమకొండ అందరికీ వస్తుందండి. ప్రస్తుతం మనం భాగ్యనగర్ గ్యాస్ హన్మకొండ కూడా ఇస్తారండి, ప్రతి చోటకు వస్తుంది. సార్, మీ దగ్గరలో ఉన్నటువంటి పైపుడ్ న్యాచురల్ గ్యాస్ వాళ్ళని, సిజిడి కంపెనీ వాళ్ళని సంప్రదిస్తే మీకు వాళ్ళు దాని గురించిన వివరాలు చెప్తారండి.
1: హలో సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈ భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ నుంచి పైపుడ్ నేచురల్ గ్యాస్ ఏ ప్రాంతాలకి అందిస్తున్నారు, ఎక్కడెక్కడ ఉన్నాయి సార్?
0: ఇప్పుడు మనకు తెలంగాణలో హైదరాబాద్లో, ఇంతకుముందు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉండేదండి. ఇప్పుడు మనకు మూడు డివిజన్లు గడి చేశారు కదా, మల్కాజ్గిరి, మేడ్చల్ మల్కాజ్గిరి కార్పొరేషన్, తర్వాత హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, తర్వాత సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ మూడు కార్పొరేషన్ పరిధిలో మనం ఉన్నామండి. తర్వాత జిల్లాల వరదిగా చూసుకుంటేను 5 జిల్లాలలో మనం విస్తరించి ఉన్నామండి తెలంగాణకు సంబంధించినంత వరకు. ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నట్లయితే విజయవాడలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ కార్యకలాపాలు సాగిస్తుందండి. అలాగే మనకు కాకినాడ, పెద్దాపురం, పిఠాపురంలో కూడా ఉన్నాయండి. సో ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, కాకినాడ, పెద్దాపురం, పిఠాపురంలో ఉన్నాము. హైదరాబాద్లో తెలంగాణలో తీసుకున్నట్లయితే హైదరాబాద్లో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ వాళ్ళది పైపుడ్ న్యాచురల్ గ్యాస్ కానీ సిఎన్జి కానీ ఇవన్నీ బిజినెసెస్ ఉన్నాయండి.
1: ఓమేశ్వర్ గారు, ఇప్పుడు పైపుడ్ న్యాచురల్ గ్యాస్ని పర్యావరణ ఇంధనం అని కూడా అంటారు, ఎందుకని?
0: చాలా మంచి ప్రశ్న అండి. పర్యావరణ ఇంధనం అని ఎందుకు అంటారంటండి, మెయిన్గా దీంట్లో మనకు న్యాచురల్ గ్యాస్లో మీథేన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. సో అందుకని చెప్పేసి ఈ మీథేన్ కంటెంట్తోని బర్న్ చేస్తే మనకు కాలుష్యంలో ఎలాంటి పొల్యూషన్ కూడా ఉండదు. అందుకని చెప్పేసి ఇది పర్యావరణానికి ఇంధన పర్యావరణ ఇంధనం అని కూడా అంటారండి ఇది.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో,
10: గారికి నమస్కారము. భారత్ పైప్ న్యాచురల్ గ్యాస్ ఇది చాలా జనరల్ చాలా చక్కగా చెప్తున్నారు. హలో,
0: హలో చెప్పండి,
1: వింటున్నాం.
10: సత్సాయి జిల్లా కది నుంచి మాట్లాడుతున్నాము. మా ఆంధ్రాలో మా సత్సాయి జిల్లా కూడా త్వరలో రావచ్చు సార్ పైప్ న్యాచురల్ గ్యాస్.
0: సార్ మీరు కదిరి నుంచి అంటున్నారు కదండి, ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాకి ప్రతి మండల కేంద్రానికి పైపుడ్ న్యాచురల్ గ్యాస్ సరఫరా చేయాలనే ఉద్దేశంతోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయండి. ప్రస్తుతం మేము ఇప్పుడు మాట్లాడుతుంది భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ నుంచి అండి. భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో మరియు కాకినాడ, పెద్దాపురం, పిఠాపురంలలో మాత్రమే ఉందండి. మిగతా జిల్లాలలో మిగతా కంపెనీల వాళ్ళు ఉన్నారండి. వాళ్ళని మీరు సంప్రదిస్తే మీకు పైపుడ్ న్యాచురల్ గ్యాస్ ఎలా తీసుకుంటారు, ఎలా అని దాని పూర్తి వివరాలు మీకు తెలియపరుస్తారండి.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో,
11: ఇప్పుడు షిఫ్ట్ మీరు రూమ్ అంటే హౌస్ షిఫ్ట్ అయ్యే వాళ్ళకి ఎట్లా అండి?
0: హౌస్ షిఫ్ట్ అయ్యే వాళ్ళకు మీరు వేరే పైపుడ్ న్యాచురల్ గ్యాస్కి వెళ్తేనండి, అక్కడ మీరు కనెక్షన్ తీసుకోవచ్చు అండి, ఎలాంటి ఇబ్బంది ఉండదండి.
11: ఓకే, అంటే మారినప్పుడు ఛార్జెస్ పడతాయా?
0: అంటే మీరు ఎలా అడుగుతున్నారు, మీరు ఇప్పుడు ప్రస్తుతం భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ పిఎన్జి యూజ్ చేస్తున్నారండి? మీరు ఎల్పిజి యూజ్ చేస్తున్నారు, ఎల్పిజి నుంచి పిఎన్జికి కన్వర్ట్ కావాలని అనుకుంటున్నారా?
11: అవును.
0: ఆ పిఎన్జికి కన్వర్ట్ అయితే మీరు ఫస్ట్ టైం కన్వర్ట్ అయ్యేటప్పుడు దానికి అప్లికబుల్ ఛార్జెస్ పేమెంట్ చేస్తే మీకు కనెక్షన్ ఇస్తారండి.
11: అవునండి, వన్స్ తీసుకున్నాక మళ్ళీ ఒకవేళ షిఫ్ట్ అయితే
0: మీకు, మీరు ఫస్ట్ ఇప్పుడు ప్రస్తుతం మీరు ఎల్పిజి వాడుతున్నారు, ఎల్పిజి నుంచి పిఎన్జికి షిఫ్ట్ అవుతే పిఎన్జికి ప్రస్తుతం ఉన్న ఛార్జెస్ ప్రకారంగా మీకు పిఎన్జి కనెక్షన్ ఇస్తారండి, పైపుడ్ న్యాచురల్ గ్యాస్ కనెక్షన్ ఇస్తారు. మీరు సాధ్యమైనంత వరకు ఒకసారి పైపుడ్ న్యాచురల్ గ్యాస్ లాభాలు తెలిసిన తర్వాత మీరు మళ్ళీ ఎల్పిజికి వెళ్ళడానికి అవకాశాలు ఉండవు. ఒకవేళ మీరు హౌస్ షిఫ్ట్ చేసుకుంటే మీకు ఏదైతే ఇప్పుడు ఛార్జెస్ మేము సెక్యూరిటీ డిపాజిట్ ఉంటుందో ఆ సెక్యూరిటీ డిపాజిట్ మీకు పూర్తిగా రీఫండ్ చేయడం జరుగుతుందండి. వేరే ఇప్పుడు మా భాగ్యనగర్ గ్యాస్ పరిధిలో ఉండి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్తే, ఇప్పుడు మీరు భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ లో కనెక్షన్ తీసుకుంటే వేరే చోటుకి వెళ్ళిన దగ్గర కూడాను ఆ ఇంటి పరిసర ప్రాంతాలలో కూడాను గ్యాస్ కనెక్షన్ ఉన్నట్లయితే, గ్యాస్ నెట్వర్క్ అవైలబుల్ గా ఉన్నట్లయితే అక్కడ మీరు మా కనెక్షన్ తీసుకోవచ్చు, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
11: ఇప్పుడు ఇక్కడ ఉందండి పద్మరావు నగర్ 5,61 లో ఉందండి మీది.
0: పద్మారావు నగర్ 5,61, అక్కడ వరకు మేము ఇంకా చేరుకోలేదండి. ఒకవేళ మీరు అక్కడ చేరుకున్న తర్వాత తీసుకుంటే అవకాశాలు ఉంటాయండి. సరే, దానికి కొంచెం టైం పడుతుందండి. ఇప్పుడు మనం ప్రస్తుతం అయితే మన నెట్వర్క్ ఎక్కడ ఉందంటే మేడ్చల్, షామీర్పేట నుంచి మా నెట్వర్క్ వచ్చి భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ యొక్క నెట్వర్క్ వచ్చేసండి షామీర్పేటలో స్టార్ట్ అవుతుంది. షామీర్పేట, మేడ్చల్, కొంపల్లి, కుత్బుల్లాపూర్, బాలానగర్, కూకట్పల్లి, బిహెచ్ఎల్, రామచంద్రాపురం, నిజాంపేట్, తర్వాత ఇటు వచ్చేసి గచ్చిబౌలి, కొండాపూర్, ఈ ఏరియాలలో మేము ఉన్నామండి. మిగతా చోట్ల కూడా మా నెట్వర్క్ ఎక్స్పెన్షన్ కార్యక్రమంలో ఉన్నామండి. సాధ్యమైనంత వరకు అతి త్వరలో హైదరాబాద్ వాస్తవ అన్ని చోట్లకి మేము విస్తరించాలనే ప్రణాళికతో ఉన్నామండి. మేము మా పైప్ లైన్లు కూడాను ఇప్పుడు ప్రస్తుతము కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియా వరకు, రాజేంద్ర నగర్ వరకు వెళ్తున్నాయండి, ఆ నిర్మాణంలో ఉన్నాయి. అలాగే అక్కడ నుంచి కాటేదాన్ ఇండస్ట్రియల్ నుంచి డిఆర్డిఓ ద్వారా ఎల్బీ నగర్ వరకు కూడా పైప్ లైన్ వేయాలనే ఆలోచనతో పైప్ లైన్స్ ఉన్నాయండి. సో మీరు ఈ నెట్వర్క్ పరిధిలో ఈ నేను చెప్పినప్పుడు షామీర్పేట్, మేడ్చల్, కుంపల్లి, బాలానగర్, కుతుబుల్లాపూర్, బిహెచ్ఎల్, తర్వాత గచ్చిబౌలి, కొండాపూర్, హఫీస్పేట్, నిజాంపేట్ ఈ ఏరియాలో ఎవరికి కావాలన్నా కూడాను మన పైప్ న్యాచురల్ గ్యాస్ ద్వారా మనము గ్యాస్ సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నామండి.
1: హలో,
12: గుడ్ మార్నింగ్ అండి.
1: గుడ్ మార్నింగ్ అండి.
12: ఏరియా నుంచి మాట్లాడుతున్నాము.
0: చెప్పండి,
12: మా ఏరియాలో ఇప్పుడు పిఎన్జి సప్లై ఉందా లేదా ఒకటి. సెకండ్ పాయింట్, ఇప్పుడు డిపాజిట్ ఎంత కట్టాలి స్టార్టింగ్ లో ఉంటే కొత్తగా తీసుకోవడానికి. థర్డ్ పాయింట్, సపోజ్ ఇల్లు షిఫ్ట్ చేసినప్పుడు ఆ ఏరియాలో పిఎన్జి సప్లై లేకపోతే దెన్ వీఆర్ ఫోర్స్డ్ టు టేక్ సిఎన్జి కనెక్షన్ అగైన్, ప్లీజ్ కన్ఫర్మ్.
0: సార్, ఇప్పుడు ప్రస్తుతం మీరు అడుగుతున్నది ఈసీఐఎల్ ఏరియా అంటున్నారండి. ఈసీఐఎల్ ఏరియాకి మన పైప్ న్యాచురల్ గ్యాస్ నెట్వర్క్ ఇంతవరకు రాలేదండి. ఈసీఐఎల్ ఏరియాకి రావడానికి కొంత సమయం పడుతుందండి. అక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు కనెక్షన్ ఇస్తామండి. రెండోది మీరు అడిగింది డిపాజిట్. డిపాజిట్ దాంట్లో మనకు వేరియస్ స్కీమ్స్ ఉన్నాయండి. ఆ స్కీమ్స్ని మీరు మా కస్టమర్ కేర్ సపోర్ట్కి కాంటాక్ట్ చేసినట్లయితే వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ స్కీమ్ మీకు సూటబుల్ అయ్యేది, డిఫరెంట్ స్కీమ్స్లలో మీరు ఏది కావాలనుకుంటే దాన్ని అడాప్ట్ చేసుకోవచ్చు. దాంట్లో 4-5 స్కీమ్లు ఉన్నాయండి. తర్వాత మూడో ప్రశ్న మీరు వేసింది షిఫ్టింగ్ అయితే ఎలాగని చెప్పేసి. ఇప్పుడు మీరు ఎల్పిజి నుంచి పిఎన్జికి షిఫ్ట్ అయ్యేటప్పుడు అప్లికబుల్ ఛార్జెస్తో పాటుగా మీరు పిఎన్జికి షిఫ్ట్ అవుతారు. షిఫ్ట్ అయిన తర్వాత వేరే దగ్గరికి వెళ్తే ఫోర్స్ఫుల్గా మీరు షిఫ్ట్ అవ్వాలని అనుకుంటే అక్కడ పైప్డ్ న్యాచురల్ గ్యాస్ ఉంటే వెల్ అండ్ గుడ్, లేదంటే మళ్ళీ మీరు పాత ఎల్పిజికి కూడా వెళ్ళవచ్చును. దీంట్లో ఎలాంటి ఇబ్బందికరమైన ఇబ్బంది ఉండదండి.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
13: నమస్కారం అండి, నేను నా పేరు డైరెక్టర్ అండి, అల్వాల్ ఏరియా మేడం, అల్వాల్ నుంచి అండి.
1: ఇక్కడ
13: నాకు 2 పాయింట్స్ అండి సార్. ఒకటి ఎకానమీ అన్నారు కదా, ఇన్సెంటివ్ ఎల్పిజి వచ్చేసరికి ప్రెజరైజ్డ్, ఈ కంపేరింగ్ లో ఇది ప్రెజర్ తక్కువ ఉంటుంది కాబట్టి, అంటే ఏ రకంగా ఇది మనకు ఎకానమీ అవుతుంది అనేది ఒక పాయింట్ మేడం. హలో,
0: చెప్పండి సార్, చెప్పండి మీరు.
13: ఇంకొక పాయింట్ ఏంటంటే మా అల్వాల్ ఏరియా అండి, మాది వైచల్ మల్కాజీ డిస్టిక్ వస్తుంది. యాక్చువల్ గా ఎప్పుడు ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ పైప్ లైన్ నెట్వర్కింగ్ అంతా కంప్లీట్ అయి ఉంది. అంటే అవగాహన లోపం వల్ల ఇక్కడ అంటే ఎవరికి అందుబాటులో రాకుండా పోతుంది సార్. అంటే దీనిపైన కొద్దిగా మీరు ఎలాగో ఇంత మంచి ప్రోగ్రామ్ పెట్టారు కాబట్టి కొద్దిగా మా అల్వాల్, మేడ్చల్, మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ లో కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తే ఇమీడియట్ గా విత్ ఇన్ నో టైమ్ లో మీరు ఒక మంచి నెట్వర్క్ క్రియేట్ చేయగలుగుతారు సార్. ఇట్స్ ఓన్లీ ఒపీనియన్ సార్. థ్యాంక్ యూ
0: సార్. తప్పకుండా అండి, మీరు చెప్పిన సూచనలు సలహాలను స్వీకరిస్తాము. మేడ్చల్ దాంట్లో, అల్వాల్లో మా నెట్వర్క్ ఆల్రెడీ ఉంది, ఇంకా మేము విస్తరించడానికి తగిన ప్రణాళికలు వేస్తామండి. అందరి కస్టమర్లకి వెళ్ళి మేము విస్తృతంగా పర్యటించి మా అడ్వర్టైజ్మెంట్ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తామండి. మీరు అన్నట్లుగా, మీరు అడిగినట్లుగా న్యాచురల్ గ్యాస్ అనేది చాలా సురక్షితమైనది, స్వచ్ఛమైనది, ఎల్పిజితో పోల్చుకుంటే ఎకనామిక్గా కూడా ఉంటుందండి. ఎల్పిజితో పోల్చుకుంటే మీరు డిపిఎన్జి కనెక్షన్స్, డొమెస్టిక్ కనెక్షన్స్ అయితే డొమెస్టిక్ ఎల్పిజితో పోల్చుకుంటే 20% వరకు మనకు ఆదా అవుతుందండి. అదే మీరు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్, చిన్న హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, డాబాలు కానీ, వీటికి పోల్చుకుంటే కమర్షియల్ ఎల్పిజితోని 40% వరకు చీప్ ఉంటుంది. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మన పైప్డ్ న్యాచురల్ గ్యాస్ ద్వారా 24/7 మీకు ఆ గ్యాస్ అవైలబుల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కమర్షియల్ కస్టమర్స్ తీసుకున్నారనుకోండి, వాళ్లకు సిలిండర్స్ అయిపోతున్నాయనే భయం లేకుండా ఉంటుంది. 24 వాళ్ళు ఎంత కన్జ్యూమ్ చేసుకుంటే అంత అవైలబుల్గా ఉంటుంది. తర్వాత మీరన్నట్లుగా ప్రెజర్ ఇష్యూస్ ఏమీ లేవండి. ఎల్పిజి హై ప్రెషర్లో ఉంటుంది, ఇది లో ప్రెషర్లో ఉంటుందని కదండి. మీరు చూసుకున్నట్లయితే మనకు బర్నర్ టిప్పు దగ్గర, మనం ఏదైతే స్టవ్ ఉంటుందో స్టవ్ బర్నర్ టిప్ దగ్గర 21 మిల్లీబార్ అవసరం ఉంటుందండి ఎల్పిజిది. సో మన పైప్డ్ న్యాచురల్ గ్యాస్ తీసుకుంటే మేము మెయిన్ లైన్ హెడర్ ప్రెషర్ వచ్చేసి 4 బార్ ప్రెషర్ మెయింటైన్ చేస్తాము. ఆ తర్వాత సర్వీస్ రెగ్యులేటర్ దగ్గర వచ్చేసి 100 మిల్లీబార్ మెయింటైన్ చేస్తాము. ఆ తర్వాత మనకు బర్నర్ టిప్ దగ్గరకు వచ్చేసరికి ఎన్జీలో 28 మిల్లీబార్ మెయింటైన్ చేస్తాం. సో మీకు ప్రెషర్ విషయంలో ఎలాంటి అపోహలు కానీ తర్వాత అనిశ్చితి కానీ అవసరం లేదండి. నిర్భయంగా నిశ్చింతగా మనకు పైప్డ్ న్యాచురల్ గ్యాస్ తీసుకోవచ్చు. మీకు సేఫ్గా ఉంటుంది, ఎకనామికల్గా ఉంటుంది, పొల్యూషన్ కూడా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది. తర్వాత మీరు అన్నట్లుగా మీ అల్వాల్ ఏరియాకి ఖచ్చితంగా మేము వస్తామండి. మా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వస్తారు. అక్కడ మీరు కూడా మీ ఆ ఏరియా కస్టమర్స్ సపోర్ట్ కూడా మాకు కావాలండి. మా ఏరియా నెట్వర్క్ కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి మేము రెడీగా ఉన్నామండి. ఎందుకంటే మా ట్రంక్ లైన్ కూడాను అక్కడ ఆ ఏరియా నుంచే వస్తుంది కాబట్టి షామీర్పేట్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, కొంపల్లి, సుచిత్ర సర్కిల్లో ఆ ఏరియాలో మాకు నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేయడం కూడాను చాలా తేలికండి. మీరు ఎప్పుడు ఎంతమంది కావాలనుకుంటే ఎప్పుడు కావాలనుకున్నా కానీ మేము నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేసి కస్టమర్స్కి కనెక్షన్ చేయడానికి ఎల్లవేళలా భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అందుబాటులో ఉంటుందండి.
1: మీరు వింటున్నారు మారుతున్న పరిస్థితుల్లో పైపు. నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
0: అవునండి, హలో చెప్పండి.
14: పైప్ నాచు గ్యాస్ కనెక్షన్ తీసుకోండి ఎల్పీజీ కన్నా, అంటే మా ఇన్స్టాల్మెంట్ ఛార్జెస్ ఎంత పడుతుంది
0: సార్? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి, ఏ ప్రదేశం, ప్లేస్ అండి?
14: సత్సా జిల్లా కదిప్స. పైప్ నాచు గ్యాస్ గురించి చాలా బాగా చక్కగా చెప్తున్నారు.
0: అవునండి, ఎల్పిజి కంటే కూడాను చీప్ గా ఉంటుందండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎల్పిజి అనేది మనము 60% ఆఫ్ ద ఎల్పిజి మనం ఇంపోర్ట్ మీద ఆధారపడాల్సి ఉంటుందండి. మన డొమెస్టిక్ ప్రొడక్షన్, ఇండియాలో ప్రొడక్షన్ అనేది ఎల్పిజి 40% ఉంటుంది. బయట నుంచి 60% తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత దానికి ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు మనకు ఎల్పిజి అవైలబిలిటీ కూడా తగ్గిపోతుంది. అదే మనం న్యాచురల్ గ్యాస్ తీసుకున్నట్లయితే న్యాచురల్ గ్యాస్లో మనకు ఇండియాలోనే డొమెస్టిక్ కన్జంప్షన్కి సరిపడా న్యాచురల్ గ్యాస్ అవైలబుల్గా ఉంది. సో మీకు సరఫరాలో చూసుకున్నట్లయితే, సప్లై పోర్షన్లో చూసుకున్నట్లయితే ఎల్లవేళలా మీకు నేచురల్ గ్యాస్ అందుబాటులో ఉంటుంది. తర్వాత కాస్ట్ తీసుకుంటే కూడాను ఎల్పిజి సిలిండర్తో పోల్చుకుంటే డొమెస్టిక్ సిలిండర్కి అయితే 20% వరకు మనకి ఎకనామికల్గా ఉండడానికి ఆస్కారం ఉంది. కమర్షియల్ అయితే 40% వరకు ఎకానమీ అయ్యేంత వరకు ఆస్కారం ఉందండి. కాబట్టి పైప్డ్ న్యాచురల్ గ్యాస్ అందరూ తీసుకుంటే చాలా లాభదాయకంగా కూడా ఉంటుందండి.
1: మీరు వింటున్నారు మారుతున్న పరిస్థితుల్లో పైప్డ్ న్యాచురల్ గ్యాస్ పీఎన్జీ యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత, ఆవశ్యకతల గురించి. భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పాల గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 STD కోడ్ యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నెంబర్లకు కాల్ చేసి పైప్డ్ న్యాచురల్ గ్యాస్ యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఆవశ్యత గురించి బీజీఎల్ అధికారి ఓమేశ్వర్ కప్పాల గారితో మీరు నేరుగా సంప్రదించవచ్చు. సార్, ఇప్పుడు పైప్డ్ న్యాచురల్ గ్యాస్కి లీకేజ్ వంటి సమస్యలు తలెత్తితే ఎవరిని సంప్రదించాలి, వెంటనే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: చాలా మంచి ప్రశ్న అండి. సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చక్కగా మీరు అడుగుతున్నారు. ఇది ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ మ్యాక్సిమంగా మనకు పైప్ లైన్ల ద్వారా డ్యామేజెస్ అనేది చాలా తక్కువగా ఉంటాయండి. ఎందుకంటే మనది న్యాచురల్ గ్రౌండ్ లెవెల్ నుంచి 600 మిల్లీమీటర్ డెప్త్లో మన పైప్ లైన్ ఉంటుంది కాబట్టి డ్యామేజ్ అయ్యే అవకాశాలు తక్కువ. కాకపోతే డ్యామేజ్ కావు అని చెప్పి అనడానికి లేదు. ఏదైనా థర్డ్ పార్టీ డ్యామేజ్ వాళ్ళు, వేరే వాళ్ళు ఏదైనా ఎక్స్కవేషన్ చేసినప్పుడు డ్యామేజ్ కానీ ఛాన్సెస్ ఉంటాయి. ఆ టైంలో మీరు మా టోల్ ఫ్రీ నంబర్ ఎమర్జెన్సీ నంబర్ ఉంది చూడండి, 1800 599 6991 అనే దానికి కాల్ చేస్తే ఇది 24/7 అవైలబుల్ అండి. ఈ ఎమర్జెన్సీ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే మా ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అనేది ఉంటుందండి. వాళ్ళు వితిన్ నో టైంలో మీకు వచ్చేసి దాన్ని ఏదైతే డ్యామేజ్ ఉందో దాన్ని ఇమీడియట్గా రెక్టిఫై కూడా చేస్తారండి.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
15: నమస్తే, నా పేరు దీపక్ అండి, నేను ఇక్కడ కాప్రా ఈసీఎల్ నుంచి మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి దీపక్ గారు.
15: సార్, ఇది ఇప్పుడు ఇప్పుడు ఈ పిఎన్జీ అనేది ఏదైతే ఉన్నదో, ఓకే, ఇట్స్ ఎ గుడ్ కాన్సెప్ట్, ఇది హైదరాబాద్ కి రావడం అనేది గుడ్ కాన్సెప్ట్. బట్ నా డౌట్ ఏంటంటే, మీకు ఇప్పుడు కేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి, లైక్ 25+ ఫ్లోర్స్ బిల్డింగ్స్ ఉన్నాయి. సో వాటికి కూడా ఈ సప్లై అనేది వస్తుందా? జస్ట్ తెలుసుకుందామని సార్.
0: సార్ ఇది మన పైప్డ్ న్యాచురల్ గ్యాస్ సప్లై అనేది ఇండిపెండెంట్ హౌస్ నుంచి హైరైజ్ బిల్డింగ్ అప్ టు ఎనీ ఫ్లోర్ వరకు కూడాను మనము న్యాచురల్ గ్యాస్ సప్లై చేయొచ్చు అండి. ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు, గేటెడ్ కమ్యూనిటీస్ కావచ్చు, స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ కావచ్చు, హైరైజ్ బిల్డింగ్ కావచ్చు, బిగ్ సొసైటీస్ కావచ్చు, ఎవరికైనా కానీ మనము న్యాచురల్ గ్యాస్ సప్లై చేయొచ్చు అండి. కాకపోతే మా నెట్వర్క్ పరిధిలో ఉన్న వాటికి మాత్రం మేము ఇమీడియట్గా కనెక్షన్స్ ఇవ్వడానికి కానీ కన్వర్షన్ చేయడానికి కానీ అవకాశం ఉంటుందండి. మా నెట్వర్క్ పరిధిలో లేని వాళ్ళకి మా నెట్వర్క్ పరిధిని విస్తరించి అక్కడ కనెక్షన్ ఇవ్వడానికి కాస్త సమయం పడుతుందండి. కాకపోతే ప్రతి ఒక్క హౌస్ హోల్డ్కి గ్యాస్ సప్లై ఇవ్వాలనే లక్ష్యంతోనే బీజేల్ ఉంది, అలాగే ప్రభుత్వాలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉన్నాయండి.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
16: నా పేరు నవజీవన్ రెడ్డి అండి, నేను కొంపలి దగ్గర నుంచి మాట్లాడుతున్నా అండి. మేము భాగ్నర్ గ్యాస్ ప్రొవైడింగ్ ఇది మేము యూజ్ చేస్తున్నాం అండి. మా అపార్ట్మెంట్ లో ఫస్ట్ టైం కొంపలి దగ్గర లాంచ్ చేసి కూడా మా అపార్ట్మెంట్ లో అండి. అయితే సార్ కి నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వాళ్ళ ఎంప్లాయీస్ గ్యాస్ రీడింగ్ తీసుకుని వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఒక ఐడి కూడా ఉండట్లేదు. వాళ్ళు ఏంటంటే వచ్చి ప్రాపర్ రీడింగ్ వాడి వాడి ఇష్టం వచ్చిన టైంలో వచ్చిపోతున్నారు. ఒక టైం షెడ్యూల్ అనేది లేదు. అట్లీస్ట్ ఒక వీకెండ్ ఏదో పెట్టుకుని వస్తే ఫస్ట్ వీక్ అంటే మంత్ ఎండ్ లో ఫస్ట్ వీక్ లో ఎప్పుడైనా వచ్చారంటే వాళ్ళు తీసుకోవచ్చు. అది పాటించట్లేదు వాళ్ళ ఇష్టం. వాడు ఎప్పుడో వాడు 10th కో 15th కో వస్తుంది. ఇంతవరకు ఎవరి బిల్లు ఏ మంత్ ప్రాపర్ గా లేదండి. స్టిల్ ఈ రోజు కూడా ఏ ఒక్క దేవుడు బిల్ ప్రాపర్ గా రాదు. ఎప్పుడు అంటే 2 మంత్స్ కో 3 మంత్స్ కో 4 మంత్స్ కో వస్తుంటది. అది ఈ మంత్ బిల్ కట్టామనుకోండి, నెక్స్ట్ ఆ ప్రీవియస్ 2 మంత్స్ బిల్ ఎరేజ్ అయిపోతుంది.
0: సార్ మీ ఇన్కన్వీనియన్స్కి ఐఎమ్ మై సిన్సియర్ అపాలజీస్ అండి. ఖచ్చితంగా మీరు చెప్పిన ఈ సూచనలని సజెషన్స్ని స్వీకరిస్తామండి, దీంట్లో ఇంప్రూవ్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తామండి. మేము ఇప్పటికే ఆల్రెడీ ఈ బిల్లింగ్ విషయంలో చాలా ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చాము. ఇక ముందు కూడాను మీరు చెప్పిన సజెషన్స్ని తీసుకొని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తామండి. ఇక ముందు నుంచి మీకు ఈ బిల్లింగ్లో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నామండి. అలాగే మీరు చెప్పినట్లుగా మా ఐడెంటిటీ కార్డుతో పాటుగానే మీ ప్రెమైసెస్లోకి మా మీటర్ రీడింగ్ తీసుకునే ఎగ్జిక్యూటివ్స్ వస్తారండి.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
17: నమస్కారం మేడం, నేను అల్వాల్ నుంచి మాట్లాడుతున్నాను, అల్వాల్ మండల్. నా పేరు మనోహర్ బాబు.
1: చెప్పండి.
17: ఆల్రెడీ మా దగ్గర 10 ఇయర్స్ 15 ఇయర్స్ అవుతుంది పైప్ లైన్. ఆల్రెడీ కొన్ని మచ్చబలం లేచింది, కొద్దిగా మచ్చబలం కొంచెం ఏరియా వేసిండు. అయితే కనెక్షన్ మాత్రం ఇంకా రాలేదు. అది ఎప్పటివరకు వస్తుంది అని అనుకున్నాము. అట్లనే ఈ అల్వాల్ ఉంది కదా, అల్వాల్ ఏరియా మెయిన్ అల్వాల్ టెంపుల్ అల్వాల్ అవన్నీ ఉన్నాయి కదా, అక్కడ కూడా ఎప్పుడు వేస్తారని అసలే ఏరియా అక్కడైతే.
0: సార్ ఇప్పుడు మనకు అన్ని చోట్లకి నెట్వర్క్ విస్తరించాలనే ప్లానింగ్స్ ఆల్రెడీ ఉన్నాయండి. తర్వాత అక్కడ కస్టమర్స్ని రిక్వైర్మెంట్ని బట్టి మన రిక్వైర్మెంట్ని బట్టి మేము నెట్వర్క్ ఎక్స్పెన్షన్ చేస్తున్నామండి. మీరు కొంచెం దయచేసి మా కాంటాక్ట్ నెంబర్లను కాంటాక్ట్ చేస్తే మీకు ఖచ్చితంగా మీకు కనెక్షన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామండి. మా కాంటాక్ట్ నెంబర్లు మరొకసారి చెప్తున్నాము, 8106977495, 0402323 4701. ఈ నెంబర్లకు కాంటాక్ట్ చేసినట్లయితే మీకు కస్టమర్స్ కనెక్షన్స్ ఎలా తీసుకోవాలో ఏంటని చెప్తారు. అలాగే ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ, ఎనీ థర్డ్ పార్టీ డ్యామేజెస్ కానీ, మీకు గ్యాస్ లీకేజ్ ఇష్యూ ఉన్నా, గ్యాస్ ఇంటరప్షన్ ఉన్నా కానీ 1800-599-699-1కి కాల్ చేస్తే 24x7 మా కస్టమర్ కేర్ వాళ్ళు మీ గ్యాస్ లీకేజ్ కానీ గ్యాస్ ఇంటరప్షన్స్ కానీ అన్నిటినీ మీకు సమాధానపరుస్తారండి.
1: చాలా చక్కగా పైప్డ్ న్యాచురల్ గ్యాస్ గురించి, దాని ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఆవశ్యకతల గురించి చాలా చక్కగా వివరించారు సార్. మీరు భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ తరఫున మీకు ధన్యవాదాలు సార్. నమస్కారం.
0: నమస్తే మేడం, థ్యాంక్స్ అండి మీకు, మీ ఆల్ ఇండియా రేడియో వారికి.
18: మీరు ఇంతవరకు మారుతున్న పరిస్థితుల్లో పైప్డ్ న్యాచురల్ గ్యాస్ ప్రాముఖ్యత, ఆవశ్యకత గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 11:00, వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు బయలుదేరారు. ఈ నెల 30వ తేదీ వరకు బ్రిటన్, అమెరికాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో రాష్ట్రానికి పెట్టుబడులు లక్ష్యంగా పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. పర్యటన ముగించుకుని రేవంత్ రెడ్డి నెల 30న తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. తెలంగాణలో నిషేధిత భూముల పేరుతో రెవెన్యూ శాఖలో అడ్డగోలు అవినీతి జరుగుతోందని ఆరోపిస్తూ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. 22A దుర్వినియోగం, వస్తువుల పర్వంపై తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. పరకాల బహిరంగ సభలో రేవూరి ప్రకాష్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడం కాంగ్రెస్ వివాదానికి దారితీస్తుంది. దీనిపై కొండా సుస్మిత్ చేసిన తీవ్ర వ్యాఖ్యలకు ఉల్లంఘనగా భావించిన టీపీసీసీ మంత్రి కొండా సురేఖకు నోటీసులిచ్చింది. జేఎన్టీయూ అనుబంధ ఇంజనీరింగ్ కళాశాలలో ఖాళీ సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. మొదటి రోజే జేఎన్టీయూ హైదరాబాద్, సుల్తాన్పూర్ సీట్లు భర్తీ అయ్యాయి. ఈరోజు మంతని, సిరిసిల్ల, పాలేరు కళాశాలలకు, రేపు వనపర్తి, కోస్గి, మహబూబాబాద్ హైదరాబాద్ క్యాంపస్లోనే కౌన్సిలింగ్ జరుగుతుంది. సనత్ నగర్ టిమ్స్ లో రేపటి నుంచి ఇన్పేషెంట్ సేవలు ప్రారంభమవుతాయి. ప్రారంభోత్సవంలో సందర్శకుల వల్ల ఏర్పడ్డ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ నివారణకు యాజమాన్యం ప్యూమిగేషన్ చేపట్టింది. పూర్తిస్థాయి చికిత్సలకు మరో 2-3 వారాల సమయం పట్టే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు, ప్రదర్శనలపై నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. 100 కోట్ల బడ్జెట్ దాటిన చిత్రాలకు 10 రోజుల పెంపుకు అనుమతిస్తూ సంక్షేమ నిధికి 1 కోటి రూపాయలు కట్టాలని స్పష్టం చేసింది. రోజుకు 5 షోలకు అనుమతిస్తూనే ఒక షో చిన్న సినిమాలకు కేటాయించాలని, థియేటర్లలో 25% నాన్ ప్రీమియం సీట్లు తప్పనిసరిని పేర్కొంది. ఎస్బీఐ, బీఎస్బీడీ ఖాతాదారులకు 2026 అక్టోబర్1 నుంచి కొత్త నిబంధన అమల్లోకి తేనుంది. నెలలో 4 సార్లు మాత్రమే ఉచితంగా నగదు విత్డ్రా చేసుకోవచ్చు. 5వ సారి చేస్తే 15 రూపాయల ఛార్జ్తో పాటుగా జీఎస్టీ పడుతుంది. ఏటీఎం, బ్యాంక్ శాఖలు, అలాగే ఏపీఏఈపీఎస్ ద్వారా తీసే డబ్బులతో పాటు డిజిటల్ లావాదేవీలకు ఈ పరిమితి వర్తిస్తుంది. సాధారణ ఖాతాలకు ఇది వర్తించదు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో భారత క్రీడాకారులు మిశ్రమ ఫలితాలు సాధించారు. పురుషుల సింగిల్స్ 2వ రౌండ్లో లక్ష్యసేన్ 21-19, 19-21, 17-21 తేడాతో గారెట్టాన్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించారు. ఇక మహిళల సింగిల్స్ లో పీవీ సింధు 21-16, 21-17 తేడాతో వెన్ యూ జాంగ్ పై గెలవగా, పురుషుల డబుల్స్ లో ప్రత్యర్థుల వాకోవర్ తో సాత్విక్ చిరాగ్ జంట నేరుగా ప్రీ క్వార్టర్స్ కు అర్హత సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వినవచ్చు.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. స్టూడియోలో సమయం 11:04 దాటి 35 సెకండ్లు. గుర్తుకొస్తున్నారు మేటి గాయకులు.

ప్రియమైన శ్రోతలకు నమస్కారం. గుర్తుకొస్తున్న కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ అశోక్. ఈరోజు గురువారం స్పెషల్. గాయకులుగా తొలి అడుగులు వేస్తున్నప్పుడు ఒర్రూ తొలగించే లబ్ధ ప్రతిష్ఠలు ఒకవైపు, సంగీత ప్రియులు కూడా వారి పాటలకు గజ్జకట్టి చెందులేస్తున్న కాలం మరోటి అనే తేడా, కాని మరో గాయకుని గొంతు వింటే బావున్ను అనే భావన కూడా రానటువంటి కాలం, ఉద్దండులైన గాయకులు రాజ్యమేలుతున్న కాలంలో అభిమాన గాయకుని దీవెనతో నేపథ్య గాయకునిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఒక ప్రత్యేక వరవడితో గాయకునుగా దూసుకెళ్తూ వచ్చారు నేటికి యువ గాయకులతో ఇప్పటి తరానికి తగ్గట్టుగా ఏమాత్రం తగ్గకుండా అద్భుతంగా గాన ప్రవాహాన్ని కొనసాగిస్తున్నారు. మరి అంతలా సంగీత గాన ప్రవాహాన్ని, తేనెల ఊటలను తన గళం నుంచి ఒలికిస్తున్న వారెవరో తెలుసుకోవాలనుంది కదా. ఎస్, తెలుసుకుందాం. ఈరోజు గుర్తుకొస్తున్న కార్యక్రమంలో

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి. మనం వింటున్నాం గుర్తుకొస్తున్నాయి. ఈరోజు గురువారం స్పెషల్. గాయకుల గురించి నాగూర్ బాబు అలియాస్ మను పరిచయం ఎక్కర్లేని ప్రముఖ నేపథ్య గాయకులు. అంతేనా అంటే తన ప్రతిభకు బహుముఖ ప్రజ్ఞాశాలి అని పిలిస్తే బాగుంటుంది కాదు, అదే నిజం. ఎందుకంటే గానంతో, హుషారైన గీతాలతో స్టెప్పులు వేస్తే డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా మరి గొప్ప గాత్ర ధర్మం ఉన్నటువంటి ఆర్టిస్టుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. అతిగా ఆశపడ్డ ఆడది, అతిగా ఆవేశపడ్డ మగాడు చరిత్రలో నిలిచినట్లుగా ఎక్కడా లేదంటూ అంటూ పవర్ఫుల్ డైలాగును పలికించగల గొప్ప నటులు నాగూర్ బాబు గారు అలియాస్ మనో.

పట్ల, తర్వాత పాడే విధానం పట్ల, ఆ వైవిధ్యం పట్ల ఇవన్నీ నైపుణ్యాలని కూడా నేర్చుకున్నారు. అలా తన పాట ప్రయాణాన్ని మొదలుపెట్టారనమాట. అలా మెలకువలన్నీ తెలుసుకున్న తర్వాత అదే తరుణంలో 1984లో కర్పూర దీపం సినిమాలోని ఒక మిక్స్డ్ పాటతో తన పాటల కెరీర్ మొదలుపెట్టారు మనోగారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గుర్తుకొస్తున్న కార్యక్రమంలో సినీ నేపథ్య గాయకులు మను గారి జీవిత విశేషాలు, ఆయన కలం నుంచి వచ్చిన సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నాం. దాదాపు 30,000కు పైగా పాటలు పాడిన మను గారు గమ్మత్తైన గొంతుతో స్వరాన్ని వినూత్నంగా మలచి సరికొత్త వినోదాన్ని పంచి పటాసులు పేల్చారు. పాటల పరంగా ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ సంగీతంలో ఆయన పాడిన పాటలు ఒక రేంజ్ లో క్రేజీని తెచ్చిపెట్టాయి. కెరీర్ ను మరో కోణంలో చూపించాయి నేపథ్య గాయకులుగా.

తెలుగు, తమిళ, బెంగాలీ, కన్నడ, మలయాళ, హిందీ, తులు, కొంకణి, అస్సామీ భాషల చిత్రాలు కూడా తన గాత్రని అందించడమే కాకుండా దేశ విదేశాల్లో సైతం దాదాపు లెక్కకు మించి, అంటే ఇప్పటి వరకు మరి ఆయన 4000కు పైగా కచేరీలు కూడా చేస్తూ తన సంగీత ప్రపంచాన్ని, సంగీత ప్రియులను అలరిస్తూ తనకు తానే సాటి అంటూ ఒక స్ఫూర్తివంతంగా కెరియర్ను కంటిన్యూ చేస్తున్నారు.

చిత్ర పరిశ్రమలో సక్సెస్ కు ఒక మలుపు ఉంటుంది, కానీ గాయకులు మనోగారి విషయంలో మాత్రం ప్రతి పాట ఒక మలుపుగానే భావిస్తారు. ప్రేక్షకుల నాడి అభిరుచులు, తర్వాత వాళ్ల టేస్టుకు తగ్గట్లు, అలాగే సంగీత దర్శకులకు తగ్గట్లుగా పాడి మెప్పించడం ఆయనకున్నటువంటి గొప్ప స్టైల్ అన్నమాట. వ్యక్తిగతంగా కూడా చాలా సరదాగా సాగే జీవితం ఆయనది. పాటలు కూడా అలాగే సరదాగా అందరినీ అలరిస్తూనే ఉన్నాయి కూడా ప్రస్తుతానికి. మరి కవి భావం ఏదైనా సరే, రాగం ఏదైనా సరే అలవోకగా పాడటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యార్థి.

ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో స్లీప్ ఆప్నియా, నిద్రలో శ్వాసకు అంతరాయం కలగడానికి కారణాలు, లక్షణాలు, చికిత్స, దీని గురించి ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ ప్రదీప్ సింహా గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్స్ ఎస్టీడీ కోడ్ 040 జతచేసి 2324085252, మరొక నెంబర్ 2324085353, ఇంకో నెంబర్ 2955092 ఈ నెంబర్లకు ఫోన్ చేసి స్లీప్ ఆప్నియా, నిద్రలో శ్వాసకు అంతరాయం కలగడానికి కారణాలు, లక్షణాలు, చికిత్స, ఈ అంశం గురించి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. తప్పకుండా ట్యూన్ చేసుకోండి. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో అది ప్రసారమవుతుంది. శ్రోతలు మరి గమనించాలి, నేపథ్య గాయకులుగా మనం మన గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమంలో నేపథ్య గాయకులు మన మనో గారి సినీ విశేషాలు మనం వింటున్నాం. ఆయన పాటల ప్రస్థానం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నేపథ్య గాయకులుగా తనకు విలక్షణమైన రికార్డు ఉంది. ప్రతి అవకాశాన్ని విజయంగా భావిస్తూ వస్తూ ఉన్నారు మనో గారు. తన సినీ ప్రస్థానంలో సంగీత దర్శకులు MS విశ్వనాథన్ తొలి గురువు అయితే ఆ తర్వాత చక్రవర్తి గారు జీవితాన్ని ఇచ్చారన్నమాట.

ఆ తర్వాత కెరీర్ పరంగా ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టి తన గాత్రంలోని మరో కోణాన్ని చూపించిన సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్ గారు. అలా తన సినీ కెరీర్ను పాటల పరంగా అటు డబ్బింగ్ కళాకారుగా, టీవీ వ్యాఖ్యాతగా, ఒక జడ్జిగా, ఇలా రకరకాల రియాలిటీ షోస్లో ఆయన ప్రత్యేకతను చాటుతూనే వస్తున్నారు. తనకు తానే పోటీ, నాకెవరు రారు సాటి అనే విధంగా మరి ఆ జర్నీని కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా అద్భుతమైనటువంటి పాటలు పాడుతున్నారు. ఒకప్పటి ట్రెండ్ను ఆయన ఫాలో అయ్యారు, వారిని మెప్పించారు, అద్భుతంగా రాణించారు, అవార్డ్స్ రివార్డ్స్ తెచ్చుకున్నారు. ఈ ట్రెండ్కు తగ్గట్టు కూడా పాటలు పాడడం అంటే నిజంగా ఆయన గొంతులో చాలా చాలా వైవిధ్యం ఉంది, చాలా అద్భుతమైనటువంటి పవర్ ఉందని మనం అర్థం చేసుకోవాలి.

మనోహర్ కెరీర్ మొదలు పెట్టాక కొందరు సంగీత దర్శకులు మంచి మంచి బాణీలతో గొప్ప పాటలు పాడే అవకాశమిచ్చారు, ప్రోత్సహించారు. ఎస్పి బాలుగారు కూడా శిష్యుడిగా మనోను ఎంతో ప్రోత్సహించి వెన్ను తట్టారు. భలే పాడావు అంటూ కితాబు కూడా ఇచ్చి మరీ అవకాశాలు ఇచ్చేలా చేశారన్నమాట. సినీ పాటలు అన్నాక మరి సంగీత జ్ఞానం ఉండాలి, ప్రతిభ లేకపోతే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుసు తనకు. అలాగా సంగీతం పట్ల కూడా మరి పరిజ్ఞానం ఉండాలి అని కాదు, కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా సంగీత పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, సంగీత కుటుంబం అన్నమాట. సో అవన్నీ కూడా కెరియర్కి చాలా కలిసి వచ్చాయి. ప్రతిభ, సంగీతం, ఇంటి వాళ్ల ప్రోత్సాహం, ఇండస్ట్రీలో ప్రోత్సాహం, ఇవన్నీ ఉన్నప్పటికీ ప్రతిభ లేకపోతే పాడే గొంతు, పాడే గొంతులు, ఆ గమకాలు కానీ, యూత్కు కావలసినటువంటి మసాలా కానీ లేకపోతే ఆ పాటలను ఆదరించరు. కానీ ఇతనిలో అన్నీ ఉన్నాయన్నమాట. అందుకే ఆయన పాటకు ఇంకా కూడా ఫిదా అవుతున్నారు.

ప్రజెంట్ జనరేషన్ కు ఆయనేంటో అందరికీ తెలుసు. కారణం ఎన్ని రియాలిటీ షోస్ లోనూ ఇంకెన్నో కచేరీలు అన్ని రకాల పాటలు పాడగలిగే సత్తా ఆయనకుంది. అన్ని భావోద్వేగాలను రసాలను పలికించి మెస్మరైజ్ చేయగలరు, చేస్తూనే ఉన్నారు కూడా. వృద్ధులకు పాడగలరు, అదే గొంతుతో కుర్రకారును ఊపగలరు. అలా అసాధారణ ప్రతిభ ఆయన సొంతం. తమిళనాడు ప్రభుత్వంచే కలైమామణి అవార్డు, ఉత్తమ నేపథ్య గాయకులుగా ఎన్నో అవార్డ్స్ తెచ్చుకున్నారు. అలాగే పెళ్లి సినిమాలో హిట్ పాట పాడినందుకుగాను ఉత్తమ నేపథ్య గాయకులుగా ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. ఆయన కెరీర్లో మరి గాయకునిగా ఒక పెద్ద ప్రస్థానమైతే హీరో రజనీకాంత్ సినిమాలకు కొన్ని సంవత్సరాల నుంచి మరి డబ్బింగ్ అద్భుతమైనటువంటి గాత్రాన్ని అందించి అందరిని కూడా ఫిదా చేస్తున్నారు. ఇంకా తన యొక్క సక్సెస్ జర్నీని అందిస్తూనే ఉన్నారు. ఆయన జయత్రయాత్ర అలా కొనసాగుతూనే ఉంది, ఇంకా కొనసాగాలని కోరుకుందాం. ఈ రోజు గుర్తుకొస్తున్న కార్యక్రమంలో ఆయన గురించి మరి మనం కొన్ని విషయాలను, తర్వాత ఆయన గొంతు నుంచి వచ్చినటువంటి సూపర్ హిట్ సాంగ్స్ విన్నాం కదా, ఇది ఇవాళ్టి గుర్తుకొస్తున్న కార్యక్రమం. మీకు నచ్చిందని ఆశిస్తూ మీ అశోక్.

0: మీరు ఇంతవరకు గుర్తుకొస్తున్న కార్యక్రమం విన్నారు. ఈరోజు సింగర్ స్పెషల్.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం సరిగ్గా 12 గంటలు. వార్తల ముఖ్యాంశాలు ఇప్పుడు.

0: మీరు వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 12:05 దాటి 26 సెకండ్లు. కొన్ని క్షణాల్లో చైతన్య స్ఫూర్తి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిత్ భారతి 102.8 మెగాహెర్ట్స్. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో స్లీప్ ఆప్నియా, నిద్రలో శ్వాసకు అంతరాయం కలగడానికి కారణాలు, లక్షణాలు, చికిత్స ఈ అంశం గురించి ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ ప్రదీప్ సింహ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎస్టీడీ కోడ్ 040 ను జత చేసి మా ఫోన్ నెంబర్స్ కు 23240852, మరొక నెంబర్ 23240853, ఇంకో నెంబర్ 29550923 ఈ నెంబర్లకు కాల్ చేసి స్లీప్ ఆప్నియా, నిద్రలో శ్వాసకు అంతరాయం కలగడానికి కారణాలు, లక్షణాలు, చికిత్స ఈ అంశం గురించి మీరు నేరుగా డాక్టర్ గారితో మాట్లాడి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. తప్పకుండా ట్యూన్ చేసుకోండి. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రపంచ వైద్య చరిత్రలోనే

సరికొత్త డిస్కవరీకి తెరలేపిన అత్యంత ముఖ్యమైనటువంటి రోజు. మనిషి ప్రాణాంతక కీటక జీవిత చక్రాన్ని వైద్య శాస్త్రానికి పరిచయం చేసిన మిలీనియం మహానీయుని అధ్యయన పరిశోధనల రిజల్ట్స్ ఫలించిన రోజు. భయంకర మలేరియా వ్యాధికి కారణమయ్యే చిత్రవర్ణాల దోమ గుట్టు విప్పిన వైద్య శాస్త్ర సువర్ణాక్షరాల చరిత్రకు నాంది పలికిన నవ ఉదయం ఈరోజు. ఏంటా విశేషం తెలుసుకుందాం ఈరోజు చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో. వింటూ ఉండండి, ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి.

శ్రీమంతుడు సినిమ కోసం సింహ గీత మాదిరి పాడిన పాటది. మనం చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఒక ముఖ్యమైన రోజు ఈరోజు దాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం. ఎంతో రోగ నిరోధకత కలిగిన మనిషి నిత్యం దోమలతోనే సహజీవనం చేస్తున్నప్పటికీ ఒక్క ఆ దోమకాటుతో హఠాత్తుగా తీవ్ర జ్వరానికి గురై ప్రాణాలు కోల్పోవటానికి కారణమైన ఆ ఒక్క కీటకమే ఆడ ఎనాఫిలిస్ దోమ అని కనుగొని చెప్పి రుజువు చేసిన నోబెల్ బహుమతి గ్రహీత వైద్య శాస్త్రవేత్త సర్ రొనాల్డ్ రాస్ ప్రపంచం గర్వించదగ్గ అద్భుతాలను సృష్టించిన అత్యంత గొప్ప శాస్త్రవేత్తల్లో ఈయన ఒకరు. సర్ రొనాల్డ్ రాయ్ది అత్యున్నత శిఖరం వైద్య శాస్త్రంలో. మలేరియా వ్యాధికి కారణమైన కీటకం ఆడదోమ అని కనుగొన్న రోజు ఈరోజన్నమాట. దాన్ని గుర్తు చేసుకుంటూ దోమల దినోత్సవంగా జరుపుతూ వస్తున్నాం. మరి ఈ సందర్భంగా సర్ రొనాల్డ్ రాస్ వైద్య శాస్త్రంలో చేసిన కృషిని చైతన్య స్ఫూర్తిగా తీసుకుందాం. మనం వారి మార్గదర్శకత్వంలో నడుద్దాం.

0: మీరు విన్న ఆ పాట నాయక్ సినిమా కోసం శంకర్ మహాదేవన్, రంజిత్, రాహుల్ నంబియార్ బృందం పాడిన పాట. అది మనం వింటున్నాం చైతన్య స్ఫూర్తి కార్యక్రమం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. తరతరాలు తరగని ఆనందం వలరించే సంపూర్ణ వినోదం ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో స్లీప్ ఆప్నియా, నిద్రలో శ్వాసక అంతరాయం కలగడానికి కారణాలు, లక్షణాలు, చికిత్స, ఈ అంశం గురించి ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ ప్రదీప్ సింహ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 0400 జత చేసి 2324 0852, మరొక నెంబర్ 2324 0853, 2955 0923, ఈ నెంబర్లకు కాల్ చేసి స్లీప్ ఆప్నియా, నిద్రలో శ్వాసకు అంతరాయం కలగడానికి కారణాలు, లక్షణాలు, చికిత్స, ఈ అంశం గురించి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడి మీ సందేహాలకు సమాధానం తెలుసుకోవచ్చు, అలాగే మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. తప్పకుండా ట్యూన్ చేసుకోండి ఈ మధ్యాహ్నం 2:15 నుంచి ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం కోసం. మనం చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో మరి ఈ రోజు దోమల దినోత్సవం సందర్భంగా సర్ రొనాల్డ్ రాస్, ఆయన సక్సెస్ జర్నీ, ఆయన చేసినటువంటి కృషిని మనం మాట్లాడుకుంటున్నాం. ఎంత చెప్పినా తక్కువే. సర్ రొనాల్డ్ రాస్ ప్రఖ్యాత బ్రిటిష్ ఇండియా వైద్య శాస్త్రవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి, సాహిత్య పిపాసి కూడా. రచయిత కావాలన్న తన అంతరంగ కాంక్షను ప్రక్కకు పెట్టి తండ్రి కోరిక మేరకు లండన్ వెళ్లి మరి వైద్య విద్యను అభ్యసించారు. ఒక దోమ యొక్క జీర్ణాశయంలో మలేరియా పరాన్నజీవిని కనుగొని ఆ వ్యాధి దోమల ద్వారా వ్యాప్తి చెందుతుందని, అది కూడా ఆడదోమ వల్లనే జరుగుతుందని, మరి అంతేకాకుండా భారతదేశంలోనే ఆయన ఈ విస్తృత పరిశోధనలు, ప్రయోగాలు చేసి ప్రపంచానికి చెప్పి ఆ వ్యాధి నుండి రక్షణకు బాటలు వేసిన మహోన్నత శాస్త్రవేత్త ఆయన.

మీరు విన్న ఆ సూపర్ హిట్ సాంగ్ గజనీ సినిమా కోసం హరీష్ రాఘవేంద్ర బాంబే జయశ్రీ పాడిన పాట అది. మనం సర్ రొనాల్డ్ రాస్ మలేరియా వ్యాధికి కారణమైనటువంటి కీటకాన్ని కనుగొన్నటువంటి రోజు, ఈ రోజు ఈ సందర్భంగా సర్ రొనాల్డ్ రాస్ వైద్య శాస్త్రంలో చేసినటువంటి సేవల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన చేసిన ఆ పరిశోధనకే నోబెల్ బహుమతి కూడా లభించింది. ఆయన పరిశోధనలు ఒక ఎత్తు అయితే భారతదేశంలో వైద్య రంగంలో చేసిన అధ్యయనాలు సేవలు మరో ఎత్తు. పైగా ఈ ప్రయోగం చేసింది, ఈ అధ్యయనం చేసింది మన సికింద్రాబాద్ లోనే కావటం గొప్ప అంశం అన్నమాట.

చైతన్యస్ఫూర్తి కార్యక్రమాన్ని కంటిన్యూ చేద్దాం. వార్తల అనంతరం స్టూడియోలో సమయం 12 గంటల 30 నిమిషాలు. తెలుగులో వార్తలు ఇప్పుడు

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఉత్తరాఖండ్ ముజోరీలో లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీలో జరిగే 2024 బ్యాచ్ ఐఏఎస్ ప్రొఫెషనల్ కోర్సు ఫేజ్ 2 ముగింపు వేడుకలకు హాజరవుతారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ 31వ సమాపేశం తమిళనాడులో ప్రారంభమైంది. భారత్ జపాన్ రక్షణ మంత్రుల సమాపేశం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సమాపేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమి సంయుక్తంగా అధ్యక్షత వహిస్తున్నారు. ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచకప్లో భాగంగా ఆమ్స్ టెలివిన్లో వాజనర్ స్టేడియంలో ఈ సాయంత్రం జరిగే చివరి పూల్ డి మ్యాచ్లో భారత మహిళల జట్టు ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఇక వార్తల వివరంగా. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఉత్తరాఖండ్లో పర్యటిస్తున్నారు. ముజోరీలో లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్టేషన్లో 2024 బ్యాచ్ ఐఏఎస్ ప్రొఫెషనల్ కోర్స్ ఫేజ్ 2 ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవుతారు. పర్యటనలో భాగంగా నిన్న డెహ్రాడూన్లో ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 2025-27 బ్యాచ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ట్రైనీ అధికారులు, రాయల్ భూటాన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారులు ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్బంగా ఉపరాష్టపతి మాట్లాడుతూ అభివృద్దికి పర్యావరణ పరిరక్షణకు మధ్య సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అభివృద్ది, పర్యావరణ పరిరక్షణ, ప్రజల జీవనోపాధి, భావితరాల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని అటవీ అధికార నిర్ణయాలు తీసుకోవాలని రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి సందర్బంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఆయనకు నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలు, ప్రజా జీవితంలో అందించిన సహకారం ఈ సందర్బంగా గుర్తు చేసుకుంటూ నివాళులర్పిస్తున్నట్టు ఉపరాష్టపతి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ 1984 నుంచి 1989 వరకు భారత ప్రధానమంత్రిగా సేవలందించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ 31వ సమాపేశం తమిళనాడులో ప్రారంభమైంది. ఈ సమాపేశంలో తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, కేరళ ముఖ్యమంత్రి సతీశన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పాల్గొంటున్నారు. రాష్టాల మధ్య సహకారం, ఆర్థిక వృద్ది, పారిశ్రామిక పెట్టుబడులు, భాగస్వామ్యాల బలోపేతం, మౌలిక సదుపాయాల అభివృద్ది, జలవనరుల పంపిణీ, విద్య, వైద్యం, సమాచార సాంకేతికత, విపత్తు నిర్వహణ, నేరాల నివారణ, సరిహద్దు వివాదాలతో సహా అనేక కీలక అంశాలపై ఈ సమాపేశంలో చర్చిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఉత్తర బెంగాల్లో పరిపాలనపర సమీక్షా సమావేశాలతో సహా పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సరిహద్దు భద్రతకు సంబంధించిన పలు అభివృద్ది ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. రేపు సిలిగురిలో నూతన క్రిమినల్ చట్టాలపై ఏర్పాటు చేయబోయే 5 రోజుల ప్రత్యేక న్యాయ సంహిత ప్రదర్శన అమిత్ షా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సువేందు అధికారి పాల్గొంటారు. భారత్ జపాన్ రక్షణ మంత్రుల సమాపేశం న్యూఢిల్లీలో జరుగుతోంది. రక్షణ మంత్రి

0: రాజ్నాథ్ సింగ్, జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమి ఈ సమాపేశానికి సంయుక్తంగా అధ్యక్షత వహిస్తున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సంబంధాలు మరింత బలోపేతం చేయడం, సహకారం పెంచడం, ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం, భద్రత పెంపొందించడం, అలాగే నూతన సహకార రంగాలు గుర్తించడం లక్ష్యంగా ఈ భేటీ కొనసాగుతోంది. రక్షణ పరికరాలు, సాంకేతిక పరిజ్ఞాన బదిలీకి సంబంధించిన మూడు సూత్రాలు జపాన్ సవరించిన నేపథ్యంలో మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టు కింద రక్షణ పరికరాలు, సాంకేతిక సహకారం పెంచుకోవడం, సముద్ర భద్రతలో భాగస్వామ్యంపై మంత్రులు తమ అభిప్రాయాలు పంచుకోనున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు బీహార్ రాజధాని పాట్నాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా జ్ఞాన్ భవన్లో జరిగిన మఖానా మహోత్సవంలో పాల్గొని మఖానా బోర్డు ఏర్పాటుతో పాటు ఆధునిక యంత్రాలు, విత్తనాలు, ఎగుమతుల ప్రోత్సాహానికి 475 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. అనంతరం బాపు సభాగర్లో రబీ వర్క్షాప్ నిర్వహించి రైతులతో, ఎఫ్పీఓ సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్బంగా పంటల దిగుబడి పెంపు, కేసీసీ సదుపాయాలు, కందిపప్పుకు 100% కనీస మద్దతు ధర కల్పించడంపై చర్చించారు. అలాగే రైతులతో కలిసి మొక్కలు నాటారు. ఇక పీఎంఏవైజీ కింద రాష్టానికి 11 లక్షలకు పైగా పక్క ఇళ్లు మంజూరు చేసినట్టు మంత్రి వెల్లడించారు.
1: బీహార్ కే హమారే కచ్చే మకాన్ మే రహనే వాలే భాయి ఔర్ బెహనో కో ఆజ్ 11 లాఖ్ సే జ్యాదా మకానో కీ స్వీకృతి కీ సౌగాత్ మిల్ రహీ హై. ఉన్కే పాస్ పక్కీ ఛత్ హోగీ, అప్నా ఘర్ హోగా, ఉన్కే సప్నే పూరే హోంగే. లేకిన్ ఇస్కే సాథ్ సాథ్ ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజనా మే బీహార్ నే సమ్మిలిత్ హోనే కా ఫైసలా లియా హై. ఫసలో కో అగర్ నుక్సాన్ హోగా తో ఫసల్ బీమా యోజనా కే అంతర్గత్ ఉస్కీ భర్పాయి కిసాన్ కో హో పాయేగీ.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్తో సమాపేశమయ్యారు. ఈ సమాపేశంలో కేంద్ర మంత్రులు డాక్టర్ జయశంకర్, పీయూష్ గోయల్, జితిన్ ప్రసాద్లు పాల్గొన్నారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య కార్యాచరణ అమలు పురోగతిని సమీక్షించారు. ఆర్థిక సహకారం, డిజిటలైజేషన్, కనెక్టివిటీ, నైపుణ్యాభివృద్ది, సుస్థిరత వంటి రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. ఈ రోజు జరిగే 4వ రౌండ్ భారత్ సింగపూర్ మంత్రివర్గ రౌండ్ టేబుల్ సమాపేశంలో పాల్గొనేందుకు మంత్రుల బృందం సింగపూర్ పర్యటనకు వెళ్లింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ తన బ్రిక్స్ అధ్యక్షతను మానవత్వమే ప్రథమ కర్తవ్యం భావనతో ప్రజలకు ప్రాధాన్యమిచ్చేలా ముందుకు తీసుకెళ్తుందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పేర్కొన్నారు. మిషన్ లైఫ్ సూత్రాల ఆధారంగా సుస్థిర జీవనశైలి, అటవీ పెంపకం, కార్చిచ్చుల నిర్వహణ, విపత్తు స్థితిస్థాపకత, సాంప్రదాయ పరిజ్ఞానంతో కూడిన వాతావరణ అనుకూలతపై భారత్ దృష్టి పెట్టిందని, భూగ్రహ పరిరక్షణ, సామూహిక అభివృద్ది, వినూత్న ఆవిష్కరణలు, నాలెడ్జ్ బదలాయింపు కేంద్రంగా చేసుకుని భవిష్యత్ కోసం భారత్ బ్రిక్స్ అధ్యక్షత కృషి చేస్తోందని ఒక దినపత్రికలో వ్యాసాన్ని సామాజిక మాధ్యమంలో పంచుకుంటూ మంత్రి వివరించారు. కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ యువ సంగమం 7వ విడత ఆన్లైన్ రిజిస్టేషన్ గడువును ఈ నెల 31 వరకు పొడిగించినట్టుగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న అర్హులైన యువత ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పొడిగించిన సమయం మరో మంచి అవకాశాన్ని కల్పిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఉన్నత విద్యా సంస్థల విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, యువ నిపుణులతో సహా 18 నుంచి 30 ఏళ్ల వయసు గల ఆసక్తి గల యువత అధికారిక యువ సంగమం పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మాస్కోలో 4 రోజుల పాటు జరిగే ఇండియా డే ఉత్సవాలు ఈరోజు ప్రారంభమవుతాయి. ఈ వేడుకలు మాస్కోలో గోష్టినీ డ్వోర్ వేదికగా జరుగుతాయి. సంస్కృతుల ఐక్యత, ప్రజల మైత్రి అనే ఇతివృత్తంతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలో భాగంగా దాదాపు 20 ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా సందర్శకులు యోగా, చెస్, భారతీయ వివాహ సాంప్రదాయాలు, నృత్యాలు, ఆయుర్వేదం వంటి వివిధ అంశాలు తెలుసుకోవచ్చు. ఢిల్లీలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో దరఖాస్తులు సమర్పించేందుకు గడువును ఈ నెల 24వ తేదీ వరకు పొడిగించారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం ముసాయిదా ఓటర్ల జాబితా ఈ నెల 31న విడుదల కానుంది. క్లెయిమ్లు, అభ్యంతరాలు దాఖలు చేసేందుకు వచ్చే నెల 30వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఈ అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ 31 పూర్తవుతుంది. 4వ నవంబర్ తుది ఓటర్ల జాబితా విడుదల చేయబడుతుందని ఢిల్లీ ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు. ఉత్తర ఒడిశాలో భద్రక్, కేంద్రపారా, బాలసోర్, మయూర్భంజ్, కేంగ్జర్ జిల్లాల్లో వరద పరిస్థితి తీవ్రంగా ఉంది. రాజ్ఘాట్ వద్ద సువర్ణరేఖ నది ప్రమాదకరమట్టమైన 10.36 మీటర్ల కంటే ఎక్కువగా, అంటే 11.80 మీటర్ల వద్ద ప్రవహించడంతో సుమారుగా 2,80,000 మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్ష సూచనలతో భారత వాతావరణ శాఖ మయూర్భంజ్, కేంగ్జర్, సుందర్గఢ్ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఈరోజు ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రాగల రెండు రోజుల్లో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారతదేశంలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. కర్ణాటక, రాజస్థాన్, జార్ఖండ్, కేరళ, మాహే, తమిళనాడు రాష్టాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవచ్చని జమ్మూకాశ్మీర్, ఛత్తీస్గఢ్, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవుల్లో రాగల రెండు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. న్యూఢిల్లీలో ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లో భారత షట్లర్లు పోటీ పడుతున్నారు. మహిళల సింగిల్స్ లో భారత స్టార్, మాజీ ప్రపంచ ఛాంపియన్ పివి సింధు చైనాకు చెందిన మూడో సీడ్ వాంగ్ జియుతో తలపడనున్నారు. పురుషుల సింగిల్స్ లో ఆయుష్ శెట్టి ఇండోనేషియాకు చెందిన 11వ సీడ్ అల్బీ పర్హాన్తో తలపడతారు. ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచకప్ లో భాగంగా ఆమ్స్ టెల్విన్ లో వాజనర్ స్టేడియంలో ఇంగ్లాండ్తో జరిగే చివరి పూల్ డి మ్యాచ్ లో భారత మహిళల జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఈరోజు సాయంత్రం 6:30 ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ గెలిచినా డ్రా చేసుకున్నా భారత్ పూల్లో అగ్రస్థానంలో నిలిచి తదుపరి రౌండ్కు అర్హత సాధిస్తుంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఉత్తరాఖండ్ ముసోరిలో లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీలో జరిగే 2024 బ్యాచ్ ఐఏఎస్ ప్రొఫెషనల్ కోర్స్ ఫేజ్ 2 ముగింపు వేడుకలకు హాజరవుతారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ 31వ సమావేశం తమిళనాడులో ప్రారంభమైంది. భారత్ జపాన్ రక్షణ మంత్రుల సమావేశం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమి సంయుక్తంగా అధ్యక్షత వహిస్తున్నారు. ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచకప్ లో భాగంగా ఆమ్స్ టెలివిన్ లో వాజనర్ స్టేడియంలో ఈ సాయంత్రం జరిగే చివరి పూల్ డి మ్యాచ్ లో భారత మహిళల జట్టు ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తల ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి పునఃస్వాగతం.
3: రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో స్లీప్ ఆప్నియా, నిద్రలో శ్వాసకు అంతరాయము కలగడానికి కారణాలు, లక్షణాలు, చికిత్స, ఈ అంశం గురించి ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ ప్రదీప్ సింహ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లో ఎస్టీడీ కోడ్ 040 ను జత చేసి 2324 0852, మరొక నెంబర్ 2324 0853, ఇంకో నెంబర్ 2955 0923, ఈ నెంబర్లకు కాల్ చేసి స్లీప్ ఆప్నియా, నిద్రలో శ్వాసకు అంతరాయం కలగడానికి కారణాలు, లక్షణాలు, చికిత్స, ఈ అంశం గురించి నేరుగా డాక్టర్తో మాట్లాడి మరి అడిగి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. తప్పకుండా ట్యూన్ చేసుకోండి. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి మరి పాల్గొనడానికి మరి సిద్దంగా ఉండండి. మనం ఈరోజు చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో దోమల దినోత్సవం సందర్భంగా మలేరియా వ్యాధికి కారణమైనటువంటి కారకాన్ని కనుగొన్నటువంటి ప్రఖ్యాత వైద్య శాస్త్రవేత్త సర్ రొనాల్డ్ రాస్, ఆయన వైద్య శాస్త్రంలో చేసినటువంటి కృషిని మనం గుర్తు చేసుకుంటున్నాం, స్ఫూర్తిగా తీసుకుంటున్నాం. చదువుకున్న చదువు, ఉద్యోగం, పరిశోధనలు, వీటిలో అంటే ప్రయోగాలు, ఇవన్నీ కూడా విధిలో అంటే డ్యూటీలో ఒక భాగమే అయినప్పటికీ వైద్య నిపుణులు కాబట్టి రోగాలు, రోగ కారకాలు, చికిత్స, వ్యాధి నియంత్రణ కోసం నిత్యం అన్వేషిస్తూ ఉంటారు ఎవరైనా. కానీ సర్ రొనాల్డ్ రాస్ మాత్రం చాలా విభిన్నంగా గురువు చూపిన మార్గం ద్వారా ప్రాణాంతక మలేరియా వ్యాప్తికి కారణాలను వెతకటం, శోధించడం మొదలుపెట్టారు. లండన్లో తన గురువు మాన్సన్ను కలిసినప్పుడు మలేరియా వాస్తవ సమస్యలను తనకు చెప్పడంతో మలేరియా వ్యాధి కారకాల అన్వేషణకు లోతైన అధ్యయనం చేయడానికి బీజం పడింది

మీరు విన్న ఆ సూపర్ హిట్ సాంగ్ ఉదిత్ నారాయణ్ సుమంగళి కలిసి పాడిన పాట అది చిత్రం మాస్ నుంచి. మనం ఈరోజు దోమల దినోత్సవం సందర్భంగా సర్ రొనాల్డ్ రాస్ వైద్య శాస్త్రంలో చేసిన కృషి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి నిజానికి దోమల వ్యాప్తి ద్వారా దోమల నుంచి సంక్రమించే వ్యాధులు చాలా చాలా ఉన్నాయి. అవి వాటిలో కొన్ని భయంకరమైనటువంటి ప్రాణాంతక రోగాలన్నమాట. అందులో డెంగీ ఒకటి, తర్వాత బోదకాలు, తర్వాత మెదడువాపు వ్యాధి, అలాగే టైఫాయిడ్ కూడా ఆ కోవకే చెందుతుందన్నమాట. ఇంకా దాని ద్వారా ఇంకా సైడ్గా వచ్చేటివి చాలా చాలా ఉన్నాయి. అయితే ఆ రోజుల్లో మరి భయంకరమైనటువంటి ప్రాణాంతక వ్యాధిగా మలేరియాను మనం వర్ణించారన్నమాట. దాని బారిన పడినటువంటి చాలా మంది రోగులు ప్రతి సంవత్సరం కూడా ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి ఆ వ్యాధి పట్ల, ఆ వ్యాధికి కారణమైనటువంటి దోమలు, మరి దోమల్లో ఏంటి, ఈ దేని ద్వారా మనకు ఈ వ్యాధి సోకుతుందనే దానిపైన ఫోకస్ పెట్టి మా గురువు చూపినటువంటి మార్గం ద్వారా మరి ఆయన అధ్యయనం చేయడం మొదలుపెట్టారన్నమాట. పైగా ఆయన ఒక కీలక విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. మలేరియా అధ్యయనం అనేది పరిశోధనకు భారతదేశం చాలా అనువైన ప్రదేశం అని చెప్పడంతో విస్తృతంగా నిర్విరామంగా మలేరియా వ్యాధి వ్యాప్తికి రోగ కారకాలను శోధించేందుకు కృషి చేసి విజయుడయ్యారన్నమాట ఆయన.

శుభాకాంక్షలు సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, రేణుక పాడిన పాట మీరు విన్నారు. మనం దోమల దినోత్సవం సందర్భంగా సర్ రొనాల్డ్ రాస్ వైద్య శాస్త్రంలో చేసిన సేవలను మనం గుర్తు చేసుకుంటున్నాం. అసలు ఇంతకీ సర్ రొనాల్డ్ రాస్ ఈ మలేరియా దోమల సంబంధించినటువంటి ఈ దోమ కారకం ఏంటి అని ఎందుకు ఆలోచన వచ్చింది? అసలు ఒక స్పార్క్ లాంటి ఐడియా ఎందుకు వచ్చింది? అంటే మామూలుగా పరిశోధన చేస్తూనే ఉన్నారు, కానీ ఆయన ఒక ఆసక్తికర సంఘటనతో ఆయన మైండ్ సెట్ మారిపోయి ఆయన ఆలోచన అన్ని కూడా ఆ అంశం పట్ల మళ్ళిందనమాట. అదేంటో, ఆసక్తికర అంశం ఏంటో కూడా చెబుతాను. వింటూ ఉండండి, ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం సార్ రొనాల్డ్ రాస్ ఉద్యోగం పరిశోధనలు అధ్యయనాల కోసం భారతదేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సంస్థల్లో పనిచేశారు, రాజీనామాలు చేశారు, ఎన్నో ఇబ్బందులు కూడా పడ్డారు, ఎన్నో ఎదుర్కొన్నారు. కొంతమంది అధికారులతోనైతే విభేదించారు కూడా. అయినా కూడా తన లక్ష్యాన్ని మాత్రం విడవలేదన్నమాట, అధ్యయనాలు చేస్తూనే ఉన్నారు. మలేరియా వ్యాప్తికి కారకాలు, తర్వాత కారణాల గురించి లోతైన అధ్యయనం చేశారు. అలా 1997 ఆగస్టు 20 అంటే సరిగ్గా ఈరోజు అనమాట, మానవులలో భయంకర ప్రాణాంతక మలేరియాకు కారణమయ్యే రోగవాహకాన్ని కనుగొని పలు చిత్రాలతో ముందుగా ధృవీకరించుకుని తర్వాత పలు చిత్రాలతో ఆవిష్కరించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారన్నమాట. దానికి వేదిక మన భారతదేశం కావటం ఒక మహోన్నత ఘట్టంగా అభివర్ణించారు. ఇంకా ఈ అంశం గురించి మనం తెలుసుకుందాం, వింటూ ఉండండి.

మీరు విన్న ఆ పాట హరిహరన్ పాడింది. మనం మలేరియా దోమల దినోత్సవం సందర్భంగా సర్ రొనాల్డ్ రోస్ వైద్యశాస్త్రంలో చేసిన సేవలను మనం గుర్తు చేసుకుంటున్నాం. ప్రపంచ ఆరోగ్య చరిత్రలోనే రక్షణ కవచానికి దారిగా సర్ రొనాల్డ్ రోస్ చేసిన విశేష కృషి యావత్ జాతి కొనియాడింది. మలేరియా వ్యాధి వ్యాప్తికి పక్షులు కూడా కారణమే అని కూడా కనుగొని ధృవీకరించి చెప్పారు. మలేరియా మీదనే మరి అతని ప్రధాన అధ్యయనం కొనసాగడానికి కారణం ఏంటంటే చాలా మంది చాలా ఎక్కువ మొత్తంలో ఆ మాయ రోగంలో పడి మరి ప్రాణాలు కోల్పోవటమే కారణం అన్నమాట. చిన్న జ్వరంతో మొదలయ్యి తీవ్రంగా మారి మరి హఠాత్తుగా ఒక్కొక్కసారి ప్రాణాలను కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందన్నమాట. అంటే జీవక్రియలను నిర్వీర్యం చేసి అచేతనంగా మార్చేసి మరి గొంతును నలిమేసేటువంటి ఈ మలేరియాకు మూలాలు వెంటనే ఏంటనే ఆ లోతైనటువంటి అధ్యయనానికి దారితీసిందన్నమాట. అలా ఆ క్రమంలో మరి దోమలపై ప్రయోగాలు మొదలుపెట్టిన క్రమంలో తళుక్కున ఒక వింత సన్నివేశం ఆయన కళ్ల ముందు ఎదిరిందనమాట. ఏంటి అని చెప్పేసి ఆలోచించారు ఆ దోమల గురించి అనమాట. ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే ఇప్పుడు అంటే మనకు ఎక్కువ సమయం లేదు కాబట్టి మనం టాపిక్ కొంచెం కంటిన్యూ చేస్తున్నాం. ఒక తన ఉద్యోగరీత్యా భారతదేశంలోని కలకత్తా, హైదరాబాద్, బెంగళూరు, సికింద్రాబాద్, అండమాన్ నికోబార్ దీవులు, ఉత్తరాఖండ్ ఇలా రకరకాల ప్రదేశాల్లో ఆయన పనిచేశారు, రోగులకు సేవ కూడా చేశారు. అలా ఒకరోజు సెలవు రోజు ఊటీ హిల్ స్టేషన్ సమీపంలో గల మరి ఒక ప్లేస్ ని సందర్శించినప్పుడు అక్కడ ఒక గోడపై ఒక విచిత్రమైన భంగిమలో ఒక దోమ ఆయన కంటబడిందన్నమాట. ఏంటి ఇలా ఉంది ఈ దోమ, ఎప్పుడు చూడలేదు, ఎందుకంటే ఆయన శాస్త్రవేత్త, వైద్యశాస్త్రంలో దిట్ట, మరి ఈ వర్గానికి సంబంధించినటువంటి దోమను మనం ఎప్పుడు చూడలేదు, ఎక్కడ చదవలేదు అని చెప్పేసి ఆయనకు ఒక స్పార్క్ లాంటి ఆలోచన అక్కడి నుంచి మొదలైందన్నమాట. ఓహో అని చెప్పేసి అలాంటి దోమల గురించి మరి బాగా విస్తృతమైనటువంటి పరిశోధన చేసి అధ్యయనం చేసి ఆ దోమలకు సంబంధించిన లార్వాలను తీసుకుని వాటిని వీటిని సంగమం చేసి రెండు రకాల దోమలను సంవర్ధనం చేసి ఆయన ప్రయోగాలు చేసి ఆ ప్రయోగాల ఫలితం వల్ల అందులో ఉన్నటువంటి పరాన్న జీవి మలేరియా లో ఉన్నటువంటి మలేరియా వ్యాధి కారణమైనటువంటి ఆడదోమ అని నిర్ధారించి మరి ధృవీకరించుకుని ప్రపంచానికి చెప్పారనమాట. అందులో ఇంకా చాలా రకరకాల పరిశోధనలు ఉన్నాయి, అవన్నీ మనం చెప్పుకోవడం కుదరదు కాబట్టి అలా అనమాట. ఆయన పరిశోధన అలా సాగింది. ఎప్పుడైతే దోమ కుడుతుందో, దోమ కుట్టినప్పుడు ఆ దోమ ఒక లాలాజలాన్ని రక్తంలోకి వదులుతుందన్నమాట. ఆ రక్తంలో ఈ దోమలో ఉన్నటువంటి ఆ పరాన్న జీవి ఈ మలేరియా వ్యాధి కారణం, అది కూడా ఆడదోమలో మాత్రమే ఉంటుంది అని చెప్పేసి ప్రపంచానికి ఒక సరికొత్త విషయాన్ని చెప్పడం జరిగింది. అది ప్రాణరక్షణగా మారిందన్నమాట. అయితే మలేరియాకు మనం మలేరియా రోగాన్ని ఎదుర్కోవచ్చు, దానిపైన ఔషధాలను తయారు చేయవచ్చు, మెడిసిన్స్ ను తయారు చేయొచ్చు అని చెప్పేసి దాని నియంత్రణ కోసం మనకు దారి దొరికిందన్నమాట అంత గొప్ప శాస్త్రవేత్త సర్ రొనాల్డ్ రోస్.

భారతదేశంలో మలేరియాపై రాసు చేసిన కృషికి గుర్తింపుగా గౌరవంగా జ్ఞాపకంగా రోడ్లు భవనాలు సంస్థలకు ఆయన పేరు పెట్టారు. కలకత్తాలో ప్రెసిడెన్సీ జనరల్ హాస్పిటల్స్ కు, హైదరాబాద్ లో ప్రాంతీయ అంటువ్యాధి ఆసుపత్రికి, బేగంపేట విమానాశ్రయం దగ్గరలో ఉన్నటువంటి సికింద్రాబాద్ లో ఉన్న మరి ఆయన చేసిన మలేరియా పరాన్న జీవిని కనుగొన్నటువంటి ఆ భవనాన్ని వారసత్వ భవనంగా కూడా ప్రకటించారు. హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన పేరిట పారాసిటాలజీ సంస్థను కూడా స్థాపించారన్నమాట. ఇలా లెక్కకు మించి అవార్డులు, పురస్కారాలు, ఎన్నో గౌరవాలు, వివిధ దేశాల వాళ్లు ఇచ్చినటువంటి పురస్కారాలు. అసలు ఆయన విశేషమైనటువంటి సేవలను నిత్యం స్మరిస్తూ నిత్యం ఆయన లక్ష్యాలు, ఆయన చూపినటువంటి మార్గాలు నేడు కూడా మరి వైద్య శాస్త్రం అనుసరిస్తూ ఉంది. ఇంకా అలా లోతైన అధ్యయనాలు చేస్తే కొత్త కొత్త విషయాలు తెలుస్తాయనే ఒక స్ఫూర్తిని ఆయన రగిలించారన్నమాట. అంత గొప్ప శాస్త్రవేత్త సర్ రొనాల్డ్ రాస్ సరిగ్గా ఇదే రోజు ఆడదోమ మలేరియా వ్యాధికి కారణమని కనుగొన్నటువంటి సందర్భంగా దోమల దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాం అన్నమాట. మరి దోమల నివారణకై అందరం కూడా ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలి, మనం కూడా అందులో భాగస్వాములు కావాలి. ఆ వ్యాధిని సమూలంగా మన నుంచి దూరం చేసేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై ఉండాలి. ఇది ఇవాళ చైతన్య స్ఫూర్తి కార్యక్రమం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం సరిగ్గా 1:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు ఇప్పుడు

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. తెలంగాణకు విదేశీ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రిటన్, అమెరికా దేశాల పర్యటనకు బయలుదేరారు. సికింద్రాబాద్ లోని రైల్ నిలయంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా దక్షిణ మధ్య రైల్వే ఎంపీల వార్షిక సమాపేశం జరుగుతోంది. రాష్టంలో లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఎదురుచూస్తున్నారని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు పేర్కొన్నారు. తెలంగాణలో సెక్షన్ 22A దుర్వినియోగం, రెవెన్యూ శాఖలో అవినీతి ఆరోపణలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఈరోజు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణకు విదేశీ పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు ఆకర్షించడమే లక్ష్యంగా ఈరోజు తెల్లవారుజామున 1 గంటకు ఢిల్లీ విమానాశ్రయం నుండి బ్రిటన్, అమెరికా పర్యటనకు బయలుదేరారు. ఈ నెల 30 వరకు సాగే ఈ పర్యటనలో ఆయన ఆక్స్ఫర్డ్, హార్వర్డ్ వంటి ప్రముఖ విశ్వవిద్యాలయాల ప్రతినిధులతో సమావేశమవుతారు. ఈ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారు హర్కారా వేణుగోపాల్, ఎంపీ మల్లురవి, రోహిన్ రెడ్డిలు విమానాశ్రయంలో సీఎం రేవంత్ రెడ్డికి వీడుకోలు పలికి పర్యటన విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడులోని మహాబలిపురంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. తెలంగాణ తరపున ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ భేటీకి హాజరయ్యారు. దక్షిణాది రాష్ట్రాల మధ్య సమన్వయం, అంతర్రాష్ట సమస్యల పరిష్కారం, అభివృద్ది అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. మంథని నియోజకవర్గ అభివృద్దికి గత 2.5 ఏళ్లలో 800 కోట్ల రూపాయల నిధులు కేటాయించామని, ఈ పనులను 18 నెలల్లో పూర్తి చేస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. పివి నరసింహారావు, దుద్దుల శ్రీపాదరావు ప్రాతినిధ్యం వహించిన ప్రాంతంలో పనుల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్బాబు, ఎంపీ గడ్డం వంశీకృష్ణలతో కలిసి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. గంగాపురి వద్ద నిర్మిస్తున్న ఎన్ఏసీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను 6 నుండి 8 నెలల్లో పూర్తి చేసి యువతకు, మహిళలకు ఉపాధి, నైపుణ్య శిక్షణ ఇస్తామని చెప్పారు. రామగుండం అభివృద్దికి కూడా 200 కోట్లు మంజూరు చేసినట్టు మంత్రి వివరించారు. సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పార్లమెంటు సభ్యుల వార్షిక సమాపేశం ప్రారంభమైంది. ఈ భేటీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైల్వే అభివృద్ది కార్యక్రమాలు, కొత్త ప్రాజెక్టులు, ప్రయాణికుల సౌకర్యాల కల్పనతో పాటు పలు కీలక అంశాలపై ఈ సమాపేశంలో ప్రధానంగా చర్చిస్తారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు లాటరీ ప్రక్రియను ఈ నెల 27 నుండి 30 వరకు నిర్వహించనున్నట్టు హౌసింగ్ బోర్డు తెలిపింది. పైలట్ ప్రాజెక్టు కింద 16 నియోజకవర్గాల్లోని 7340 ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన తర్వాత అర్హుల జాబితాను ఈరోజు ఆన్లైన్లో అందుబాటులో పెడతారు. అభ్యంతరాలను ఈ నెల 23 వరకు స్వీకరించి 25న తుది జాబితా విడుదల చేస్తారు. పారదర్శకంగా జరిగే ఈ లాటరీని యూట్యూబ్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. సందేహాల కోసం 0402463572 నెంబర్ను సంప్రదించవచ్చని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ పివి గౌతమ్ తెలిపారు. తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి నేతృత్వంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026పై డీఈఓలు, ఈఆర్ఓలతో నిన్న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల వారీగా ఉన్న క్లెయిమ్లు, అభ్యంతరాలు, మ్యాపింగ్ లేని కేసుల పరిష్కారానికి సమయబద్ద ప్రణాళికను అమలు చేయాలని ఆదేశించారు. బీఎల్ఓలు ఓటర్లకు నోటీసులు అందించి సక్రమంగా మార్గదర్శనం చేయాలన్నారు. ఫారం 6, 6A, 7, 8ల దరఖాస్తులను వేగంగా పరిష్కరిస్తూ ఏ ఒక్క అర్హులైన ఓటరుకు నష్టం జరగకుండా, అనర్హులు జాబితాలో చేరకుండా చూడాలని స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. హైదరాబాద్ ప్రజాభవన్లో తెలంగాణ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ 50వ త్రైమాసిక సమీక్ష సమాపేశం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమక్షంలో జరిగింది. 2026 జూన్ నాటికి బ్యాంకుల డిపాజిట్లు 9,92,947 కోట్లు, రుణాలు 12,76,748 కోట్లకు చేరాయని ఎస్బీఐ ప్రతినిధులు వివరించారు. ప్రాధాన్యతా రంగానికి 1,46,096 కోట్లు అందించినట్టు పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ 2,047 లక్ష్యాలకు అనుగుణంగా రైతులు, ఎంఎస్ఎంఈలు, మహిళా సంఘాలకు బ్యాంకులు సకాలంలో రుణాలందించి రాష్ట ఆర్థికాభివృద్దికి సహకరించాలని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలో పెద్దపులి సంచరిస్తుండటంతో స్థానిక రైతులు, కూలీలు భయాందోళనలకు గురయ్యారు. మహారాష్ట నుంచి ప్రవేశించిన ఈ పులి బెజ్జూరు పెంచికలపేట మీదుగా ఇక్కడికి వచ్చినట్టు అటవీ శాఖాధికారి బాలామణి తెలిపారు. పత్తి చేనులలో పనులకు వెళ్లేవారు గుంపులు గుంపులుగా ఉంటూ చప్పుడు చేస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. రాష్ట వ్యాప్తంగా 25 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం ఎదురుచూస్తున్నట్టు రాష్ట బీజేపీ అధ్యకులు ఎన్ రామచంద్రరావు అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో భారతీయ జనతా యువ మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫీజుల బకాయిలు, బీజేపీ లడాయి స్టూడెంట్ మార్చ్ ప్రోగ్రాం కు రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కరీంనగర్ లోని గీతాభవన్ నుండి కలెక్టరేట్ వరకు స్టూడెంట్స్ తో కలిసి మార్చ్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యువకులు, విద్యార్థులు భారీ ఎత్తున తరలివచ్చారు. అంతకుముందు బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం విద్యార్థుల పెండింగ్ రీఎంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
1: తెలంగాణ మే విద్యా సంస్థ ఆజ్ పూరా ఠప్ సా పడ్ గయా, విద్యా సంస్థాఓ కో విద్యా క్షేత్ర కో సుధారే ఔర్ సబ్సే బడీ హైరానీ కీ బాత్ యే హై కీ తెలంగాణ మే శిక్షా కీ జో స్థితి జో హై ఇత్నీ ఖరాబ్ హై ఔర్ వే సీడబ్ల్యూసీ మే బాత్ కర్తే హై కీ శిక్షా మే సుధార్ ఆనా చాహియే. కరీంనగర్ మే 5,000 సే లోగ్ విద్యార్థి యహాన్ పర్ భాగ్ లేనే వాలే ఔర్ హర్ జిలా మే కార్యక్రమ్ హోగా వో ఇస్ ఆందోళన్ కో హమ్ ఆగే లే జాయేంగే.
0: తెలంగాణలో సెక్షన్ 22A దుర్వినియోగం, రెవెన్యూ శాఖలో అడ్డగోలు అవినీతిపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ పరిసర జిల్లాల్లో నిషేధిత జాబితా పేరుతో వేలాది ప్రైవేటు ఆస్తులను బ్లాక్ చేస్తూ 30% కమిషన్లు, 50-50 నిష్పత్తి అగ్రిమెంట్ల కోసం వేధిస్తున్నారని ఆరోపించారు.

డిసెంబర్ 2023 నుండి 22A జాబితా మార్పులపై రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తితో స్వతంత్ర విచారణ, ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలని, జాబితాను పబ్లిక్ డొమైన్లో ఉంచాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే బాధితుల తరఫున బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. భూభారతి భూముల రీసర్వే ప్రక్రియ ద్వారా రైతు భూ

0: వ్యవసాయేతర భూములకు భూ ఆధార్ జారీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.
1: వనపర్తి జిల్లాలో 7 మండలాల్లో 7 గ్రామాలని మనం భూ సర్వే కోసం తీసుకుని గ్రామసభ నిర్వహించి సర్వే చేయడం జరుగుతుంది. 6,550 ఎకరాలు చేయాల్సి ఉంది. ఈ భూ సర్వే వలన ఎల్పిఎంస్ ఇవ్వడం జరుగుతుంది. వ్యవసాయేతర భూములకైతేనేమో భూధార్ కార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది. భవిష్యత్తులో భూ సమస్యలకు 100% పరిష్కారం దొరుకుతుంది. తర్వాత ఎలాంటి వివాదాలు ఉండవు.
0: తెలంగాణలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర అవినీతికి పాల్పడ్డారని, కేవలం క్షమాపణలతో బాధ్యతల నుంచి తప్పుకోలేరని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి విమర్శించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

మీరు వింటున్నారు విద్యుత్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో స్లీప్ ఆప్నియా, నిద్రలో శ్వాసకు అంతరాయం కలగడానికి కారణాలు, లక్షణాలు, చికిత్స, ఈ అంశం గురించి ప్రముఖ డాక్టర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ ప్రదీప్ సింహ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324085252, మరొక నెంబర్ 2324085353, 2955059923, ఇది ఇంకో నెంబర్. ఈ నెంబర్లకు కాల్ చేసి స్లీప్ ఆప్నియా, నిద్రలో శ్వాసకు అంతరాయం కలగడానికి కారణాలు, లక్షణాలు, చికిత్స, ఈ అంశం గురించి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడి అడిగి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. తప్పకుండా ట్యూన్ చేసుకోండి ఈ మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. షోటైం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. షోటైం కార్యక్రమానికి చాలా ఆసక్తిగా, ఎంతో ఉత్సాహంగా పాల్గొనడానికి ఎదురు చూస్తూ ఉంటారు తప్పకుండా. మరి మేము అడిగే ప్రశ్నలకు మీకు కనుక సమాధానం తెలిస్తే వెంటనే 04023240852 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల బిందాసిగా తెలిపోదాం. మరి మేము అడిగే ప్రశ్నకు సమాధానం తెలిస్తే సమాధానం, మీ పేరు, మీ ఊరు పేరు, ఇవి మాత్రమే టైప్ చేయండి. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, తర్వాత ఇది బాగుంది, అది బాగుంది, దీనికి సమాధానం ఇదని చెప్పేసి ఎలాంటి మెసేజ్ చేయొద్దు దయచేసి. ఎందుకంటే షోలో పార్టిసిపేట్ చేసేవారు, తర్వాత వారి సమాధానం చెప్పేవారి పేర్లు మనం చదవటానికి వీలుగా ఉంటుంది. ప్రశ్న వచ్చేస్తుంది, ముద్దమందారం సినిమాలో కథానాయికగా నటించిన సినిమాలో ఆమె పేరు ఏంటి? ప్రశ్న మరొకసారి, ముద్దమందారం సినిమాలో కథానాయిక పేరు, ఆ సినిమాలో ఆమె పేరు ఏంటి? నేను కథానాయిక పేరు అడగట్లేదు, ఆమె పేరేంటి? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే మేము చెప్పిన నెంబర్కు పాట అయిపోయేలోపు సమాధానం పంపండి.

కార్యక్రమంలో మీరు విన్న పాట జాబిలమ్మ పెళ్లి సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాటిన డ్యూట్ విన్నారు. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఎంఎం కీరవాణి. కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, ముద్దమందారం సినిమాలో కథానాయక పాత్ర పేరు ఏంటి అని చెప్పేసి మనం ప్రశ్న వేశాం. దీనికి సమాధానంగా చాలా మంది రెస్పాండ్ అయ్యారు. శ్రోతలు చాలా మంది కూడా ఈ షో వింటారని మాకు తెలుసు. కానీ ఉత్సాహంగా చాలా మంది శ్రోతలు, మనం ఫిగర్ చెప్పొద్దు. సో వెరీ థ్యాంక్స్ అనమాట ఇంతమంది శ్రోతలు దీనికి స్పందిస్తున్నందుకు. సరైన సమాధానం పంపిన వాళ్ళు చదివేద్దాము. ఇంకా ఏమాత్రం ఆలోచన, వరంగల్ నుంచి, ఎల్బీనగర్ నుంచి ఊర్మిళ సతీష్, దుర్గ రంజిత్, సంధ్యాపురం కుబేర్ నుంచి, కరీంనగర్ జిల్లా చంద్రపూర్ కాలనీ నుంచి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జన్విత, మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్, రోజా, శిరీష, హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్, సుప్రియ, డాక్టర్ శ్రీపతి బాబు బెంగళూరు నుంచి, హైదరాబాద్ బాచుపల్లి నుంచి రామారావు, లక్ష్మి, రేవంత్, చరితవ్య, కీర్తి, రాజ్ కుమార్, ఆదర్శనగర్ నిజామాబాద్ జిల్లా నుంచి, నాగనాథ్ గుప్తా నిజామాబాద్, కాంచన కిటు వీరు కీసర నుండి, హైదరాబాద్ బీఎన్ఎట్ నగర్ నుంచి మౌనిక బాలు, వినయ్ కుమార్, హైదరాబాద్ వనస్థలపు నుంచి దూర్నాల బాల్ రాజు, పెడన నుంచి కనకారావు, పుట్టపాక నుంచి భవాని వెంకట మాస్టర్, మిథున్ మహాదేవ్, పూలపల్లి శ్రీనివాస్, రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుంచి పులిపాటి వెంకటేష్, సత్యవతి, మహబూబా నగర్ నుంచి జాప, భూమేశ్వర, భూలక్ష్మి వెల్లుల నుండి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహారి యశోద, ఇంకా వారి కుటుంబ సభ్యులు అరుణ, రాజేందర్ వీరు చక్రన్పల్లి నుంచి, మెదక్ ఎల్దుర్తి నుంచి బొడ్డు సేకులు, శ్యామల ఫ్యామిలీ, దస్తగిరి సంధ్యా, పొద్దుటూరు కడప జిల్లా నుంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, బుధాన్ పోచపల్లి చుబోగ, మార్కండి అనిత, సిరిసిల్ల జిల్లా రుద్రవరం నుండి, రాపర్తి నర్సింగ్, కల్వకుర్తి కర్నూలు, నగర కర్నూలు జిల్లా నుంచి. మరి వీరు మీరు పేరు ఆన్సర్ ముందు అలా టైప్ చేస్తే బాగుంటుంది. నేదును కళ్యాణ్చారి తోట సంతోష్ నిఖిల పోతంగల్ నిజామాబాద్ జిల్లా నుంచి, చిత్రియాల గ్రామం నుంచి దమోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ పాలెం, పోలయ్య ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ముమ్మడి జైనుద్దీన్ ఉమ్మడ నుండి, అపర్ణ బెంగళూరు నుంచి, నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం, హేమలత బోడుపల్లి నుంచి, కృష్ణ గీత, బాలకృష్ణ నర్సంపేట నుంచి వీరు, చోడవరపు నాగేశ్వర గీతానగర్ హైదరాబాద్ నుంచి, గజ్జల నుంచి సేర్ల వెంకటేశ్వర రామప్రసాద్, అప్పలరాజు పెడన నుండి, గణేష్ వేదవతి నిజాంపేట నుంచి, బి దివాకర్ ఉమ్మడ, ప్రసాద్ చెంచల్గూడ హైదరాబాద్ నుండి వీరు, దీక్షపతి నిర్మల, వైష్ణవి హనుమకొండ వరంగల్ నుండి, పానుగంటి రవి గౌడ్ ఇంకా ఫ్యామిలీ వీరు, ఓల్డ్ ఎంఐజీ కాలనీ బిహెచ్ఎల్ నల్లగండ్ల నుంచి, న్యావనందిని శ్రీరామ్, నరేందర్, వెంకట నర్సయ్య, ఓల్డ్ బోయిన్పల్లి సికింద్రాబాద్ నుంచి హరి కుమార్ వీరంతా కూడా సరైన సమాధానం పంపించారు. వీరందరికీ హార్టీ కంగ్రాచులేషన్ చెబుతోంది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగా హెడ్స్. మరి సరైన సమాధానం, ముద్దమందారం సినిమాలో పూర్ణిమ పాత్ర పేరు దుర్గ అనమాట. ఈ ఆన్సర్ చేసిన వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాం. మరి మరొక ప్రశ్న వచ్చేస్తుంది. ఇలా చాలా మంది శ్రోతలు కూడా ఇంకా అంటే ఇన్ టైంలో పంపిన వాళ్ళు, వీళ్ళంతా ఇన్ టైంలో ఇంకా చాలా మంది ఆన్సర్ కూడా చేస్తూ ఉన్నారు. ఇన్ టైంలో పంపించే ప్రయత్నం చేయండి అందరూ కూడా. సో ఇలాగే ఉత్సాహంగా షో కంటిన్యూ చేద్దాం. మరొక ప్రశ్న వచ్చేస్తుంది. ఈ పాట వినిపిస్తాను, ఈ పాటకి సంబంధించినటువంటి గాయకులు మీరు ఎవరు చెప్తే సరిపోతుంది. ఈ పాటను పాడిన గాయకులు ఎవరు మీకు కనుక సమాధానం తెలిస్తే వెంటనే 04023240842 నెంబర్కు వాట్సాప్ చేయండి.

కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట తాజ్ మహల్ సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడింది. గీత రచన చంద్రబోస్, సంగీతం ఎంఎం శ్రీలేఖ. కార్యక్రమంలో మనం ఒక పాట వినిపించాం. ఆ పాట పాడిన గాయకులు ఎవరు అని మనం ప్రశ్న వేశాం. మరి సరైన సమాధానం చాలా మంది పంపించారు. చాలా మంది పంపరేమో అనుకున్నాం, కొద్ది మంది మాత్రమే చేస్తారనుకున్నాం. కానీ మరి పాటలకు సంబంధించి, సినిమాలకు సంబంధించినటువంటి నాలెడ్జ్ చాలా ఉంది అనేది మనకు ఇక్కడ తెలిసిపోయింది. సో మరొకసారి వీరందరికీ కూడా థ్యాంక్స్, అభినందనలు చెబుతున్నాం. ముందుగానే సరైన సమాధానం పంపిన వాళ్ళు నంద్యాల జిల్లా నుంచి సుబ్బారెడ్డి, రంజిత్ సంధ్యాపురం కుబేర్ నుంచి, హైదరాబాద్ పేరు నగర్ నుంచి మౌనిక బాలు, వినయ్ ముసాపేట, నరేష్ రోజా, శిరీష ఓంకార్, బి దివాకర్ ఉమ్మెడ, వీరు జకరన్పల్లి నుంచి అరుణ రాజేందర్, బుధన్ పోచమల్లి నుంచి భోగ మార్కండే అనిత, పుట్టుపాక నుంచి భవాని వెంకట్ మాస్టర్ మిథున్, కేసర మండలం గోధుమకుంట గ్రామం నుంచి బండి కృష్ణగౌడ్, పాలెం పోలే ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి కాళ్ల శ్రీనివాసరావు, కోదాడ నుంచి ఆర్మూర్ నుంచి రాధ, వీరు సరైన సమాధానం చేయలేదు. తర్వాత నల్గొండ జిల్లా చిత్రియాల మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచార్య, వరలక్ష్మి, ఉమా ఆర్ఆర్ చవరస్త, రాజు ఉమా ఆర్ఆర్ చవరస్త నుంచి, ఆర్మూర్ నుంచి ప్రేమనాథ్, కళావతి, పానుగంటి రవి, గౌడ్ ఫ్యామిలీ, ఓల్డ్ ఎంఐజీ కాలనీ నల్గొండ నుంచి వీరు ఆన్సర్ చేశారు. హనుమాన్ టెకడి హైదరాబాద్ నుంచి, కల్వకుర్తి నగర్ కర్నూల్ జిల్లా నుంచి నేదురం కళ్యాణ్చారి, పద్మనాభం వీరు ఎంఎం మూర్తి, ఉమా సుగంధి, కార్తీక్. తర్వాత నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, వారి కుటుంబ సభ్యులు, మధుసూదన్ రెడ్డి అనంతపూర్ నుంచి కూడా సరైన సమాధానం చేశారు, కనకారావు పెడన నుంచి చోడవరపు, సాయి మన్విత గీతానగర్ హైదరాబాద్ నుంచి, నిమాని గ్రామం పున్న వెంకటేశం, హేమలత కూడా సరైన సమాధానం చేశారు. పద్మావతి కిస్మత్పుర నుంచి, దస్తగిరి సంధ్యప్రదుడు కడప జిల్లా, గణేష్ వేదవతి నిజాంపేట వెల్లుల నుండి, జాప భూమేశ్వర్ భూలక్ష్మి, జయరాం రాధ కుడ్మూర్ కర్నూలు జిల్లా నుంచి, బోడుపల్లి నుంచి కృష్ణ గీత, తోట సంతోష, నిఖిల పోతంగల్ నిజామాబాద్ జిల్లా నుండి, కెవి రావు శంకర్ రావు ఖైరతాబాద్ నుంచి కూడా సరైన సమాధానం ఇచ్చారు. తర్వాత ముత్యం వనస్థలిపురం నుంచి కూడా ఒక ఆన్సర్ ఇచ్చారు సరైన సమాధానం. కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ నగర్ నిజామాబాద్ జిల్లా నుంచి, బొగిన లక్ష్మారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు. కంగ్రాట్స్ అండి. అప్పలరాజు పేడన మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మెడ నుంచి కూడా సరైన సమాధానం. అపర్ణ బెంగళూరు నుంచి, సురేష్ వి శ్రీనివాస్ నల్గొండ నుంచి కూడా, బ్రహ్మయ్య కర్నూలు నుండి కూడా సరైన సమాధానం ఇచ్చారు, రాకేష్ ఫరీద్ నందిపేట నుంచి, ఓల్డ్ బోయిన్పల్లి సికింద్రాబాద్ నుంచి కూడా, హరీష్ కుమార్, బాలకృష్ణ నర్సంపేట వరంగల్ నుంచి కూడా సరైన సమాధానం ఇచ్చారు. వీరంతా సరైన సమాధానం పంపించారు ఇన్ టైంలో. మరి సరైన సమాధానం ఆ పాటను పాడిన వారు జిత్ మోహన్ మిత్ర అనమాట. సో ఈ అరుదైన గాయకులు అనమాట వీళ్ళు. సో సరైన సమాధానం పంపిన వాళ్ళందరికీ మరొకసారి అభినందనలు తెలుపుతుంది ఎఫ్ఎం వివిధ భారతి. మరో ప్రశ్న వచ్చేస్తుంది, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఇది మంగళ్ భారత్ అనే గ్రంథాన్ని ఎవరు రాశారు? మంగళ్ భారత్ అనే గ్రంథాన్ని రాసిన వారు ఎవరు? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 04023240852 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల బిందాస్గా తేలిపోతాం. మరి శ్రోతలు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో స్లీప్ ఆప్నియా, నిద్రలు శ్వాసకు అంతరాయం కలగడానికి కారణాలు, లక్షణాలు, చికిత్స, ఈ అంశం గురించి ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ ప్రదీప్ సింహ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎస్టిడి కోడ్ 040ను జత చేసి 23240852 ఇంకో నెంబర్ 29559923 ఈ నెంబర్లకు కాల్ చేసి స్లీప్ ఆప్నియా, నిద్రలో శ్వాసకు అంతరాయం కలగడానికి కారణాలు, లక్షణాలు, చికిత్స, ఈ అంశం గురించి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడి అడిగి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. తప్పకుండా వినండి ఈ మధ్యాహ్నం 2:15 కు.

కార్యక్రమంలో మీరు విన్న పాట వాన సినిమా కోసం కార్తీక్ పాడింది. గీత రచన సరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం కమలాకర్. మనం అడిగినటువంటి ప్రశ్నకు సరైన సమాధానం పంపిన వాళ్ల పేర్లు చదివే ప్రయత్నం చేస్తారని చాలా మంది శ్రోతలు కూడా షోలో పార్టిసిపేట్ చేస్తూ మరింత ఆ బ్యూటీని షోకి ఇస్తున్నారు. మరి వీరందరూ కూడా స్పెషల్ థ్యాంక్స్. సరైన సమాధానం చేసిన వాళ్లు భూమిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్ అమలగుర్తి నుంచి సరైన సమాధానం పంపించారు. ఇంకా సరైన సమాధానం పంపించిన వాళ్లు మామిడిపల్లి, సాంబశివరావు, వర్మ, కొచ్చర్లకోట, వీరలక్ష్మమ్మ, నిజాంపేట, గణేష్ వేదపతి వీళ్ళన్నమాట. తర్వాత ఇంకా చూస్తున్నాము ప్రతాప్ వైజాగ్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, వీరికి కంగ్రాట్స్ అండి. బోడుపల్ నుంచి కృష్ణ గీత కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఇంకా చాలా మంది శ్రోతలు అయితే చేశారు, కానీ దీనికి సరైన సమాధానంగా మాత్రం చాలా మంది శ్రోతలు చేయలేదు. అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు, సంతోషం. సరైన సమాధానం పంపిన వాళ్ళందరికీ అభినందన తెలుపుతోంది. ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మనం అడిగినటువంటి ప్రశ్న, మంగళ్ భారత్ అనే గ్రంథాన్ని రాసిన వారు ఆచార్య వినోబా భావే గారు. ఇది సరైన సమాధానం అన్నమాట. మరో ప్రశ్న వచ్చేస్తుంది, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఎన్నిసార్లు జాతీయ ఎమర్జెన్సీని ప్రకటించారు? ప్రశ్న మరొకసారి, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఎన్నిసార్లు జాతీయ ఎమర్జెన్సీని ప్రకటించారనేది ప్రశ్న అన్నమాట. మీకు సమాధానం తెలిస్తే వెంటనే 04023240852 నెంబర్కు వాట్సాప్ చేయండి.

కార్యక్రమంలో మీరు విన్న పాట లవ్ స్టోరీ సినిమా కోసం అనురాగ్ కులకర్ణి పాడింది. షూటింగ్ కార్యక్రమంలో మేము అడిగినటువంటి ప్రశ్న, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఎన్నిసార్లు జాతీయ ఎమర్జెన్సీని విధించారు అని చెప్పేసి మనం ప్రశ్న వేసాం. దీనికి సరైన సమాధానంగా చాలా మంది శ్రోతలు రెస్పాండ్ అయ్యారు. పంతటి శ్రీనివాసరావు మూరిపల్లి నుంచి, జక్రన్పల్లి నుంచి అరుణ రాజేందర్, ముసపేట ఎం నరేష్, శిరీష, ఓంకార్ లక్ష్మీ నరసింహ, చంపపేట నుంచి రాధ, తర్వాత చోడవరపు లక్ష్మీ, శశాంక్, గాయత్రి, విశృత, మహాద్యుతి, వీరు హైదరాబాద్ నుండి, ఫిర్జాద్గూడ శ్రీనివాస్, సిహెచ్ హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ నుండి, తర్వాత సుగంధి, ఉమా, కార్తీక్ పంజగుట్ట నుంచి కూడా రెస్పాండ్ అయ్యారు, చిలుక నారాయణ, అనసూయమున జానకంపేట నుంచి, తర్వాత కస్తూరి రాముడు చోటుపల్లి నుంచి, ఉమారాజు నిజామాబాద్ నుండి, గణేష్ విధువతి నిజామాబాద్, చిత్రియాల గ్రామం, దమ్మోజు వెంకటాచార్య వారి లక్ష్మీవారి కుటుంబ సభ్యులు, కడతల్ నుంచి ఫ్యూచర్ సిటీ, కానుల గోపాల్, పున్న వెంకటేశం, హేమలత నిమ్మాని గ్రామం నుంచి, హైదరాబాద్ బీఎన్ నగర్ నుంచి, మౌనిక బాలు, వినయ్ కుమార్, దోనాల బాలరాజు హైదరాబాద్ వనస్థలపురం నుండి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా మునగుర్తి గ్రామం నుండి, పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, గంగు మహేందర్ నాగలక్ష్మి లింతకుండ నుండి, కనకరావు పెడన నుంచి, పుట్టపాక భవాని వెంకట మాస్టర్ మిథున్, ఇంకా వారి కుటుంబ సభ్యు శరీ బాలయ్య, సావిత్రి కుబేర్ నిర్మాణ జిల్లా నుంచి, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మెడ నుండి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు, కడప జిల్లా నుంచి బుధన పోచంపల్లి నుంచి భోగ మార్కండేయ వారి కుటుంబ సభ్యులు, తోట సంతోష నిఖిల్ పోతంగల్ జిల్లా నుంచి, ఆర్మూర్ నుంచి రాధ నిజామాబాద్ వీక్లీ బజార్ మురహరి యశోద, బ్రహ్మయ్య కర్నూలు నుంచి, కల్వకుర్తి నాగరకర్నూలు జిల్లా నుంచి నేదుడు కళ్యాణ్చారి, అప్పలరాజు పెడన నుండి, భువనగిరి అర్బన్ కాలనీ నుంచి కొండ యశోద వారి కుటుంబ సభ్యులు, తర్వాత నాగనాథ్ గుప్తా నిజామాబాద్ జిల్లా నుండి, గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేశ్వర రుక్న రామ్ప్రసాద్, పానగంటి రవి గౌడ్ వారి కుటుంబ సభ్యులు, కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ నగర్ నుంచి, పాలెపల్లి పోలేపల్లి శ్రీనివాస రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుండి వీరు మాత్రమే సరైన సమాధానం చేశారు ఇన్ టైంలో. సో వీరందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్ చెబుతోంది ఎఫ్ఎం వివిధ భారతి. సరైన సమాధానం 3 సార్లు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 2:15 దాటి 29 సెకండ్లు. యశోద హాస్పిటల్స్ వారు సమర్పించు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మీరు ఇప్పుడు పెట్టారు. ఈ కార్యక్రమంలో స్లీప్ ఆప్నియా, నిద్రలో శ్వాసకొంతరయం కలగడానికి కారణాలు, లక్షణాలు, చికిత్స, ఈ అంశం గురించి ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ ప్రదీప్ సింహ గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. కార్యక్రమం అనుసంధానం శ్రీమతి కె నీలిమ.
1: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
2: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
3: హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి నమస్కారం. నిద్ర మన శరీరానికి ప్రకృతి ఇచ్చిన అద్భుతమైన విశ్రాంతి. రోజంతా ఉరుకులు పరుగులు తీసిన మన శరీరానికి, మనసుకు నిద్రే రీఛార్జ్. కానీ అదే నిద్రలో గట్టిగా గురక పెట్టడం, నిద్రలో ఒక్కొక్కసారి ఉలిక్కిపడి మేల్కొనడం, ఊపిరందకపోతే ఇబ్బంది పడడం, ఉదయం లేవగానే తలనొప్పి, రాత్రంతా నిద్రపోయినా పగటిపూట విపరీతమైన నిద్రమత్తు, ఇవన్నీ కేవలం అలసటకు సంబంధించిన లక్షణాలేనా, లేదంటే మన శరీరం ఇంకేదైనా హెచ్చరికిస్తుందా? ఇలాంటి లక్షణాలు వెనుకున్న ముఖ్యమైన కారణాల్లో స్లీప్ ఆప్నియా, నిద్రలో శ్వాసకు పదే పదే అంతరాయం కలిగే సమస్య అని ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ ప్రదీప్ సింహ గారు అంటున్నారు. స్లీప్ ఆప్నియా అంటే ఏంటి, ఎవరిలో ఎక్కువగా కనిపిస్తుంది, స్లీప్ ఆప్నియాకు గురకకు ఏమైనా సంబంధం ఉందా, చికిత్స ఏమిటి, ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలనే విషయాల గురించి మనం డాక్టర్ ప్రదీప్ సింహ గారు, పల్మనాలజిస్ట్ గారిని అడిగి తెలుసుకుందాం. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324085223240852955029550923 ఈ నంబర్లకు కాల్ చేసి స్లీప్ ఆప్నియా, నిద్రలో శ్వాసకు సంబంధించి పదే పదే అంతరాయం కలిగే సమస్యలు మీకేమైనా ఉంటే నేరుగా డాక్టర్ ప్రదీప్ సింహ గారు, పల్మనాలజిస్ట్ గారిని అడిగి తెలుసుకోవచ్చు. నమస్తే ప్రదీప్ సింహ గారు.
4: నమస్తే నీలిమ గారు.
3: డాక్టర్ ప్రదీప్ సింహ గారు, అసలు స్లీప్ ఆప్నియా అంటే ఏంటండి?
4: స్లీప్ ఆప్నియా అంటే మనం పడుకున్న తర్వాత శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అయ్యి, గాలి సరిగ్గా అందక మళ్ళీ ఆక్సిజన్ లెవెల్స్ అనేవి రాత్రిపూట తగ్గుతూ ఉంటాయి. దానివల్ల మనకి డీప్ స్లీప్ పట్టక డిస్టర్బెన్సెస్తో కూడి ఉండడం వల్ల రాత్రంతా పడుకున్నా కానీ పొద్దున్న లేచినప్పుడు మనకి పడుకున్నంత ఫ్రెష్నెస్ కానీ, దానివల్ల రావాల్సిన ఎనర్జీ కానీ రాకుండా ఇంకా వేరే వేరే లక్షణాలు వచ్చి వాళ్ళు పగటిపూట రకరకాల లక్షణాలతో సఫర్ అవుతుంటారు. దీంట్లో మొట్టమొదటి వచ్చేసి పొద్దున్న లేచిన వెంటనే తలనొప్పిగా ఉండడము, రిఫ్రెషింగ్ స్లీప్ లేకుండా పోవడం, అంటే పడుకున్న తర్వాత పొద్దున్న ఎనర్జీ లెవెల్స్ పెరగాలి కానీ ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉంటాయి, లేచిన తర్వాత కూడా ఇంకా కొంచెంసేపు బెడ్ మీదే పడుకుని ఉండాలనిపించడము, త్వరగా లేచి పనుల్లో ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోవడము, ఆ తర్వాత నీరసంగా ఉండడం రోజంతా, లెథార్జీ అంటారు నీరసం, ఆ తర్వాత నిద్రమత్తు, ఊరికే కూర్చుని ఉంటారు, ఏదన్నా మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత కళ్ళు మూసుకుపోతుంటాయి, ఏదైనా మీటింగ్లో కూర్చుంటే అందరు ఇంట్రెస్టింగ్గా టాపిక్ ఏదో మాట్లాడుతుంటారు కానీ

0: శ్వాస ఆగుతుంది, కాళ్ళు కొట్టుకుంటాయి.
1: కాళ్ళు కొట్టుకుంటాయి. మీకు ఈ లక్షణాలు, శ్వాస ఆగడం అనేది రకరకాల కారణాలు ఉండొచ్చు, కానీ మీకేమన్నా ఊబగాయం ఉంటే మీకు బాడీ వెయిట్ ఎక్కువ, సన్నగా ఉంటారు. ఓకే, సో రాత్రిపూట ఊపిరి ఆగడానికి ఇంకా వేరే కారణాలు కూడా ఉంటాయి మనకి. స్లీప్ యాప్నియా ఒకటే కాకుండా, ఇప్పుడు సిగరెట్ బీడీ చుట్ట కాల్చిన వాళ్ళు అయితే ఏమి అలవాట్లు లేవు. ఇంకా దుమ్ము పడకపోవడము, అలర్జీస్ వల్ల అలా దుమ్ము పడుతుందా మీకు? అలా డస్ట్ అలర్జీ అలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? దగ్గు ఆయాసం అలా ఏమైనా వస్తుంటాయా? లేదు కదా, ఏం లేవు. ఊపిరి ఆగిపోతుంది. ఊపిరి ఆగింది అని ఎలా తెలుస్తుంది మీకు? సో గుండె కొట్టుకున్నట్టు అనిపించి మెలకు వచ్చేస్తుంది. ఓకే, కాళ్ళు కొట్టుకుంటాయి తర్వాత? కాళ్ళు కూడా
2: కొట్టుకుంటాయి.
1: మీకు దీని కొంచెం మనము ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది, అంటే పరీక్షలు చేసి దీన్ని నిర్ధారణ చేయాల్సి ఉంటుంది మీకు ఎగ్జాక్ట్ ప్రాబ్లం ఏంటి అనేది. ఇలా గుండె కొట్టుకోవడము, మెలకు రావడము అనేది కొన్ని ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రాబ్లం ఉండొచ్చు, నిద్ర రిలేటెడ్ సంబంధమైన ప్రాబ్లం ఉండొచ్చు. సో దానికి ఏమిటంటే మీరు ఒకసారి మీరు పర్సనల్ గా కన్సల్ట్ అయితే ఇంకొంచెం మనం డీటెయిల్ గా ఎవాల్యుయేట్ చేయొచ్చు.
0: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: మేడం, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా మేడం. నా పేరు నారాయణ.
0: చెప్పండి నారాయణ గారు.
3: మేడం, డాక్టర్ గారు నమస్కారం అండి.
1: నమస్తే నారాయణ గారు, చెప్పండి. వింటున్నాను
3: సార్. నేను సిపాప్ మిషన్ ఒక 6 ఇయర్స్ నుంచి వాడుతున్నాను, కానీ అప్పట్లో కొంచెం నిద్ర వచ్చేది, బాగా పడుకునేది. కానీ ఇప్పుడు ఈ మధ్యలో ఆ మిషన్ వాడడం వల్ల నాకు ఎంత ఉపయోగపడతలేదు. మరి దానికి ఆల్టర్నేట్ ఏం సార్?
1: ఈ సిపాప్ మెషిన్ అనేది నిద్ర లో ఉన్న స్లీప్ యాప్నియాని క్యూర్ చేయడానికి.
0: నారాయణ గారు, మీరు రేడియో సౌండ్ తగ్గించాలండి, లేకపోతే కాల్ కట్ అవుతుంది, లేకపోతే దూరంగా వచ్చి మాట్లాడండి.
1: మీరు చెప్పేది బట్టి స్లీప్ యాప్ పెట్టుకున్న తర్వాత నిద్ర పట్టట్లేదు అంటున్నారు. సో స్లీప్ యాప్నియా ఒకటే కాకుండా మీకు ఇన్సామ్నియా ప్రాబ్లం కూడా ఉండొచ్చు. నిద్ర పట్టకపోవడం అనే ప్రాబ్లం ఇన్సామ్నియా అంటారు. అది సిపాప్ తో క్యూర్ అవ్వదండి. ఇది స్లీప్ యాప్నియా మాత్రమే సిపాప్ క్యూర్ చేస్తుంది. సో నిద్ర పట్టట్లేదు అంటే మీరు దానికి ఇన్సామ్నియా రిలేటెడ్ ఫర్దర్ ఎవాల్యుయేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది.
0: డాక్టర్ గారు, ఇందాక మీరు అన్నారు నిద్ర పోయేటప్పుడు, సాధారణంగా రాత్రిపూట నిద్రపోయేటప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయని, అంటే ప్రతి ఒక్కరిలో తక్కువ ఉంటాయా లేకపోతే కొంతమందికే తక్కువ ఉంటాయా? ఎలాంటి సిచ్యువేషన్ లో ఈ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతాయి? అసలు ఇవి తగ్గడానికి కారణం ఏంటి?
1: మనం ఇప్పుడు మెయిన్ టాపిక్ స్లీప్ యాప్నియా కాబట్టి మనం స్లీప్ యాప్నియాలో ఆక్సిజన్ లెవెల్స్ ఎందుకు తగ్గుతాయి అనేది మనం మెయిన్ గా ఫోకస్ చేద్దాము. స్లీప్ యాప్నియా మెయిన్లీ ఎక్కువ వెయిట్ ఉన్నవాళ్ళు, ఒబేసిటీ, ఊబకాయం ఉన్న వాళ్ళకి స్లీప్ యాప్నియా అనే ప్రాబ్లం ఎక్కువ కామన్ గా ఉంటుంది. సో ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే మనకి ఈ ఫ్యాట్ టిష్యూ ఎక్కువ ఉండడం వలన అప్పర్ ఎయిర్వే దగ్గర, మనకి థ్రోట్, ఈ దదవడల దగ్గర, నెక్ దగ్గర వాళ్ళకి ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఆ ఫ్యాట్ టిష్యూ ఎక్కువ ఉండడం వలన ఏమవుతుందంటే పడుకున్న వెంటనే మనకి బాడీ అంతా, మసిల్స్ అన్ని రిలాక్స్ అయిపోతాయి, మసిల్ టోన్ అనేది బాడీ మొత్తం తగ్గిపోతుంది. అలాగే మనకి అప్పర్ ఎయిర్వేలో మసిల్స్ కూడా టోన్ తగ్గిపోతుంది. మసిల్ టోన్ ఈ అప్పర్ ఎయిర్వేని ఓపెన్ పెడుతుంది మామూలుగా. మసిల్ టోన్, మంచి టోన్ పడుకున్న వెంటనే మసిల్స్ అన్ని రిలాక్స్ అయిపోతాయి కాబట్టి సాఫ్ట్ టిష్యూని ఓపెన్ చేసి పట్టుకునే మసిల్స్ అనేవి రిలాక్స్ అయిపోతాయి. అప్పుడు ఈ అప్పర్ ఎయిర్వే క్లోజప్ అయిపోయి, ఈ సాఫ్ట్ టిష్యూ క్లోజ్ అయిపోయి మనకి శ్వాస తీసుకోవడానికి ఏదైతే పైన ప్యాసేజ్ ఉంటుందో అది సన్నగా అయిపోతుంది, నేరో అయిపోతుంది. అప్పుడు ఈ ఎయిర్ పాస్ అవ్వడానికి రెసిస్టెన్స్ వచ్చి, ఆ రెసిస్టెన్స్ త్రూ ఎయిర్ మూవ్ అవుతున్నప్పుడు ఈ గురక అనే సౌండ్ వస్తుంది. సో ఎక్కువ సివియర్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే కొంచెం మైల్డ్ గా గురక ప్రతి ఒక్కళ్ళు పెడుతుంటారు. మనకి ఎక్కువ టైర్డ్ అయినప్పుడు కొంచెం మైల్డ్ గా గురక ప్రతి ఒక్కరికి వస్తుంది. దాని వలన అందరికీ స్లీప్ యాప్నియా ఉందని నేను అనను. ఎక్కువ లౌడ్ గా గురక పెడుతున్నవాళ్ళు, ఎస్పెషల్లీ మనకి గురక అనేది పక్క రూమ్ లో వినిపించే అంత లౌడ్ గా ఉంటే ఒకటి, అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఈ గాలి అనేది సరిపోదు. గాలి సరిపోక ఆక్సిజన్ లెవెల్స్ మళ్ళీ మళ్ళీ రాత్రిపూట డిప్ అవుతుంటాయి. కొంతమందికి ఎంత లో పోతాయి అంటే మీరు ఇమాజిన్ కూడా చేయలేరు. నార్మల్ గా మనకి అబౌ 94-95 ఉండాలి, కొంతమందికి 60-58-50 వరకు కూడా నిద్రలో ఆక్సిజన్ లెవెల్స్ డిప్ అవుతుంటాయి. అంత లో డిప్ అయినప్పుడు మన బ్రెయిన్ యాక్సెప్ట్ చేయదు, మన బాడీ యాక్సెప్ట్ చేయదు.

0: సో అప్పుడు ఏం చేస్తుంటే బ్రెయిన్ మనల్ని మెలకు వచ్చేలా చేస్తుంది. సో ఇట్స్ కాల్డ్ అరౌజల్స్ అంటారు దాన్ని, హైపాక్సియా రిలేటెడ్ అరౌజల్స్. ఇలా మళ్ళీ మళ్ళీ లేస్తుంటారు రాత్రిపూట. కొన్నిసార్లు స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళు తెలిసి లేస్తుంటారు, ఎన్నోసార్లు వాళ్ళు వాళ్ళకి నాలెడ్జ్ లేకుండా లైట్గా మెలకు వచ్చి కొంచెం అడ్జస్ట్ అయ్యి పడుకుంటుంటారు. సో మొత్తానికి ఏంటంటే వాళ్ళకి డిస్టర్బ్ స్లీప్ ఉంటుంది రాత్రి అంతా. సో దాని వలన ఈ స్లీప్ యాప్నియా వలన దాని వలన మనకి బాడీ స్ట్రెస్ పెరిగి నెక్స్ట్ డే టైర్డ్గా ఉండడము, స్లీపినెస్ ఉండడము, ఇవన్నీ ఇబ్బందులు జరుగుతాయి.
1: ఓకే, హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: మేడం నమస్కారం. మేడం
1: చెప్పండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు రాజ్ కోటి అండి, మాది వరంగల్ జిల్లా సంగం మండల్ వందరపల్లి గ్రామం. మేడం మేడం అయితే నిద్రలో గుర్కా, అది మనం వెలికలు పడుకున్నప్పుడు గుర్కా వస్తుంది మేడం. అది వన్ సైడ్ పడుకున్నప్పుడు ఏం రావట్లేదు, కానీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మేడం ఇతరులకు, పక్క పంటి వాళ్ళకి ఇట్లా.
0: సో స్లీప్ యాప్నియాలో మనకి సైడ్ లో పడుకున్నప్పుడు కొంచెం మనకి సివియారిటీ తగ్గుతుంది, ఎందుకంటే మనకి గ్రావిటీ ఎఫెక్ట్ వలన. ఇప్పుడు బ్యాక్ మీద పడుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ గ్రావిటీ వలన ఆ నాలుక అనేది వెనకాల పడిపోవడము, ఇంకోటి అప్పర్ ఎయిర్వే కొలాప్స్ అవ్వడము ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. సో సైడ్ లో పడుకుంటే మనకి గురక సివియారిటీ తక్కువ ఉంటుంది. సో ఎవరైతే ఇప్పుడు ఇంకా ట్రీట్మెంట్ టెస్ట్ చేయించుకుని ట్రీట్మెంట్ తీసుకోలేదో వాళ్ళు టెంపరీగా సైడ్ లో పడుకోవడం అలవాటు చేసుకుంటే కొంచెం సివియారిటీ, స్లీప్ యాప్నియా సివియారిటీనే తగ్గుతుంది.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
3: కందగట్ల గ్రామం నుంచి చౌగాన్ సోమయ్య అండి.
1: చెప్పండి.
3: సూర్యాపేట జిల్లా.
1: మాట్లాడండి.
0: చెప్పండి.
3: నమస్కారం.
0: నమస్తే. చెప్పండి.
3: సార్ ఇప్పుడు స్లీప్ యాప్నియా అంటారు కదా, అది ప్రాణాంతకమా ప్రమాదకరమా? మెయిన్ గా ఏంది, ఇది ఊపిరితిత్తుల సమస్య ఏమన్నా గుండె మెదడుకి ఏమన్నా రిలేషన్ ఉంటుందా?
0: రైట్. ఓకే, మంచి ప్రశ్న అండి ఇది. ఈ టాపిక్ నేను వచ్చామండి. సో బేసికలీ మనకి మీకు ఇప్పటిదాకా నేను ఏం చెప్పానంటే గురక వలన మనకి నెక్స్ట్ డే ఏమవుతుంది ఆ లక్షణాలు చెప్పాను. సో అలసటగా ఉండడం, నీరసంగా ఉండడము, నిద్ర వస్తూ ఉండడము, ఇలా మనకి లాంగ్ టర్మ్ లో కంటిన్యూ అయితే మనకి బాడీ స్ట్రెస్ హార్మోన్స్ అనేవి పెరుగుతాయి. కార్టిజాల్, అడ్రినలిన్, ఇవన్నీ మనకి బాడీ స్ట్రెస్లో ఉన్నప్పుడు పెరిగే హార్మోన్స్. ఈ హార్మోన్స్ పెరగడం వలన మనకి వివిధ బాడీ పార్ట్స్కి అన్నిటికీ ప్రమాదం కాజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఛాన్సెస్ కాదు, ఖచ్చితంగా చేస్తాయి. దాంట్లో వచ్చేసి స్ట్రెస్ కాన్స్టెంట్గా ఎక్కువ ఉండడం వలన బీపీ పెరుగుతుంది. సో ఇప్పుడు కొత్త గైడ్లైన్స్ ఏం చెప్తారంటే ఎవరెవరికైతే కొత్తగా బీపీ డయాగ్నోస్ అవుతుందో వాళ్ళందరికీ స్లీప్ యాప్నియా ఉందా లేదా అనేది ఖచ్చితంగా నిర్ధారణ చేయాల్సి ఉంటుంది టెస్ట్ చేసి. సో బీపీ పెరగడం ఒకటి. రెండు, స్ట్రెస్ హార్మోన్స్ కన్సిస్టెంట్గా ఎప్పుడూ హై ఉండడం వలన షుగర్స్ పెరుగుతాయి. సో ఆల్రెడీ షుగర్ ఉన్న వాళ్ళకి స్లీప్ యాప్నియా కూడా ఉంటే షుగర్ కంట్రోల్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. అదే స్లీప్ యాప్నియా కంట్రోల్ చేస్తే షుగర్ కంట్రోల్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే స్లీప్ యాప్నియా కంట్రోల్ చేస్తే మనకి బీపీ కూడా డౌన్ అవుతుంది, మందుల రిక్వైర్మెంట్ తగ్గుతుంది. బీపీకి కానీ షుగర్కి కానీ మందుల రిక్వైర్మెంట్ తగ్గుతుంది. అలాగే అన్ట్రీటెడ్ స్లీప్ యాప్నియా, గురక ఉంది, స్లీప్ యాప్నియా ఉంది, రాత్రంతా ఆక్సిజన్ లెవెల్స్ డ్రాప్ అవుతున్నాయి, అయినా కానీ ఏ ట్రీట్మెంట్ తీసుకోలేదు అంటే మనకి రిస్క్, ఇట్స్ ఎ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ హార్ట్ అటాక్స్. గుండెకి గుండె హార్ట్ అటాక్ అయ్యే రిస్క్ హై ఉంటుంది. ఇంకోటి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే రిస్క్ కూడా మనకి అన్ట్రీటెడ్ స్లీప్ యాప్నియాలో చాలా హై ఉంటుంది. సో ఎప్పుడైతే మనం స్లీప్ యాప్నియా ఐడెంటిఫై చేసి దానికి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇచ్చామంటే మన బాడీ మొత్తానికి మంచి ఎఫెక్ట్ ఉంటుంది. బీపీ పెరగడం, బీపీ తగ్గడం ఒకటి, షుగర్ తగ్గడం ఒకటి, హార్ట్ అటాక్ రిస్క్ తగ్గడం ఒకటి, స్ట్రోక్ రిస్క్ తగ్గడం ఒకటి, ఇవన్నీ కూడా మంచి ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అందుకే దీనికి ఇప్పుడు ఎందుకు మనం మాట్లాడుతున్నాం దీని గురించి అంటే చాలా మందికి అవగాహన లేదు. నేను గురక పడతాను, మా నాన్న గురక పట్టేవాడు, మా తాత గురక పట్టేవాడు, మాకేం ప్రాబ్లం లేదు, ఇది నార్మలే అని అనుకుంటారు. కానీ అప్పుడు ఉన్న నా వైద్య నాలెడ్జ్ కానీ మెడికల్ నాలెడ్జ్ కానీ ఇప్పుడు దానికన్నా చాలా ఎక్కువ ఉంది. కాబట్టి కొత్త కొత్త పరిశోధనలో, కొత్తవని కూడా అనలేము, ఇవి నాలెడ్జ్ ఒక 20 ఏళ్ల నుంచి ఉంది మనకి, కానీ అవేర్నెస్ తక్కువ. మన గ్రామాల్లో, మన స్మాలర్ సిటీస్లో, చిన్న టౌన్స్లో గురక ప్రాబ్లం అనేది ఒక సీరియస్ ప్రాబ్లం అనే అవగాహన చాలా తక్కువ ఉంది. సో దీనివల్ల ఎక్కువ మంది తెలుసుకోవాలనేది ఒక ఈ ప్రోగ్రామ్ కూడా ఉద్దేశం.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నా పేరు రామాచారపురం, విజయనగర్ కాలనీ మాట్లాడుతున్నామ్మా.
1: చెప్పండి రామాచారి గారు.
4: డాక్టర్ గారు నమస్కారాలు.
0: నమస్తే రామాచారి గారు, చెప్పండి.
4: సార్ అక్కడ మా ఫ్రెండ్ ఆయన ఆయనకు కారు ఒక లాంగ్ పోయినప్పుడు నిద్ర వస్తుందండి, బైక్ పైన నిద్ర వస్తుంది, కారణాలు దేని గురించి అండి అది?
0: చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళకి నేను చెప్పాను ఆల్రెడీ, వాళ్ళకి డే టైం రాత్రిపూట నిద్ర క్వాలిటీ స్లీప్ ఉండడం వలన ఉండకపోవడం వలన డే టైంలో ఎక్కువ నిద్ర మత్తు వస్తుంది అంటారు. సో వాళ్ళకి ఎస్పెషల్లీ ఎక్కువ సివియర్ స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళకి ఏంటంటే డ్రైవ్ చేస్తున్నప్పుడు కాన్సన్ట్రేషన్ ఉండదు, ఉన్నట్టుండి సడన్గా నిద్ర వచ్చి పడుకుంటారు, దానివల్ల యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం చాలా ఉంటుంది. నేను లండన్లో 13 ఏళ్ళు చేశాను, అక్కడ స్లీప్ యాప్నియా డయాగ్నోస్ అయితే ఎస్పెషల్లీ మోడరేట్ సివియర్ స్లీప్ యాప్నియా డయాగ్నోస్ అయితే వాళ్ళని వెంటనే డ్రైవింగ్ నుంచి రెస్ట్రిక్ట్ చేస్తాం. ఈవెన్ డ్రైవింగ్ ఏజెన్సీ కూడా మనం లెటర్ పంపిస్తాం ఒకటి, ఈయనకి స్లీప్ యాప్నియా డయాగ్నోస్ అయింది, ఆయన ట్రీట్మెంట్ తీసుకుని మళ్ళీ డ్రైవింగ్కి ఫిట్ అని మనం డాక్టర్స్ లెటర్స్ ఇచ్చేదాకా వాళ్ళు మళ్ళీ డ్రైవ్ చేసేట్టు ఉండదు, చేస్తే వాళ్ళకి శిక్ష పడుతుంది. సో అది అంత కఠినంగా మన ఇండియాలో ఇప్పటికి ఇంకా రూల్స్ లేవు, అయినా కానీ మన నేను కూడా ఇప్పటికీ మన పేషెంట్స్ ఎవరికైతే సివియర్ స్లీప్ యాప్నియా ఉంటుందో వాళ్ళకి మీరు ట్రీట్మెంట్ పెట్టుకోండి, ట్రీట్మెంట్ పెట్టుకుని స్లీప్ యాప్నియా కంట్రోల్ అయింది అనే వరకు నేను చెప్పే వరకు మీరు డ్రైవింగ్ చేయొద్దు అని ఇప్పటికీ నేను అడ్వైజ్ ఇస్తూ ఉంటాను మన హాస్పిటల్కి వచ్చేవాళ్ళు, నా క్లినిక్లు చూసేవాళ్ళని. సో మీరు అడిగిన చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎవరెవరికైతే నేను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎక్కువ నిద్ర వస్తుందో వాళ్ళు ఖచ్చితంగా స్లీప్ యాప్నియా అనే కండిషన్ ఉందో లేదో టెస్ట్ చేయించుకుని దానిని ట్రీట్మెంట్ తీసుకోవాలి.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నా పేరు రాజేంద్ర కుమార్ అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.
1: చెప్పండి సార్.
5: నమస్తే డాక్టర్ గారు.
0: నమస్తే అండి, చెప్పండి డాక్టర్ రాజేంద్ర గారు.
5: సార్ అయితే నాకు కొద్దిగా సివియర్ గా గుణకం వస్తుంది బాగా, సో నేను టెస్ట్ కూడా చేయించుకున్నా, స్లీప్ టెస్ట్ కూడా చేయించుకున్నాను సార్. 70% వచ్చింది సార్
0: నాకు. అంటే మీరు చెప్పేది AHI అనేది?
5: అవును సార్.
0: AHI 70 అంటే అది చాలా సివియర్ స్లీప్ యాప్నియా కిందనే వస్తుందండి.
5: అవును సార్. డాక్టర్ అప్పుడు యాక్చువల్ గా సర్జరీ సజెస్ట్ చేశారు, నాజిల్ తీసుకుంది, లేకపోతే ఆల్టర్నేట్ గా స్లీప్ యాప్ మెషిన్ పెట్టుకోవాలి.
0: మెషిన్ పెట్టుకోవాలి, ఓకే. సో సివియర్ స్లీప్ యాప్నియా
5: సర్జరీకి వెళ్ళలేదు, స్లీప్ యాప్ మెషిన్ తీసుకొచ్చా సార్? అది
0: తీసుకోలేదా మీరు ఇంకా? తీసుకోవాలండి, తీసుకోవాలి. సివియర్ స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళు ఏంటంటే దానికి ట్రీట్మెంట్ అర్జెంటుగా చేయించుకోవాలి, ఎందుకంటే మోర్ దాన్ సివియరిటీ 30 అబౌవ్ అంటే సివియర్ కింద లెక్కేస్తారు, మీది 70 ఉంది కాబట్టి సివియర్ స్లీప్ యాప్నియా కింద వస్తుంది. సో దానికి మీరు గోల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ వచ్చేసి మనకి సిపాప్ థెరపీనే, కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్. నేసల్ డీవియేషన్ సర్జరీ చేపిస్తే మీకు ముక్కు దగ్గర ఎక్కువ బ్లాకేజ్ ఉంటే కొంచెం కరెక్ట్ అవ్వచ్చు, కొంచెం ఇంప్రూవ్ అవ్వచ్చు, అంతేగాని స్లీప్ యాప్నియాకి అదేమి క్యూర్ కాదు. స్లీప్ యాప్నియాకి ట్రీట్మెంట్ కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్ సిపాప్ థెరపీనే, అది మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి.
1: డాక్టర్ గారు, ఇప్పుడు అంటే ఈ స్లీప్ యాప్నియాని గుర్తించడం ఎలా అండి, లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలా గుర్తించాలి, ఎలాంటి సంకేతాలు ఉంటాయి బాడీలో?
0: సో దీనికి మెయిన్ గా మనం రిస్క్ ఫ్యాక్టర్స్ ఒకటి, సో ఎవరికి హై రిస్క్ ఈ స్లీప్ యాప్నియా వచ్చే రిస్క్ ఎవరికి ఎక్కువ అవుతుందంటే ఒకటి మేల్స్ లో ఇది కామన్, మోర్ కామన్ దాన్ ఫీమేల్స్. ఇంకోటి మెన్ నెక్ సర్కంఫరెన్స్ మన 17 ఇంచెస్ కన్నా ఎక్కువ ఉంటాయి నెక్ సర్కంఫరెన్స్. ఆ తర్వాత ఒబేసిటీ, BMI బాడీ మాస్ ఇండెక్స్ మోర్ దెన్ 30. బాడీ మాస్ ఇండెక్స్ అంటే మన వెయిట్ డివైడెడ్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్, అది BMI అని వస్తుంది, చాలా మందికి ఐడియా ఉంటుంది. బాడీ మాస్ ఇండెక్స్ అనేది అంటే ఊబకాయం, ఒబేసిటీ అబౌవ్ 30 BMI ఉన్న వాళ్ళకి హై రిస్క్. సో బీపీ ఏమన్నా డయాగ్నోస్ అయింటే రీసెంట్ గా కానీ, ఆర్ ఆల్రెడీ బీపీతో సఫర్ అవుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి స్లీప్ యాప్నియా ఉందో లేదనేది చెక్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఇంకా ఎలా లక్షణాలు ఎలా గుర్తించడం అంటే వాళ్ళు యూజువలీ స్నోర్ చేస్తుంటారు, లౌడ్ స్నోరింగ్ పర్టికులర్లీ విజ్ ఆడిబుల్ టు ద నెక్స్ట్ డోర్, పక్క రూమ్ లో వినిపించేంత లౌడ్గా స్నోర్ చేస్తారు. మామూలు మైల్డ్ స్నోరింగ్కి మనం అంతగా వీ క్యాన్, ఇంకా వేరే లక్షణాలు ఉంటే మనం కన్సిడర్ చేయొచ్చు కానీ లౌడ్ స్నోరింగ్ ఒకటి. ఇంకోటి మధ్య మధ్యలో రాత్రిపూట ఊపిరి ఆగిపోవడం. చాలా మంది పేషెంట్స్ వాళ్ళ పార్ట్నర్స్, వచ్చి చెప్తారు మనకి, గట్టి గట్టి గురకబెడుతుంటారు, సడన్ గా ఊపిరి ఆగిపోతుంది. ఒక 5-10 seconds ఆయన గాలి పీల్చుకుంటున్నారో లేదో నాకు అర్థం కావదు. అందుకే ఆయన కదిలిచ్చి నేను ఆయన గాని ఆవిడ గాని కదిలిచ్చి నేను లేపిస్తాను గాలి పీల్చుకోమని అని చెప్తాను. దీస్ ఎపిసోడ్స్ ఆర్ కాల్డ్ విట్నెస్డ్ ఏప్నియాస్. సో అది వెల్ రికగ్నైజ్డ్. అలాంటి విట్నెస్డ్ ఏప్నియా సిమ్టమ్ ఎవరైనా చూసింటే కూడా మీకు స్లీప్ ఏప్నియా రిస్క్ చాలా హై ఉంది. మీరు ఫర్దర్ ఎవాల్యుయేట్ చేయించుకుని దానికి డయాగ్నోస్ చేయించుకుని ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది.
1: మీరు విన్నారు స్లీప్ ఏప్నియా, నిద్రలో శ్వాసకు పదే పదే అంతరాయం కలిగే సమస్య గురించి. ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పల్మనాలజిస్టు డాక్టర్ ప్రదీప్ సింహ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి ఆకాశవాణి స్టూడియోస్ లో సిద్దంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923. ఈ నంబర్లకు కాల్ చేసి స్లీప్ ఆప్నియా, నిద్రలో శ్వాసకు పదే పదే అంతరాయం కలిగే సమస్య గురించి డాక్టర్ ప్రదీప్ సింహ గారు ప్రముఖ పల్మనాలజిస్ట్ గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. ప్రదీప్ సింహ గారు, అంటే ఇప్పుడు ఇందాక ఒక కాలర్ అడిగిన దానికి మీరు అన్నారు ముక్కు బ్లాక్ అవుతుందా అని. అంటే ముక్కు బ్లాక్ అయ్యే వాళ్ళకి, అడినాయిడ్స్ ఉన్న వాళ్ళకి, టాన్సిల్స్ అస్తమా లాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా స్లీప్ ఆప్నియా వచ్చే సమస్య ఉందా?
0: ఓకే అండి. స్లీప్ ఆప్నియా ఎందుకు వస్తుంది మనకి? అప్పర్ ఎయిర్వేలో అబ్స్ట్రక్షన్ వల్ల. సో ఒబేసిటీ ఉన్న వాళ్ళకి మనకి ఇక్కడ సాఫ్ట్ టిష్యూ ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల మనకి పడుకున్నప్పుడు బ్లాక్ అవుతుంది అని చెప్తారు. కానీ కొన్ని అనాటామికల్ ప్రాబ్లమ్స్ అంటే ఆ స్ట్రక్చర్లోనే కొన్ని ఇష్యూస్ ఉండొచ్చు, దానివల్ల మనకి బ్రీదింగ్కి అబ్స్ట్రక్షన్ వస్తూ ఉంటుంది. దాంట్లో ఒకటి వచ్చేసి మనకి డీవియేటెడ్ నేసల్ సెప్టమ్, అంటే ఈ ముక్కు మధ్యలో ఉన్న ఖండ ఏదైతే ఒక సైడ్ ఎక్కువ ఉంటే ఆ సైడ్ ఎక్కువ బ్లాక్ అవుతుంటుంది. దానివల్ల వాళ్ళకి పదే పదే జలుబులు రావడము, పదే పదే సైనస్ ప్రాబ్లమ్స్ రావడము, రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ రావడం, సైనస్ ఇన్ఫెక్షన్స్ రావడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఆ బ్లాక్ అవడం వలన మనకి గాలి సరిగా అందక దానివల్ల కూడా వాళ్ళకి శ్వాసలో అంతరాయం రావడము, మళ్ళీ మళ్ళీ ఆక్సిజన్ లెవెల్స్ డిప్ అవడం అనే ఛాన్స్ కూడా ఉంటుంది. సో స్లీప్ ఆప్నియా ఉన్న వాళ్ళకి, ఎక్కువ కూరుకున్న వాళ్ళకి మేము ఫస్ట్ మైల్డ్ సింప్టమ్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే నేసల్ స్ప్రే కూడా సజెస్ట్ చేస్తూ ఉంటాం. అక్కడ కొంచెం స్వెల్లింగ్ అవి కంజెషన్ తగ్గితే గురుకు కొంచెం ముందుకి తగ్గుతూ ఉంటుంది. అలాగే మైల్డ్గా ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ డిఎన్ఎస్ డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ దాన్ని కరెక్ట్ చేపిస్తే కూడా ఈఎన్టీ డాక్టర్ ఈఎన్టీ సర్జన్ చేస్తారు ఈ ఆపరేషన్. ఆ డిఎన్ఎస్ అనేది కరెక్షన్ చేయించుకుంటే కొంతవరకు ఇంప్రూవ్మెంట్ రావచ్చు, ఎస్పెషలీ మైల్డ్ స్లీప్ యాప్నే ఉన్న వాళ్ళకి కొంచెం ఇంప్రూవ్మెంట్ రావచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ మీరు అడిగింది టాన్సిల్స్ అడినాయిడ్స్. టాన్సిల్స్ అడినాయిడ్స్ ఆర్ వన్ ఆఫ్ ద మేజర్ కాసెస్ ఫర్ స్లీప్ యాప్నియా ఇన్ పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్. చిన్న పిల్లల్లో ఎస్పెషల్లీ వాళ్ళు గురక పెడుతున్నారంటే మనం ఫస్ట్ చెక్ చేయాల్సింది వారు నోరు ఓపెన్ చేసి టాన్సిల్స్ ఎన్లార్జ్ అయ్యాయా లేదా. టాన్సిల్స్ కొంతమంది చిన్నపిల్లలకి ఎంత ఎన్లార్జ్ ఉంటాయంటే అవి రెండు మధ్యలో వచ్చి ఒకళ్ళు అంటుకుంటూ ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే గాలి ఆడదు, అక్కడ టాన్సిల్స్ పెరిగిపోయి ఎయిర్వే అబ్స్ట్రక్షన్ కాజ్ చేస్తుంటాయి. అడినాయిడ్స్ కూడా అలాగే, అవి కూడా ఒక చిన్నగా ఖండ అక్కడ ఉంటుంది మనకి అప్పర్ ఎయిర్వేలో నేసఫరింగ్స్. సో దాన్ని అడినాయిడ్స్ టాన్సిల్స్ తీపిచ్చేస్తే వాళ్ళకి శ్వాస బాగా ఆడుతుంది, వాళ్ళకి చిన్నపిల్లల గురక స్లీప్ యాప్నీ అనే ప్రాబ్లం కూడా క్యూర్ అవుతుంది. ఎస్పెషలీ స్మాల్ కిడ్స్లో ఇదే కామన్ కాజ్ ఫర్ స్లీప్ యాప్నీ. అడల్ట్స్లో ఎలాగైతే మనం ఒబిసిటీ ఊబకాయం అంటాం, చిన్నపిల్లల్లో టాన్సిల్స్ అడినాయిడ్స్ ఆర్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రీజన్స్ ఫర్ స్లీప్ యాప్నీ.
1: హలో
6: హలో
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: నా పేరు రహమతుల్లా.
1: చెప్పండి రహమతుల్లా గారు, మీ క్వశ్చన్ అడగండి.
6: కొత్తపల్లి.
1: ఓకే మాట్లాడండి.
0: చెప్పండి రహమతుల్లా గారు,
6: వింటున్నాను. సార్ నిద్రలో బాగా గురక వస్తాయి సార్, అయితే దీని వల్ల ఏమైనా హార్ట్ కి ఏమైనా ఇబ్బంది ఉంటాయా సార్? ఏమన్నా మరి
0: మీ వయసు ఎంత అండి రహమతుల్లా గారు? వయసు మీ వయసు ఎంత చెప్పండి?
6: 73 ఓన్లీ.
0: 73, ఓకే. గురుక వలన మనకి, నేను ఆల్రెడీ మీరు ప్రోగ్రామ్ ఒకవేళ వింటుంటే మీరు గ్రహించుండొచ్చు, గురుక మనకి ఎక్కువ ఉండడం వలన బాడీలో అనేది ఆక్సిజన్ లెవెల్స్ డిప్ అయ్యాయి, స్ట్రెస్ హార్మోన్స్ బాగా పెరుగుతాయి. స్ట్రెస్ హార్మోన్స్ పెరగడం వలన బీపీ షుగర్ అవి ప్రాబ్లం ఇబ్బందులు వచ్చి ఈవెన్చువల్లీ మనకి గుండెకి కూడా స్లీప్ యాప్నియా అనేది హార్ట్ అటాక్కి కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ అండి. సో సివియర్ స్లీప్ యాప్నియా ఉంటే దాన్ని ఐడెంటిఫై చేసి ట్రీట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్.
6: అదే సార్, నివారణ ఉందా సార్? ఏమన్నా మరి
0: నివారణ నివారణ అంటే చూడండి, ఒకటి మైల్డ్ టు మోడరేట్ స్లీప్ యాప్నీ అర్లీ స్టేజెస్ లో ఉందనుకోండి. స్లీప్ యాప్ స్లీప్ స్టడీ చేసినప్పుడు తెలుస్తుంది మనకి అర్లీ స్టేజ్ లో ఉంది మైల్డ్ గానే ఉంది అంటే. నేను చాలా మందికి అడ్వైస్ చేసేది ఏంటంటే కొంచెం బరువు తగ్గించండి,

0: వెయిట్ లాస్ చేయి.
1: టెస్ట్లు టెస్ట్
0: టెస్టా స్లీప్ యాప్నే టెస్ట్ వచ్చేసి స్లీప్ స్టడీ డయాగ్నోస్టిక్ స్లీప్ స్టడీ అని చేస్తాము. సో మీరు పడుకున్నప్పుడు మీకు వివిధ రకమైన వైర్లు కనెక్ట్ ఉంటాయి మీ బ్రెయిన్ నుంచి పట్టుకుని ముక్కులో పల్స్ ఆక్సిమీటర్ వేలకి చెస్ట్ ఒక చెస్ట్ బ్యాండ్ ఒకటి అబ్డమెన్కి ఒక బ్యాండ్ అవన్నీ పెట్టి మనము టెస్ట్ చేస్తాం. పడుకున్నప్పుడు ఎంత సివియరిటీ వస్తుంది గురుక, ఆక్సిలన్స్ ఎంత వరకు తగ్గుతున్నాయి, ఎంత ఫ్రీక్వెంట్గా అవుతుంది, గంటకి ఎన్నిసార్లు మీకు ఆక్సిలన్స్ తగ్గుతున్నాయి, ఇవన్నీ మనకి ఓవర్ నైట్ స్లీప్ స్టడీ చేస్తే తెలుస్తాయి. దాన్ని బట్టి మనకు స్లీప్ యాప్నియా మనకు సివియర్ ఉందా, మైల్డ్ ఉందా, మోడరేట్ ఉందా అనేది దాంట్లో తెలుస్తుంది.
2: మీరు వింటున్నారు స్లీప్ యాప్నియా, నిద్రలో శ్వాసకు పదే పదే అంతరాయం కలిగే సమస్య గురించి. హలో డాక్టర్, ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ ప్రదీప్ సింహ గారు ఆకాశవాణి స్టూడియోస్ లో మీకు సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955-0923 ఈ నెంబర్లకు కాల్ చేసి స్లీప్ ఆప్నియా నిద్రలో శ్వాసకు పదే పదే అంతరాయం కలిగే సమస్య గురించి డాక్టర్ ప్రదీప్ సిన్హా గారు ప్రముఖ పల్మనాలజిస్ట్ అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. హలో డాక్టర్, ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.
3: పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567457 కి కాల్ చేయండి.
4: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
2: యశోద హాస్పిటల్స్ వారు సమర్పించు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: మేడం, నేను వికారాబాద్ నుంచి మాట్లాడుతున్నా. నా పేరు ఆనంద్ అండి.
2: చెప్పండి ఆనంద్ గారు.
5: మేడం, డాక్టర్ గారితో మాట్లాడాలి.
2: వింటున్నారు?
0: చెప్పండి.
5: నమస్తే అండి.
0: నమస్తే.
5: సార్, నేను వికారాబాద్ నుంచి మాట్లాడుతున్నా. నా పేరు ఆనంద్ అండి.
0: చెప్పండి ఆనంద్ గారు.
5: అయితే నైట్ సమస్య ఏంటంటే, నాకు దాదాపు 12 అబ్బా అయిపోయిన దాకా కూడా ఎగ్జాక్ట్లీ నైట్ 2 o'clock 2.5 వరకు కూడా నిద్ర రావట్లేదు. రెండవది ఏంటంటే, నిద్రపోయిన తర్వాత బాగా గుర్కొస్తుందంట సార్, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మళ్ళీ సాయంత్రంలో అట్లా నిద్ర రాకపోయినా, మార్నింగ్ వచ్చేసి 4:30 నుంచి కథం మధ్యాహ్నం అంతా నిద్ర బాగా నిద్ర వస్తుంది.
0: రైట్, ఓకే. సో రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి నిద్ర పట్టకపోవడం 2 గంటల దాకా, అదొకటి. దాన్ని సో అది వచ్చేసి ఇన్సామ్నియా, అంటే నిద్ర పోవాలనుకుంటున్నారు కానీ నిద్ర పట్టట్లేదు. రెండు, పడుకున్న తర్వాత ఎక్సెసివ్ గురక పట్టడం. సో దాన్ని ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటారు. ఓకే, మన గురక వలన మనకి డీప్ స్లీప్ పట్టక క్వాలిటీ స్లీప్ ఉండదు. సో రెండు డిఫరెంట్ ప్రాబ్లమ్స్. సో అవి రెండు వలన మీకు రాత్రి సరిగా నిద్ర లేకపోవడం వలన పగలపూట ఎక్కువ పడుకుంటున్నారు. పగలపూట మీకు నిద్ర మొత్తం ఎక్కువ ఉంటుంది. సో దీనికి ఇది చాలా కామన్, ఇది అందరికి మిక్స్ ఆఫ్ ఇన్సామ్నియా ఉంటుంది, ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉంటుంది. సో ఒకటి, స్లీప్ యాప్నియా డయాగ్నోస్ చేయడానికి స్లీప్ స్టడీ ఒకటి చేయించుకోవచ్చు మీరు. సో దాంట్లో మనకి స్లీప్ యాప్నియా ఎంత సివియర్ ఉంది అనేది తెలుస్తుంది. దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే స్లీప్ యాప్నియా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇన్సామ్నియా అంటే పడుకున్నా నిద్ర పట్టకపోవడం. దానికి కొంచెం హ్యాబిచువల్ ఉంటుంది అండ్ కొన్ని స్లీప్ హైజీన్, అంటే ఒక డిసిప్లిన్, స్లీప్ మంచిగా పట్టడానికి కూడా ఒక డిసిప్లిన్ కావాలి మనకి. సో స్లీప్ హైజీన్ అనే టెక్నిక్స్ మనం ఫాలో చేస్తే ఇన్సామ్నియా అనేది కూడా మనం చాలా వరకు మందులు లేకుండా తగ్గించవచ్చు.
2: హలో.
6: హలో సార్.
2: చెప్పండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
0: వింటున్నాను. చెప్పండి
6: సార్. ఇప్పుడు నిద్ర రాకపోవడానికి శారీరక కారణాలు, మానసిక కారణాలు రెండు ఉంటాయా? ఒకటి ఉంటాయా సార్?
0: అది మనకి రెండు ఉంటాయండి, శారీరక కారణాలు ఉంటాయి, మానసిక కారణాలు కూడా ఉంటాయి. సో నిద్ర సరిగా పట్టట్లేదు అంటే చాలా

0: అందుకే ఒకటి హ్యాబిచువల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే నేను చాలా మంది చెప్తాను నిద్ర మీకు పట్టట్లేదు అంటే కొన్ని సింపుల్ థింగ్స్ ఫాలో చేయండి. సేమ్ టైంకి పడుకోవాలి, సేమ్ టైంకి లేవాలి. ఒకటి ఇప్పుడు నేను వర్క్ చేసేది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కార్పొరేట్ సైడ్లో, అక్కడ చాలా మందికి షిఫ్ట్ ప్యాటర్న్ ఉంటుంది. ఒకరోజు 3 గంటల నుంచి 10 గంటల దాకా పనిచేస్తారు, ఇంకో రోజు పొద్దున్న 9 వెళ్ళి మధ్యాహ్నం 3 గంటలకు వస్తారు, మరి ఇంకో రోజు రాత్రి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు పగలు ఫినిష్ చేస్తారు. సో అలా షిఫ్ట్ ప్యాటర్న్ వలన వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి ఒక బాడీకి ఒక సిస్టమ్ అనేది డెవలప్ కాదు, అది డిస్టర్బ్ అయిపోయి వాళ్ళకి పడుకోవాలన్నప్పుడు నిద్ర పట్టదు. సో ఎప్పుడు ఎవరికైతే ఆపర్చునిటీ ఉందో వాళ్ళు ఒకే టైంకి పడుకోవడం అలవాటు చేసుకోవాలి, ఒకే టైంకి లేవడం అలవాటు చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. బాడీకి ఏ రిధంలో మనం అలవాటు చేస్తే అదే వాళ్ళకి దానివల్ల కన్సిస్టెంట్గా స్లీప్ వస్తుంది. ఇంకొకటి సన్ ఎక్స్పోజర్ చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో చాలామంది ఏమిటంటే ఇంట్లో ఉంటారు, బయటకు వస్తే కార్ ఎక్కుతారు, ఆఫీస్కి పోతారు, ఏసీ రూమ్లో కూర్చుంటారు, మళ్ళీ కార్ ఎక్కుతారు, ఇంటికి వస్తారు. సన్ ఎక్స్పోజర్ అస్సలు లేదు. పగలు పూట బిట్వీన్ 7 to 9 అట్లీస్ట్ ఒక 1/2 hour అయినా మీరు సన్కి ఎక్స్పోజ్ అవ్వాలి. సన్ ఎక్స్పోజర్ అయితే ఏమవుతుందంటే మన బాడీకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి మన హార్మోన్స్ని చాలా వరకు రెగ్యులేట్ అవుతాయి. అక్కడ పగలపూట లేచిన వెంటనే ఒక 1/2 hour సన్ ఎక్స్పోజర్ అయ్యారంటే బాడీలో మెలటోనిన్, విచ్ ఈస్ ద స్లీప్ గివింగ్ హార్మోన్, మనకు నిద్ర రావాలంటే మెలటోనిన్ అనేది ఇంపార్టెంట్. ఆ మెలటోనిన్ని నిద్ర లేచిన తర్వాత సన్కి ఎక్స్పోజర్ అయితే ఆ మెలటోనిన్ తగ్గిస్తుంది సన్. మన బాడీలో ఎలా ఉంటాయి, అన్ని సైక్లికల్గా ఉంటాయి, ఏవి తగ్గుతాయో తర్వాత పెరుగుతాయి. సో పడుకున్న తర్వాత రాత్రి అయిన వెంటనే చీకటైన వెంటనే మెలటోనిన్ పెరగాలంటే పొద్దున్న తగ్గడానికి మనం దానికి సఫిషియంట్ సన్ ఎక్స్పోజర్ ఇవ్వాలి. సో పొద్దున్న లేవండి, ఒకే టైంకి లేవండి, కొంచెం సన్ ఎక్స్పోజర్ తీసుకోండి, కొంచెం వాకింగ్ ఎక్సర్సైజ్. బాడీకి ఎక్సర్సైజ్ వలన కూడా స్లీప్ మీద చాలా బెనిఫిట్ ఉంటుంది. సో వాకింగ్ చేయండి మార్నింగ్ పూట, సన్కి ఎక్స్పోజ్ అవ్వండి. ఆ తర్వాత టీ కాఫీలు తాగేవాళ్ళు పర్టికులర్గా 2 గంటల తర్వాత మీరు తాగొద్దు. కెఫెయిన్ హాఫ్ లైఫ్ వచ్చేసి అరౌండ్ 6 hours ఉంటుంది. మీరు 2 గంటలు తాగారంటే ఒక సర్టెన్ నెంబర్ ఆఫ్ గ్రామ్స్ ఆఫ్ కాఫీ తాగారనుకోండి, రాత్రి 9-10 దాంట్లో సగం ఉంటుంది ఇంకా బ్లడ్లో. అదే మీరు 6 గంటలకి 7 గంటలకి తాగారనుకోండి, ఉన్నది మొత్తం ఆల్మోస్ట్ మనకి బ్లడ్లో అలాగే ఉంటుంది. సో అంత లెవెల్ ఆఫ్ కెఫీన్ పెట్టుకునే, కెఫీన్ ఇస్ ఎ స్టిమ్యులెంట్, మన బ్రెయిన్ స్టిమ్యులేట్ చేస్తుంది, నిద్రపోయేట్టు చేస్తుంది అది. సో ఈవినింగ్ నిద్ర ఎవరికైతే ప్రాబ్లమో వాళ్ళు సాయంత్రం పూట టీ తాగొద్దు. టీ కానీ కాఫీ కానీ, టీలో కూడా కెఫీన్ ఉంటుంది. సో టీ కానీ కాఫీ కానీ ఇంకేదైనా స్టిమ్యులెంట్ డ్రింక్స్, ఈ యంగ్ జనరేషన్ వాళ్ళు పెప్సీలు కోక్లు అవి అవన్నిట్లో కూడా కెఫీన్ ఉంటుంది, రెడ్ బుల్ ఇలాంటివి. సో అవన్నీ మీరు ఈవినింగ్ పూట తాగదు, మధ్యాహ్నం 2 o'clock లోపల క్లోజ్ చేయాలి. సో రెగ్యులర్ ఎక్సర్సైజ్, గుడ్ సన్లైట్ ఎక్స్పోజర్ అండ్ అవాయిడింగ్ స్టిమ్యులెంట్స్, అవి మూడు కాకుండా డయట్. డయట్లో ఎప్పుడైతే మీరు హై అమౌంట్ ఆఫ్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, అల్ట్రా ప్రాసెస్డ్ అంటే ప్యాకెట్లో వచ్చే ఫుడ్, దాన్ని నార్మల్ న్యాచురల్ ఫామ్లో ఉండదు ఫుడ్, దాన్ని కెమికల్స్ కలిపి స్టార్చ్ కలిపి అది తీసి ఇది తీసి అది యాడ్ చేసి ఇది యాడ్ చేసి చేస్తారు కదా ఫుడ్, మ్యాగీ నూడిల్స్ ఫర్ ఎగ్జాంపుల్, ఇవి సర్టెన్ అదర్ ఇప్పుడు పిజ్జాలు బర్గర్లు అవన్నీ, అవన్నీ న్యాచురల్ ఫుడ్ కావు. అవి హైలీ ప్రాసెస్డ్, కెమికల్స్ యూస్ చేస్తారు, అంతా న్యాచురల్ ఎలిమెంట్స్ అంతా బ్లీచ్ చేస్తారు. అలాంటి ఫుడ్ తింటే మనకి ఏంటంటే ఒకటి బాడీలో మీకు నిద్ర ఎఫెక్ట్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది దీంతో అల్ట్రా ప్రాసెస్. సో అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తినేవాళ్ళు కంప్లీట్గా దాన్ని అవాయిడ్ చేయడం చాలా మంచిది. అండ్ ఈ స్క్రీన్ టైం ఇప్పుడు బిగ్గెస్ట్ డిస్రప్టర్ ఆఫ్ స్లీప్ మన కరెంట్ జనరేషన్కి. అండ్ మన ఓల్డర్ జనరేషన్ కూడా ఇప్పుడు వాట్సాప్కి బాగా అలవాటు పడిపోయారు, అంతా 60 ఏళ్ళు వచ్చిన 70 అందరూ ఎల్డర్లీ పీపుల్. నేను చూసేది మా ఫ్యామిలీలో కానీ మన తెలిసిన వాళ్ళందరూ కానీ వాట్సాప్, ఆ వాట్సాప్ ఆ షార్ట్స్ అవి చూస్తూ ఉంటాం కంటిన్యూస్గా. నిద్ర పట్టలేదు అంటే చేసే పనే అది, ఒక చేతిలో ఫోన్ పెట్టుకుని స్క్రోల్ చేస్తూ ఉంటాం. సో దీంతో మనకి ఏంటి ప్రాబ్లం, ఎందుకు నిద్ర పట్టదు స్క్రోల్ చేస్తుంటే అంటే ఆ బ్లూ లైట్ అనేది ఎమిట్ అవుతుంటుంది ఫోన్లో. సో ఆ బ్లూ లైట్ వల్ల మెలటోనిన్ తగ్గి మనకి నిద్ర పట్టదు. సో అది చేసేవాళ్ళు 1 hour బిఫోర్ గోయింగ్ టు బెడ్ డు నాట్ యూస్ యువర్ ఫోన్. ఓకే నెక్స్ట్ కాలర్ కి ఛాన్స్ ఇద్దాం మనం, ఎక్కువ సేపు మాట్లాడేసాం. ఓకే
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు గోవర్ధన్ మేడం, హైదరాబాద్
1: మాట్లాడుతున్నాను. చెప్పండి గోవర్ధన్ గారు.
2: డాక్టర్ గారు, ఇప్పుడు నిద్ర కొరకు స్లీపింగ్ పిల్స్ ఉంటాయి కదా సార్, నిద్ర పట్టకుంటే స్లీపింగ్ పిల్ వేసుకుంటే మొత్తం నిద్ర పడుతుంది, అప్పుడు ఈ గుర్కా

0: సమస్య ఉన్న వాళ్ళు దాన్ని ఎట్లా సరి కూడా గురక ఉంటే స్లీపింగ్ పిల్ తోటి నిద్రపోతాం కదా, మరి ఆ గురక సమస్య అప్పుడు ఉంటుందా ఉండదా? మరి మత్తు ఉంటుంది పండుకుంటాం.
1: అదే స్లీపింగ్ పిల్ వలన గురక ఎక్కువ అవుతుంది. సో
0: ఇట్లా మరి నాకైతే నిద్ర పడుతుంది కదా సార్, అది వేసుకుంటే నేను నిద్రపోతాను.
1: అది కాంప్లెక్స్ ప్రాబ్లం అండి మీరు చెప్పింది. ఇప్పుడు ఎన్నో ఏళ్ల నుంచి స్లీపింగ్ పిల్ తీసుకుంటేనే నిద్ర పడుతుంది లేదా నిద్ర పడదు అంటే అలా అది స్లీపింగ్ పిల్లకి వాళ్ళు హ్యాబిచ్యువేట్ అయిపోయారు, దానికి ఒకలాగా డిపెండెన్సీ వచ్చేసింది. సో దానికి ఇప్పుడు సడన్ గా ఆపినా గానీ వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దాన్ని స్లీపింగ్ పిల్ ని మనం
0: స్లీపింగ్ పిల్ వేసుకోవాలా?
1: ఇప్పుడు ఎన్నో ఏళ్ల నుంచి మీరు వాడుతుంటే సడన్ గా ఆపొద్దు. మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయండి. దాన్ని స్లోగా వీన్ చేసుకుంటూ మనం కొంచెం డోస్ తగ్గిస్తూ దాన్ని స్లోగా మీకు హ్యాబిట్ నుంచి దూరం చేయాల్సి ఉంటుంది. ఓకే, దానికి పల్మనాలజిస్ట్ని కన్సల్ట్ చేయొచ్చు, సైకియాట్రిస్ట్ కూడా ఈ విషయంలో చాలా వరకు హెల్ప్ఫుల్ ఉంటారు. గురక ఉన్నప్పుడు మీరు స్లీపింగ్ పిల్ కూడా యాడ్ చేస్తే గురక ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మనకి స్ప్రో లేకుండా పడుకుంటాం కాబట్టి స్లీపింగ్ పిల్తో గురక ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. సో అలాంటి సిచ్యువేషన్ ఏం చేయాలంటే మీరు స్లీప్ గురక ఉంటే స్లీప్ స్టడీ చేయించుకుని దానికి అప్రాపరియట్ ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేయాలి. సిప్యాప్ అని చెప్పాను కదా, కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్ ఆ మెషిన్ పెట్టుకుని
0: ఒకసారి వేసుకుంటే అది కంటిన్యూ చేస్తే ఎన్ని రోజుల వరకు వేసుకుంటే ఏం ప్రాబ్లం సార్?
1: నేను యూజువల్లీ 1-3 weeks వరకే నేను సార్ మాక్సిమం రికమెండ్ చేస్తాను. అంతకన్నా ఎక్కువ రెగ్యులర్ గా వాడితే మీకు ఏమవుతుందంటే అది లేకపోతే నిద్ర పట్టకపోవడము కొంచెం డిపెండెన్సీ వచ్చేస్తుంది. సో ఎక్కువ కాలం చాలా మంది పేషెంట్స్ సంవత్సరాలు పడి వాడుతుంటారు. సో అలాంటి ఎప్పుడో ఎవరో ప్రిస్క్రిప్షన్ ఇచ్చింటారు చాలా ఏళ్ల క్రితం, దాన్ని అలాగే వాళ్ళు నిద్ర కోసమని అలవాటు చేసుకుని ఉంటారు. సో దాన్ని ఉన్నట్టుండి ఆపినా ప్రాబ్లమే. సో దాన్ని స్లోగా మనము త్రూ ఒక కాంబినేషన్ ఆఫ్ థింగ్స్ వీ కెన్ గెట్ దెమ్ డీ అడిక్టెడ్ తగ్గించవచ్చు దాన్ని.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో
3: నమస్తే అండి, నేను మంగాబాస్కర్ చికిందా నుంచి మాట్లాడుతాను, డాక్టర్ గారితో మాట్లాడుతాను.
2: చెప్పండి.
1: నమస్తే అండి, వింటున్నాను.
3: నమస్తే సార్, మంచి ఇన్ఫర్మేషన్. చిన్న డౌట్ ఏంటంటే చిన్న పిల్లల్లో కూడా 1 year బేబీస్ వాళ్ళు కూడా చిన్న చిన్న గురుక వినిపిస్తూ ఉంటుంది. ముందే ఏంటంటే ఇంతకు ముందు అపోహ అయ్యి ఉండొచ్చు, సన్నగా ఉండే వాళ్ళకంటే ఊబకాయం లావుగా ఉండే వాళ్ళకే గురుకు వస్తుంది అనేవాళ్ళు. ఏంటండి డిఫరెన్స్?
1: చూడండి, మైల్డ్ గురుక అనేది ప్రతి ఒక్కళ్ళు చేస్తుంటారు. కొంచెం వెయిట్ గురించి కాదు, నేను మీకు ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ లో ఒకసారి చెప్పాను. అంటే బాగా లౌడ్ స్నోరింగ్, పక్క రూమ్ లో కూడా వినిపించేంత స్నోరింగ్ అంటే అలా ఉంటే, ప్లస్ కొంచెం అప్పుడప్పుడు ఊపిరి ఆగిపోతూ ఉంటే, దెన్ ఆర్ ఎక్సెసివ్ డే టైమ్ స్లీపినెస్, పగలపూట నిద్ర ఎక్కువ వస్తుంటే, అవన్నీ కొంచెం సీరియస్ ఫ్యాక్టర్స్. దానివల్ల దానికి మనం స్టడీ చేయించి టెస్ట్ చేయించి మనం నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. చిన్నపిల్లలు మైల్డ్ గురుక పెడుతుంటే ఏం ప్రాబ్లం లేదు, లౌడ్ గురుక వస్తుంటే దాని వలన వాళ్ళకి ఎక్కువ నిద్ర మత్తు అలా ఉండడం, డే టైంలో నిద్ర సరిపోక టైర్డ్ గా ఇరిటేబుల్ గా లెథార్జీగా అండ్ ఎక్కువ ఫెటీగ్డ్ గా ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉండి అలా బిహేవ్ చేస్తుంటే దాన్ని చూపించాల్సి ఉంటుంది.
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో
3: చెప్పండి.
2: చెప్పండి అమ్మా, మాట్లాడండి.
1: చెప్పండి, వింటున్నాను.
2: హలో, మీరు వింటున్నారు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో. స్లీప్ యాప్నియా, నిద్రలో శ్వాసకు పదే పదే అంతరాయం కలిగే సమస్య గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ ప్రదీప్ సింహ గారు మన స్టూడియోస్ లో ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నెంబర్లకు కాల్ చేసి స్లీప్ యాప్నియా, నిద్రలో శ్వాసకు పదే పదే అంతరాయం కలిగే సమస్య గురించి ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ ప్రదీప్ సింహ గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. డాక్టర్ గారు, ఇప్పుడు ఈ స్లీప్ యాప్నియా ప్రాబ్లం ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువ వస్తుంది?
1: కామన్ గా మనకి ఎల్డర్లీ ఏజ్ పాపులేషన్ లో ఎక్కువ ఉంటుంది, కానీ ఎందుకంటే వాళ్ళకి ఒకటి వెయిట్ చెప్పాను మీకు, ఒబేసిటీ ఉన్న వాళ్ళు ఏజ్లో ఉన్నా కానీ వాళ్ళకి హై రిస్కే. కానీ ఎల్డర్లీ పీపుల్కి ఏంటంటే వాళ్ళకి జనరల్గానే మసల్ టోన్ తక్కువ ఉంటుంది, మసల్స్ ఓవరాల్ పీరియడ్ ఆఫ్ టైం మసల్ లాస్ అవుతుంటుంది. సో వాళ్ళు కొంచెం అంత ఒబిసిటీ లేకున్నా కానీ వాళ్ళకి డయాబెటీస్, బీపీ, హార్ట్ ప్రాబ్లం ఇవన్నీ వేరియస్ ఇష్యూస్ కూడా ఉంటాయి, కాబట్టి మసల్ లాస్ అవ్వడం వలన వాళ్ళకి రిస్క్ అనేది

0: కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, ఎస్పెషలీ మెటబాలిక్ సిండ్రోమ్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, కరోనరీ ఆర్టర్ డిసీజ్ ఇలాంటి ఉన్నవాళ్ళు, వాళ్ళు కొంచెం గురకబెడుతున్నా కానీ కొంచెం స్లీప్ యాప్నియాకి స్క్రీనింగ్ చేయించుకుని దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా మంచి.
1: హలో,
2: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్.
1: గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా, మీ పేరమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నిజామాబాద్ నుండి మేడం.
1: చెప్పండి అమ్మా.
2: మేడం, ఎంత నిద్ర పట్టినా నిద్ర రాదు, హెల్త్ ప్రాబ్లమ్స్ టాబ్లెట్స్ వేసుకున్నా కూడా నిద్ర రావట్లేదు మేడం.
0: ఓకే, మీ వయసు ఎంత అండి? ఎంత అమ్మా?
2: 32.
0: ఓకే ఓకే. సో యంగ్ పీపుల్లో మోస్ట్ కామన్లీ నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఇది ఎంత లైఫ్ స్టైల్ రిలేటెడే ఉంటుంది. పెద్దగా ఆ వయసులో 30స్లో మేజర్ హెల్త్ ఇష్యూస్ చాలా మందికి ఏమీ ఉండవు. సో ఒకటి, నేను ఆల్రెడీ స్లీప్ హైజీన్ గురించి మాట్లాడాను, మీరు వింటుంటే ప్రోగ్రామ్ మీకు గుర్తుండొచ్చు. సేమ్ టైమింగ్స్కి పడుకోవడం, సేమ్ టైమ్స్కి లేవడం, అది చాలా ఇంపార్టెంట్. అండ్ మనకి కొంచెం సన్ ఎక్స్పోజర్ స్క్రీన్ టైం తగ్గించాలి. ఓకే, ఇది ఒకటి. మనకి ఏంటంటే ఇది ఒక ఓవర్ నైట్ మనకి రిజల్ట్స్ అనేవి రావు. ఇది ఒక యజ్ఞం లాగానే అనుకోండి. ఒక ఇది ఒక మీకు ఇట్ ఇస్ ఇప్పుడు నేను ఒకళ్ళకి ఎవరికైనా వెయిట్ లాస్ అవ్వమంటే నేను చెప్తాను ఈ డైట్ తినండి, ఈ ఎక్సర్సైజ్ చేయండి అని. ప్రతి ఒక్కళ్ళకి వెయిట్ లాస్ అవుతుందా? అవ్వదు. ఎందుకంటే దాంట్లో తప్పిదాలు చేస్తుంటారు దాని మధ్యలో. సో అది మనం ఒక ప్రాక్టీస్తో స్లోగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఎస్పెషలీ యంగ్ పీపుల్కి ఐ డోంట్ రికమెండ్ టూ మెనీ మెడికేషన్స్, స్లీపింగ్ పిల్స్. ఎందుకంటే మీకు ఇంకా ఫర్దర్ చాలా 40-50 ఇయర్స్ ఆఫ్ ప్రొడక్టివ్ లైఫ్ ఉంటుంది, ఇంకా 30-40 ఇయర్స్. సో ఇప్పుడు మీరు స్లీపింగ్ పిల్స్కి అలవాటు పడ్డారంటే ఏమవుతుందంటే దాని మీద డిపెండెన్స్ వస్తుంది. ఇంకా వెదర్ దేర్ ఆర్ ఎనీ అండర్లయింగ్ అదర్ మెంటల్ హెల్త్ ఇష్యూస్, అవి కూడా ఇంపార్టెంట్. చాలా మందికి యాంగ్జైటీ, డిప్రెషన్ అండ్ ఎక్సెసివ్ థింకింగ్, సో ఇంకా మూడ్ డిజార్డర్స్, ఇవన్నీ కూడా ఉంటాయి. దాటిల్లో కూడా వాళ్ళకి మంచి నిద్ర అనేది రాదు. సో ఒకవేళ అవన్నీ ఏమన్నా ఉన్నాయో కూడా మనం ఒకటి ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నమస్కారం మేడం, హైదరాబాద్ నుంచి మేడం.
1: చెప్పండి
3: డాక్టర్ గారు.
0: నమస్తే, చెప్పండి, వింటున్నాను.
3: నమస్కారం సార్.
0: నమస్తే
3: సార్. ఇప్పుడు నాకు అప్పుడు సమ్ టైమ్స్ నిద్రలో సమ్ స్లీప్ ఆగిపోతుంది, శ్వాస కూడా అట్లా జరిగింది సార్. 3-4 టైమ్స్ అట్లా
0: శ్వాస ఆగిపోతుంది
3: సార్. 3-4 టైమ్స్ అట్లా జరిగింది. మళ్ళా ఇట్లా లెఫ్ట్ హ్యాండ్ తో వీక్ మీద కొట్టుకుంటే సార్ ఓకే అండి.
0: సో నిద్రలో ఊపిరి ఆగిపోయి తర్వాత ఎవరన్నా వీప్ మీద కొడితే సెట్ అయింది అలా
3: అంటున్నారు?
0: మంచం మీద దిగి మీరు వీపి కొట్టుకుంటే కొంచెం. సో నిద్ర డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు ఊపిరి ఆగింది అంటారా? దాని వల్ల మెలకు వచ్చింది. సో ఇది ఇది గురుక ప్రాబ్లం వల్ల, స్లీప్ యాప్నే వల్లనే ఉంటుంది మోస్ట్ కామన్లీ. ఇలా ఊపిరి ఆగిపోయి అన్న, ఇంకా అదర్ కారణాలు కూడా ఉన్నాయి. రాత్రిపూట మనకి గాలి అందకుండా ఉండడం అనేది ఇట్ కెన్ బి ఫీచర్ ఆఫ్ అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఆల్సో, లైక్ అస్తమా ఫర్ ఎగ్జాంపుల్. అలర్జిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటంటే రాత్రిపూట పెళ్లి కూతలు వీజింగ్ వచ్చి ఊపిరి ఆగిపోయి బ్రీదింగ్ ప్రాబ్లం వల్ల నిద్ర లేస్తూ ఉంటారు. ఇంకోటి కామన్గా కొన్ని అదర్ ఇష్యూస్ కూడా ఉన్నాయి, అవన్నీ మనం అంత డీటెయిల్గా పోకపోయినా రాత్రిపూట గాలి ఆగిపోవడము, ఊపిరి ఆడకుండా ఉండడం అనేది కొంచెం సీరియస్ ప్రాబ్లమే. దానికి మీరు ఒక ఎస్పెషలీ మీరు మిడిల్ ఏజ్డ్ పర్సన్ లాగా వినిపిస్తుంది, 30స్లో ఉన్నట్టు అనిపిస్తుంది. సో హెల్త్ చెక్ అవి చేయించుకుని మొత్తం ఏమైనా ఇష్యూస్ ఉన్నాయో ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నమస్కారం అండి డాక్టర్ గారు.
0: నమస్తే,
4: నా పేరు శ్రీనివాస్.
0: చెప్పండి. ఓకే,
4: నాకు లాస్ట్ 1.5 ఇయర్ క్రితము స్లీప్ యాప్నియా పెట్టి ఆపరేషన్ చేశారు. 20 టైమ్స్ బ్రేక్ వస్తుందండి టెస్ట్ లో, రాత్రి 10 నుంచి పొద్దున్న 6 వరకు. అయితే ఆపరేషన్ అయ్యాక బ్రీతింగ్ బాగానే ఉంది కొంచెము. ఇవరకు గాలి పీల్చుకుని వదిలేటప్పుడు 50% ముక్కులో బ్లాక్ అయిపోయి నోట్లోంచి వచ్చేది. తర్వాత ఇప్పుడు కూడా నిద్రలో మళ్ళీ గురక మామూలు అయిపోయిందండి. ఇదివరకు లాగా ఒక 1 మంత్ ఆపరేషన్ బాగానే ఉంది కానీ గురక బాగా.
0: ఓకే, సో ఆపరేషన్ అంటే మోస్ట్లీ మీరు చెప్పేది డివైడెడ్.

0: నేసల్ సెప్టమ్ ముక్కు కండ ఒకవైపు ఎక్కువ ఉండడం వలన ఇబ్బంది అయ్యి ఆపరేషన్ చేసి ఉంటారు. మే ఇంతకుముందే నేను ఆల్రెడీ ప్రోగ్రామ్లో ఒకసారి చెప్పాను, ఆ కండ కరెక్షన్ వలన కొంతవరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఆ స్లీప్ యాప్నేకి అదేమి క్యూర్ కాదు. సో స్లీప్ 20 times నైట్ మీకు బ్రేక్ వస్తుంది అంటే 20 AHI మీరు చెప్పినట్టు చెప్పిన ప్రకారం. సో దానికి సిప్యాప్ కూడా వాడాల్సి ఉంటుంది. మీరు డిఎన్ఎస్ కరెక్షన్ కెన్ ఓన్లీ హెల్ప్ టు సమ్ ఎక్స్టెంట్. సో సిప్యాప్ అనే మెషిన్ కంటిన్యూస్గా మీరు వాడాల్సి ఉంటుంది మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి.
1: చాలా చక్కగా స్లీప్ యాప్నియా గురించి మా శ్రోతలు అడిగిన అన్ని క్వశ్చన్స్ కి చాలా చక్కగా సమాధానాలు చెప్పారు డాక్టర్ ప్రదీప్ సిన్హా గారు. ధన్యవాదాలండి, మీకు నమస్కారం.
0: నమస్తే.
2: సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
3: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
4: మీరింతవరకు యశోద హాస్పిటల్స్ వారు సమర్పించిన హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమంలో స్లీప్ ఆప్నియా, నిద్రలో శ్వాసక అంతరాయం కలగడానికి గల కారణాలు, లక్షణాలు, చికిత్స, ఈ అంశం గురించి ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ ప్రదీప్ సింహ గారు శ్రోతల సందేహాలకు సమాధానమిచ్చారు. కార్యక్రమం అనుసంధానం శ్రీమతి కె నీలిమ. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 3:01 దాటి 57 సెకండ్లు. ముంబై నుంచి రిలేపుడు తిరిగి సాయంత్రం 5 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం ఛాయ్తో హాయి కబుర్లు కార్యక్రమంతో మిమ్మల్ని సాయంత్రం తెలుగు కార్యక్రమాలకు స్వాగతం అంటూ పలకరిస్తుంది స్టేట్ యూండ్.
5: నమస్కార్.
6: తో నమస్కార్ కే బాద్ హమ్ బతాతే హై కి ఆజ్ హమ్ క్యా బాతే కర్నే వాలే హై, మతలబ్ కిన్ విషయం పర్ బాత్ కర్ రహే.
5: తో ఆజ్ హమ్ లేకర్ ఆయే హై విషయ విలుప్తి కి ఓర్ భాషాయే ఔర్ బోలియాన్, జో భాషా కహతే నా హమారా దేశ్ జో హై వో వివిధతా సే భరా హువా హై. తో ఇస్మే బహుత్ హీ అనేకో భాషాయే బోలీ జాతీ హై. తో ఉన్మే సే కుచ్ భాషాయే ఐసీ హై జో అబ్ విలుప్తి కి కగార్ పర ఆ గయీ హై.
6: బిల్కుల్ ఉన్కే బారే మే ఔర్ సంవాద్ కే లియే భాషా కా బహుత్ బడా మహత్వ హోతా హై. సబ్కా సంవాద్ కర్నే కా అప్నా ఏక్ తరీకా హోతా హై, అప్నీ ఏక్ జరియా హోతా హై, వో హోతా హై భాషా.
5: బిల్కుల్.
6: ఔర్ కై బార్ జిన్కే పాస్ భాషా నహీ హోతీ వహా ఇషారో మే భీ బాతే హోతీ హై, లేకిన్ భాషా కా అప్నా ఏక్ అలగ్ మహత్వ హై. బహుత్ సారీ భాషాయే హమ్ దేఖతే హై కి ఆజ్ జిన్కా మహత్వ ఖతమ్ హో రహా హై, విలుప్త్ హో రహీ హై, ఉన్హీ కే బారే మే బాత్ కీ జాయేగీ. ఔర్ ఆజ్ క్యూంకి గురువార్ కా దిన్ హై, తో ఏక్ ఐసీ శఖ్సియత్ కి హమ్ బాత్ కరేంగే జిన్హే పద్మశ్రీ సే సమ్మానిత్ కియా జా చుకా హై. తో ఆజ్ వో కౌన్ హై?
5: వో హై గోదావరీ దత్త, జో కి ఏక్ చిత్రకార్ హై ఔర్ బహుత్ హీ సంఘర్షశీల్ మహిళా హై. తో ఉన్కే బారే మే,
6: చిత్రకార్ కి బాత్ ఆతీ హై నా, చిత్రకారీ మే బహుత్ సారీ శైలియాం హోతీ హై నా, అలగ్ అలగ్ తరహ కి చిత్రకారీ యా రంగ్ బిరంగీ పెయింటింగ్స్ హమ్ బనాతే హై. తో కుచ్ ఖాస్ శైలీ ఇన్కీ హై,
5: బిల్కుల్
6: ఉస్కే బారే మే అగర్ ఆప్ నామ్ సే వాకిఫ్ హై గోదావరీ దత్త కే తో సమజ్ గయే హోంగే, నహీ తో బస్ థోడీ దేర్ కా ఇంతజార్ కీజియే జబ్ హమ్ బాత్ కరేంగే గోదావరీ కే బారే మే. ఔర్ ముఝే కుచ్ కహనా హై, తో క్యా కహనా హై?
5: ముఝే కుచ్ మత్ కహో ఇస్ బారే మే, క్యూంకి హో సక్తా హై యే చీజే మేరే లియే హీ హో, క్యూంకి ఇస్మే లిఖా హై జీనే కే లియే ఖానా యా ఖానే కే లియే జీనా, ముఝే ఖానా బహుత్ పసంద్ హై జైసే కి ఆప్ జాంతే హై ఔర్ సారీ సఖియాన్ సబ్ సఖా సబ్ జాంతే హై కి ముఝే ఖానా బహుత్ పసంద్ హై.
6: తో హమ్ సబ్ జీతే హై, జీనే కే లియే ఖానా వాకే మే బహుత్ జరూరీ హై, అగర్ హమే ఏక్ సెహత్మంద్ జీవన్ యాపన్ కర్నా తో ఉస్కే లియే ఖానా క్యా హోనా చాహియే ఇస్ బారే మే సోచనా జరూరీ హై, లేకిన్ జబ్ హమ్ ఖానే కే లియే జీనా శురూ కర్తే హై నా, తో అనాప్ శనాప్ యా కిసీ భీ సమయ కుచ్ భీ ఖాతే హై ఔర్ ఖానే కే జో బహుత్ శౌకీన్ లోగ్ హోతే హై వో బహుత్ సారీ చీజే ఖాతే హై, సిర్ఫ్ ఖానే కే లియే జీతే హై ఐసా లగ్నే లగ్తా హై,
5: అలగ్ అలగ్ తరీకే కీ చీజో కా స్వాద్ లేనా ఉన్హే అచ్చా లగ్తా హై, చటోరాపన్ కహ సక్తే హై.
6: హాన్, చటోరేపన్ కే బారే మే హమ్ పహలే భీ బాతే కర్ చుకే హై, లేకిన్ ఆజ్ హమ్ బాత్ కర్ రహే హై కి खाने के लिए अगर जब आप जीना शुरू कर देते हैं तो किस तरह की समस्याओं से जूझना पड़ सकता है.
5: बिल्कुल.
6: तो जीने के लिए खाना या खाने के लिए जीना, इस पर हमारे श्रोताओं के क्या विचार हैं?
5: बिल्कुल, अपने विचार एकदम ईमानदारी से लिखिए आप. हाँ. कि आपको क्या लगता है कि आपको मतलब कभी कभी खाना चाहिए ये चीजें, या फिर हमेशा ही इस तरह से कि आपको हर दूसरे दिन खाना है, ये चीजें आप बताइए.
6: ये सेगमेंट है मुझे कुछ कहना है, तो हमारे श्रोताओं का क्या कहना है इस बारे में वो जरूर कहिए. और कुछ उपयोगी टिप्स हम बताएंगे जिसमें कपड़ों की उम्र किस तरह बड़ी की जा सकती है इसके बारे में बात होगी. और आज क्योंकि 20 तारीख है, आज है सद्भावना दिवस.
5: बिल्कुल, तो हम उसके बारे में भी बात करेंगे. तो क्योंकि देखिए सद्भावना का मतलब क्या होता है, सद और भाव

0: ఆకాశవాణి నిలయంలో సమయం 5 గంటలు కావస్తోంది.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 5 గంటలు దాటి 2 సెకండ్లు. శ్రోతలకు శుభ సాయంత్రం. ఇప్పటిదాకా వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి, హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి రిలే అయినాయి. ఇక ఇప్పటి సంధి రాత్రి 11 కొట్టేదాకా ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర ప్రసారాలుంటాయి. మరికొంచెం సేపట్లా మిమ్మల్ని అలరించే మాట చెప్పున్రి పాట ఇన్రి కార్యక్రమం సురైతది. ఈ పొద్దుమట్ట 5:30కు కతీందాం కార్యక్రమంలో ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుంచి, అందగత్యకు పాము గుణపాఠం కథ, ఇంకా స్నేహితులు కథల సంపుటి నుంచి ధర్మబుద్ధి కథ ప్రసారమవుతుంది. 5:45కు లలిత సంగీతం కార్యక్రమంలో డి సురేఖామూర్తి పాడిన లలిత గీతాలు ప్రసారమవుతాయి. మిగతా కార్యక్రమాల వివరాలు 6:05కు ఇవాళ రేపటి కార్యక్రమాల్లో తెలుసుకుందాం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి మీ మా మాటల నడుమ పసందైన పాటలతో సందడి చేసే కార్యక్రమం. ఈ కార్యక్రమం ఇప్పటి నుంచి 5:30 దాకా ప్రసారమవుతుంది. మరి ఈ కార్యక్రమానికి ఫోన్లు చేసి గమ్మత్ గమ్మత్ ముచ్చట చెప్పి మీకు నచ్చిన పాట వినొచ్చు. ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2950081, మరొక నంబర్ 2300081. వీటికి 087732 STD కోడ్ జత చేసి ఫోన్ చేయాలా. మీ ఫోన్ కోసం ఇద్దరు చూస్తూ ఉంటా. ఉత్తరాల ద్వారా కూడా మీరు కోరిన పాటల్ని అడిగి వినొచ్చు. మరి ఉత్తరాలు పంపాల్సిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM విద్యానగర్ ఆదిలాబాద్, పిన్ నంబర్ 504002. ఇప్పుడు విందాం బాబా బాబా మర్ది సినిమా నుంచి చిత్ర బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
3: మెరిట్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. మనస్సు నిండా మెరింటారు, మాట చెప్పుండ్రీ, పాట అయినరి. మన ఈ కార్యక్రమానికి ఉత్తరం ద్వారా ప్రేమ్ నగర్ సినిమా నుంచి ఏదైనా మంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్న శ్రీతలు. తెలంగాణ వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తీక్, మను, యామిని, భవ్యశ్రీ, లాస్యశ్రీ, సుధారామయ్య, చైతికాశ్రీ, ఇప్పుడు వీరి కోరికపై ప్రేమ్ నగర్ సినిమా నుంచి కడవెత్తుకొచ్చిందనే పాటను విందాం.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనస్సు నిండా. మీరింటున్నారు మాట చెప్పుండ్రీ, పాట ఏండ్రీ. శ్రోతలు, మీరు కూడా ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మంచి మంచి విషయాలు గమ్మత్ గమ్మత్ ముచ్చట చెప్పి మీకు నచ్చిన పాటలు అడగొచ్చు. ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2300-801, మరొక నంబర్ 2950-801. వీటికి 0872-32 STD కోడ్ జత చేసి ఫోన్ చేయాలా. మరి ఇప్పుడు విందాం భైరవ ద్వీపం సినిమా నుంచి చిత్ర పాడిన ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి.
1: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరుంటున్నారు మాట చెప్పుండ్రి పాట ఇండ్రి. మన ఈ కార్యక్రమానికి బోరజ్ నుంచి రమేష్ ఫోన్ చేసిండు, వారితో మాట్లాడదాం. హలో.
2: హలో సార్.
1: నమస్తే అండి, శుభ సాయంత్రం. ఎట్లున్నారు? మరి మాట చెప్పుండ్రి పాట ఇండ్రికి ఫోన్ చేసిండ్రు. ఏ పాట వింటారు? హ్యాపీ హ్యాపీ బర్త్డేలా? హలో.
2: అవును సార్.
1: ఏం చేస్తుంటారు మీరు?
2: వ్యవసాయం చేస్తారు.
1: ఏ పంట వేసిండ్రు ఎక్కువగా?
2: పత్తి.
1: పత్తి, సోయా. మంచిగా ఉన్నాయి వేరే పంటలు ఇప్పుడు ప్రస్తుతం. ఓకే అండి, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మీరు కోరిన పాట వచ్చేసింది, విందాం మరి.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మీరింటున్నారు మాట చెప్పుండ్రి పాట ఎన్రి. మన ఈ కార్యక్రమానికి ఈదుల సావర్గం నుంచి విశ్వేశ్వర్ ఫోన్ చేసిండ్రు, వారితో మాట్లాడదాం. హలో హలో హలో హలో. మన ఈ కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఆపద్ బాంధవుడు సినిమా నుంచి ఈ పాట.

0: ఇంతటితో ఇరటి మాట చెప్పుండ్రి పాట ఏంరి కార్యక్రమం సమాప్తం. మళ్ళీ ఈ కార్యక్రమం రేపొద్దమట ఐదు గొట్టంగా ప్రసారం అవుతుంది. ఈ పూట ఫోన్ కలవకుంటే ఫికర్ చేయకుండ్రి. రాత్రి 8 గొట్టంగా ప్రసారం అయ్యే హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి పాటలు అడగచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా కతిందాం పిల్లల కోసం. అనగనగా ఒక రాజు అంటూ అమ్మమ్మనో తాతనో నానమ్మనో చెప్పే కథలంటే పిల్లగాళ్లకు మస్త ఇష్టం. అల్లఒడిలో పడుకుని కథ వింటుంటే కొత్త ఊహా ప్రపంచంలో తేలినట్టు అనిపిస్తుంది పిల్లగాళ్లకు. ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు ఇసుంటి సందర్భాలు కనిపిస్తనే లేవు. మరి గా లోటును తీర్చడానికి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM చారిత్రక సాంఘిక నీతి కథలను పిల్లల్లో నైతిక విలువలను పెంపొందించే కథలను ప్రసారం చేస్తున్నది. ఇజల్లా ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుంచి అందగత్తెకు పాము గుణపాఠం కథ, ఇంకా స్నేహితులు కథల సంపుటి నుంచి ధర్మబుద్ధి కథ ప్రసారమవుతుంది.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: Up to 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరింటున్నారు కథిందాం పిల్లల కోసం. ఇప్పుడు విందా ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుంచి అందగత్తెకు పాము గుణపాఠం కథ. రచన చంద్రప్రతాప్ కంతేటి. కథ చెప్తున్నవారు ఈ వరలక్ష్మి.
4: ఒక ఊళ్ళ్యా ఒక రైతు ఉంటుండే. ఆ రైతుకు రమ్య రాణి అనే ఇద్దరు ఆడపిల్లగాళ్ళు ఉంటుండే. రాణి పేరుకు తగినట్టే తెల్లగా అందంగా ఉంటుండే. రమ్య ముఖం బాగున్నా సుక శల్లెలంతా తెల్లగుండకపోయేది. కాని ఓళ్ళకన్నా సహాయం చేయాలన్న మంచి మనసు ఆమె సొంతం. ఇంటి పని బయట పనులల్లా తల్లిదండ్రికి మస్తు సాయపడేది రమ్య. రాణి ఎంతసేపు అందం చూసుకుంటా మిడుసుపడుతూ ఉండేది. ఎవ్వరితోనూ కూడా మాట్లాడేది కాదు, ఎవ్వరిని దగ్గరికి కూడా రానిచ్చేది కాదు. అక్కంటే కూడా చిన్న చూపే రాణికి. ఎందుకంటే ఆమెనే తెల్లగున్నదని బాగా పొగరుంటుండే. రమ్య మనసు బాగా మంచిదవడంతో ఊళ్ళో పిల్లగాళ్ళ అంతా ఆమె స్నేహితులే. పెద్దోళ్ళు చిన్నోళ్ళని కాకుండా అందరితోనూ కూడా రమ్య మంచిగా ఉంటుండే. పెద్దోళ్ళు కూడా రమ్యని బాగా మెచ్చుకునేటోళ్ళు. ఊరంతా అక్కను మెచ్చుకుంటుంటే చెల్లి రాణికి ఒళ్ళంతా కారం పూసినట్టుండేది. ఏడికొయినా కూడా పిల్లలైనా పెద్దలైనా మీ అక్కేదమ్మా మీతో రాలేదా అని అడిగేటోళ్ళు. దాంతో అప్పటికే అక్కంటే వాడది రాణికి. ఇంకేమున్నది, అసూయ కూడా మొదలైతుంది. అది కాస్త వయసుతోని పెరిగి పెద్దయితుంది. రమ్య రాణి ఇద్దరూ పక్కనే ఉన్న అడవికెళ్ళి పూలు పండ్లు కోసుకొని బుట్టలలో నింపుకొని వచ్చేటోళ్ళు. అవిటిని అలా తండ్రి తీసుకొని సంతకెళ్ళి అమ్ముకొని తెచ్చేటోళ్ళు. అదే అలా జీవనాధారం కూడా. అక్క అడవిలో కష్టపడి పూలు పండ్లు కోస్తే శల్యలు మంచిగా ఒక నీడ పట్టున కూసుని ఆమె అందాన్ని చూసుకుంటా మురిసిపోయి కాలక్షేపం చేసేది. తల్లిదండ్రులు ఇద్దరూ శల్యని రోజు తిట్టేటోళ్ళు. అక్క బుట్టనేమో రోజు పండ్లతో నిండేస్తుండే, శల్లెబుట్టనేమో సగమే ఉంటుండే, ఒక్కొక్కనాడు అసలే ఉండకపో. ఇదంతా అస్సలు రాణికి నచ్చకపో. ఏమైనా మా అమ్మ మా నాన్న నన్ను ఊకే తిడుతున్నాను అని అనుకుంటుండే. ఇక రోజు తిట్లు పడద్దని వాళ్ళ అక్క బుట్టలకెళ్ళి సగం కన్నా ఎక్క పూలని పండ్లని రాణి బుట్టలని వేసుకుంటుండే. కానీ అలా తల్లిదండ్రికి తెలుసు ఇవన్నీ అక్క బుట్టలకెళ్ళే తీసుకున్నదని. ఊరంతా కూడా రమ్మిని మెచ్చుకోవడం అస్సలు రానికి నచ్చేదే కాదు. ఎట్లనైనా అక్క అడ్డు తొలగించుకోలా, అందరి ప్రేమ నాకే దక్కాల అనుకుంటది రాణి. ఆమె ఒకరోజు ఒక చెడ్డ ఆలోచన చేస్తుంది. నిజానికి ఆ రోజు ఆమె బుట్టలో ఒక పండు గాని పువ్వు గాని అస్సలు ఏరది. రోజట్లెక్కనే వాళ్ళిద్దరు కలిసి అడవికోతారు. ఆ రోజు మాత్రం చెల్లే అస్సలు పండ్లు గాని పువ్వులు గాని వాళ్ళక్కని ఆమె బుట్టల ఎయ్యనియ్యది. నేను గా నది దగ్గర రంగురంగుల పూలను చూసిన, పండ్లను కూడా చూసిన, ఆగో నేను గవ్వేదింపుకొని నా బుట్టలు వేసుకుంటా, నువ్వేమయ్యకు అని అంటదా లక్కతోని. ఇక ఇద్దరు కలిసి ఆ నది దగ్గరికి వెళ్తారు. నది మీద వాలి ఉన్న ఒక కొమ్మను చూపించి రాణి, అక్క ఆ కొమ్మకు ఉయ్యాల కట్టి గొంచేసేపు ఆడుకుందామా అని అంటది. ఇద్దరు కలిసి తీగలతోనూ ఉయ్యాల కడతారు. షెల్లెల్ని ఉయ్యాల కూసోబెట్టి కొంచెంసేపు మంచి ఊపుతుంది రమ్య. కొంచెంసేపు అయినాక అక్క కూసుండే నువ్వు, నేను ఊపుతా అని అంటది. బాగా గట్టిగా ఊపుతుంది. అదే నాకు బాగా భయం పడుతున్నది, కింత గట్టి ఊపకు అని రమ్య ఎంత ఒరినా కూడా ఏం కాదే అక్క భయపడకు అనుకుంటా అస్సలు ఆపదు ఉయ్యాలని. ఊపుతనే ఉంటది, అద్దన్నా కూడా గట్టి గట్టిగా ఊపుతనే ఉంటది. ఇగేమున్నది, ఆ గట్టిగా ఊపుడుకు అక్క ఒక్కసారిగా పట్టు తప్పి ముందరున్న నదిలో పోయి పడిపోతుంది, కొట్టకపోతుంది. పీడ విరగడైంది అని అనుకొని రాణి ఏం తెలినట్టు అక్క బుట్టను తీసుకొని ఇంటికోతుంది. అక్కడ తల్లిదండ్రులు ఇంటికోగానే రాణిని చూసుకుంటా, అక్కేదే నువ్వు ఒక్కదాన్ని వచ్చినావు, అక్కేది నీ ఎంబడి రాలేదా అని అడుగుతాడు. అక్కనా నాకంటే ముందే ఇంటికి వచ్చింది కదా అని అంటది రాణి. అమ్మ నాన్నకి ఏం అర్థం కాదు, పిల్లనైతే ఇంటికి రాలి, ఇదైతే నాకన్నా ముందే వచ్చింది అంటున్నది అని అనుకుంటా గాయగాయ అవుతారు. ఇక రాణి ఏమెరగనట్టు దబదబా పోయి ఆ శాప మీద ఆమె బుట్టను గుమ్మరుచుకుంటుంటది. కానీ రాణికి తెలియని విషయం ఒకటి ఉంటుంది, ఆ అక్కయ్యలు ఇద్దరూ బుట్టల్ని నది ఒడ్డున పెట్టినప్పుడు అక్క బుట్టలకు ఒక పెద్ద పాము దూరి కూసుంటది. కానీ ఆ సంగతి రాణికి తెలియదు. ఇక ఆమె బుట్టను గుమ్మరియంగానే అది ఆమెని టక్కన కరుస్తుంది. అంతే ఆమె మొహమంతా పొడలు పొడలుగా వికారంగా మారిపోతుంది. అందంతో గర్వపడిన రాణికి బుద్ధి వస్తుంది, అక్కకు చేసిన ద్రోహానికే దేవుడు నాకు తగిన శిక్షణే వేసిండు అని అనుకుంటా లోపల బాగా బాధపడుతుంది. జరిగిన విషయం తెలిసి ఇక తల్లిదండ్రులకు బాధపడుకుంటా, నేను గిట్ల గిట్ల అక్కని గట్టి ఊపిన, అక్క నదిలో పడి కొట్టుకుపోయింది అనుకుంటా చెప్తుంది. జరిగిన విషయం తెలిసి తల్లిదండ్రులు ఇద్దరు కూడా నెత్తి నోరు కొట్టుకుంటా ఏడ్చుకుంటా రాణిని కొట్టుకుంటా తిడతారు. మరోపక్క నదిలో కొట్టుకుపోతున్న రమ్యను చూసి పొరుగురు రైతులు కాపాడి మంచిగా వైద్యం చేపించి ఆ రైతు ఇంటికి చేరుస్తారు. అప్పటికే చెల్లె ముఖమంతా ఎట్లనో అయి ఉంటుంది కదా. వాళ్ళందరూ అటు రమ్య పోయిందన్న బాధ, ఇటు చెల్లెకి ఇట్లయిందన్న బాధతోని అప్పటికే ఇంట్లో అందరూ బాధపడుకుంటూ ఉంటారు. రమ్య ఇంటికి చేరేసరికి అందరూ బాధపడుకుంటూ ఉంటారు. ఇక చెల్లె ముఖము పొడులు పొడులుగా మొత్తం ఖరాబ్ అయిపోయి ఉంటుంది, వికారంగా కనబడుతుంది. ఇక వికారంగా ఉన్న చెల్లెని చూసి మస్తు బాధపడుకుంటా, ఏమైంది నీ ముఖం అంతా గిట్లయిపోయింది, అయ్యో ఏమైంది అని అనుకుంటూ అడుగుతుంది. చెల్లెలే ఆమెను గట్టిగా ఉయ్యలూపి నదిలో వారేసిందని మాత్రం ఊళ్ళకెప్పది. నేనే అనుకోకుండా జారిపడ్డా అని అడిగిన వాళ్ళకల్లా అదే సమాధానం చెప్తుంది రమ్య. కానీ అప్పటికే ఊరోళ్లకు ఇంటోళ్లకు అందరికి అర్థమవుతుంది ఇదంతా చెల్లెల పని అని. అక్క గొప్పతనానికి చెల్లెలు చేతులెత్తి దండం పెడుతుంది. విషయమంతా ఊరోళ్లకు తల్లిదండ్రులకు తెలిసిన సుక రమ్య గొప్పతనాన్ని వాళ్ళందరూ మెచ్చుకుంటారు. ఏమనకుండా వాళ్ళు కూడా ఏం తెలనట్టే ఉంటారు.
0: ఇప్పటిదాకా మీరు ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుంచి అందగత్యకు పాము గుణపాఠం కథ విన్నారు. రచన చంద్రప్రతాప్ కంతేటి, కథ చెప్పినవారు ఈ వరలక్ష్మి.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరింటున్నారు కథేందాం, పిల్లల కోసం. ఇప్పుడు విందాం స్నేహితులు కథల సంపుటి నుంచి ధర్మబుద్ధి కథ. రచన కన్యగంటి అనసూయ. కథ చెప్తున్నవారు జి జ్యోతి.
5: చంద్రయ్య, ధర్మయ్య ఇద్దరు మంచి దోస్తులు. ఇద్దరు కూడా దేవుని దర్శించుకుందామని కాలినడకతోటి కాశీ బయలుదేరిండ్రు. కొంచెం దూరం నడిచినాక వాళ్ళిద్దరు కూడా అడవిలోకి ప్రవేశించిండ్రు. కొంచెం సేపటికి వాళ్ళిద్దరికీ ఆకలైంది. దగ్గరలో ఉన్న షెట్టు కింద కూసోని కుసింత విశ్రాంతి తీసుకున్నాక తినేతందుకని తమ దగ్గరున్నటువంటి ఆహార పొట్లాలను దర్శిండ్రు. సరిగ్గా ముద్ద నోట్లో పెట్టుకుంటున్నప్పుడే ఒళ్ళో దబ్బున కింద పడిపోయిన సప్పుడినిపించింది. అటు దిక్కు చూసిండ్రు ఇద్దరు. ఓళ్ళో బాటసారి అటుగా నడుచుకుంటూ పోతుంటే కళ్ళు తిరిగి కింద పడిపోయిండు. ధర్మయ్య తను తింటున్న ముద్దను పళ్ళల్లో వెట్టేసి ఉరుక్కుంటపోయి అతన్ని లేపి ముఖం మీద నీళ్లు కొట్టి సేవ చేసిండు. కొంచెం సేపటికి తేరుకున్నాడు బాటసారి. అతని మాటలల్లా అతడు అన్నం తిని మస్తు రోజులైందని అర్థమై మస్తు బాధపడ్డాడు ధర్మయ్య. చంద్రయ్య వద్దని అన్నా ఇనకుండా ధర్మయ్య తన తిండిని మొత్తం వెట్టేసిండు బాటసారికి తినుమని. ధర్మయ్య ఇచ్చిన తిండిని కొంచెం కూడా ఇడిసబెట్టకుండా మొత్తం తినేసి ధర్మయ్యకు దండం పెట్టి తన దారిన తాను వెళ్ళిపోయిండు బాటసారి. ఏమాత్రం ముందు చూపు లేకుండా తన తిండిని ధర్మయ్య ఆ బాటసారికి వెట్టేసిండు. ఆ బాటసారిలా ఆహారం తినకుండా ధర్మయ్య ఎక్కడ పడిపోతే తనెక్కడ పెట్టాల్సి వస్తుందోనని మొత్తం తినేసిండు చంద్రయ్య. ఏదో మొహమాటం కొద్దీ తినమని కొంచెం ధర్మయ్యకిచ్చినా వద్దని ఆకలితోటే ప్రయాణం షురూ చేసిండు ధర్మయ్య. తిండి తిన్న తనకంటే ఏం తినని ధర్మయ్యే ఎసుంటి అలసట లేకుండా నడుసుడు చూసి ఆశ్చర్యపోయిండు చంద్రయ్య. ఇంకొంచెం దూరం పోయేసరికి దారిలా ఒంటిమీద నూలుపోగైన బట్టలు లేకుండా రోడ్డు పక్కన సలికి అణికిపోతున్న ముసలాయన కనిపించిండు మళ్ళా వీళ్ళిద్దరికీ. అతని చూసిన మరుక్షణమే ఏమాత్రం ఆలోచించకుండా ధర్మయ్య తనతో తెచ్చుకున్న కంబలిని ఆ ముసలాయనకి కప్పేసిండు. మనం మస్తు దూరం ప్రయాణం చెయ్యాలా, నువ్వు ఇబ్బంది పడతావు అని చంద్రయ్య అంటున్నా పట్టించుకోలేదు ధర్మయ్య. కడుపుల తిండి లేదు, ఒంటిమీద కంబల్లేదు, అయినా ఎంతో ఉత్సాహంగా నడుచుకుంటా పోతున్న ధర్మయ్యని ఆశ్చర్యంగా చూసిండు చంద్రయ్య. ఇంకొంచెం దూరం పోయేసరికి పగటి ఎండలా నడవలేక నడుస్తున్న ఒక ముసలావిడ కనబడ్డది. ఆమెను చూసి జాలేసి తన గొడుగుని ఆ ముసలామెకిచ్చేసిండు ధర్మయ్య. అట్లాగే చెప్పులు, చేతిలోని కట్టె గిట్లా ఒక్కొక్కటి ఇచ్చేసుకుంటా మరింత ఉత్సాహంగా ముందుకు నడుస్తున్నాడు ధర్మయ్య. ఇక ఉండబట్టలేక అడిగేసిండు చంద్రయ్య. ధర్మయ్య కడుపుల తిండి లేదు, ఒంటిమీద కమ్మల్లేదు, తలమీద గొడుగు లేదు, కాళ్ళకి చెప్పులు, చేతిలోని కర్ర ఏం లేవు నీ దగ్గర, అయినా నీ నడకలగాని నడతలోగాని ఏం మార్పు లేదు. ఇవన్నీ ఉన్న నాకంటే నువ్వే మస్తు ఆనందంగా హాయిగా అనిపిస్తున్నావు. నాకు ఆశ్చర్యంగా ఉన్నది, కారణమేందో తెలుసుకోవచ్చా అని అన్నాడు చంద్రయ్య. అట్లా ఇచ్చేయడమే అని అన్నాడు ఏమాత్రం తొనకకుండా ధర్మయ్య. ఏమాత్రం అర్థం కానట్టు చూసిండు చంద్రయ్య ధర్మయ్య దిక్కు. నా దృష్టిలో ఎదుటోడి ఇబ్బంది పట్టించుకోవటం కంటే ముఖ్యమైంది ఆనందమైంది ఏదీ లేదు చంద్రయ్య. ఉన్నోళ్ళు లేనోళ్ళకి ఇయ్యడమే ధర్మం. ధర్మంలో ఆనందమున్నది చంద్రయ్య. గా ఆనందం ఎక్కడా లేని శక్తినిస్తది మనకు. ఆ శక్తే మనల్ని నడిపిస్తది. పళ్ళిచ్చే చెట్టు ఎన్ని గాలానలచ్చినా కూడా అదరక బెదరక పచ్చగా కలకలలాడుతున్నదంటే ఉటి మనం పోసే చెంబుడు నీళ్లే కాదు చంద్రయ్య. ప్రతిరోజు పండ్లు ఇయ్యడం ద్వారా అది చేసేటి మేలు ఇచ్చే సంతోషమే దానికి ఆ పచ్చదనమిస్తది. ఒక్క చెట్లే కాదు, చెరువులు, చేన్లు, పక్షులు, జంతువులు ఇవన్నీ మన నుంచి ఏం కోరకుండానే అన్నీ మనకిస్తూ అవి సంతోషాన్ని పొందుతున్నాయి. ఇప్పుడు అర్థమైందా ఇవ్వటంలో ఉన్న శక్తేందో? అర్థమైందన్నట్టుగా తలుపుతూ ధర్మయ్య ధర్మబుద్ధికి మనసులోనే నమస్కారం పెట్టుకుంటా అతన్ని అనుసరించిండు చంద్రయ్య.
0: ఇప్పటిదాకా మీరు స్నేహితులు కథల సంపుటి నుంచి ధర్మబుద్ధి కథ విన్నారు. రచన కన్నెగంటి అనసూయ, కథ చెప్పినవారు జి జ్యోతి. ఇంతటితో ఇలాంటి కతిందాం కార్యక్రమం సమాప్తం. కతిందాం ప్రతి బుధవారం నుంచి శనివారం దాకా పొద్దుమట్ట 5:30 ప్రసారమవుతుంది. రేపు పొద్దుమట్ట 5:30 కతిందాం కార్యక్రమంలో ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుంచి జంతువుల ఉపాయం వేటగాడి పలాయనం కథ, ఇంకా స్నేహితులు కథల సంపుటి నుంచి ఉపకారం కథ ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా లలిత సంగీతం కార్యక్రమంలో ఇప్పుడు విందాం డి సురేఖామూర్తి పాడిన లలిత గీతాలు.

0: ఇప్పటిదాకా మీరు డి సురేఖమూర్తి పాడిన లలిత గీతాలు విన్నారు. ఇంతటితో ఇలాంటి లలిత సంగీతం కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి గురువారం పొద్దుమట్టు 5:45 ప్రసారం అవుతుంది. రేపు పొద్దుమట్టు 5:45 శక్తి స్త్రీల కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణంలోని గాయత్రి మహిళా మండలి బ్రాహ్మణ్ సమాజ్ సభ్యులు పాడిన శ్రావణ మాసం పాటలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 6:00 కావస్తోంది. మరి కాసేపట్లో హిందీల వార్తలు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: आकाशवाणी समाचार के साथ मैं मुकेश कुमार. सर्वोच्च न्यायालय ने पूर्व न्यायाधीश आर सुभाष रेड्डी की अध्यक्षता में 5 सदस्यीय उच्चाधिकार प्राप्त जांच समिति का गठन किया है. ये समिति दिल्ली में प्रदर्शनकारी छात्रों पर पुलिस और सुरक्षा कर्मियों के जरूरत से ज्यादा बल प्रयोग और पुलिस कर्मियों के खिलाफ हिंसा के आरोपों की जांच करेगी. समिति में पंजाब और हरियाणा उच्च न्यायालय के पूर्व मुख्य न्यायाधीश रविशंकर झा, दिल्ली उच्च न्यायालय के पूर्व न्यायाधीश शरिंदर कौर, सीबीआई के पूर्व निदेशक ऋषि कुमार शुक्ला और मेघालय के सेवानिवृत्त पुलिस महानिदेशक एलआर बिश्नोई भी शामिल होंगे. मुख्य न्यायाधीश न्यायमूर्ति सूर्यकांत, जॉय माल्या बागची और न्यायाधीश वी मोहना की खंडपीठ ने कहा कि उच्च स्तरीय जांच समिति कुछ मुद्दों पर प्राथमिकता के आधार पर काम करेगी. इनमें सबसे प्रमुख मुद्दा महिला प्रदर्शनकारियों के खिलाफ लक्षित हिंसा और छेड़छाड़ की कथित घटनाओं से जुड़ा है. झारखंड उच्च न्यायालय ने 11वीं से 13वीं झारखंड लोक सेवा आयोग परीक्षा और खाद्य सुरक्षा अधिकारी भर्ती परीक्षा के अंतर्गत नियुक्तियों को रद्द करने के झारखंड सरकार के फैसले पर रोक लगा दी है. न्यायाधीश न्यायमूर्ति दीपक रोशन ने सरकार की परीक्षा रद्द करने की अधिसूचना को चुनौती देने वाली 3 अलग-अलग याचिकाओं पर सुनवाई करते हुए ये फैसला सुनाया. न्यायालय ने निर्देश दिया है कि चुने गए उम्मीदवारों को बहाल किया जाए. न्यायालय ने कहा कि उचित प्रक्रिया और न्याय के सिद्धांतों का पालन किए बिना उन्हें नहीं हटाया जा सकता. मामले की अगली सुनवाई 15 सितंबर को होगी. चेन्नई के पास महाबलीपुरम में गृहमंत्री अमित शाह की अध्यक्षता में 31वीं दक्षिण क्षेत्रीय परिषद की बैठक हुई. बैठक में मुख्यमंत्रियों और वरिष्ठ अधिकारियों ने क्षेत्र की प्रगति, विकास और हितों से जुड़े साझा मुद्दों तथा प्राथमिकताओं पर विचार विमर्श किया. बैठक में स्वास्थ्य क्षेत्र के लिए कोष, बुनियादी ढांचे, पर्यावरण संरक्षण और क्षेत्रीय सुरक्षा के मामलों में सहकारी संघवाद पर बल दिया गया. भारत और जापान के रक्षा मंत्रियों की बैठक आज नई दिल्ली में संपन्न हुई. रक्षा मंत्री राजनाथ सिंह और जापान के रक्षा मंत्री शिंजिरो कोइजुमी ने बैठक की सह अध्यक्षता की. बैठक में समुद्री सुरक्षा मजबूत करने, मेक इन इंडिया के अंतर्गत रक्षा प्रौद्योगिकियों को बढ़ावा देने और आपसी विश्वास बढ़ाने पर चर्चा हुई. दोनों मंत्रियों ने समुद्री सुरक्षा सहयोग पर एक समझौता ज्ञापन पर हस्ताक्षर भी किए. रक्षा मंत्री राजनाथ सिंह ने जापान के कुमामोतो में आए भीषण भूकंप पर भारत की संवेदना और एकजुटता व्यक्त की.
2: हम यह दोहराते हैं कि कठिन समय में भारत किसी भी जरूरी असिस्टेंस, रिलीफ और सपोर्ट प्रोवाइड करने के लिए पूरी तरह से दृढ़ संकल्पित है. हमारे दोनों देशों के संबंध साझे लोकतांत्रिक मूल्यों, परस्पर सम्मान और एक पुराने सिविलाइज्ड कनेक्ट पर आधारित है. अगले वर्ष हम अपने डिप्लोमेटिक रिलेशंस के 75 ईयर्स मनाएंगे और इन वर्षों के दौरान हमारी यह दोस्ती सिर्फ हमारे दोनों देशों के लिए ही नहीं बल्कि पूरे इंडो पैसिफिक क्षेत्र में स्टेबिलिटी, रेजिलियंस और रूल्स बेस्ड ऑर्डर का एक कॉर्नरस्टोन बन गई है.
1: उपराष्ट्रपति सीपी राधाकृष्णन ने आज उत्तराखंड के मसूरी में लाल बहादुर शास्त्री राष्ट्रीय प्रशासन अकादमी में 2024 बैच के भारतीय प्रशासनिक सेवा प्रशिक्षु अधिकारियों के प्रशिक्षण समापन समारोह को संबोधित किया. उपराष्ट्रपति ने कहा कि प्रशासनिक सेवाओं ने देश के विकास में महत्वपूर्ण योगदान दिया है और जमीनी स्तर पर नीतियों को लागू करने में प्रमुख भूमिका निभाई है. सरकार ने आज दिल्ली मास्टर प्लान 2047 का अनावरण किया. ये प्लान दिल्ली को वैश्विक स्तर पर प्रतिस्पर्धी, पर्यावरण अनुकूल और समावेशी राजधानी बनाने के लिए दीर्घकालिक रूपरेखा प्रदान करता है. 2047 तक विकसित भारत की परिकल्पना के अनुरूप दिल्ली मास्टर प्लान का उद्देश्य राजधानी को लोगों के लिए विश्व स्तरीय, समावेशी और आर्थिक रूप से जीवंत शहर बनाना है. बांग्लादेश नेशनलिस्ट पार्टी बीएनपी के वरिष्ठ नेता मिर्जा फखरुल इस्लाम आलमगीर को आज देश का 23वां राष्ट्रपति चुन लिया गया। 78 वर्षीय नेता ने देश की संसद जाती संसद में हुए राष्ट्रपति चुनाव में 255 वोट हासिल किए। उन्होंने पूर्व सेना अधिकारी ओली अहमद को हराया है। दिल्ली में BWF बैडमिंटन विश्व कप चैंपियनशिप में त्रिशा जौली और गायत्री गोपीचंद ने महिला डबल्स के अंतिम आठ में जगह बना ली है। भारतीय जोड़ी ने आज प्री क्वार्टर फाइनल में जापान की रिन एवानागा और की नाकाशिकी को लगातार गेम में 21-16 21-12 से हराया। मिक्स डबल्स में ध्रुव कपिला और तनिषा क्रिस्टो को चीन की गुओ शिनवा और चेन फांग हुई से 16-21 5-21 से हार का सामना करना पड़ा। इसके साथ ही समाचार बुलेटिन समाप्त हुआ।
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా ఇయాల్టి రేపటి కార్యక్రమాలు వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233. మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఇవాళ రేపటి కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ పొద్దుమట్ట 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చర గ్రామానికి చెందిన కడదారపు పొచ్చుబాయి బృందం పాడిన ఇసుర్రాయి పాటలు, ఇంకా తలమడుగు మండలం సాయిలింగి గ్రామానికి చెందిన సుంకటి గంగమ్మ బృందం పాడిన ఉయ్యాల పాటలు ప్రసారమవుతాయి. రాత్రి 7 గంటలకు విద్యా ఉద్యోగ సమాచారం ఉంటుంది. 7:00 కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణిల పంటల్లో ఎల్నినో ప్రభావాన్ని తట్టుకునే యాజమాన్య పద్ధతుల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ జి మంజులతతో ముచ్చట, ఇంకా రైతు అంతరంగం శీర్షికన వ్యవసాయంలో మహిళల పాత్ర గురించి బోత్ మండలం కౌట బి గ్రామానికి చెందిన మహిళా రైతు ముస్కు ఇంద్రతో ముచ్చట ప్రసారమవుతుంది. రాత్రి 9:30 భాష రుచులు కార్యక్రమంలో ప్రముఖ రచయిత్రి కె పద్మలత రాసిన భాషా సౌందర్యం కథానిక నుండి ఓ ఖండిక, ఇంకా ప్రముఖ కవి గట్టు గణపతి శర్మ రచించిన శ్రీ వెంకటేశ్వర శతకం నుంచి కొన్ని పంక్తులు ప్రసారమవుతాయి. 10:00 హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో రేటా గంగూలీ గాత్రం ప్రసారమవుతుంది. ఇక ఇవేగాక వినోదాన్ని పంచే సరదా సినిమా పాటల కార్యక్రమాలుగా ఉంటాయి. రాత్రి 8:00 హుషారు, 9:40 ఫిల్మీ కానీ, 10:30 మధుమ. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారంలోని కార్యక్రమాలు తెలుసుకుందాం. రేపు పొద్దుగల 6:10 ప్రార్థనా కార్యక్రమంలో శ్రీ వరలక్ష్మీ వైభవం లక్ష్మీదేవి భక్తి పాటలు ప్రసారమవుతాయి. 7:00 అంబటాల సంగతులు కార్యక్రమంలో తిండితో మనం శీర్షికన అధిక బరువును తగ్గించుకోవడానికి తీసుకోవాల్సిన ఆహార జాగ్రత్తల గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియా సుగంధితో ముచ్చట, ఇంకా సకల శుభకరం వరలక్ష్మీ వ్రతం గురించి శ్రావణ శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మీ వ్రతం గురించి ఉపాధ్యాయురాలు కవయిత్రి పైడి నవనీత ప్రసంగం, ఇంకా కవిత శీర్షికన డాక్టర్ ఉదారి నారాయణ స్వీయ కవితలు ప్రసారమవుతాయి.

0: రాత్రి 7:30 ఇల్లు వ్యవసం వ్యవసం ధరల కార్యక్రమంలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. పత్తిలో పోషకాల యాజమాన్యం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాపద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలు ఇస్తారు. రాత్రి 10 గంటలకు మన పురాణాలు కార్యక్రమంలో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం శీర్ష గ్రామానికి చెందిన జడసింగరి బృందం చెప్పిన లక్ష్మీ నరసింహస్వామి ఒగ్గు కథ 2వ భాగం ప్రసారమవుతుంది. ఇవి ఇవాళ రేపటి కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 6:10 కావస్తోంది. మరి కాసేపట్ల ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి సమయం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వినే ముందు వాణిజ్య ప్రకటన
2: వినండి. మీరు పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
3: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
2: దీంతో మీ ఇల్లు సూర్య ఘర్ అవుతుంది, అంటే కరెంటు బిల్ 0. ఇంకా ఎక్కువ కరెంటు ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి పిఎం సూర్య ఘర్ .gov.in లో.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం పెండింగ్ అంశాలను త్వరగా పరిష్కరించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. 22A భూముల సమస్యలపై కాల్ సెంటర్కు వచ్చే ప్రతి ఫిర్యాదును పర్యవేక్షించాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. పాలిచ్చే తల్లులు శిశువుల హక్కుల పరిరక్షణకు సమగ్ర చట్టం తీసుకురావాలని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ ను కోరారు. GO 97 వ్యతిరేకంగా పాలిటెక్నిక్ విద్యార్థులు చేస్తున్న పోరాటానికి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు సంఘీభావం తెలిపారు. తమిళనాడులోని మహాబలిపురంలో జరిగిన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా డిజైన్ ప్రకారమే హక్కుల పరిరక్షణ జరగాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. కాళేశ్వరం, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు కేంద్ర సాయం అందించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం పెండింగ్ అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో 32వ దక్షిణ మండల మండలి సమావేశాన్ని నిర్వహించేందుకు తెలంగాణ సిద్దంగా ఉందని ప్రకటించారు. కేంద్ర బొగ్గుగదుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన సికింద్రాబాద్లోని దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయంలో రాష్టంలోని పార్లమెంటు సభ్యులతో ఈరోజు సమన్వయ సమావేశం జరిగింది. కొత్త రైల్వే లైన్లు, పెండింగ్ ప్రాజెక్టుల వేగవంతం, స్టేషన్ల ఆధునీకరణ, ప్రయాణికుల సౌకర్యాలు, భద్రతా చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ డబుల్ లైన్ కొత్త రైలు ప్రతిపాదనలు ప్రస్తావించగా, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ 24 ఆర్యుబీ ఆర్ఓబీలు మంజూరైనట్టు తెలిపారు. ఖమ్మం, మహబూబాబాద్, మెదక్ ఎంపీలు స్థానిక రైల్వే అవసరాలను లేవనెత్తారు. బుల్లెట్ రైళ్ల అంశంతో దక్షిణ మధ్య రైల్వేకు సంబంధం లేదని, 3 బుల్లెట్ రైళ్ల హెడ్ ఆఫీస్ బెంగళూరులో ఏర్పాటైందని, అది పూర్తిగా రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు చెప్పారు. 22A నిషేధిత భూముల సమస్యలపై ప్రజలకు పూర్తి భరోసా కల్పించాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. కాల్ సెంటర్కు వచ్చే ప్రతి ఫిర్యాదును బాధ్యతగా తీసుకుని పరిష్కారమయ్యే వరకు పర్యవేక్షించాలని సూచించారు. ఇప్పటివరకు సుమారు 400 కాల్స్ వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఫిర్యాదులపై తహసీల్దార్లు, ఆర్డీఓలు, సబ్ రిజిస్టార్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. పాలిచ్చే తల్లులు శిశువుల హక్కుల పరిరక్షణకు సమగ్ర కేంద్ర చట్టం తీసుకురావాలని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ కు ఢిల్లీలో ప్రాతినిధ్య పత్రం సమర్పించారు. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, బస్ టెర్మినల్స్ వంటి ప్రజా ప్రదేశాల్లో ఫీడింగ్ రూమ్లు, బేబీ చేంజింగ్ స్టేషన్లు తప్పనిసరి చేయాలని, జిల్లా స్థాయిలో మానవ తల్లిపాల బ్యాంకులు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. సూర్యాపేట జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పాత వెల్లటూరు వద్ద 1648 కోట్ల రూపాయలతో 53,000 ఎకరాలకు నీరందించే మహాత్మాగాంధీ ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను మంత్రి పరిశీలించారు. మక్తల్ నియోజకవర్గంలో 173 కోట్ల రూపాయల పైచీలకు నిధులతో చేపట్టనున్న అభివృద్ది పనులకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, మక్తల్ నియోజకవర్గ అభివృద్దికి సుమారు 1800 కోట్ల రూపాయల మేర నిధులు తీసుకురావడంలో మంత్రి వాకిటి శ్రీహరి విశేష కృషి చేశారని ప్రశంసించారు. ఆధార్లో ఏమైనా సవరణలు, సమస్యలు ఉంటే పరిష్కరించుకునేందుకు ఆధార్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నల్గొండలోని పద్మానగర్ వద్ద ఏర్పాటు చేసిన ఆధార్ సేవా కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణలో ఇది 5వ ఆధార్ సేవా కేంద్రమని చెప్పారు. GO 97 వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు చేస్తున్న పోరాటానికి పూర్తి సంఘీభావం తెలుపుతున్నట్టు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో వేలాది మంది విద్యార్థుల భవితవ్యం అగమ్య గోచరంగా మారిందని, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా సురక్షితంగా నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ సన్నాహాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు కమిషనర్ ఆర్వి కర్ణన్, అదనపు జోనల్ కమిషనర్లు వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. సెప్టెంబర్ 14న వినాయక చవితి, 25న నిమజ్జనం జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లను వేగవంతం చేయాలని ఆదేశించారు. కొత్తగా చేరిన ప్రాంతాలు, బాలాపూర్ పై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఊరేగింపు మార్గాలు, నిమజ్జన ప్రదేశాలు, పారిశుద్ధ్యం, విద్యుత్తు, ట్రాఫిక్, వైద్య, అత్యవసర సేవలపై పోలీసు, అగ్నిమాపక, జలమండలి తదితర శాఖలతో సమన్వయం చేస్తారు. ఎల్నినో ప్రభావంతో తలెత్తే వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో రేపు హైదరాబాద్ రాజేంద్రనగర్లోని టీజీఐఆర్డీలో ఒకరోజు వర్క్షాప్ నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో వీబీజీరామ్జీ పథకం ద్వారా ఉపాధి కల్పన, నీటి సంరక్షణ, వ్యవసాయ చెరువుల నిర్మాణంపై చర్చిస్తారు. మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. బోయినపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళా సంఘాల సభ్యులకు 30 రకాల ఉచిత ఆరోగ్య పరీక్షల శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడుతూ,
1: 50 ఇయర్ తర్వాత మీ అందరికి బోన్ డెన్సిటీ కొంచెం తగ్గిపోతుంది, అందరం కలిసి యూ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఓన్ హెల్త్. మహిళా సంఘాలు ద్వారా ఈ ప్రోగ్రామ్ పెడుతున్నారు, చాలా సంతోషం. మహిళా సంఘాలు రోల్ అంటే మహిళలకి సంక్షేమం, మహిళలకి సాధికారిత, మహిళలకి ఆరోగ్యం, మహిళలకి ఐడెంటిటీ.
0: మెదక్ జిల్లా బోగడ భూపతిపూర్ గ్రామంలో జిల్లా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న తేనెటీగల పెంపకాన్ని జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కలెక్టర్,
2: రబీలో ఉన్న క్రాప్స్ తో పాటు హనీబీ బాక్సెస్ కూడా చేయడానికి అవగాహన కల్పిస్తున్నాము. సో దాట్ రైతులకి మెయిన్ పంట మీద ఆధారపడి కాకుండా ఈ హనీబీ కీప్ వాళ్ళు అడాప్ట్ చేసుకోవచ్చు, వాళ్ళకి కూడా బెనిఫిట్ వస్తుంది. అక్కడే ఉన్న హనీబీస్ వల్ల ఉన్న పంటకి కూడా ప్రొడక్టివిటీ 60-70% పెరగడానికి అవకాశం ఉంది.
0: రాష్ట్రంలో ఈ నెల 27వ తేదీ వరకు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు, రేపు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మంతో సహా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. హైదరాబాద్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్, లారీ డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం 24 ఆగస్టు నుంచి ట్రాన్స్పోర్ట్ జేఏసీ చేపట్టనున్న నిర్వధిక సమ్మెకు సిపిఎం తెలంగాణ రాష్ట కమిటీ మద్దతు ప్రకటించింది. టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ జారీ చేసిన నోటీసుపై మంత్రి కొండ సురేఖ వివరణ ఇచ్చారు. తన వివరణతో కూడిన లేఖను కమిటీ చైర్మన్ మల్లు రవికి పంపించారు. వృద్ధులకు మెరుగైన వసతులు కల్పించడంతో పాటు వారి ఆరోగ్యం, మానసిక ఉల్లాసానికి ప్రాధాన్యత ఇవ్వాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం పెండింగ్ అంశాలను త్వరగా పరిష్కరించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. 22A భూముల సమస్యలపై కాల్ సెంటర్కు వచ్చే ప్రతి ఫిర్యాదును పర్యవేక్షించాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. పాలిచ్చే తల్లులు, శిశువుల హక్కుల పరిరక్షణకు సమగ్ర చట్టం తీసుకురావాలని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ ను కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 6 గంటలు దాటి 20:17 పల్లె పదాలు జానపద సంగీత కార్యక్రమం. పల్లెల్లో వివిధ సందర్భాలలో జనులు పాడుకునే కైగట్టిన పాటలు, బావామరదల్లా సరసం పాటలు, భజనలు, కీర్తనలు వినిపించే కార్యక్రమం. ఈ పాటలు పల్లెజనుల జీవితాలను ప్రతిబింబిస్తాయి. వారి కష్టసుఖాలు ఆ పాటల్లో పల్లవిస్తాయి. ఇలాంటి పల్లె పదాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చెర గ్రామానికి చెందిన కడదారపు పొచ్చుబాయి బృందం పాడిన ఇసుర్రాయి పాటలు, ఇంకా తలమడుగు మండలం సాయిలింగి గ్రామానికి చెందిన సుంకటి గంగమ్మ బృందం పాడిన ఉయ్యాల పాటలు ప్రసారమవుతాయి. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
4: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
5: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, మూడు ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
6: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
7: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
6: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
8: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
9: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
8: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
9: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
8: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
10: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో

0: పొచ్చెర గ్రామానికి చెందిన కడదారపు పొచ్చుబాయి బృందం పాడిన ఇసుర్రాయి పాటలు.
1: నా పేరు కడదారపు పొచ్చుబాయి, గ్రామము పొచ్చెర, మండలం ఆదిలాబాద్, జిల్లా ఆదిలాబాద్. నా తోటి వాళ్ళు పెద్దింటి ఆశమ్మ, పెద్దింటి రామక్క, కడదారపు సునీత. నేను వాడబోయే పాట ఇంటెనక రేణి ఎట్టు.
2: ఇంటెనక.

సీతమ్మ రాముని వారిని ఏమంటున్నది, పదిదే పదకొండుదే అని చెప్పుతున్నది. ఆ పాట పాడబోతుంది. పదిదే రా పదకొండుదే రా పక్కకు బహుశల్యలుదే.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు పల్లె పదాలు కార్యక్రమంలో. ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చర గ్రామానికి చెందిన కడదారపు పొచ్చుబాయి బృందం పాడిన ఇసుర్రాయి పాటలు. ఇప్పుడు మరో ఇసుర్రాయి పాట విందాం.
1: కవిశరి అంటున్నది, కొర్రాలు దంచేటి కోడలు సీతమ్మ కొత్త కొరుకుల తీయ కృత్యమైంది అని ఆ పాట వాడబోతుంది.

0: ఇప్పటిదాకా మీరు ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చెర గ్రామానికి చెందిన కడదారపు పొచ్చుబాయి బృందం పాడిన ఇసుర్రాయి పాటలు విన్నారు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
4: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM, మనసు నిండా. మీరు వింటున్నారు పల్లె పదాలు జానపద సంగీత కార్యక్రమం. ఉయ్యాల పాటలు అనేవి తెలుగు జానపద సాహిత్యంలో అత్యంత మధురమైన పాటలు. ఇవి ప్రధానంగా పసిపిల్లలను నిద్రపుచ్చడానికి పండగల సందర్భంలో పాడుకుంటారు. మరి ఇప్పుడు విందాం తలమడుగు మండలం సాయిలింగి గ్రామానికి చెందిన సుంకటి గంగమ్మ బృందం పాడిన ఉయ్యాల పాటలు.
6: లేగా గౌరుదేయ ఆకిట్ల పోయి పిండకాడి పెట్టిందట. అయితే గౌరుదేయి పిడికెని తినే పొయ్యిలకు తీసుకున్నదట ఆమె గౌరమ్మ తల్లి.

సంతనం లేక ఆమె నాకు ఓళ్ళు లేలు, చిన్న పెద్ద ఓళ్ళు లేలు, నేనేం భిక్షం పెట్టాలా అని అంటది ముందు దేవుణ్ణి. జంగమయ్య అవతారం వేసుకొని అత్తాడు దేవుడు.

ఇప్పటిదాకా మీరు తలమడుగు మండలం సాయిలింగి గ్రామానికి చెందిన సుంకటి గంగమ్మ బృందం పాడిన ఉయ్యాల పాటలు విన్నారు. ఇంతటితో ఇరటి పల్లె పదాలు కార్యక్రమం సమాప్తం. పల్లె పదాలు ప్రతి ఆది మంగళ గురువారాల్లో పొద్దుమట్టు 6:20 ప్రసారమవుతుంది. రేపొద్దుమట్టు 6:20 గిరిపదం కార్యక్రమంలో గుడిహత్నూరు మండలం మాన్కాపూర్ గ్రామానికి చెందిన కోవ మారుబాయి బృందం పాడిన అష్టలక్ష్మి పాటలు, ఇంకా ఆదిలాబాద్ గ్రామీణ మండలం చించుఘాట్ గ్రామానికి చెందిన కుమ్ర పంచపూల బృందం పాడిన పాటలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న ఈ కార్యక్రమాలను శ్రోతల సౌలభ్యం కోసం మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతున్నది. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలకు లైక్ కొట్టి షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మనసు నిండా

ఇప్పుడు విద్య ఉద్యోగ సమాచారం విందాం. ముందుగా ఒక సమాచారం. నిర్మల్ జిల్లా కుంటాల ఆదర్శ పాఠశాల కళాశాలలో గణితం పీజీటీ సబ్జెక్టుల్లో 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు గంటల ప్రాతిపదికన బోధించడానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఎత్తరాజ్ రాజు ఒక ప్రకటనలో తెలిపినారు. సంబంధిత సబ్జెక్టులో పీజీతో పాటు బీఎడ్ కలిగి ఉండాలి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఈ నెల 25.

ఇప్పుడు మరొక సమాచారం. నిర్మల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఎన్హెచ్ఎం పరిధిలో ల్యాబ్ టెక్నీషియన్ ఎస్టీఎల్ఎస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వారి యొక్క ప్రొవిజన్ జాబితా విడుదల చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపినారు. ప్రొవిజనల్ జాబితా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నోటీసు బోర్డుపై ఇంకా అంతర్జాలంలో వెబ్సైట్ http://nirmal.telangana.gov.inలో పొందుపరిచినట్లు తెలిపినారు. ఏవైనా పొరపాట్లుంటే ఈ నెల 21వ తేదీలోగా సంబంధిత ధృవపత్రాలతో సంప్రదించాలని వారు తెలియజేసిండ్రు. ఇప్పుడు మరొక సమాచారం. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను వివిధ కోర్సుల్లో సీట్లను పెంచుతున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ హనుమంతరావు ఒక ప్రకటనలో తెలిపినారు. పెరిగిన సీట్లకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల 26వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. థియేటర్ ఆర్ట్స్, తెలుగు, మ్యూజిక్, డ్యాన్స్, ఎంఎఫ్ఏ, బీఎఫ్ఏ, విజువల్ కమ్యూనికేషన్, ఫ్యాషన్ డిజైన్, హిస్టరీ అండ్ కల్చర్, లింగ్విస్టిక్ కోర్సుల్లో కూడా అదనపు సీట్లు అందుబాటులో వచ్చాయి. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యా ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. దేశాభివృద్దికి సివిల్ సర్వీసులు ఎంతో కృషి చేశాయని, అట్టడుగు స్థాయిలో విధానాలను అమలు చేయడంలో అవి ఒక ముఖ్యమైన అనుసంధానకర్తగా పనిచేస్తాయని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. తమిళనాడు మహాబలిపురంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన 31వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం ముగిసింది. రేపు పుణేలో జరిగే 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దేశాభివృద్దికి సివిల్ సర్వీసులు ఎంతో కృషి చేశాయని, అట్టడుగు స్థాయిలో విధానాలను అమలు చేయడంలో అవి ఒక ముఖ్యమైన అనుసంధానకర్తగా పనిచేస్తాయని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ఉత్తరాఖండ్లోని ముస్సోరిలో 2024 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ ట్రైనీల ఫేజ్ 2 శిక్షణ ముగింపు వేడుకలనుద్దేశించి ఈరోజు ప్రసంగిస్తూ, నిజాయితీ, నైతికత అనేవి ప్రజాసేవకు పునాది అన్నారు. అధికారం హోదా ద్వారా నిజమైన నాయకత్వాన్ని అంచనా వేయలేమని, కష్టమైన పరిస్థితుల్లో కూడా నైతికతతో ప్రవర్తించే సామర్థ్యమే నిజమైన నాయకత్వాన్ని చాటుతుందని చెప్పారు. ప్రజాసేవలో అంకితభావం ఉండాలని యువ అడ్మినిస్ట్రేటివ్ అధికారులను కోరారు. తమ పనిపై, తీసుకునే నిర్ణయాలపై పూర్తి ఏకాగ్రత ఉంచాలని సూచించారు. సమాజ సంక్షేమం కోసం పాటుపడాలని, సామాన్య ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. సున్నితత్వం, సమగ్రత, ధైర్యంతో ప్రజా ప్రయోజనాల కోసం పనిచేయాలని, ప్రతి నిర్ణయంలోనూ దేశమే ప్రథమం అనే స్ఫూర్తిని కాపాడుకోవాలని అధికారులకు పిలుపునిచ్చారు. చెన్నై సమీపంలోని మహాబలిపురంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన 31వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం ముగిసింది. ఈ ప్రాంత పురోగతి, అభివృద్ది, ప్రయోజనాలకు సంబంధించిన ఉమ్మడి ప్రాధాన్యతలు అంశాలపై చర్చించడానికి ముఖ్యమంత్రులు, సీనియర్ అధికారులకు ఈ సమావేశం ఒక మంచి అవకాశం కల్పించింది. ఈ సమావేశానికి తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, కేరళ ముఖ్యమంత్రి సతీశన్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. అలాగే పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్, అండమాన్ నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్, లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్, వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆరోగ్య సంరక్షణ నిధులు, మౌలిక సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణ, ప్రాంతీయ భద్రత వంటి అంశాల్లో సహకార సమాఖ్య విధానాన్ని పాటించాలని సమావేశంలో పాల్గొన్న వారు పునరుద్ఘాటించారు. ప్రభుత్వ అభివృద్ది ఆధారిత విధానం వల్ల గత 12 సంవత్సరాల్లో ఈశాన్య భారతదేశం సాధించిన పరివర్తన అత్యంత కీలకమైన ఫలితాల్లో ఒకటని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. గత 12 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో సాధించిన పురోగతి భౌగోళిక సవాళ్లను అధిగమించడానికి, భవిష్యత్ అభివృద్దికి అడ్డంకి కాకుండా ఉండేలా చూడడానికి నిరంతర విధానపరమైన దృష్టిని ప్రతిబింబించిందని ఆయన తెలిపారు. రోడ్లు, రైల్వేల నుండి విమానాశ్రయాలు, జలమార్గాలు, డిజిటల్ కనెక్టివిటీ వరకు ఈ ప్రాంతంలో అభివృద్ది వేగవంతమైందని, ఇది ప్రజలను దేశంలోని మిగతా ప్రాంతాలకు మరింత చేరువ చేసి వృద్దికి కొత్త మార్గాలు తెరిచిందని చెప్పారు. ఢిల్లీలో ఇటీవల విద్యార్థి నిరసనకారులపై పోలీసు చర్యలు, అలాగే పోలీసు సిబ్బందిపై జరిగిన దాడి అంశాలను పరిశీలించడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో 5 సభ్యులతో కూడిన హైపవర్డ్ ఎంక్వైరీ కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో పంజాబ్, హర్యానా హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రవిశంకర్ ఝా, ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శాలిందర్ కౌర్, మాజీ సిబిఐ డైరెక్టర్ రిషి కుమార్ శుక్లా, రిటైర్డ్ మేఘాలయ డీజీపీ ఎల్ఆర్ బిష్నోయ్ సభ్యులుగా ఉంటారని ధర్మాసనం పేర్కొంది. ఈ హైపవర్డ్ ఎంక్వైరీ కమిటీ నిర్వహించే విచారణ కేవలం ఒకసారి జరిగే ప్రక్రియగా ఉండకూడదని అత్యున్నత న్యాయస్థానం ధర్మాసనం స్పష్టం చేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత్ రేపు పుణేలో 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సమావేశానికి కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అధ్యక్షత వహిస్తారు. ఇది సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీలు, డిజిటల్ పరివర్తన, ఆవిష్కరణ, దృఢమైన డిజిటల్ మౌలిక సదుపాయాల్లో సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చించడానికి, బ్రిక్స్ సభ్య దేశాల కమ్యూనికేషన్ల మంత్రులు, సీనియర్ ప్రతినిధులను ఒకచోటకు చేరుస్తుంది. ఈ సదస్సు అభివృద్ది చెందుతున్న టెక్నాలజీలు, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్టక్చర్, భవిష్యత్ నెట్వర్కులు, సైబర్ సెక్యూరిటీ, కెపాసిటీ బిల్డింగ్, అందరినీ కలుపుకుపోయే డిజిటల్ కనెక్టివిటీపై తమ అభిప్రాయాలు పంచుకోవడానికి బ్రిక్స్ సభ్య దేశాలకు ఒక వేదికనందిస్తుంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు బీహార్ రాజధాని పట్నాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా జ్ఞాన్ భవన్లో జరిగిన మఖానా మహోత్సవంలో పాల్గొని మఖానా బోర్డు ఏర్పాటుతో పాటు ఆధునిక యంత్రాలు, విత్తనాలు, ఎగుమతుల ప్రోత్సాహానికి 475 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. అనంతరం బాపు సభాగర్లో రబీ వర్క్షాప్ నిర్వహించి రైతులతో, ఎఫ్పీఓ సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్బంగా పంటల దిగుబడి పెంపు, కేసీసీ సదుపాయాలు, కందిపప్పుకు 100% కనీస మద్దతు ధర కల్పించడంపై చర్చించారు. అలాగే రైతులతో కలిసి మొక్కలు నాటారు. పీఎంఏవై జీ కింద రాష్ట్రానికి 11 లక్షలకు పైగా పక్కా ఇళ్లను మంజూరు చేసినట్టు మంత్రి వెల్లడించారు.
1: బీహార్ కే హమారే కచ్చే మకాన్ మే రహనే వాలే భాయి ఔర్ బెహనో కో ఆజ్ 11 లాఖ్ సే జ్యాదా మకానో కీ స్వీకృతి కీ సౌగాత్ మిల్ రహీ హై. ఉన్కే పాస్ పక్కీ ఛత్ హోగీ, అప్నా ఘర్ హోగా, ఉన్కే సప్నే పూరే హోంగే. లేకిన్ ఇస్కే సాథ్ సాథ్ ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజనా మే బీహార్ నే సమ్మిలిత్ హోనే కా ఫైసలా లియా హై.
0: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు డాక్టర్ ఎస్ జయశంకర్, పీయూష్ గోయల్, జితిన్ ప్రసాద పాల్గొన్నారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య కార్యాచరణ అమలు పురోగతిని సమీక్షించారు. ఆర్థిక సహకారం, డిజిటలైజేషన్, కనెక్టివిటీ, నైపుణ్యాభివృద్ది, సుస్థిరత వంటి రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. ఈ రోజు జరిగే 4వ రౌండ్ భారత సింగపూర్ మంత్రివర్గ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనేందుకు మంత్రుల బృందం సింగపూర్ పర్యటనకు వెళ్లింది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల పాటు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ పేర్కొంది. జమ్మూ కశ్మీర్, లద్దాఖ్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని తెలిపింది. అలాగే రాబోయే 3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, రాజస్థాన్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ టోర్నమెంటులో భారత్కు చెందిన మహిళల డబుల్స్ జోడి త్రిసా జాలి, గాయత్రి గోపీచంద్ క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించారు. ఈ జోడీ జపాన్కు చెందిన జోడీని 21-16, 21-12 తేడాతో ఓడించింది. మిక్స్డ్ డబుల్స్ జోడీ ధ్రువ కపిలా, తనిషా క్రాస్ట్రో చైనాకు చెందిన గువో జిన్వా చెన్ ఫాంగ్ చేతిలో 16-21, 5-21 తేడాతో ఓడిపోయారు. ఈ సాయంత్రం జరగనున్న ప్రీ క్వార్టర్ ఫైనల్స్ మహిళల సింగిల్స్ లో పివి సింధు చైనాకు చెందిన వాంగ్ జీఈతో తలపడుతుంది. పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ రౌండ్ ఆఫ్ 16లో మలేషియాకు చెందిన జునైదీ ఆరిఫ్, రాయ్ కింగ్ యాప్లతో తలపడుతుంది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ యువ సంగమం 7వ విడత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువును 31వ తేదీ వరకు పొడిగించినట్టు ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న అర్హులైన యువత ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పొడిగించిన సమయం మరో మంచి అవకాశం కల్పిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశాభివృద్దికి సివిల్ సర్వీసులు ఎంతో కృషి చేశాయని, అట్టడుగు స్థాయిలో విధానాలను అమలు చేయడంలో అవి ఒక ముఖ్యమైన అనుసంధానకర్తగా పనిచేస్తాయని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. తమిళనాడు మహాబలిపురంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన 31వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం ముగిసింది. రేపు పూణేలో జరిగే 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.
3: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 1 లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

ಕಿಸಾನ್ ವಾಣಿ ಕೇಂದ್ರ ವ್ಯವಸಾಯ ರೈತು ಸಂಕ್ಷೇಮ ಮಂತ್ರಿತ್ವ ಶಾಖಾ ವಾರಿ ಪ್ರಾಯೋಜಿತ ಕಾರ್ಯಕ್ರಮ. ಇಪ್ಪಟಿ కిసాన్ వాణి కార్యక్రమంలో పంటల్లో ఎల్లినో ప్రభావాన్ని తట్టుకునే యాజమాన్య పద్ధతులు, ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ జి మంజులతతో లెనిన్ పెట్టిన ముచ్చట, తర్వాత రైతు అంతరంగం శీర్షికన వ్యవసాయంలో మహిళల పాత్ర, ఈ అంశం గురించి బోత్ మండలం కౌట బి గ్రామానికి చెందిన మహిళా రైతు ముస్కు ఇంద్రతో దినేష్ పెట్టిన ముచ్చటుంటుంది.

0: వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల రెండు రోజుల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ గాను నమోదు కావచ్చును. ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు.
1: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
2: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
1: అదేలా?
2: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801551.
3: ఇది ఎవరి నంబర్ బాబు?
2: కిసాన్ కాల్ సెంటర్ ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
4: ఏంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
2: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులను, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
3: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
2: ఖర్చు లేనేలేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చుండదు.
3: నిజంగా?
2: 16 నెలల నిజం.
5: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801551 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
0: ఎల్నినో కారణంగా వర్షపాతం తగ్గి అసాధారణ ఎండలు, తీవ్రమైన నీటి ఎద్దడి ఏర్పడే అవకాశముంది. ఈ కరువు పరిస్థితులను తట్టుకోవడానికి రైతులు స్వల్పకాలిక రకాలను ఎంచుకోవడం మంచిది. నీటిని నిల్వ చేసే పద్ధతులు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలా చేసినట్లయితే పంటలు సాగు చేయడం చాలా సులభమవుతుంది. స్వల్పకాలిక రకాలలో తక్కువ కాలంలో చేతికి వచ్చే మరియు తక్కువ నీరు అవసరమయ్యే వరి, మొక్కజొన్న, వంగడాలను పండించుకోవాలా. ఇంకా రాగులు, జొన్నలు, సజ్జలు, అపరాల వంటి తక్కువ నీటితో పండే పంటలను సాగు చేసుకుంటే మంచి లాభాలను పొందవచ్చు. తగినంత వర్షం పడిన వెంటనే ఆలస్యం చేయకుండా విత్తనాలు విత్తాలా. నేలలో తేమ నిల్వ కోసం మల్చింగ్ చేయడం ద్వారా నేల నుండి నీరు ఆవిరి కాకుండా కాపాడుకోవచ్చు. వీలైతే డ్రిప్ లేదా స్ప్రింక్లర్ పద్ధతులను ఉపయోగించి నీటిని ఆదా చేసుకోవాలి. నత్రజని ఎరువులను మోతాదుకు మించి వాడకూడదు. ఇది మొక్కలకు నీటి అవసరాన్ని పెంచుతుంది. కలుపు మొక్కలు నీటిని పోషకాలను పీల్చుకోకుండా ఎప్పుడు ఏరివేస్తూ ఉండాలా. పంటల్లో ఎల్నినో ప్రభావాన్ని తట్టుకునే యాజమాన్య పద్ధతులు. ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ జి మంజులతతో లెనిన్ పెట్టిన ముచ్చట విందాం.
6: ప్రస్తుతం రైతుల్ని కలవరపెడుతున్న మాట ఎల్నినో. దీని ప్రభావంగా వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో రైతులు కొంత కలవరపాటుకు గురవుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఈ ఎల్నినో ప్రభావాన్ని తట్టుకునేందుకు రైతులు ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి, ఎలా తమ పంటల్ని కాపాడుకోవాలి అనే దాని గురించి చెబుతందుకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ జి మంజులత గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం మంజులత గారు.
7: నమస్కారం.
6: ముందుగా ఈ ఎల్నినో గురించి చెప్పండి వివరంగా. అసలు ఎల్నినో అంటే ఏమి, దీని ప్రభావం ఎట్లా ఉంటుంది?
7: ఎల్నినో గురించి చెప్పే ముందు, మన వ్యవసాయం ప్రధానంగా మన వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. గత 2-3 నెలల నుంచి మనం చూస్తున్నట్టయితే ఎల్నినో అనే పేరు బాగా వింటున్నాము. ఇది ఏంటంటే పసిఫిక్ మహాసముద్రం మధ్య తూర్పు ప్రాంతాల్లో ఉపరితలం నీరు వేడెక్కుతుంది. యాక్చువల్గా మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అంటాం కదా, అవి ఆ గాలులు అనేవి అక్కడ నుంచే వస్తాయి. దాని వలన ఈ వేడెక్కడం వలన ఆ వచ్చే గాలిలో తేమ తగ్గిపోతుంది. దాని వల్ల మనకి పడే వర్షాలు అనేది హెచ్చుతగ్గులు ఏర్పడడం అనేది ఈ ఎల్నినో యొక్క ప్రభావం అన్నమాట. దీని వల్ల వర్షపాతం అస్థిరత, అలాగే అధిక ఉష్ణోగ్రతలు ఉండటం, పొడి పరిస్థితులు ఏర్పడడం అనేది సర్వసాధారణంగా గమనిస్తూ ఉంటాం. ఇలా ఉన్న పరిస్థితుల్లో మనం ముందస్తుగా వ్యవసాయ ప్రణాళిక అంటూ చేపట్టడం అనేది ముఖ్యమైన అంశం అన్నమాట, అవసరమైన అంశం.
6: అయితే ప్రస్తుతం పంటల పరిస్థితి ఎట్లా ఉన్నది, వాటి గురించి చెప్పిన తర్వాత మనం ఆ పంటల్ని ఈ ఎల్నినోకి తగ్గట్టుగా ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలనే దాని గురించి మాట్లాడుకుందాం. ముందుగా ప్రస్తుతం పంటల పరిస్థితి గురించి చెప్పండి.
7: అయితే వర్షాలు ఆలస్యంగా అలాగే హెచ్చుతగ్గులు వంటివి ఉంటాయి కాబట్టి ముందుగా అసలు పంట వేసే ముందే సరైన పంటను ఎంపిక చేసుకోవడం అనేది ముఖ్యం. సరైన పంట, తక్కువ నీటి అవసరం ఉన్న పంట, అలాగే స్వల్పకాలిక పంటలు అనేది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయము. అది రైతులు తమ ప్రాంతాల్లో నేల రకాన్ని బట్టి, నీటి వసతి బట్టి, సాధారణ వర్షపాతము, అలాగే ప్రస్తుత వాతావరణ సూచన, అలాగే పంట కాలం వంటి అంశాలను పెట్టుకుని ఏ పంట వేసుకోవాలి అనేది చూసుకోవాలి. ప్రస్తుతం ఇప్పుడు మనం అది దాటినాం కాబట్టి ప్రస్తుతం రైతులు వేసిన పంటలోనే ఇంకా కూడా కొంత వేయకుండా ఉన్న ఏదైనా ఉన్నట్టయితే ఈ ఆగస్టు 30 వరకు కూడా ఇంకా కూడా నువ్వులు వేసుకునే పరిస్థితి ఉంది. ఆ పంట సరైన యాజమాన్య పద్ధతులతో వేసుకున్నట్టయితే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఇక మన జిల్లాలో వేసుకున్న ముఖ్యమైన పంటల్లో చూసుకున్నట్టయితే పత్తి, సోయా చిక్కుడు, మొక్కజొన్న, కొంతవరకు కంది, ఇవి ముఖ్యమైన పంటలుగా రైతులు వేసినారు. దాంట్లో చూసుకున్నట్లయితే పత్తిలో ప్రస్తుతం ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు గానే కొంచెం యాజమాన్య పద్ధతిలో పైపాటిగా నత్రజని వేయాల్సిన వారు, తేమ ఉంటుంది కాబట్టి ఎకరానికి 25 కిలోల యూరియా చొప్పున, అలాగే దాంతో పాటు 10 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ని కలిపి ఎరువుల రూపంలో వేసుకుంటారు.

0: నివారించుకోవచ్చు. అలాగే మొక్కజొన్నలో చూసుకున్నట్టయితే ప్రస్తుతం కురిసిన వర్షాలకు మొదటి దఫాగా వేయాల్సిన ఈ తేమలో ఎరువులను ఎకరానికి 50 కిలోల చొప్పున యూరియాను అంటే మోకాలెత్తు దశలో మొదటి దఫాగా వేసేసుకోవచ్చు. అలాగే ఈ వర్షాభావ పరిస్థితుల్లో మొక్కజొన్నలో కత్తెర పురుగు అనేది ఆశిస్తుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా దానికి వేప మందుని పిచికారీ చేసుకుని నివారించుకోవచ్చు. లేదా ఉధృతి కనబడినట్టయితే 0.4 మిల్లీలీటర్ల చొప్పున క్లోరాంట్రన్ మిల్లిప్రోల్ లేదా 0.5 మిల్లీలీటర్ల స్పైనటోరం అనే మందుని 200 లీటర్ల నీటిలో కలిపి ఆకు సుడిలో పడేటట్టుగా పిచికారీ చేసుకుని నివారించుకోవచ్చు. లేదు ఆకులు సుడిలో ఫామ్ అయినాయి అంటే 0:1 నిష్పత్తిలో మంచిగా కలుపుకొని సుడిలో వేసుకున్నట్టయితే మనం ఖర్చు లేకుండా కూడా కత్తెర పురుగుని నివారించుకోవచ్చు. ఇక సోయా చిక్కుడు పంటలో కూడా ప్రస్తుతం కురిసిన వర్షాలకు పైపాటుగా వేయాల్సిన నత్రజని ఎరువును 30 రోజులకు 25 కిలోల చొప్పున ఎకరానికి వేసుకుని తేమలో వేసుకున్నట్టయితే మొక్క మంచిగా ఉపయోగించుకుంటుంది. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో చిత్త పురుగులు ఆశించడం అనేది గమనిస్తున్నాము. దాని నివారణకు గాను 1.5 గ్రాముల అసిఫేట్ అనే మందు లేదా 2 మిల్లీలీటర్ల డైమిథేట్ అనే మందు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుని నివారించుకోవచ్చు. ఇక పెసర మినుము ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వాటికి అనుకూలంగా ఉన్నాయి. అయినా సరే ఎక్కడైనా తెల్ల దోమ ఆశించడం అనేది ఈ పరిస్థితుల్లో గమనిస్తాము. దీని నివారణకు గాను 1.5 గ్రాముల సిఫేట్ లేదా 0.2 గ్రాముల అస్టామిప్రిడ్ అనే మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుని పల్లాకు తెగులు వచ్చేదాన్ని నివారించుకోవచ్చు.
1: అయితే ఇప్పుడు కొన్ని రకాల పద్ధతుల గురించి చెప్పింది కదా, ఇప్పుడు ఈ ఎల్నినోకి తగ్గట్టుగా తట్టుకోవడానికి ఇతర యాజమాన్య పద్ధతులు ఏమైనా వాటి గురించి చెప్పండి. అట్లాగే ఈ పరిస్థితుల్లో నేలలో తేమని సంరక్షించుకోవడం ఎట్లా, దాని గురించి కూడా చెప్తారా కొద్దిగా?
0: ఈ ఎల్నినో పరిస్థితికి నేలలోని తేమను సంరక్షించుకోవడమే చాలా ముఖ్యమైన అంశము. అది ఒక 4-5 విధాలుగా చూసుకున్నట్లయితే మనకు వ్యవసాయంలో అందిన అంటే వాన పడినప్పుడు ప్రతి చుక్కను మన పొలంలో నిలుపుకునేటట్లుగా మన చర్యలు తీసుకోవాలి. అంటే పొలం గట్లను బలోపేతం చేయడం, వర్షపు నీరుని పొలం నుంచి బయటకు పోకుండా నీరు నిల్వ పొలంలో నిల్వ ఉండేటట్లుగా గుడ్డి చాలు అంటారు కదా, డెడ్ ఫారోస్ అంటారు, వాటిని తీసుకున్నట్టయితే ఆ పడిన వర్షం దాంట్లో ఉండి తేమని మొక్కలకి అందించే వీలు కలుగుతుంది. ఇక నేల కోత కూడా తగ్గించుకోవడానికి గాను అవకాశం ఉన్న చోట్ల కాంటూర్ బండ్లు లేదా ఫీల్డ్ బండ్లు లేదా ఇతర నీటి సంరక్షణ నిర్మాణాలు కూడా చేసుకోవచ్చు. ఇంకా ముఖ్యంగా ఈ వర్షాభావ పరిస్థితుల్లో లోపల నేల పొరల్లో ఉండే తేమను ఆవిరవ్వకుండా చూసుకోవడానికి అంతర్కృషి చేపట్టి ఈ అంతర్కృషి వల్ల ఏంటంటే పైన మట్టి పొర ఏర్పడి నేల లోపల ఉన్న తేమ ఆవిరవ్వకుండా చూసుకుంటుంది. కాబట్టి అంతర్కృషి చేయడం, దాంతో పాటుగా కలుపు నివారణ కూడా జరుగుతుంది. ఇంకో పద్ధతి ఏంటంటే మల్చింగ్ పద్ధతి. ఈ పద్ధతిలో పంట అవశేషాలు గాని అందుబాటులో ఉన్న ఏ సేంద్రియ పదార్థాన్ని గాని నేలపై పరచడం ద్వారా నేలలో ఉన్న తేమని ఆవిరవ్వకుండా చూసుకునే వీలు కలుగుతుంది.
1: అయితే ఇప్పుడు నీటి యాజమాన్యం గురించి చెప్పండి, ప్రస్తుత ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో నీటి యాజమాన్యం గురించి ఏ రకంగా పద్ధతులు ఉన్నాయి, ఎలా రైతులు ఈ యాజమాన్య పద్ధతులు పాటించాలి?
0: అయితే నీటి కొరత ఉన్నప్పుడు నీటిని ఎలా ఉపయోగిస్తాయన్నదే పంట యొక్క దిగుబడి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. నీరు అందుబాటులో ఉన్నప్పుడు ఇప్పుడు మైక్రో ఇరిగేషన్ లో భాగంగా డ్రిప్ గాని స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ సేద్య పద్ధతులు ఉపయోగించడం ద్వారా నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. అలాగే నీరు తక్కువగా ఉన్నప్పుడు ప్రతి దశలో ఒకే విధంగా నీళ్లు పెట్టకుండా కీలక దశలు ఉంటాయి కదా, పుష్పించే దశ గాని గింజలు గాని కాయలు నిండే దశ, ఈ కీలక దశల్లో నీరు పెట్టడం ద్వారా మన దిగుబడిని పెంచుకునే వాళ్ళం అవుతాము.
1: ఎరువుల యాజమాన్యం గురించి చెప్పండి.
0: ఈ వాతావరణ ఒత్తిడి ఉన్నప్పుడు ఆరోగ్యకరమైన నీళ్లనే మన పంటని రక్షిస్తుంది. దానివల్ల రైతులు ముఖ్యంగా ఏ పంటకైనా సరే నేల పరీక్ష చేసుకున్న తర్వాత ఎరువులను అందించడం అనేది ముఖ్యమైన అంశము. అటు తర్వాత సేంద్రియ ఎరువులైనటువంటి కంపోస్ట్ గాని FIM గాని పంట అవశేషాల నిర్వహణ వంటి పద్ధతులు ఏదైనా సరే సేంద్రియ పదార్థాన్ని పెంచడం ద్వారా నేల నిర్మాణం మరియు మట్టి నిల్వ అనేది సామర్థ్యం పెరుగుతుంది. అదే సమయంలో అధిక మోతాదులో కూడా ఎరువులు వేయడం మంచిది కాదు. తర్వాత నేలలో తేమ చూసుకుని మనం ఎరువులను ఉపయోగించినట్టయితే సమర్థవంతంగా పంట తీసుకునే అవకాశం ఉంది.
1: చివరగా పంట వైవిధ్యం గురించి చెప్పండి.
0: ఇక వర్షాలు మనకి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎల్నినో పరిస్థితి

0: అన్నప్పుడు మనం ముందుగానే ప్రత్యామ్నాయ పంటల్లో భాగంగా ఆరుతడి పంటలను, ఇలా స్వల్పకాలిక పంటలను, అలాగే ఒకే పంటపై ఆధారపడకుండా మనం ఇతర పాడి పంట అంటాం కదా, ఇతర పాడి గాని, గొర్రెలు గాని, కోళ్లను గాని, పట్టు పురుగులు గాని, పండ్ల చెట్లు గాని, లేదా చెట్లు పెంపకం వంటి ఇతర మార్గాలన్నిటి ద్వారా కూడా మనం చేపట్టి సమగ్ర వ్యవసాయ విధానం అనేది అవలంబించినట్టయితే రైతు ఆదాయంలో స్థిరత్వాన్ని అనేది పెంచడానికి సహాయపడుతుంది. ఈ ఎల్నినో వంటి వాతావరణ పరిస్థితుల్లో మనం నియంత్రించలేకపోవచ్చు, కానీ మనం చేసే వ్యవసాయ యాజమాన్యంలో మనం పద్ధతులను మార్చుకునే వీలుంది. కాబట్టి మా పద్ధతులను సమగ్ర విధానంలో వెళ్ళినట్టయితే మంచి దిగుబడులు, అంటే ఒక్క పంట ద్వారా కాకుండా ఇతర మార్గాల ద్వారా కూడా మనం ఆదాయం తీసుకునే వాళ్ళం అవుతారు.
1: అంటే పరిస్థితులకు తగ్గట్టుగా యాజమాన్య పద్ధతులు పాటిస్తే పంటని సంరక్షించుకోవచ్చు అని అంటారు. చాలా సంతోషం మంజులత గారు. ముఖ్యంగా ఈ ఎల్నినో ప్రభావాన్ని తట్టుకుని పంటలు నిలబడేలా రైతులు ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అనే దాని గురించి సవివరంగా తెలియజేసారు. మరి ఎవరైతే రైతులు ఉన్నారో ఈ యాజమాన్య పద్ధతుల్ని పాటించి తమ పంటల్ని సంరక్షించుకుని రానున్న రోజుల్లో మంచి ఆదాయం పొందుతారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
2: మీరు ఇప్పటిదాకా పంటల్లో ఎల్నినో ప్రభావాన్ని తట్టుకునే యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ జి మంజులతతో లెనిన్ పెట్టిన ముచ్చట విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా కిసాన్ వాణి కార్యక్రమం 7:45 దాకా కొనసాగుతుంది. రైతు అంతరంగం ఈ శీర్షికన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ గ్రామాల్లో రైతులు వ్యవసాయం చేస్తున్నటువంటి తీరును వినిపించడం జరుగుతుంది. ఈ ముచ్చట్లు వారంలో 3 రోజులు మంగళవారం, గురువారం, శనివారాలలో వినిపించడం జరుగుతుంది. ఈ రోజుల్లో వ్యవసాయంలో మహిళల పాత్ర గొప్పదనే చెప్పవచ్చు. ఇంకా చెప్పాలంటే మహిళలు లేకుండా వ్యవసాయం చేయడం అసాధ్యమని కూడా చెప్పవచ్చు. విత్తు విత్తినప్పటి నుంచి పంట కోసే వరకు మహిళల పాత్ర చాలా పెద్దది. ఇంటి పని చేసుకుని మరి వ్యవసాయం పని చేసి మళ్లీ ఇంటి పని చేయడం మహిళలకు మాత్రమే సాధ్యమవుతుంది. వ్యవసాయంలో మహిళల పాత్ర ఈ అంశం గురించి బోత్ మండలం కౌట బి గ్రామానికి చెందిన మహిళా రైతు ముస్కు ఇంద్రతో దినేష్ పెట్టిన ముచ్చట విందాం. ముస్కు ఇంద్రా గారు, మీకు నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: మీకు వ్యవసాయ భూమి ఎంత ఉంటుందండి?
3: అంటే కౌలుకు వేస్తాము, మాకున్నదైతే 2.
2: మీకు 2 ఎకరాలు. కౌలు భూమి ఎంత తీసుకుంటారు?
3: 4.
2: అంటే 6 ఎకరాల భూమి సాగు చేస్తారు. ఏమేం పంటలు వేసింది 6 ఎకరాల?
3: మొత్తం సోయా తొగరే.
2: సోయా తొగరే మొత్తం? పత్తి వేయలేదు ఈసారి.
3: పత్తి వేయలేదు, వర్షాలు చక్కగా ఉంటలేవు, అన్ని కష్టం అయిపోతుంది అని చెప్పి వర్షాలు తక్కువ ఉన్నాయన్నారు, అయితే సోయా తొగరి పెట్టేసుకున్నాం.
2: ఎల్నినో ప్రభావంతో మీరు పత్తి పెట్టలేదు?
3: పెట్టలేము, ఎందుకంటే కష్టమైతే కౌలు చేయను కదా. మరా అయితే నిండకపోతే వాళ్ళకు మనకు పెట్టుబడి అలా కౌలు ఏడుకెళ్ళిస్తాం సార్, ఇయ్యలేము కదా, కష్టమైతే అని చెప్పి సోయా పెట్టేసుకున్నాం.
2: అంటే ముందు జాగ్రత్తగానే మీరు పత్తి వైపు వెళ్ళలేదు? ప్రతిసారి పత్తి?
3: ప్రతిసారి పత్తి పెట్టుకుంటుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా అవుతున్నాయి కొంచెము, ఎందుకు ఇబ్బంది, మళ్ళా అన్ని అవి కైకిళ్ళు అవి ఎక్కువైతున్నాయి, చెయ్యలేకపోతున్నాము, వ్యవసాయం అంటే కూడా కష్టమైపోతుంది, దాని వల్లనే ఇక నాకు వెళ్తూ వేసేసి ఎక్కువ ఉన్నాయి, దాంతో అద్దం అనుకున్నాము. ఈసారి
2: అంటే మీరు ప్రతిరోజు చేయలేక వస్తారా?
3: పని ఉన్న రోజు అయితే వస్తాము, పని లేకపోతే ఉంటాము ఇంటికాన్ని.
2: ఏం పనులు ఉన్నాయి మహిళలకు?
3: మహిళలకు కలుపులు ఇట్లా అన్ని ఇల్లు ఇట్లాంటి నీళ్లు మోసుడు ఏవో ఏవో చేయనన్నప్పుడు ఏదో ఒక పని ఉంటాయి కదా సార్.
2: మీరు కలుస్తారా?
3: అవును సార్.
2: కైకిలు పెట్టి కలుస్తారా, గుత్తలు ఇచ్చి కలుస్తారా?
3: కైకిలి గుత్త ఎట్లా వీలుంటే అట్లాగా, అంటే ఇది అది అని ఏం లేదు, ఎట్లా వీలు మనకి ఎట్లా కొంచెం మంచి అనిపిస్తే అట్లాగా.
2: అంటే ఇప్పుడు గడ్లున్నాయా సోయాలు?
3: సోయాలు కలిసినాం సార్.
2: కానీ పూత దశలో సోయాను కలవద్దంటారు?
3: ముందే కలిసేసినాం.
2: ముందే కలిసి గడ్డి మంది కొట్టలేరా?
3: గడ్డి మంది కూడా కొట్టినాము, అయినా నాగడి సాల అనేది జావది కదా, దానికోసం అని కలిసినాం. ఒక చేను కలిసినాం, ఒక 2 చేన్లు గడ్డి మందు వల్ల నార్మల్ ఉన్నాయితే వదిలేసినాం.
2: ఇట్లా కలిస్తే బాగుంటుందా, గడ్డి మందు కొడితే బాగుంటుందా?
3: 2 బాగానే ఉంటాయి, కానీ గడ్డి మందుకు కొంచెం మనకు తక్కువ వెళ్ళిపోతాయి, కలుపు అంటే ఎక్కువ పడతాయి కదా సార్, అందుకని గడ్డి మందు ఈసారి కొంచెం ఎక్కువ పని చేయలేదు, అందుకని నాగడి సాలు చావాలని దాని కలుపు తీసినాం.
2: ఏమేమి గడ్డలు ఉంటాయి ఎక్కువ అంటారు?
3: ఇటు నాగడి సాలు ఎక్కువ ఉంటది.
2: నాగడి సాలు ఎక్కువ?
3: అవును, నాగడి సాలు అది గడ్డి మందుకు యావది ఎక్కువ.
2: డౌర ద్వారా పోతుంది?
3: డౌర కొట్టినాం, గానీ కొన్ని కొన్ని మాకు ఇప్పుడు ఎడ్లు కూడా లేవు, దాని వల్ల డౌర కూడా కొంచెం కొట్టలేము. ఒక చేన్ల 2 ఇట్లలో కొట్టినాం ఒక రోజు అట్లా లీజుకు తీసుకొని.
2: ఎంత ఇస్తారు వాళ్ళకి లీజ్?
3: వాళ్ళకి 2,000.
2: అంటే అరక
3: మనిషి, మళ్ళీ ఇంకొక మనిషి కావాలంటే మనం పెట్టుకోవాలి, అట్లా అంటే 3,000 అవుతాయి.
2: అంటే ఒక అరకకు రెండు మూడు డవరలు కడతారు,
3: మూడు డవరలు కాబట్టి ముగ్గురు మంది.

0: 2000 నరకు ఇద్దరు మనుషులు ఎట్లా వస్తాయి, మనం ఇంకొక మనిషి కావాలంటే ఇంకా 500 అంటే 3000 పోతాయి.
1: మీరు ప్రొద్దున లేచి ఇంటి పనులు చేసుకోవాలా,
0: అవును,
1: మళ్ళా చేళ్ళకి వచ్చి చేళ్ళ పని చేయాలా, మళ్ళా ఇంటికి మళ్ళా పని చేయాలి, కష్టం అనిపిస్తలేదా?
0: కష్టమే అనిపిస్తుంది కదా సార్, కష్టమైనా చేయబడుతుంది, తప్పదు కదా.
1: మీరు చిన్నప్పటి నుంచి వ్యవసాయం నేర్చుకున్నారమ్మా?
0: చిన్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి పోతుంటేనే, కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత చేయాల్సి వస్తుంది.
1: అంటే తల్లిదండ్రులు వ్యవసాయం
0: వ్యవసాయం
1: మరి మీరు నేర్చుకున్నారు, మీ పిల్లలకు నేర్పిస్తారా వ్యవసాయం?
0: కష్టం సార్ నేర్పించడం.
1: అంతా ఏం కష్టం ఉంటుంది?
0: కష్టం ఉంటది సార్, చేయలేము, ఎండ వాన ఎట్లా ఉంటది, ఒకరోజు పొద్దుంతా చేనులు ఉండాలంటే కష్టం అయిపోతుంది, అట్లానే చేయలేము, కష్టం అయిపోతుంది.
1: ఏం కైకీలు ఉన్నాయి మీ ఊర్లో?
0: ఇవే పనులు, ఇవన్న చేనుల పనులు, కలుపులు అట్లా ఉంటాయి.
1: కైకీలు 300?
0: 300 మొగోళ్ళకి అయితే 500, ఆడోళ్ళకి అయితే 300.
1: అంటే గుత్తకిస్తే ఏం పడుతుంది మరి? అట్లా
0: గుత్తకిస్తే మనకి ఎక్కువ పడచ్చు, ఒక్కొక్కసారి వాళ్ళు లాభం కావచ్చు, ఒక్కొక్కసారి మనం లాభం కావచ్చు, అది మనం కుదిరినే తీరు ఉంటది. వాళ్ళు మాట్లాడేటోళ్ళు కొంచెం మంచిగా ఉన్నారు అనుకో, వాళ్ళకి ఎక్కువ పోతాయి, ఒకవేళ కొంచెం తెలియని వాళ్ళు ఉన్నారు అనుకో, మనకు లాభం అయితే అట్లాగా.
1: అంటే ఎకరం గుత్తాయిస్తారా, సాలు గుత్తాయిస్తారా?
0: లేదు, చేనుల గుత్తని.
1: చేనుల గుత్తకు 500 పడుతుంది మరి?
0: ఎక్కువనే పడతాయి సార్, ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్కళ్ళకు తక్కువ పడతాయి, వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి ఉంటది.
1: ఇప్పుడు మీ చేనులో రోజు పని ఉంటుందా మీకు?
0: రోజు ఉండదు సార్.
1: మరి లేనాడు ఇంటికాడ ఉంటారా, ఇంకేనా పని చేస్తారా?
0: అంటే వేరే వాళ్ళు అయితే పోతారు, నా పానంకు వెళ్ళి తీసేస్తున్నాయి కాబట్టి నేను పోదు.
1: వేరే వాళ్ళు వేరే
0: వెళ్తారు బదిలీ ఇట్లా. ఇప్పుడు నేను వాళ్ళ చేనుకు పోయినా అనుకో, వాళ్ళు నా చేనుకు వస్తారు అనుకో, అట్లా వెళ్తాము.
1: మీరు వెళ్తారా బదిలీ? వెళ్తారా?
0: ఆ ముందు పోతుంటే గానీ ఈసారి పోతలేదు సార్.
1: మీ చేనులో మట్టుకైతే చేయగలుగుతా
0: చేస్తున్నాం గానీ కష్టం ఇన్నే కష్టం అనే పత్తి వేసుకోలేము.
1: ఈ పత్తి ఉన్న వాళ్ళకి పత్తి ఏరడు కూడా ఉంటది.
0: అవును,
1: మీరు ఏరుతుంటారా పత్తి?
0: అవును.
1: ఎంత ఏరుతారు ఒక రోజు?
0: అది దాన్ని బట్టి, పత్తి మంచిగా ఉంటే అట్లా ఉంటది. ఇక
1: 30-40 కిలో ఏరుతారు రోజుకి? ఎక్కువ ఏరుతారు?
0: ఎక్కువ ఏరుతాం సార్.
1: ఈ రోజులలో ఆడవాళ్ళ పని ఎక్కువ వ్యవసాయంలో, మగవాళ్ళ పని ఎక్కువ?
0: మిషన్లది ఎక్కువన్నది కాబట్టి మగవాళ్ళది ఎక్కువన్నది, ఆడవాళ్ళ తక్కనే. కాకపోతే ఈ కలుపు పత్తి ఏరులకు ఆడవాళ్ళది ఎక్కువన్నది.
1: ఎందుకమ్మా? విత్తనం పెట్టేటప్పుడు ఆడవాళ్ళే కావాలి?
0: మిషన్లు వచ్చినాయి సార్ అన్నిటికి.
1: విత్తనం పెట్టేటప్పుడు
0: మిషన్లు, సోయా కోసడుకు మిషన్, పత్తి పెట్టడుకు మిషన్, ఏమున్నా అన్నిటికి మిషన్లు అయినాయి ఇప్పుడు.
1: సోయా కోసడికి కూడా మిషన్?
0: అవును, పట్టు డైరెక్ట్.
1: పత్తి పెట్టుడు కూడా మిషన్ వచ్చింది?
0: అవును, మిషన్. పత్తి అంతా మిషన్ వల్లనే.
1: మరి పత్తి ఏరేటప్పుడు మిషన్ లేదు?
0: లేదు,
1: మిషన్
0: కలుపుకు లేదు. కలుపుకు మనం ఖచ్చితంగా
1: గడ్డి మందు కొడతారు.
0: గడ్డి మందు కొట్టాలా లేకపోతే మనం కలుసుకోవాలి.
1: మహిళలు లేకపోతే వ్యవసాయం అవుతుందా?
0: కాదు సార్, కష్టమే.
1: మహిళలు ఉండాల్సిందే?
0: ఉండాల్సిందే.
1: మొత్తం మగవాళ్ళతో పని కూడా కాదు?
0: కాదు.
1: ఇప్పుడు మందు కొట్టప్పుడు మీరు నీళ్లు మోస్తారమ్మా?
0: మొయ్యాల సార్, దూరం ఉన్నాయి కదా, కొడుకు తిప్పలు అయితే కాబట్టి మోస్తాం. మంచుకొని
1: కైకిలో పెట్టుకునే వాడికి 400
0: పెట్టినాం, ఆయన కొడుతుండే మేము మోస్తున్నాం. రెండు చైన్ అక్కడ కొట్టుకుని ఇటు వచ్చినాం కదా, లేకపోతే ఆయననే మోసుకోలో కొట్టాలంటే ఒకటి చైన్ అవుతుంది. మోస్తే మనం దగ్గరికి తెచ్చిస్తే రెండు చైన్లు అయితే.
1: ఏం కైకిలు ఇస్తారు ఆయన?
0: 500.
1: మందు ఎన్ని డబ్బులు కొట్టారు? డ్రమ్ము ఖాళీ అన్నా లేకపోతే దినమంతా?
0: దినమంతా గానీ సార్, మాకు వచ్చి ఆయనగా మంచిగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు 16 అయిపోతాయి, ఇంకొక గంట అయిపోతాయి.
1: వెళ్ళిపోతాడు?
0: వెళ్ళిపోతాడు, పొద్దున్న నుంచి కొడుతున్నాడు, పని కూడా అయిపోతుంది. పాపము అన్నం తినలేదు, కూసుంటే లేడు, చేస్తలేడు, అట్లా మనం కూడా ఇవ్వడాల్సిందే కదా.
1: చేన్ల మందు కొట్టేటప్పుడు మందు కలిపి కూడా మీరు ఇస్తారా, ఆయన కలుపుకుంటాడు?
0: లేదు, ఒక బకెట్ లో కలిపి పెడతాము, ఆయన కలిపి పోసుకుంటాడు, మేము నీళ్ళు తెచ్చుకుంటే పెట్టించిన కొద్దీ డబ్బా లేపాలి. ఆయన
1: చేతంత మంది అవుతుంది, మధ్యాహ్నం తినాల్సి వస్తుంది.
0: తిన్నాడు పాపం.
1: మీరు తినాల్సి వస్తే
0: తినాం, ఇంటికి పోతాం.
1: మందు కొట్టడు అయిపోయాక
0: తినడు బందే, ఇంటికి వెళ్తాం.
1: మళ్ళీ ఇంటికి స్నానం చేసి తినాలి,
0: తినాలి,
1: చేతులు మంచి గడుకోవాలి.
0: అవునవును, అందుకే అన్నం తెచ్చుకోము, ఏం తెచ్చుకోము.
1: మందులు ఇట్లా సల్లు లేదా?
0: ఇట్లా వేసి
1: ఓడి కట్టుకుని పోసే, గుల్ల పట్టుకుని
0: ఓడి కట్టుకుని
1: పోసేస్తారు.
0: ఓడి కట్టుకుని లేకపోతే బకెట్లతో వీళ్ళు అనిపిస్తే బకెట్లతో ఎట్లా వీళ్ళని.
1: ఒకప్పుడైతే తవ్వి పోస్తుంటే
0: అట్లా లేదు, ఇప్పుడు పైన ఎన్నికలు డవర్ వచ్చేస్తుంది కాబట్టి.
1: సరితే వాటి పోయారా? ఇట్లా
0: పోయచ్చు గానీ అవసరానికి ఎడ్లు దొరకాయి, ఆరకలు దొరకాయి. ఇప్పుడు ఎడ్లు కూడా తక్కువ అయిపోయినాయి. 10 వ్యవసాయాలు ఉంటే 2 ఎడ్ల జోళ్ళు ఉన్నాయి, ఆ వీటితోనే ఇప్పుడు వీళ్ళకు ఉన్నాయి అనుకో, మనం 2 తీసుకుని పోసుకోవాలి. ఏడ ఏరిపోతే ఇక మనకు అందాలంటే అందాయి కదా, అట్లా కష్టం అయిపోతుంది ఇక.
1: మరి చేనుల దినమంతా పని చేసి మరి ఇంటికాడ పని చేసేటోళ్ళు
0: లేరు? మేమే ముగ్గురం ఇంట్లో.
1: పాప చేయదా?
0: పాప చిన్న పాప ఏం చేస్తారు సార్?
1: నడుచుకుంటూ వస్తారా చేనులకు?
0: మాకు దగ్గర ఉంది కాబట్టి బైక్ మీస్తాం. పాపం రోడ్డు సౌకర్యం లేకుండా నడుచుకుంటాను వెళ్ళాల్సింది.
1: మరి మీకు 2 భూమి ఉన్నది, సరిపోతుందా? మరి ఇంకేమైనా ఎక్కువ కొనాలని ఆలోచన లేదు?
0: ఏమి ఆలోచన ఉంటే ఈ ఖర్చులే ఏర్పోతలేవు, ఇంకెక్కువ ఏడుకెళ్ళి కొంటావు, రేట్లు ఎట్లున్నాయి అన్న కొనేటట్టు లేదు. అడ్జస్ట్ చేసుకుంటే అంతే అడ్జస్ట్మెంట్. మీ
1: మీ తర్వాత పాప వ్యవసాయం చేస్తున్నా?
0: మన చేతిలో కూడా ఏం లేదు,
1: తలరాత్రి
0: చదివినైతే చదివిస్తున్నాము, మనతో వీలైనంత. కానప్పుడు ఆమె తలరాత్రి ఎట్లు ఉందో మనం కూడా అనుకున్నాయి, జరగాయి కదా.
1: మరి కేవలం ఒక వ్యవసాయం మీనే ఉన్నారు, మరి ఇంకా వేరే రంగం వైపు వెళ్ళాలని ఆలోచన లేదా? వ్యవసాయం చేస్తూ కూడా
0: ఏం రంగం సార్? నేను చదువుకోలేదు, ఏం చేస్తాం?
1: బీడీలు చేయరా మీరు?
0: మా సైడ్ ఉండే, అక్కడ సైడ్ నేర్చుకోలేదు, ఇటు ఉంటాయి కానీ నేను వచ్చిన తర్వాత రాలేవు.
1: ఇప్పుడు రాబడి అనేటువంటి కేవలం మీకు వ్యవసాయం మీద,
0: అంతే,
1: వేరేది ఏమి లేదు.
0: ఏమి లేదు.
1: ఈ 6 ఎకరాలు మీరు వ్యవసాయం చేస్తున్నారు కదా, ఈ కౌలుకు భూమి తీసుకున్నారు, ఎంత వాళ్ళకు చెల్లిస్తారు భూమి సంవత్సరానికి?
0: ఎకరానికి అంటే భూమిని బట్టి రేటు ఉన్నాయా?
1: మీరు ఎంత ఇస్తున్నారు వాళ్ళకు?
0: మేమైతే 30,000 ఇస్తున్నాం 2 ఎకరాలు.
1: అంటే ముందే ఇచ్చేయాలి పంట కంటే ముందే?
0: అదిగా మన ఇష్టం బట్టి ఉంటది. ఇప్పుడు వీళ్ళ ఫ్రెండ్ ఇచ్చిన ఆయన కాబట్టి మా పరిస్థితి అర్థం చేసుకుని ముందే తీసుకోవచ్చు, లాస్ట్ తీసుకోవచ్చు. ఇక కొందరు ఇప్పుడు నీకు నాకేం టచ్ లేదనుకో, వాళ్ళు ముందే అడుగుతారు అట్లా.
1: నీళ్లు లేవా?
0: నీళ్లు లేవు.
1: నీళ్లు మరి రెండో పంట తీయాలనుకున్నప్పుడు మీరు సోయాబీన్ వేసిండ్రు
0: పక్క వాళ్ళని అడిగి
1: ఇస్తారు అట్లా? ఇస్తారా?
0: డబ్బులు ఇస్తారు.
1: మళ్ళీ తర్వాత
0: అప్పటి మూమెంట్ ని బట్టి నీళ్ళని బట్టి చూసుకోవాలి. చెనగన గోధుమ అన్నది దాన్ని బట్టి చూసుకోవాలి.
1: రెండో పంట తీస్తారు మీరు?
0: నీళ్లు పక్కోళ్ళు ఇస్తే తీసుడు, లేకపోతే తొగరి మీదనే ఆధారం.
1: కష్టం అనిపిస్తుంది కేవలం ఒకే పంట మీద ఏడమంటే వ్యవసాయం
0: కష్టమే అనిపిస్తుంది. కానీ ఏం చేస్తావు సార్? మరి ఏమన్నా ఆదాయం ఉన్నది అంటే లేదు చెప్పండి. ఏముంది,
1: ఎంత పెట్టుబడి పెట్టాలి దీనికి?
0: పెట్టుబడిగా మనం పెట్టింది దాని మీకు ఉంటది.
1: వ్యవసాయం చేసి ఏం సంపాదించినట్టు ఏం చెప్తారు?
0: ఏం లేదు సార్, పొట్ట బతుకుతున్నాం అంటే బతుకుతున్నాం అంతే. ఏం సంపాదించింది ఏం లేదు.
1: పాపం చదివిస్తున్నారు,
0: పాపం మోడర్న్ స్కూల్ వెళ్తుంది.
1: సో ఈ కాలంలో మరి వ్యవసాయం చేస్తే బాగుంటుంది, చేయకుండా బాగుంటుంది.
0: కానీ చేయకపోతే అన్నమే తింటారు సార్. అందరు బంద్ చేస్తే వ్యవసాయంతోనే అన్నం కదా. అట్లా కూడా ఇప్పుడు అందరు కష్టమని వ్యవసాయం బంద్ చేసినాక మనం ఏం తింటాం? ఎన్ని రంగాలలో ఉన్నా గానీ వ్యవసాయం లేదు ఏం తిని బతుకుతాం? అట్లా కూడా
1: మహిళలకు ఏం చెప్తారు మీరు వ్యవసాయం? మహిళలు కొంతమంది నేను వ్యవసాయం చేస్తాను ఇంకా పని చేస్తాను అని అంటే మహిళలు ఉంటారు కొంతమంది, వాళ్ళకి మీరు ఏం చెప్తారు?
0: కానీ కష్టమే గానీ మన తరం వాళ్ళు మంచిగా దీని బతకాలంటే చేయబడదు, తప్పదు.
1: భూమి ఉంటే చేయాల్సిందే,
0: అంతే చేయాల్సిందే. మళ్ళీ మనకు వేరే పల్లెటూళ్ళు ఉన్నామంటే ఖచ్చితంగా వ్యవసాయం చేయాల్సిందే.
1: భూమి లేకపోతే వేరే విషయం,
0: ఉంటే కూడా చేయాల్సిందే.
1: ఉంటే మాత్రం తప్పకుండా చేయాలంటారు.
0: అవును, ఇక భూమి లేనిది కూడా మనం పిల్లలు నియతందుకు కూడా ఇవ్వడం కదా సార్. ఎందుకంటే ఏది లేకున్నా కనీసం వ్యవసాయం అనేది వేసుకుని బతుకుతారన్న ధీమా ఉంటది కదా.
1: మీరు మీ పాపకు వ్యవసాయమే నేర్పమన్నారు, మరి భూమి నొరికిస్తానంటున్నారు?
0: భూమి ఖచ్చితంగా ఉండాలి, పాప చేస్తా చేయదా దేవుడి కేరిక. కానీ భూమి లేనిది ఇయ్యలేము కదా సార్. అట్లా కూడా
1: ఉద్యోగం నొరికియలేదా?
0: మన దగ్గర లేని వాళ్ళకేమిస్తాం? వాళ్ళు లక్షలు లక్షలు అడుగుతారు వేడుకలు తెస్తాం. ఇప్పుడు ఒక జాబ్ ఉన్నా అంటే వాళ్ళకి 20 లక్షలు అడుగుతాం. మన దగ్గర లేని వేడుకలు తెచ్చిస్తాం.
1: ఒకప్పటికంటే వ్యవసాయం ఇప్పుడు బాగానే పండుతుంది కదా పంటలు కదా.
0: ఏం పండుతున్నాయి సార్? పండుతుందా పండదా అనేది చేతికి వచ్చేదానికి ఏం తెలియదు. పోనీ చేతికి వచ్చిన తర్వాత రేట్లు కరెక్ట్ ఉంటాయంటే అవి కూడా కరెక్ట్ ఉంటాయి.
1: ఇప్పుడున్న పరిస్థితిలో సోయాబీన్ పూత దశలో ఉంది, ఈడికెళ్ళి వర్షం పోతే పంట వస్తా?
0: రాదు సార్, ఒక వర్షం ఖచ్చితం నీళ్ళ వర్షం పడాలి.
1: ఒకవేళ రాకపోతే మరి నీళ్లు పక్కన వారిస్తారా?
0: అని ఇప్పటి నుంచి వారియలేము, ఉన్న వాళ్ళే ఇచ్చుకుంటారు సార్, మన దానికి ఎందుకు ఇస్తారు? అందుకని రాదు. ఇప్పుడు ఖచ్చితం 1-2 వర్షాలు ఖచ్చితం కావాలి.
1: మీరు ఎకరానికి ఒక 30,000 ఖర్చు చేస్తారా పెట్టుబడి?
0: అయితే వచ్చు సార్. ఏమి ఏర్పడతాయి? మందులు రేట్లు ఉన్నాయి, అన్ని కైకిళ్ళు పనులు అవుతున్నాయి, అట్లా అయితే వచ్చు.
1: మరి సంతోషంగా ఉన్నామంటారా వ్యవసాయం మీద?
0: లేదు సార్.
1: మీకు వ్యవసాయం ఉంది కాబట్టి చేస్తున్నారు, లేకపోతే చేసేవాళ్ళు కాదు.
0: చేసేవాళ్ళం కామన్నా మరి మాకు కూడా ఏం లేదు కదా ఆదాయం. వేరేది జాబ్ ఉన్నదా అంటే లేదు. భూమి బాగున్న కౌలుకిచ్చుకుందామన్నా ఆప్షన్ లేదు కాబట్టి తప్పకుండా వేయాల్సిందే. మనం బతకాలంటే వేయాల్సిందే.
1: బాగుంది మీరు మాట్లాడిన తీరు, మీ ధైర్యము. ఆరోగ్యం బాగా లేకపోయినా, ఆరోగ్య సమస్యలు వచ్చినా మీరు వ్యవసాయ రంగం వైపు వెళ్తున్నారు. ఒకే రంగం మీద నిలబడ్డారు, వ్యవసాయ రంగం మీద నిలబడి పాపం చదివిస్తున్నారు, పంటను చూస్తున్నారు, పాపం చూస్తున్నారు. ఎవరైనా ఈ కార్యక్రమాన్ని విని మిమ్మల్ని అభినందించవచ్చమ్మా, కాబట్టి మీ ఫోన్ నంబర్ ఇవ్వండి.
0: 8464988422.
1: థ్యాంక్ యూ అమ్మా. మీరు ఇప్పటిదాకా రైతు అంతరంగం శీర్షికన వ్యవసాయంలో మహిళల పాత్ర ఈ అంశం గురించి బోత్ మండలం కౌటా బి గ్రామానికి చెందిన మహిళా రైతు ముస్కు ఇంద్రతో దినేష్ పెట్టిన ముచ్చట విన్నారు. ఇప్పుడు ప్రసారమైనటువంటి ఈ 2 ముచ్చట్లు మళ్లీ వినాలనుకుంటే రేపటి నుంచి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ ముచ్చట్లను వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమ సమర్పణ యు దినేష్.

రేపు సాయంత్రం 7:00 ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమంలో ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. పత్తిలో పోషకాల యాజమాన్యం ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలిస్తారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు 08732 ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్, 2950081 ఇంకొక నంబర్ 2300081.

0: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 7:45 కావస్తోంది. మరి కాసేపట్ల వికసిత భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: 45 నిమిషాలు ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించి తిరుపతి జిల్లా వ్యవసాయ శాఖాధికారి డాక్టర్ ఎస్ ప్రసాదరావు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
2: శ్రోతలకు నమస్కారం. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచే వ్యవసాయ రంగానికి రైతే ప్రధాన ఆధారం. రైతులు ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులను కొంతవరకు తగ్గించి వ్యవసాయ అవసరాలకు వారికి తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. అందులో రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందించే ప్రతిష్టాత్మక పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, అదే మన పిఎం కిసాన్. మరి ఈ పథకం గురించి అవగాహన కల్పించేందుకు తిరుపతి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ ప్రసాదరావు గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్.
3: నమస్కారం అండి.
2: సార్, ముందుగా ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అంటే ఏంటి, ఈ పథకం యొక్క నేపథ్యం గురించి మన శ్రోతలకు తెలియజేస్తారా?
3: నమస్కారం అండి. ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఒక గొప్ప రైతు సంక్షేమ పథకం అని అనుకోవచ్చు. ఎందుకంటే మన భారతదేశంలో ఎక్కువ మంది రైతాంగం ఉన్నారు, వాళ్ళని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఒక గొప్ప పథకం. దీని ద్వారా దేశంలో ఉండేటువంటి కొన్ని లక్షల రైతు కుటుంబాలకి ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వాళ్ళకి ఆర్థిక భరోసాని కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది.
2: సార్, అయితే ఈ పథకం యొక్క ప్రయోజనాలు కేవలం చిన్న ఇంకా సన్నకారు రైతుల కుటుంబాలకు మాత్రమే వర్తిస్తాయా?
3: లేదండి, ఇది ఈ పథకం కింద ప్రతి ఒక్క రైతు కూడా లబ్ధి పొందేదానికి అవకాశం ఉంది. సన్నకారు చిన్నకారు రైతులే కాకుండా పెద్ద రైతులు కూడా దీంట్లో లబ్ధి పొందేదానికి అవకాశం ఉంది. అయితే కొంతమంది, కొన్ని వర్గాల వారు దీంట్లో అనర్హులుగా గుర్తించడం జరిగింది.
2: సరే, అయితే ఈ పథకం కింద ప్రయోజనాలు పొందడానికి ఎవరు అర్హులు, అలాగే ఎవరు అర్హులు కారు మన శ్రోతలకు తెలియజేస్తారా?
3: ఎవరు అర్హులు అనే దానికి వచ్చినట్టయితే, ఎవరి పేరు మీద అయితే వ్యవసాయ భూమి నమోదయ్యుండి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి అర్హత ప్రమాణాలు, అంటే వాళ్ళకి వాళ్ల పొలం ఆధార్తో లింక్ అయి ఉండడం, అట్లాగే బ్యాంకు ఖాతాకి ఆధార్ లింక్ అయి ఉండడం, అలాగే మొబైల్ నంబర్ లింక్ అయి ఉండడం, ఈకేవైసీ పూర్తి చేసి ఉండడం, ఇలా అర్హత ప్రమాణాలు కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ అయితే ఈ ఫుల్ఫిల్ అయినటువంటి ప్రతి ఒక్క రైతు కుటుంబానికి ఈ ప్రయోజనం చేకూరుతుందన్నమాట. ఈ పథకం కింద ఎవరు అనర్హులు అనే పాయింట్కి వస్తే, సంస్థాగత భూస్వాములు, అంటే కొన్ని దేవస్థాన భూములకు సంబంధించిన వాళ్ళు, మఠాలకు సంబంధించిన వాళ్ళు, అలాగే ఇన్స్టిట్యూషనల్గా ఉండేటువంటి భూములకు సంబంధించిన ఓనర్స్ దీంట్లో అనర్హులు. అట్లాగే రాజ్యాంగబద్ధ పదవులు నిర్వహించేవాళ్ళు, అంటే రాష్ట్రపతి, వైస్ ప్రెసిడెంటు, గవర్నరు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఇలాంటి వాళ్ళు కూడా దీనికి అనర్హులు. అట్లాగే మాజీ మంత్రులు కానీ, ప్రజెంట్ ఉన్నటువంటి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, వీళ్ళు కూడా అనర్హుల జాబితాలో ఉన్నారు. ఇది కాకుండా ఇంకా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ, వీళ్ళు కూడా అనర్హుల కింద జాబితాలో ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్, ఎవరైతే ఆదాయ పన్ను చెల్లిస్తూ ఉన్నారో వాళ్లను కూడా ఈ అనర్హుల జాబితాలో ఉంచారు. అట్లాగే వైద్యులు, డాక్టర్స్, ఇంజనీర్లు, న్యాయవాదులు, వీళ్ళందరూ కూడా. అంతేకాకుండా ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఎవరైతే 10,000 రూపాయలకి మించి పెన్షన్ వస్తూ ఉంటుందో వాళ్ళు కూడా అనర్హుల కిందే చేయడం జరిగింది అన్నమాట.
2: సరే, అయితే ఈ పథకం వల్ల ప్రప్రథమంగా ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి రైతులకు?
3: అంటే ఈ పథకం మెయిన్ గా భారత ప్రభుత్వం ఏదైతే 6,000 రూపాయలు ప్రతి ఒక్క రైతు కుటుంబానికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద ఇస్తా ఉన్నారు, ఇది 3 విడతల్లో ఇవ్వడం జరుగుతుందనండి. అంటే ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయలు రైతు ఖాతాలో నేరుగా జమ చేయడం జరుగుతుంది. ఫస్ట్ విడత మనకి ఏప్రిల్ జులై నెలలో ఒకసారి వేస్తారు, అట్లాగే ఆగస్టు టు నవంబర్ మధ్య ఇంకో విడత వేస్తారు, అట్లాగే డిసెంబర్ మార్చి, ఈ విధంగా 4 మంత్స్కి ఒకసారి ఈ యొక్క 2,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇచ్చిన దాని వల్ల ఏంటంటే, ఫస్ట్ విడత వేసినప్పుడు విత్తనాలు కొనుక్కునేదానికి కానివ్వండి, అట్లాగే ఫర్టిలైజర్స్ కొనుక్కునేదానికి ఇవి ఉపయోగపడతా ఉంటాయి. అట్లాగే 2వ విడత ఇచ్చినప్పుడు మధ్యలో మన స్ప్రేయింగ్ ఆపరేషన్స్ గాని ఇంకేదైనా కలుపు తీసేటువంటి ఆపరేషన్స్ వీటిలన్నింటినీ మీట్ అయ్యేదానికి కూడా మనకు అది ఉపయోగపడుతుంది. అలాగే డిసెంబర్ మార్చిలో జనరల్ గా పంట కోతలకు వస్తూ ఉంటాయి, వాటిల్లో పంటల కోతలకు కూడా ఖర్చులకి ఉపయోగపడేదానికి ఉంటుంది. ఇంతేకాకుండా మనం మామూలుగా చిన్న సన్నకారు రైతులు వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటా ఉంటారు, క్రాప్ లోన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు ఈ సన్న చిన్నకారు రైతులకు. సో అలాంటి వడ్డీదారుల నుంచి వీళ్ళని రక్షించేదానికోసంగా ఇది కూడా చాలా ఉపయోగపడుతుంది.
2: సార్, మరి ఇప్పుడు 2 హెక్టార్ల కంటే ఎక్కువ సాగు భూమిని కలిగి ఉన్న వ్యక్తులు లేదంటే రైతు కుటుంబం వాళ్ళు ఈ పథకం కింద ఏదైనా ప్రయోజనం పొందుతారా?
3: అవునండి, ఇది ఏమీ భూ పరిమితి అంటూ ఏమీ లేదు. ఈ అర్హత ప్రమాణాలు ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో, ల్యాండ్ ఆధార్తో లింక్ అయి ఉండడం, బ్యాంక్ లింకేజ్ అయి ఉండడం, ఈ కేవైసీ అయి ఉండడం, ఈ ప్రమాణాలన్నీ కూడా ఫుల్ఫిల్ అయితే ప్రతి ఒక్క రైతుకి ఈ అర్హత పొందేదానికి అవకాశం ఉంది.
2: సార్, మరి ఇప్పుడు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకుంటారు కొంతమంది లబ్ధిదారులు, ఎవరైనా లబ్ధిదారులు తప్పుడు సమాచారాన్ని ఆ డిక్లరేషన్ లో ఇస్తే ఏమవుతుంది?
3: అంటే ఇప్పుడు తప్పుడు సమాచారం అంటే వాళ్ళు అప్లై చేస్తారు, అందరూ కూడా ఏదో బెనిఫిట్ పొందాలని అప్లై చేస్తూ ఉంటారు. మీ సేవా సెంటర్స్ ద్వారా ఇది అప్లై చేసుకునే వెసులుబాటు ఉంది, అట్లాగే సెల్ఫ్ అప్లికేషన్ కూడా ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా కేంద్ర ప్రభుత్వం వచ్చేటువంటి పథకానికి తీసుకోవాలని చెప్పి అప్లై చేస్తుంటారు. బట్ అవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు స్క్రూటిని చేసి ఎవరైతే ఇన్ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళంతా కూడా ఇన్ఎలిజిబుల్ చేస్తా ఉన్నాం. అయితే ఈ వ్యాలిడేషన్ లో కొంతమందికి అనర్హులకు కూడా బెనిఫిట్ రావడం జరిగింది. సో అది తర్వాత ఇన్స్టాల్మెంట్లు వేసేటప్పుడు వాటిని కూడా గుర్తించి అవన్నీ కూడా ఆపేయడం జరిగింది. అవసరమైతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే వెసులుబాటు కూడా ఉంది.
2: సార్, మరి ఇప్పుడు ఈ పథకం కింద ఈ లబ్ధిదారుల అర్హత నిర్ణయించడానికి ఏదైనా కట్ ఆఫ్ డేట్ అంటే నిర్దేశించిన గడువు ఏదైనా ఉందా?
3: దీనికి ఉందండి. అంటే కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ 2019లో దీన్ని కట్ ఆఫ్ డేట్ గా నిర్ణయించింది. అంటే 2019 ఫిబ్రవరి 1వ తేదీ ఆ రోజు ఎవరి పేరు మీద అయితే ఈ వాళ్ల భూమి రిజిస్టర్ అయి ఉంటుందో అలాంటి వారి అందరికీ కూడా ఈ పథకంలో బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. అంటే తర్వాత 2019 ఫిబ్రవరి 1 తర్వాత ఎవరైనా భూమి కొనుగోలు చేసి వాళ్ల పేరు మీద మార్చుకున్నా వాళ్ళకి బెనిఫిట్ ఇవ్వలేదు. సో అది కట్ ఆఫ్ డేట్ గా పెట్టుకుని ఆ రోజు నుంచి ఈ రోజుకి ఫస్ట్ మనకి 2019 ఫిబ్రవరిలో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేయడం జరిగింది. ఆ విధంగా ఇప్పటి వరకు 23 ఇన్స్టాల్మెంట్లు వేశారు. ఆ రోజుకి ఎవరి పేరు మీద అయితే రిజిస్టర్ అయి ఉంటుందో ఆ రైతులకు మాత్రమే వేయడం జరుగుతుంది. తర్వాత ఫర్దర్ గా ఎవరైతే కొనుక్కోనున్నా వాళ్ళ పేరు మీద మార్చుకున్నా ఇవన్నీ కూడా ప్రస్తుతానికి దాన్ని కన్సిడరేషన్ లోకి తీసుకోలేదు.
2: సార్, అయితే ఒక అనుమానం సార్, ఇప్పుడు భూస్వామి మరణం కారణంగా వారసత్వంగా మీరు చెప్పిన ఈ కట్ ఆఫ్ తేదీ తర్వాత ఆ సాగు భూమి యాజమాన్యం బదిలీ అయిందనుకోండి, అలాంటి సందర్భాల్లో పథకం యొక్క ప్రయోజనాలు వారికి చేకూరుతాయా?
3: దీన్ని మాత్రం భారత ప్రభుత్వం అమలు చేస్తా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 2019కి ముందు వాళ్ళ తండ్రి మీద పేరుందనుకోండి, అతను చనిపోయాడు తర్వాత, అది వీళ్ళ కొడుకుల పేరు మీద గాని ఎవరైతే లీగల్ హెయిర్ వారసులు ఉంటారో వాళ్ళ పేరు మీదకి మార్చుకుంటే ఖచ్చితంగా ఆ యొక్క కొడుకు గాని కూతురికి గాని వచ్చే విధంగా దీన్ని మార్పులు చేయడం కూడా జరిగింది. సో వీళ్ళు బెనిఫిట్ పొందేదానికి అవకాశం ఉందన్నమాట.
2: ప్రసాదరావు గారు, మరి ఇప్పుడు ఈ ఆదాయ పన్ను చెల్లించే రైతు లేదా వారి జీవిత భాగస్వామి ఒకవేళ ఈ ఆదాయ పన్ను చెల్లిస్తుంటే వారు ఈ పథకం కింద ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంటుందా?
3: సో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ దీంట్లో అనర్హులు అన్నమాట. అంటే అతను ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నా లేదా

0: వాళ్ళ భాగస్వామి పే చేస్తున్నా లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉంటే దీని పథకానికి అనర్హులు. అయితే దీన్ని కొంత వెసులుబాటు ఇస్తూ లాస్ట్ 3 ఇయర్స్లో గత 3 సంవత్సరాల్లో వాళ్ళు కానీ ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకపోతే, అంటే గతంలో ఎప్పుడో ఒకసారి పే చేసి ఉంటారు కానీ తర్వాత పే చేయకుండా వాళ్ళ వ్యాపారాలు మానేసి ఎట్లా ఉండి ఉంటారు, సో అలాంటి వారికి మళ్ళీ వెసులుబాటు ఇచ్చి 3 ఇయర్స్ గత 3 సంవత్సరాల్లో ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేయలేదో వాళ్ళందరికీ కూడా ఈ పథకం వర్తించే విధంగా సవరణలు చేయడం జరిగింది.
1: సరే, అయితే ఇందాక మీరు మాట్లాడుతూ కుటుంబం అన్నారు, అయితే ఈ కుటుంబం నిర్వచనం ఏంటి ఈ పథకం కింద?
0: కుటుంబం అంటే మామూలుగా గ్రామాల్లో ఒక ఇంట్లోనే ఒక 2-3 కుటుంబాలు కూడా ఉండి ఉంటాయి. అయితే మనం ఇంటి క్రైటీరియా కాకుండా కుటుంబం క్రైటీరియా అంటే ఒక భర్త, భార్య, పిల్లలు, ఇది ఒక కుటుంబం. అట్లాగే ఆ ఇంట్లోనే ఇంకొక భర్త, భార్య, పిల్లలు ఉంటే అది వేరే కుటుంబం కింద ట్రీట్ చేసి ప్రతి ఒక్క కుటుంబానికి ఒక్కరికే బెనిఫిట్ వచ్చే విధంగా దీంట్లో చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అంటే భర్త పేరు మీద కూడా పొలం ఉండి ఉంటుంది, భార్య పేరు మీద కూడా పొలం ఉండి ఉండొచ్చు, అయితే ఇద్దరికి కూడా బెనిఫిట్ రాదనమాట. ఒక కుటుంబానికి ఒకరికే బెనిఫిట్ ఇవ్వడం జరుగుతూ ఉంది.
1: సరే, ఇప్పుడు ఒక రైతు పేరు మీద ఆ భూమి లేదనుకోండి, వాళ్ళ తండ్రి లేదంటే పూర్వీకుల యాజమాన్యంలోని ఆ భూమిని వారు సాగు చేస్తుంటే అలాంటి రైతుకి ఈ పథకం కింద ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంటుందా?
0: అదే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ తండ్రి పేరు మీద పొలం ఉండుంటే దాన్ని అతను చనిపోయి తర్వాత మ్యుటేషన్ జరిగితేనే కొడుకు పేరు మీద గాని ఆ కూతురు పేరు మీద గాని మనం మార్చుకొని ఈ బెనిఫిట్ పొందేదానికి అవకాశం ఉంది. కానీ మన వెబ్లాండ్ రికార్డ్స్ లో ఆ తండ్రి పేరే ఉన్నంత వరకు ఆ బెనిఫిట్ ఆ తండ్రికే వర్తిస్తుంది, తర్వాత వీళ్ళు కొడుకులకి రాదనమాట.
1: సరే, అయితే ఇప్పుడు ఈ పిఎం కిసాన్ కింద ఈ ప్రయోజనాల బదిలీ కోసం పిఎం కిసాన్ పోర్టల్ లో తప్పనిసరిగా సమర్పించాల్సిన సమాచారం ఏంటి?
0: అంటే ఇది పథకం పొందాలంటే ఖచ్చితంగా ఈ పోర్టల్లో అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునే దానికి మ్యాండేటరీగా కొన్ని డాక్యుమెంట్స్ అనేది అవసరం. ఏంటంటే అతనికి పొలం ఉందా లేదా, అంటే పట్టాదారు పాస్ పుస్తకం అవసరం. అట్లాగే ఆధారు ఉండాలి, అంటే ఎందుకంటే ఈ పొలానికి ఆధార్ లింక్ అవ్వాలి. సో ఇది బెనిఫిట్ రావాలంటే ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి, ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయి ఉండాలి, అట్లాగే వాళ్ళకి మెసేజెస్ వచ్చేదానికి మొబైల్ లింక్ అయి ఉండాలి. ఖచ్చితంగా ఈ క్రైటీరియాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఖచ్చితంగా సమర్పిస్తేనే మనం ఆ పోర్టల్లో ఇది తీసుకుంటుంది. తర్వాత మనం వెరిఫికేషన్ లో కూడా ఇవన్నీ ఉన్నాయా లేదని చెక్ చేసుకుని వీళ్ళని అప్రూవ్ చేయడం జరుగుతుంది.
1: సార్, అయితే ఇప్పుడు మీరు దరఖాస్తు చేసుకోవాలన్నారు, దానికి సంబంధించిన వెబ్సైట్ కానీ పోర్టల్ వివరాలు కానీ పంచుకుంటారు?
0: దీనికి pmkisan.gov.in అనేటువంటి ఒక పోర్టల్ ఉంది, దీంట్లోనే డైరెక్ట్ గా సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేదా ఈవెన్ మనం మీ సేవా సెంటర్స్ కి వెళ్ళినా కూడా ఈ పోర్టల్ నుంచే వాళ్ళు కూడా ఈ అప్లై చేసేటువంటి కార్యక్రమం చేస్తారు. లేదు ఎవరికైనా రైతులకి అవగాహన లేకపోతే సమీపంలో ఉన్నటువంటి మీ రైతు సేవా కేంద్ర సిబ్బందిని గానీ మండల వ్యవసాయ అధికారిని గానీ కలిస్తే ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది మీకు గైడ్ చేస్తారు.
1: సార్, దీనికి సంబంధించి ఏదైనా యాప్ కూడా ఉందా?
0: అంటే సెల్ఫ్ రిజిస్ట్రేషన్ పిఎం కిసాన్ యాప్ అనేది ఒకటి ఉంది, దాంట్లో అయినా అప్లై చేసుకో.
1: సార్, మరి ఇప్పుడు కొంతమంది వేరే వాళ్ళ భూమిని సాగు చేస్తుంటారు, అంటే కౌలుకు, ఈ కౌలు రైతులు ఈ పథకం కింద ప్రయోజనం పొందడానికి అర్హుల?
0: దీంట్లో కౌలు రైతులకి అవకాశం లేదండి, ఎవరైతే భూ యజమానులు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇది వర్తింపు చేయడం జరిగింది. అయితే ROFR పట్టాలని, అంటే అటవీ భూములు సాగు చేస్తూ ఉంటారు కౌలు కిందే అది, బట్ గవర్నమెంట్ వాళ్ళకి పట్టాలు ఇచ్చి ఉంటారు, సో అలాంటి ROFR ఫ్యామిలీస్ కి ఈ పథకంలో అవకాశం కల్పించడం జరిగింది.
1: సార్, చివరగా ఈ పథకానికి సంబంధించి మీరు శ్రోతలకు ఇచ్చే సందేశం ఏంటి?
0: సో ఇప్పటి వరకు మనకి పిఎం కిసాన్ ద్వారా దాదాపు 23 విడతలుగా ఈ కార్యక్రమాన్ని నిరాఘాటంగా కొనసాగిస్తున్నారు. మొన్న ఇటీవల జూన్ 20వ తేదీన గౌరవ ప్రధానమంత్రి గారు వెస్ట్ బెంగాల్ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ఇక్కడ అందరికీ నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే చాలా మంది ఇంకా కూడా వాళ్ళ పొలాలని ఆధార్తో లింక్ చేయించుకోకుండా ఉన్నారు. ఫస్ట్ అది చేయించుకోవాలి, అట్లాగే బ్యాంకుకి ఆధార్ లింక్ చేయించుకోవాలి, ఈకేవైసీ కూడా చేయించుకోవాలి. రెండోది, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి ఫార్మర్కి కూడా ఒక ఐడి అనేది, ఫార్మర్ ఐడి అని ఒకటి ప్రవేశపెట్టింది. అంటే ప్రతి సిటిజన్కి ఎలాగైతే ఆధార్ నంబర్ ఉంటుందో, అట్లాగే రైతు అనే వాళ్ళకి ఖచ్చితంగా ఒక ఫార్మర్ ఐడి అనేది క్రియేట్ చేస్తున్నాం. సో ఖచ్చితంగా మ్యాండేటరీగా ఈ ఫార్మర్ ఐడి అనేది పెట్టడం జరిగింది. కాబట్టి ఎవరైనా రైతులు ఇంకా ఫార్మర్ ఐడి చేయించుకోవచ్చు.

0: ఇవ్వకపోతే దయచేసి మీ సమీప రైత సేవా కేంద్రానికి వచ్చి చేపించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.
1: ధన్యవాదాలు సార్. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మన శ్రోతలకు పిఎం కిసాన్ పథకం గురించి ఎంతో చక్కని అవగాహన కల్పించారు. నమస్కారం అండి.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించి తిరుపతి జిల్లా వ్యవసాయ శాఖాధికారి డాక్టర్ ఎస్ ప్రసాదరావు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

హుషారులో హుషారుగా మిమ్మల్ని ఖుషీ చేయడానికి నేనైతే తయారున్నా. ఇక మీరు ఫోన్ చేసి ముచ్చట చెప్పుడే తరువాయి. అతనే మీకు నచ్చిన పాటలను సుగా అడగచ్చు. ఇంతకు మీకు మా ఫోన్ నెంబర్లు చెప్పనలేదు కదా, ఇప్పుడు చెప్తున్నా. 0872 STD కోడ్ జత చేసి 295081కి లేదా 230081కి ఫోన్ చేయండి. మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటా. అప్పటిదాకా అతడు సినిమా నుంచి కవిత కార్తిక్ పాడిన ఈ పాట విందాం.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ యాసా భాషలకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మనస్సు నిండా మీరింటున్నారు హుషారు. ఇది పసందైన పాటలతో గమ్మ చేసే కార్యక్రమం. ఈ కార్యక్రమం 8:40 దాకా ప్రసారమవుతుంది. శ్రోతలు ఫోన్ చేసి పాటలు అడగవచ్చు. గట్లనే మంచి మంచి విషయాలు చెప్పి మీకు మనసుకు నచ్చిన పాటలు వినొచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2300-801, మరొక నంబర్ 2950-801, వీటికి 08732 STD కోడ్ జత చేసి ఫోన్ చేయాలా. ఇప్పుడు విందాం ఆయుధం సినిమా నుంచి కుమార్సను రష్మి పాడిన ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరింటున్నారు ఊషారు. ఇది పసందైన పాటల కోసం సాగే షికారు. మనతో మాట్లాడడానికి ఓ శ్రోత సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో.
2: హలో సార్.
1: నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి? మీ పేరు? విశ్వేశ్వర్. మరి హుషారుకు ఫోన్ చేసిండ్రు, ఏ పాట వింటారు? హలో. సరిగ్గా వినబడతలేదు. పంతులమ్మ సినిమా నుంచి సిరిమల్లె అనే పాట. మీరు ఇంతకు ముందు మాట చెప్పుండ్రు, ఈ పాట ఎందుకు కూడా ఫోన్ చేసిండ్రు, కానీ లైన్ కట్ అయినట్టుంది కదా. మీరు సిగ్నల్ ఉన్న చోట ఉంటే బాగుంటుంది. సిగ్నల్ ఉండే చోట ఉండి మాట్లాడితే బాగుంటుంది, చక్కగా వినపడుతుంది అని. సరే, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మీరు కోరిన పాట వచ్చేసింది, విందాం మరి.
2: హలో సార్.
1: చెప్పండి. హలో
2: సార్.
1: ఈ పాటను తప్పకుండా వినిపిస్తాం. మీ వాయిస్ సరిగ్గా రావట్లేదు. మీకోసం మీరు కోరిన పాట వచ్చేసింది, విందాం.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM, మనసు నిండా. మీరింటున్నారు హుషారు. ఇది సినిమా పాటలతో గమ్మ చేసే కార్యక్రమం. ఈ కార్యక్రమం 8:45 దాకా ప్రసారం అవుతుంది. శ్రోతలు ఫోన్లు చేసి తమకు నచ్చిన పాటల్ని అడగొచ్చు. ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2300081, మరొక నంబర్ 2950081. వీటికి 08732 STD కోడ్ జత చేసి ఫోన్ చేయండి. ఇప్పుడు విందా జెమిని సినిమా నుంచి శంకర్ మహాదేవన్, ఉషా పాడిన ఈ పాట.

0: అంకోలి నుంచి పవన్ ఫోన్ చేసిండు, వారితో మాట్లాడదాం. హలో,
1: నమస్కారం సార్.
0: నమస్తే అండి పవన్ గారు, ఎట్లున్నారు?
1: అంత బాగున్నాం సార్.
0: ఏ పాట వింటారు? ఏ పాట వింటారు? తప్పకుండా వినిపిస్తాం. ఏం చేస్తుంటారు మీరు? అంటే ఊళ్ళోనే చేస్తారా? అంటే అంటే ఎన్ని సంవత్సరాలుగా చేస్తా ఉన్నారు? ఏమేమి చేస్తారు? ఏమేమి వస్తువులు తయారు చేస్తారు? సరిగ్గా వినబడట్లేదు. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మీరు కోరిన పాట వచ్చేసింది, విందాం మరి.
1: Thank you.

0: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరింటున్నారు హుషారు. ఇది సినిమా పాటలతో గమ్మ చేసే కార్యక్రమం. మన ఈ కార్యక్రమానికి నిపాని నుంచి గంగారాం ఫోన్ చేసిండు, వారితో మాట్లాడదాం. హలో.
1: హలో,
0: నమస్తే అండి.
1: నమస్తే జగ.
0: చెప్పండి, హుషారుకు ఫోన్ చేసిండ్రు, ఏ పాట వింటారు?
1: మరి దేవి సినిమా నుండి కుంకుమ పూల తోట పాట
0: తప్పకుండా వినిపిస్తాం. ఏం చేస్తుంటారు మీరు? ఇంటికి వచ్చిన తర్వాత హాయిగా రేడియో పెట్టుకుని పాటలు వింటా ఉన్నారు? అంటే పొద్దున గల్లా ఎప్పుడు పోతారు, పొద్దు మట్టి ఎప్పుడు వస్తారు? వచ్చేస్తారు. ఓకే, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు అండి. ఇప్పుడు మీరు కోరిన పాట వచ్చేసింది, విందాం మరి.
1: థ్యాంక్ యూ.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891, మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు హుషారు. ఇది సరదా పాటలతో గమ్మ చేసే కార్యక్రమం. ఏ కూర వండాలన్నా, తాలింపు వేయాలన్నా నూనె ఉండాల్సిందే. వంటల్లో వేరుశనగ, పొద్దుతిరుగుడు, ఆలివ్, నువ్వుల నూనె వంటి వేరువేరు నూనెలు వాడడం మంచిది. ఒకే నూనెను వాడకుండా శరీరానికి అవసరమైన పోషకాల కోసం ప్రతి 30 నుంచి 45 రోజులకు ఒకసారి నూనెను మార్చాలి. ఇలా రకరకాల నూనెలను మారుస్తూ వాడడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొవ్వు అదేనండి, కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. శరీరానికి అవసరమైన కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు లభిస్తాయి. ఇప్పుడు విందాం నారీ నారీ నడుమ మురారి సినిమా నుంచి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన ఈ పాట.

ఇప్పుడు ఫోన్ గలనొళ్ళు రేపు పొద్దుగల 8:40 ప్రసారమయ్యే సింగిడి కార్యక్రమానికి ఫోన్ చేసి పాటలు అడగొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 8:45 కావస్తోంది. మరి కాసేపట్లో సమాచార సంధ్య, మళ్ళా న్యూస్ 8:09 అదైనాక స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, మళ్ళా బాస రుచులు కార్యక్రమంలో 9:30 కలుద్దాం.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 9 గంటలు దాటి 31 నిమిషాలు. భాష రుచులు కార్యక్రమం వినే ముందు వాణిజ్య ప్రకటన.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. భాష రుచులు చక్కని వచన రచన నుండి ఏర్చి కూర్చిన ఖండికలను వినిపించే కార్యక్రమం. ఇప్పుడు విందాం ప్రముఖ రచయిత్రి కె పద్మలత రాసిన భాషా సౌందర్యం కథానిక నుంచి ఓ ఖండిక. ఇంకా ప్రముఖ కవి గట్టు గణపతి శర్మ రచించిన శ్రీ వెంకటేశ్వర శతకం నుండి కొన్ని పంక్తులు. చదివి వినిపిస్తున్నవారు ఎస్ రాజవర్ధన్.
4: తెలంగాణ రచయిత్రి కె పద్మలత రాసిన భాషా సౌందర్యం అనే కథానిక నుంచి ఒక ఖండిక. వాకిట్లో కారు హారన్ వినిపించి సుశీల గుమ్మంలోకి వచ్చి చూసింది. పక్కింటి ముందు కారు ఆగి ఉంది. సుబ్బారావు గారు, ఆయన భార్య ఇందిర, మేనల్లుడు శేఖర్ బయటకొచ్చారు. వెళ్ళొస్తానత్తయ్య, వస్తాను మామయ్య అంటూ చెయ్యి ఊపి కారులో కూర్చొని శేఖర్ వెళ్ళిపోయాడు. శేఖర్ వారిని దింపిపోయాడు. శేఖర్ ఇందిర అన్నయ్య కొడుకు. రాజమండ్రిలో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. మంచి స్ఫురద్రూపి. ఒడ్డు పొడుగుతో అబ్బాయి చక్కగున్నాడు. మా మంజుల కూతుర్ని చేసుకుంటే మంచిగుండు అనుకున్నది సుశీల, తన చెల్లెలు కూతురు గురించి ఆలోచిస్తూ. మనసులోకి ఆ ఆలోచన రాగానే త్వరగా వెళ్ళి ఇందిరను ఆ విషయం గురించి అడిగితే బాగుండుననుకున్నది. సుశీల చెల్లెలు కూడా తన కూతురుకు ఒక మంచి సంబంధం చూడమని పోరుతోంది. చెల్లెలు వాళ్ళు పల్లెటూరులో ఉండడం వల్ల ఆమె కూతురు శ్రావణి చిన్నప్పటినుంచి సుశీల దగ్గరే ఉండి చదువుకుంది. అందుకని ఆ పిల్ల పెళ్లి బాధ్యత తన మీద కూడా కొంత ఉందని సుశీల అనుకుంటుంది. ఆ రోజు మధ్యాహ్నం భోజనాలు కాగానే పక్కింటికి వెళ్ళింది సుశీల. రండి కూర్చోండి అంటూ సోఫాలో నుండి లేవకుండానే ఆహ్వానించింది ఇందిర. భోజనాలైనాయా అంటూ వెళ్ళి కూర్చుంది సుశీల. అయిపోయినాయి, ఏంటి విశేషాలు? ఈ మధ్య మా ఇంటికి అసలే రావటం లేదు నవ్వుతూ అడిగింది ఇందిర. వీలు లేదు గని మీరేమనుకోకపోతే మీతోని ఒక విషయం మాట్లాడదామని వచ్చిన అంది సుశీల. చెప్పండి ఆశ్చర్యంగా అంది ఇందిర. మా చెల్లెబిడ్డ శ్రావణిని చూసిండ్రు కదా, ఎంసీఏ చేసింది, ఇంట్ల చిన్న చిన్న పనులు కూడా చేస్తది, బుద్ధిమంతురాలు అన్నది సుశీల. అవును ఆ విషయం నాకు తెలుసు, అయితే ఏంటి అనుమానంగా చూస్తూ అడిగింది ఇందిర. మీ అన్నయ్య కొడుకు వచ్చిపోయిండు కదా, చూసిన అబ్బాయి మంచిగున్నాడు, మా శ్రావణిని పెళ్లి చేసుకుంటే ఎట్లుంటదని అడుగుదామని వచ్చిన అంది సుశీల. అప్పటి వరకు నవ్వుతూ మాట్లాడిన ఇందిర ముఖంలో ఒక్కసారిగా రంగులు మారిపోయాయి. అదెట్లా వీలు పడుతుంది, అస్సలు కుదరదు, కొంచెం కటువుగా అంది ఇందిర. అదేంది అట్లన్నారు, మేనరికమేమన్నా ఉన్నదా? మేనరికం లేదు గాని మా అన్నయ్యకు ఈ ప్రాంతమన్నా భాష అన్నా అస్సలు పడదు. వాళ్ల భాషనెట్లా అర్థం చేసుకుంటున్నావే, నాకైతే ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు అన్నాడు పోయినసారి వచ్చినప్పుడు. అట్లాంటిది ఈ ప్రాంతపు అమ్మాయిని వాడి కొడుక్కు చేసుకోవడానికి ఎలా ఒప్పుకుంటాడు చీకాగ్గా అన్నది ఇందిర. అదేంది, భాష తేడా ఉంటే ఏమైతది? అయినా మేం మాట్లాడేది కూడా తెలుగే కదా, అర్థం కాకపోవడమేమున్నది? ఆశ్చర్యంగా అడిగింది సుశీల. తెలుగే అయినా మా వైపు మాట్లాడినంత స్పష్టంగా యాస లేకుండా ఇక్కడి వాళ్ళు మాట్లాడలేరు. అంతెందుకు, 10 సంవత్సరాల నుండి ఇక్కడే ఉండి ఇల్లు కూడా కట్టుకుని సెటిల్ అయిపోయినాం కదా, అయినా ఇప్పటికీ ఇక్కడి వాళ్ళు కొందరు మాట్లాడేది నాకు అర్థం కాదు. అయినా మా భాష, సంప్రదాయం, సంస్కారం వేరు. అవి ఇక్కడి వాళ్లలో అంతగా కనిపించవు, అంతా వింతగా ఉంటుంది అని ఈసడింపుగాని, ఇలా అంటున్నందుకు మీరేమీ అనుకోకండి, సందర్భం వచ్చింది గనక చెప్పాల్సి వచ్చింది అంది. సుశీల బిత్తరపోయింది. ఆమె మాటలకు తలంతా దిమ్ముగా అనిపించింది. ఏం మాట్లాడాలో అర్థంగాక, నేను పోవాలి, ఆయనొచ్చే వేలైంది అంటూ దిగ్గున లేచి ఇంటికొచ్చేసింది. ఇంటికొచ్చినా ఇందిర మాటలే చెవుల్లో గింగురుమంటున్నాయి. అంటే ఆమె ఉద్దేశం ఏంది? మా భాష మంచిది కాదు, మాకు సంస్కారం లేదనా? ఎంత ధైర్యం అట్లా మాట్లాడడానికి అనుకుంది. సాయంత్రం వరకు అన్యమనస్కంగానే గడిపింది. లాభం లేదు, కళ్యాణి దగ్గరికి పోతే గాని మనసు కుదుటబడదు అనుకుంటూ లేచి వంటింట్లోకి వెళ్ళి ఒక టిఫిన్ బాక్స్ తీసుకుని బయలుదేరింది. కళ్యాణి సుశీలకు అన్న కూతురు. గవర్నమెంట్ స్కూల్లో తెలుగు టీచర్గా పనిచేస్తోంది. మంచి తెలివైనది, సంస్కారమున్న మనిషి. సుశీలను చూడగాని కళ్యాణి, రా అత్త, ఏంది దారి తప్పి వచ్చినవు, అంత మంచిదేనా అని అడిగింది. అంత మంచిదే, ఇంట్లో ఎవ్వరు కనిపిస్తలేరేంది అన్నది కూర్చుంటూ. ఆయన చిన్నోడిని తీసుకుని చౌరస్తాకు పోయిండు, పెద్దోడిప్పుడే ట్యూషన్కని పోయిండు అని ఆమె ముఖం చూసి, ఏంది ఒంట్లో బాగలేదా, ముఖం వాడిపోయింది అన్నది. సుశీల ఒక్క నిమిషం మాట్లాడలేదు. తర్వాత, ముందర ఈ టిఫిన్ డబ్బా లోపల పెట్టిరా, పొద్దున తప్పాల పిండి చేసిన, నీకిష్టమని కొంచెం తెచ్చినా అన్నది. అబ్బా థ్యాంక్స్ అత్త, నువ్వు చేసినట్టు తప్పాల పిండి ఎవ్వరూ చెయ్యరు అని టిఫిన్ బాక్స్ లోపల పెట్టి వచ్చింది. ఆ ఇప్పుడు చెప్పు, ఏమైంది, ఎందుకు అట్లున్నావు ఆప్యాయంగా అడిగింది కళ్యాణి. మంచిర్యాల జిల్లా అచలాపురంకు చెందిన గట్టు గణపతి శర్మ రచించిన శ్రీ వెంకటేశ్వర శతకము నుండి కొన్ని పద్యములు. మృక్యద నీ పదంబులకు మృక్యద, నీ పద భక్త కోటికిన్ మృక్యద, నీ కథామృత సముద్రములోపల నొలలాడగా మక్కువగల్గు మాన్యజన మండల పాద సరోరుహాలికిన్ మొక్కుచునుందు నీకెప్పుడు ముక్తి విధాయక వెంకటేశ్వర. సరసములైన బోధ్యములు సమ్మతినీయవు భక్తి తప్ప, నీ కరమరికంబులేక శబరాంగన ఎంచిన పండ్లనీయగా కరమనురక్తితో మెసవి కాంతకనంత నిరంతరాయమవు పరమ పదంబునిచ్చితి విభక్త జనావన వెంకటేశ్వర. ఎవ్వడు పంచభూతముల నెల్ల జగమ్ముల సృష్టిజేయు, ఇంకెవ్వడు పాలకుండనుచు నిచ్చును రక్షణ సర్వసృష్టికి, ఇంకెవ్వనిచే సమస్తమున కేర్పడుచుండు వినాశమెప్పుడు నా మువ్వురకేకరూపమగు మూల విరాట్టువు వెంకటేశ్వర. చరణ పరాగలేశమున జట్టుకు జెవ్వని రూపుగల్గే సాగర తరగాళి లోపల అఖండ శిలల్ పైదేలియాడే సంగరమున దైత్యకోటికి అకాలపు మృత్యు ముఖాయమానులై హరులు చెలంగి అన్న అది అంతయునీ కృప వెంకటేశ్వర. కుటిలుడు భంక్తి కంధరుడు కోమలి నెత్తికపోవుచుండగా పటుతర చుంచుకోటి నఖ పక్ష యుగాయుధుడై ఎదిర్చి తచ్చటుల శరప్రహార పరిజర్జరితాంగుని పక్షినాథు సంకటముల బాపి ముక్తి పదగామి నునర్చితి వెంకటేశ్వర. పరమ మునీంద్రుశాప పరిపాక మునర్చి విపాపజేయగా చరణ పరాగవహిణి మీ జట్టు ద్రవింపగజేసి అంతటన్ వరకరుణాఖ్యమూసనిడి వల్గులతా లలితాంగశాలియౌ తరుణిగ రూపుదిద్దుట నిదర్శనమెంచగ వెంకటేశ్వర. శరణము గోరి వచ్చితి నిశాచరుడైన దశాశ్రుతమ్ముడన్ పరుడని ఎంచబోక నను పాలన చేయుమటంచు వేడగా దురమున రావణాసురుని దృంపకమున్న తదీయ సోదరున్ చిరముగ రాజ్యలక్ష్మికభిషిక్తు నొనచ్చితి వెంకటేశ్వర. ఓలగమందు దుష్టుడు మదోద్ధతుడై జడబట్టి ఈడ్చి మై చేలములొల్చుచున్న ఇడ చేష్టలు దక్కి పతుల్ సభాసదుల్ నేలనుగాంచుచుండ నిను నివ్వగవేడిన యాజ్ఞసేనికిన్ చేలము లక్షయంబుదయ చేసిన మేటివి వెంకటేశ్వర. తనువిధి శాశ్వతంబని ముదంబున విద్యయు అర్థసంగ్రహం అనిశము జేయుచుండ తగునంతటి నేమరి ఉండబోక ఆ తనువు అశాశ్వతంబని ఎదంతలపోయుచు దానధర్మముల్ ఘనముగ చేయుమానవుడు గాంచును సద్గతి వెంకటేశ్వర.
0: ఇప్పటిదాకా మీరు ప్రముఖ రచయిత్రి కె పద్మలత రాసిన భాషా సౌందర్యం కథానిక నుండి ఓ ఖండిక, ఇంకా ప్రముఖ కవి గట్టు గణపతి శర్మ రచించిన శ్రీ వెంకటేశ్వర శతకం నుండి కొన్ని పంక్తులు విన్నారు. చదివి వినిపించిన వారు ఎస్ రాజవర్ధన్. ఇంతటితో ఇలాంటి భాష రుచులు కార్యక్రమం సమాప్తం. మీరు విన్న ఈ కార్యక్రమం రేపొద్దుగల్లా 8:30కు పునఃప్రసారమవుతుంది. రేపు రాత్రి 9:30కు పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 21వ భాగంలో పండిత్ వసంతరావు దేశపాండే గురించి విశేషాలు మొదటి భాగం ప్రసారమవుతుంది. ఆకాశ వనాదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా ఫిల్మీ గానే హిందీ సినీ గీతాలను వినిపించే కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం బేటా సినిమా నుంచి ఉదిత్ నారాయణ్ అనురాధ పాడిన ఈ పాట.

మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు ఫిల్మీ గానే హిందీ సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం దిల్ వాలే సినిమా నుంచి ఉదిత్ నారాయణ్ ఆల్క యాగ్నిక్ పాడిన ఈ పాట.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా ఫిల్మీగానే కార్యక్రమంలో ఇప్పుడు విందాం బర్ఫీ సినిమా నుంచి శ్రేయా ఘోషాల్ నిఖిల్ పాడిన ఈ పాట.

0: ఇంతటితో ఇరటి ఫిల్మీ గానే హిందీ సినీ గీతాల కార్యక్రమం సమాప్తం. ఫిల్మీ గానే ప్రతి గురువారం రాత్రి 9:40 ప్రసారమవుతుంది. రేపు రాత్రి 9:45 గీతోం కీ బహార్ కార్యక్రమంలో అలనాటి నటి కుంకుమ నటించిన పాత హిందీ చిత్రాలలోని పాటలతో రూపొందించిన కార్యక్రమం రెండవ భాగం ప్రసారమవుతుంది. సమర్పణ అశోక్ కుమార్ గుప్తా.
1: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీ డిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీ డిష్.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 9:59:10. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం. ఇలాంటి హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో రీటా గంగూలీ గాత్రం ప్రసారమవుతుంది. రీటా గంగూలీ ప్రముఖ భారతీయ శాస్త్రీయ కళాకారిణి, గాయకురాలు. ఆమె హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం, తుమ్రి, గజల్ గానంలో విశేష ఖ్యాతి గడించిండ్రు. భారత ప్రభుత్వం ఆమెను 2003 పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. కార్యక్రమంలో ఇప్పుడు విందాం రీటా గంగూలీ గాత్రం.

ఇప్పటిదాకా మీరు అరేటా గంగూలీ గాత్రం విన్నారు. ఇంతటితో ఇలాంటి హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం కార్యక్రమం సమాప్తం. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం ప్రతి గురువారం రాత్రి 10 గంటలకు ప్రసారమవుతుంది. రేపు రాత్రి 10 గంటలకు మన పురాణాలు కార్యక్రమంలో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం శీర్షా గ్రామానికి చెందిన జడసింగరి బృందం చెప్పి

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా మధురిమా మధురమైన హాయిన పాటల్ని వినిపించే కార్యక్రమం. కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన వీరనారి రాణి రుద్రమాదేవి. ఈమె జీవిత చరిత్ర ఆధారంగా రుద్రమదేవి సినిమాను గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిండ్రు. రుద్రమ ఎదుర్కొన్న కుట్రలు, చేసిన యుద్ధాలు పరిపాలనా నేపథ్యంలో కథ సాగుతుంది. రుద్రమదేవిగా అనుష్క శెట్టి అద్భుతమైన నటనను ప్రదర్శించిండ్రు. మరి ఆ సినిమాలోని అవునా నీవేనా అనే పాట మన ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల జలపాతం వద్ద చిత్రించిండ్రు. హరిహరన్ సాధన సర్గం పాడిన ఆ పాటను ఇప్పుడు విందాం.

ఇది ఆకాశవాణిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరింటారు మధురిమ. మధురిమలో ఇప్పుడు విందాం ధర్మచక్రం సినిమా నుంచి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాట. సంగీతం MM శ్రీలేఖ, సాహిత్యం చంద్రబోస్.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు మధురిమలో హాయిన పాటల్ని. ఓ మేఘమాల ఎక్కడికెక్కడికో తిరుగుతావు, నా బావ గురించిన వివరాలు తెలుపవా, గట్లనే తన ఊరిలోని తన ప్రేయసి గురించిన వివరాలు తెలుపావా అని ఆ మేఘాలను పాట రూపంలో అడిగే సన్నివేశం మల్లీశ్వరి సినిమాలో మనం గమనించవచ్చు. మరి ఇప్పుడు విందాం మల్లీశ్వరి సినిమా నుంచి భానుమతి ఘంటసాల పాడిన ఈ పాట.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మీరింటారు మధురిమ. మంచి రోజులు రావాలంటే చెడు రోజులతో పోరాడాలి. ఏదైనా కష్టం వచ్చినప్పుడు నాకే ఇలా ఎందుకు జరుగుతుంది అని కాకుండా నాకు జీవితం ఏదో నేర్పాలి అని చూస్తుంది అని ఆలోచించాలి. కార్యక్రమంలో ఇప్పుడు విందాం గుండమ్మ కథ సినిమా నుంచి ఘంటసాల సుశీల పాడిన ఈ పాట.

మధురిములో ఇప్పుడు విందాం పెళ్ళినాటి ప్రమాణాలు సినిమా నుంచి ఘంటసాల లీలా గానం చేసిన ఈ పాట. సంగీతం ఘంటసాల, సాహిత్యం పింగళి.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు మధురిమ. గొడుగు వర్షాన్ని జ్ఞాపకపోవచ్చు, కానీ మనల్ని తడవకుండా ముందుకు నడిపిస్తుంది. ప్రతి ప్రయత్నము వెంటనే విజయాన్ని ఇవ్వకపోవచ్చు, కానీ గెలిచేందుకు అవసరమైన ధైర్యాన్ని మార్గాన్ని చూపిస్తుంది. పడే శ్రమలో అలసట ఉండొద్దు. మన ప్రయత్నమే రేపటి విజయానికి పునాది అని గుర్తుంచుకోవాల. మరి ఇప్పుడు విందాం కలిసి ఉంటే కలదు సుఖం సినిమా నుంచి ఘంటసాల సుశీల పాడిన ఈ పాట.

ఇంతటితో ఇరటి మధురిమ కార్యక్రమం సమాప్తం. రేపు రాత్రి 10:30 పరసరాయమయ్యే మధురిమలో మరిన్ని మధురమైన పాటలు వినొచ్చు. ఆకాశ వనాదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 11 గంటలు దాటి 15 సెకండ్లు. వాతావరణ సూచన: ఈరోజు జిల్లాల ఆకాశం మేఘావృతమై ఉండి ఎక్కువ ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలిలో తేమ 64% ఉంది. గాలి వేగం గంటకు 18 కిలోమీటర్లు. ఇక రానున్న 24 గంటలల్లా జిల్లాల ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉంది. ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. వాతావరణ సూచన విన్నారు. రేపటి ప్రసారంలోని ముఖ్యాంశాలు: రేపు పొద్దుగల్ల 7:00 అంబటాల సంగతులు కార్యక్రమంలో తిండితో మనం శీర్షికన అధిక బరువును తగ్గించుకోవడానికి తీసుకోవాల్సిన ఆహార జాగ్రత్తల గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియా సుగంధితో ముచ్చట, ఇంకా సకల శుభకరం వరలక్ష్మి వ్రతం, శ్రావణ శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మి వ్రతం గురించి ఉపాధ్యాయురాలు కవయిత్రి పైడి నవనీత ప్రసంగం ప్రసారమవుతుంది. రేపు రాత్రి 7:00 ఇల్లు యోసం యోసం ధరల కార్యక్రమంలో ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. పత్తిలో పోషకాల యాజమాన్యం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలు ఇస్తారు. ఇవి రేపటి ప్రసారంలోని ముఖ్యాంశాలు. సమయం 11 గంటలు దాటి 1:58. ఇంతటితో ఇరటి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు పొద్దుగల 5:55 100.2 MHz పై ఇంకా న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.